ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 1వ తేదీ, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 23వ తేదీ బుధవారం. మా ప్రియాతి ప్రేమైన శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 5:55. చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. మన భావాలను వ్యక్తం చేయడానికి మాటలు మాత్రమే అవసరం లేదు. కొన్నిసార్లు ఒక చూపు, ఒక చిరునవ్వు, ఒక చేతి కదలిక కూడా ఎన్నో మాటలు చెప్పగలదు కదా. ఎందుకు వీటి గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఇవాళ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్, అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం. మాట్లాడలేని వారు మాత్రమే కాకుండా వినికిడి లోపం ఉన్న కోట్లాది మంది జీవితాల్లో భావాలను, ఆలోచనలను, సమాచారాన్ని పంచుకునే ఒక అందమైన మార్గం సంకేత భాష, సైన్ లాంగ్వేజ్. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న సంకేత భాష దినోత్సవాన్ని మనం అంతర్జాతీయంగా నిర్వహిస్తూ ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా వినికిడి లోపం ఉన్న వారికి వారి యొక్క హక్కులను, వారి భాషా గుర్తింపును, సమాజంలో వారి సమాన భాగస్వామ్యాన్ని గుర్తు చేయడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. సంకేత భాష అనేది కేవలం చేతులతో చేసే కొన్ని సంకేతాల సమాహారం కాదు, ఇది కూడా ఒక సంపూర్ణ భాషే. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ సంకేత భాషలు ఉన్నాయి. వాటికి ప్రత్యేకమైన పదజాలం, వ్యాకరణం, వ్యక్తీకరణ పద్ధతులు కూడా ఉన్నాయి. మాటలు రాకపోవడం అంటే భావాలు లేవని కాదు కదా, అలాగే వినిపించకపోతే వారికి ఆలోచనలు లేవని కూడా కాదు. కాబట్టి వినికిడి లోపం ఉన్నవారు అనేక మంది తమ రోజువారీ జీవితంలో సంకేత భాషను ప్రధాన కమ్యూనికేషన్ భాషగా ఉపయోగిస్తూ ఉంటారు. అదే సమయంలో మాట్లాడలేని లేదా మాటల ద్వారా తమ భావాలను వ్యక్తం చేయడం కష్టమైన కొందరు వ్యక్తులు కూడా తమ అవసరాలకు అనుగుణంగా సంకేత భాషను లేదా ఇతర సంకేత ఆధారిత కమ్యూనికేషన్ పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటారు. సంకేత భాషను నేర్పించే నిపుణులు, అలాగే సంకేత భాషను ఇతరులకు అర్థమయ్యే భాషలో అనువదించే నిపుణులు కూడా ఉంటారు. వీరిని సంకేత భాషా నిపుణులు లేదా సంకేత భాష అనువాదకులు అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం కూడా చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఎవరైనా మాట్లాడలేని వాళ్ళు ఏదైనా చెప్తూ ఉంటే సైగల ద్వారా పక్కన వేరే వాళ్ళు ఉండి దాన్ని అర్థం చేసుకుని మనకి జనరల్ నార్మల్ మన లాంగ్వేజ్లో అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఈ భాషను నేర్చుకుంటారు, అలాగే వీళ్ళకు కూడా నేర్పిస్తారన్నమాట. అంతేకాకుండా ఈరోజు బర్త్ యానివర్సరీ ఆఫ్ రామ్ధారి సింగ్ దినకర్. దేశభక్తి, ధైర్యం, సామాజిక స్పృహ, జాతీయ భావాలను తన కవిత్వంలో శక్తివంతంగా పలికించిన ప్రముఖ హిందీ కవి రామ్ధారి సింగ్ దినకర్. 1908 సెప్టెంబర్ 23న బీహార్లో జన్మించిన దినకర్ హిందీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయనను ప్రేమగా రాష్ట్రకవి అని కూడా పిలుస్తారు. స్వాతంత్రోద్యమ సమయంలో ఆయన రచనల్లో ఎంతో స్పష్టమైన ప్రభావం ఉండేది. అన్యాయాన్ని ప్రశ్నించడం, ధైర్యంగా నిలబడడం, దేశం పట్ల బాధ్యత కలిగి ఉండడం వంటి భావాలను ఆయన తన కవిత్వం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. దినకర్ రచనల్లో దేశభక్తితో పాటు భారతీయ చరిత్ర, పురాణాలు, సామాజిక సమస్యలు కూడా కనిపిస్తూ ఉండేవి. ఆయన ప్రసిద్ధి రచనల్లో రశ్మిరథి, కురుక్షేత్ర, ఊర్వశి వంటి రచనలు కూడా ఉన్నాయి. దినకర్ కవిత్వంలోని ప్రత్యేకత ఏంటంటే, అది కేవలం చదవడానికి మాత్రమే కాదు, మనలో ఆలోచనలను రేకెత్తించడానికి కూడా ఉపయోగపడుతుంది. అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండకూడదని, కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని, దేశం మరియు సమాజం పట్ల మన బాధ్యతను గుర్తుంచుకోవాలని ఆయన రచనలు మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. ఇవి ఇవాల్టి చరిత్రపుటల్లో ఈరోజు ప్రత్యేకతలండి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్, బర్త్ యానివర్సరీ ఆఫ్ రామ్ధారి సింగ్ దినకర్ గురించి మనం తెలుసుకున్నాము. మరికొద్దిసేపట్లో 6:00 దేశభక్తి గీతం.

0: మరికొద్దిసేపట్లో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: This is Akashvani. The news read by Tanvi Khurana. President Draupadi Murmu will grace the 75th annual convocation ceremony of the Maharaja Sayaji Rao University at Vadodara today.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నాము. సమయం 6:30. ఇప్పుడు శ్రీ పోలవరపు లక్ష్మీనరసింహారావు గారి మాటల్లో

0: 북두수다 면담.
1: మానవుడి యొక్క మనుగడకు దోహదపడేటటువంటివన్నీ సుభాషితాలు, నీతి, నిజాయితీ, నిర్మలత్వము, క్రమశిక్షణ అనేటటువంటివి ఒకదానితోనొకటి ముడిపడి ఉన్నాయి. కాబట్టి మనం మంచి మాటతో మంచి మార్గాన్ని నడవాలంటే మంచి మాటలు వినాలి, మంచి మాటలు అవగాహన చేసుకోవాలి. మనం సనాతన సంప్రదాయాలు, సంస్కృతిని గౌరవిద్దాం. మన తెలుగు భాషలోని మాధుర్యాన్ని మనం ఆస్వాదిద్దాం, మాధుర్యాన్ని అందరికీ పంచుదాం. ఒకటి, పరిస్థితుల ప్రభావము, స్థితిగతులు ఎలా ఉంటాయనేటటువంటిది ఒక చక్కని సుభాషితం గతృగారి నీతి శతకంలో 33వది. దౌర్మంత్య నృపతి ఉర్వి నశ్చతి యతి సంగా సుతో లాలనాత్ విప్రో అనధ్యయన కులం కుతనయ శీలం ఖలోపాసనాత్ హ్రీర్మధ్య తన వేక్షణాదపి కృషి స్నేహ ప్రవాసాశ్రయాత్ మైత్రీచ ప్రణయాత్ సమృద్ధి రణయా త్యాగాత్ ప్రమాదాధనం. దౌర్మంత్య అంటే దుష్టుడైనటువంటి మంత్రి ఉంటే నృపతి వినశ్చతి, ఈ భూమి మీద రాజులు చెడిపోతారు. కాబట్టి మంత్రి మంచివాడే ఉండాలి. యతి సంగా, యతి అనేటువంటి సన్యాసి స్త్రీతో సంబంధం పెట్టుకుంటే తన సన్యాసం భ్రష్టుత్వం పడుతుంది. సుతో లాలనాత్, బిడ్డల్ని అంటే పుత్రుల్ని అతి గారాభం చేయకూడదు. విప్రో అనధ్యయన, బ్రాహ్మణులు అధ్యయనం చేయాలి కానీ వేదానికి దూరంగా ఉంటే వాళ్ళు బ్రాహ్మణులు కూడా చెడిపోతారు. కులం కుతనయ, కులం అనేది చెడు కుమారుడు పుత్రుడు వలన కులం చెడిపోతుంది. శీలం ఖలోపాసనాత్, శీలం అనేది మంచి గుణము, దుర్మార్గుల్ని గనక అనుసరిస్తే నీ గుణం కూడా చెడిపోతుంది. క్రీర్ మధ్య, క్రీ అంటే ఇక్కడ లజ్జ, సిగ్గు అనేటటువంటి మద్యం సేవించడం వలన సిగ్గు లజ్జ అనేది కూడా విడిచేస్తారు, పోతాయి. తన వేక్షణాదపి కృషి అంటే వ్యవసాయం చేసేవాడు, పర్యవేక్షణ లేకపోతే వ్యవసాయం అభివృద్ధిలోకి రాదు. వ్యవసాయ రైతు తప్పనిసరిగా పొలం చూసుకుంటూ ఉండాలి. స్నేహం ప్రవాసాశ్రయాత్, స్నేహం అనేటటువంటిది దేశాంతరం గనక వెళ్లిపోతే ఆ స్నేహము ఎడబాటు వలన దూరమవుతుంది, తగ్గిపోతుంది. మైత్రీచ ప్రణయాత్, ప్రణయంలో అంటే ప్రేమికుల ఎడల నమ్మకం అనేది ఉంటేనే ప్రేమ నిలబడుతుంది. సమృద్ధి రణయాత్, సంపద అనేది అవినీతి వల్ల నశిస్తుంది. త్యాగాత్ ప్రమాదాత్ ధనం, అతిగా త్యాగం దానం చేసినందువల్ల గాని లేకపోతే నిర్లక్ష్యం చేసినట్టు వల్ల డబ్బులన్నీ కూడా పోతాయి అనేటటువంటిది చక్కని సుభాషితులు మానవుడి యొక్క నడవడిక ఇట్లా ఉండాలని చెప్పి చెప్పారు. అంటే దుష్ట మంత్రుల వలన రాజులు, స్త్రీ సంగమం వలన సన్యాసులు, అతి గారాభం వలన కుమారుడు, వేదాధ్యయనం లేకపోవటం వలన విప్రులు చెడిపోతారు. అలాగే కుపుత్రుని వలన కులము, దుర్జనులు సేవించటం వలన శీలము, మద్యపానం వలన సిగ్గు లజ్జ అనేటటువంటివి, పర్యవేక్షణ లేకుండా పోవటం వలన వ్యవసాయము, దేశాంతరం వెళ్లటం వలన అంటే ఎడబాటు ఉండటం వలన స్నేహము, అనురాగ లోపం వలన చెలిమి, అవినీతి వలన సంపద, అతిగా దానం చేయడం గాని, నిర్లక్ష్యం వలన గాని, పరాకు వలన గాని ధనము నశిస్తాయని చెప్పి భావము. కనుక అందరూ కూడా చక్కటి విషయాలతో అవగాహన చేసుకుని మంచి మాటను తీసుకుని ముందుకెళ్లాలి. దీన్నే మన ఏనుగు లక్ష్మణ కవి గారు కూడా చక్కని తెలుగు పద్యంలో చెప్పారు. యతి సంగమున బాలుడు ఆధారముచే జాభర్త దుర్మంత్రిచే శృతి హానిన్ ద్విజు అన్వయంబు ఖలుచే క్రూరాప్తిచే శీలమున్ ఉద్ధతిచే మిత్రత చూపులేమి కృషి మధ్యప్రాప్తిచే సిగ్గు దుర్మతిచే సంపదలున్ నశించు చెడు నర్ధంబులున్ ప్రమాదంబునన్ అని అద్భుతంగా ఈయన కూడా అనువాదించారు. కానీ సుభాషితాలు భర్తగారు చెప్పిన దాన్ని మనము ఆచరించాలి, అవగాహన చేసుకోవాలి, ఆదర్శాలుగా గెలుపుకుంటే మనం మన మనుగడని మలుపు తిప్పుకోవచ్చు, ఉత్తమ పౌరుడుగా రాణించవచ్చు.
0: ఇంతవరకు సూక్తి సుధ విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం, సమయం 6:35. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.

0: ఆకాశవాణి సింహపురి.
1: మేలైన రకాలేంటో తెలుసుకుందాం. ప్రపంచంలో ఆముదం సాగు విస్తీర్ణం ఉత్పత్తిలో మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. ఈ పంట సుమారుగా 7.60 లక్షల హెక్టార్లలో పండుతూ 12.2 లక్షల టన్నుల ఉత్పత్తితో హెక్టార్కు 1597 కిలోల దిగుబడినిస్తోంది. దేశంలోని ఆముదం విస్తీర్ణంలో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్న హెక్టార్కు 419 కేజీల ఉత్పాదకతతో వెనుకబడి ఉంది. ఈ పంటను కర్నూలు, అనంతపురం జిల్లాల్లో విస్తారంగాను, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా పండిస్తున్నప్పటికీ అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేకించి రబీలో ఈ పంటను ఆరుతడి పంటగా పండించడానికి చాలా అవకాశం ఉంది. ఆముదం పంటను ఆశించే చీడపీడలను తట్టుకోగలిగినటువంటి రకాలను గురించి గనక రైతులు తెలుసుకున్నట్లయితే ఈ పంటను సాగు చేసుకున్నప్పుడు మంచి దిగుబడి తీసుకోవడానికి వీలవుతుంది. ముందుగా సంకరజాతి రకాలను మనం చూసుకున్నట్లయితే వీటిలో ICH 66, DCH 519, DCH 177, PCH 111, GCH 8 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక సూటి రకాల విషయానికి వస్తే ఈ సూటి రకాల్లో క్రాంతి, హరిత, కిరణ్, జ్వాల, జ్యోతి, DCS 107, ప్రగతి ఈ రకాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ముందుగా ICH 66 రకాన్ని మనం చూసుకున్నట్లయితే ఇది సంకరజాతి రకము. ఖరీఫ్, రబీ ఈ రెండు కాలాల్లో కూడా సాగు చేసుకోవటానికి అనుకూలమైనటువంటి రకమేనిది. కాండం ఎర్రగా ఉండి కాయల మీద ముళ్ళు కలిగిన బెట్టను తట్టుకోగలిగిన ట్రిపుల్ బ్లూమ్ సంకరజాతి రకం ఇది. దీని పంట కాల పరిమితి 90 నుండి 180 రోజులు ఉంటుంది. మొదటి గెల 100 రోజులకు కోతకొస్తుంది. ఇది వడల తెగులు, పచ్చదీప పురుగులను తట్టుకుంటుంది. ఈ రకం వర్షాధారంగా ఎకరాకు 7 నుంచి 9 క్వింటాళ్లు, అదే నీటి వస్తు కింద అయితే ఎకరాకు 13 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. 100% 50% వరకు ఉంటుంది. ఇక DCH 519 అనేది కూడా సంకరజాతి రకమేను. ఇది కూడా ఖరీఫ్, రబీ రెండు కాలాల్లో సాగు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రకమేను. కాండం ఆకుపచ్చగా ఉండి కాయల మీద ముళ్ళు కలిగినటువంటి డబుల్ బ్లూమ్ సంకరజాతి రకం ఇది. ఇది 110 నుంచి 180 రోజుల్లో పంట చేతికొస్తుంది. మొదటి గెల 110 రోజులకు కోతకొస్తుంది. ఇది వడలు తెగులు, పచ్చదీప పురుగులను తట్టుకుంటుంది. ఈ రకం వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. అదే నీటి వసతి కింద సాగు చేసినప్పుడైతే ఎకరాకు 11 నుంచి 12 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. 100% 49% వరకు ఉంటుంది. ఇక ఎక్కువ దిగుబడినిచ్చే సంకరజాతి రకం DCH 177. ఇది ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో సాగు చేసుకోవచ్చు. కాండం ఎర్రగా ఉండి కాయల మీద ముళ్ళు కలిగినటువంటి సింగిల్ బ్లూమ్ సంకరజాతి రకం. దీని పంట కాల పరిమితి 90 నుండి 150 రోజులు. మొదటి గెల 90 నుండి 100 రోజులకు కోతకొస్తుంది. ఈ రకం వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. అదే నీటి వసతి కింద సాగు చేసినప్పుడైతే ఎకరాకు 10 నుంచి 12 క్వింటాల వరకు కూడా దిగుబడిని తీసుకోవడానికి వీలవుతుంది. ఇది తెల్లదోమ, వడల తెగుళ్లను తట్టుకుంటుంది. 100% 49% వరకు ఉంటుంది. ఇక PCH 111 అనే రకం కూడా ఖరీఫ్, రబీ రెండు కాలాలకి అనుకూలమైనటువంటి సంకరజాతి రకం. కాండం ఆకుపచ్చగా ఉండి కాయల మీద ముళ్ళు కలిగినటువంటి సింగిల్ బ్లూమ్ సంకరజాతి రకం. దీని పంట కాల పరిమితి 90 నుండి 180 రోజులు. మొదటి గెల 90 రోజులకే కోతకొస్తుంది. ఇది వడల తెగులను తట్టుకుంటుంది. ఇంకా GCH 4 కన్నా 22% ఎక్కువ దిగుబడినిస్తుంది. ఈ రకం వర్షాధారంగా సాగు చేసినప్పుడు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. అది నీటి వసతి కింద సాగు చేసినట్లయితే ఎకరాకు 9 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఇక GCH 8 అనే రకం కూడా ఖరీఫ్, రబీలో రెండు కాలాల్లో సాగు చేసుకోవటానికి అనుకూలమైనటువంటి సంకరజాతి రకం. కాండం ఎర్రగా ఉండి కాయల మీద అక్కడక్కడ ముళ్ళు కలిగినటువంటి ట్రిపుల్ బ్లూమ్ సంకరజాతి రకం. దీని పంట కాల పరిమితి వచ్చేసరికి 90 నుండి 180 రోజులు. మొదటి గెల 95 నుండి 115 రోజులకు కోతకొస్తుంది. ఇది బెట్టను తట్టుకుంటుంది. వడలు తెగులు, పచ్చదీప పురుగులను ఇది తట్టుకుంటుంది. ఈ రకాన్ని వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. అదే నీటి వసతి కింద సాగు చేసినప్పుడు ఎకరాకు 14 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఇక

0: రకాల విషయానికి వస్తే సూట్రకాల్లో క్రాంతి, హరిత, కిరణ్, జ్వాల, జ్యోతి, డిసిఎస్ 107, ప్రగతి రకాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. క్రాంతి రకం కాండం ఎర్రగా ఉండి కాయలకు ముళ్ళు కలిగినటువంటి డబుల్ బ్లూమ్ సూట్ రకం. దీని కాల పరిమితి 90 నుండి 150 రోజులు ఉంటుంది. గింజ పెద్దదిగా ఉండి ఎకరాకు 5.5 నుంచి 6.5 క్వింటాళ్ల వరకు వర్షాధారంగా సాగు చేసినప్పుడు దిగుబడిని తీసుకోవచ్చు. ఈ రకం తొందరగా కోతకొస్తుంది. బెట్టను తట్టుకునే రకంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. హరిత అనే రకం కాండము ఆకుపచ్చగా ఉండి కాయలకు ముళ్ళు కలిగినటువంటి డబుల్ బ్లూమ్ సూట్ రకం. ఇది 90 నుండి 180 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఎకరాకు 5.5 నుంచి 6.5 క్వింటాళ్లు వర్షాధారంగా సాగు చేసినప్పుడు దిగుబడిని తీసుకోవచ్చు. ఎండు తెగులను తట్టుకునే మేలైన రకం. బెట్టను కూడా ఇది తట్టుకుంటుంది. ఇక కిరణ్ అనే రకం కాండం ఎర్రగా ఉండి కాయలకు ముళ్ళు లేకుండా ఉన్నటువంటి డబుల్ బ్లూమ్ సూట్ రకం. దీని కాల పరిమితి 90 నుండి 150 రోజులు. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల వరకు వర్షాధారంగా సాగు చేసినప్పుడు దిగుబడిని తీసుకోవచ్చు. ఈ రకం తొందరగా కోతకొస్తుంది. బెట్టను తట్టుకునే రకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇంకా బోడికాయల వల్ల బూజు తెగులు తాకిడి తక్కువగా ఉంటుంది. ఇక జ్వాల అనే రకం కాండం ఎర్రగా ఉండి కాయలకు ముళ్ళు లేకుండా ఉండినటువంటి డబుల్ బ్లూమ్ సూట్ రకం ఇది. దీని కాల పరిమితి 90 నుండి 180 రోజులు. ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లు వర్షాధారంగా సాగు చేసినప్పుడు దిగుబడిని తీసుకోవచ్చు. ఎండు తెగులను తట్టుకునే రకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. బోడికాయల వల్ల కొంతవరకు బూజు తెగులు తాకిడి ఇక్కడ తక్కువగా ఉంటుంది. ఇక జ్యోతి అనే రకం కాండం ఎర్రగా ఉండే డబుల్ బ్లూమ్ సూట్ రకం. దీని కాల పరిమితి 90 నుండి 150 రోజులు ఉంటుంది. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. వర్షాధారంగా దీన్ని సాగు చేసినప్పుడు ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం తొందరగా కోతకొస్తుంది. ఎండు తెగులు తట్టుకుని మేలైన రకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక డిసిఎస్ 107 అనే రకం కాండం ఆకుపచ్చగా ఉండే డబుల్ బ్లూమ్ సూట్ రకం. దీని కాల పరిమితి 90 నుండి 180 రోజులు ఉంటుంది. వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడిని ఈ రకం నుంచి మనం పొందవచ్చు. ఇది ఎండు తగులను తట్టుకునే మేలైన రకంగా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక ప్రగతి అనే రకం కాండం ఎర్రగా ఉండే డబుల్ బ్లూమ్ సూట్ రకము. దీని కాల పరిమితి 85 నుండి 150 రోజులు. ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఈ దిగుబడిని రైతులు తీసుకోవటానికి వీలవుతుంది. ఈ రకం తొందరగా కోతకు వచ్చేటటువంటి రకం. ఎండు తెగులను కూడా ఇది తట్టుకుంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ రకాలన్నీ కూడా ఖరీఫ్, రబీ రెండు కాలాలకు అనుకూలమైనప్పటికీ కూడా రబీ కాలంలో నీటిపారుదల కింద సాగు చేసేటప్పుడు హైబ్రిడ్ రకాలను వేసుకుని ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. క్రాంతి, హరిత, కిరణ్ లాంటి సూట్ రకాలు, పీసీహెచ్ 111 అనే హైబ్రిడ్ రకాన్ని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం నుండి మనం పొందవచ్చు. ఇక జీసీహెచ్ 8 అనే హైబ్రిడ్ రకాన్ని సర్దార్ కృష్ణనగర్ దంతివాడ వ్యవసాయ కళాశాల గుజరాత్ నుండి మనం పొందవచ్చు. జ్యోతి, జ్వాల, డిసిఎస్ 107 లాంటి సూట్ రకాలు, ఇంకా ఐసీహెచ్ 66, డిసిహెచ్ 519, వీటితో పాటు డిసిహెచ్ 177 అనే హైబ్రిడ్ రకాలను అఖిల భారత నూతన గింజల పరిశోధన సంస్థ హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు.
1: ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. మరికొద్దిసేపట్లో 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

0: తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా నూతన రైతు బజార్ భవన నమూనాను, వివిధ అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి గత రాత్రి తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: రాబోయే రోజుల్లో ఎల్నో వచ్చినా మనం బయటపడాలంటే నదుల అనుసంధానం ఒకటి చేసి మినిమం నీళ్లు వచ్చేటట్టు చేసుకోవడం, మీ ఊర్లో పడిన వర్షాన్ని భూమిలో ఇంకెడికి చేయడం, పెద్ద నీటి సమస్య లేకుండా భూమినే ఒక జలాశయంగా తయారు చేయడం, నీటి భద్రత వస్తుంది, భూమి తాపాన్ని తగ్గించాలంటే మనం చేయాల్సింది ఈ యొక్క ప్రకృతి సేద్యం చేయాలి. ప్రకృతి సేద్యం అన్నింటికంటే శ్రేష్టమైనటువంటి వ్యవసాయం. ఈ సంవత్సరం నా ఆలోచన రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్క ఎకరాకి
0: వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచేలా ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణాలపై రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలైన కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయ శిల్ప వాస్తుకళలను పరిశీలించి వాటి ప్రత్యేకతలు ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. విమానాశ్రయాల నుంచి రహదారులు నిర్మించి వాటిని సమీప జిల్లా, రాష్ట, జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
2: ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలుండి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయి.
0: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో సహాయం కోసం 0892223947, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 0896345037 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. ప్రభావిత జిల్లాల్లో విపత్తు నిర్వహణ బృందాలను సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో ఏటిగట్ల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా భారత స్వేచ్ఛ వాణిజ్యం విధానంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
1: రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్లోని ఏక్తా నగర్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఫీచర్ సినిమాలు, నాన్ ఫీచర్ సినిమాలు సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులు చిత్రాలకు రాష్టపతి పురస్కారాలను అందజేశారు. వీరిలో ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్ పురస్కారాన్ని అందుకోగా ఉత్తమ నటి పురస్కారాన్ని యామి గౌతమ్ అందుకున్నారు. ఇక తెలుగు చలన చిత్రాలకు సంబంధించి ఉత్తమ బాల నటుడి విభాగంలో 35 చిన్న కథ కాదు సినిమాకి అరుణ్ దేవ్, ఉత్తమ సంభాషణలు విభాగంలో లక్కీ భాస్కర్ సినిమాకు దర్శకులు వెంకీ అట్లూరి, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన కల్కి 2898 ఏడీ చిత్రానికి దర్శకులు నాగ్ అశ్విన్ పురస్కారాలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది చలనచిత్ర టీవీ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 2012 నుంచి 2016 వరకు గతంలో ప్రకటించిన అవార్డులతో పాటు 2017 నుంచి 2024 అవార్డులను, 2025 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాలను కూడా అందించనున్నట్లు చెప్పారు. అమరావతి లేదా విజయవాడలో నంది చలనచిత్ర అవార్డులు, తిరుపతిలో నంది టీవీ అవార్డుల ప్రదానోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
2: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన మంగళవారం రాత్రి మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అడుగడుగున కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
1: మాదక ద్రవ్య రహిత భారత్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతుల సదస్సును ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో పాల్గొని మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన చర్యల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను క్యాన్సర్ రహిత రాష్టంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్టంలోనే తొలిసారిగా గుంటూరులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ జీనోమిక్స్ సొల్యూషన్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్యుపరంగా వచ్చే క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచా ఝా. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపది ముర్ము అద్య గుజరాతస్య వడోదరా నగర

0: మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయస్య పంచసప్తతితమే వార్షికే దీక్షాంత సమారోహే భాగం భజిష్యతి. సమారోహావధౌ రాష్ట్రపతి పదాసీనయ ముర్ము వర్యయ షట్శతాధిక ద్వాదశ సహస్రాధికేభ్యః విద్యార్థిభ్యః ఉపాధయః ప్రదాస్యతి. స్నాతక స్నాతకోత్తర కార్యక్రమేషు శైక్షణికోపలబ్ధిభ్యః సా విద్యార్థిభ్యః సువర్ణ పదకాని అపి ప్రదాస్యతి. తదనంతరం అసౌ వడోదరా నగరే బ్రహ్మకుమారీస్ ఇతి సంస్థాయాః గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ ఇత్యస్య ఉద్ఘాటనం కరిష్యతి. కార్యక్రమస్య అంతర్గత సా విశ్వస్య నవ నిర్మాణాయ ఆధ్యాత్మిక జాగరణం ఇతి పరియోజనాయాః ఉద్ఘాటనం కరిష్యతి తథా వికసిత భారతాయ యువ రాష్ట్ర నిర్మాణాయ ఆంతరిక శక్తేః జాగరణం ఇతి అభియానస్య దృశ్య శ్రవ్య పరాంతర్జాలీయ మాధ్యమేన శుభారంభం కరిష్యతి. రాష్ట్రపతి గుజరాతస్య త్రిదివసీయ యాత్రాయామస్తి. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపది ముర్ము హ్యః గుజరాతస్య ఏకతానగరే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇత్యస్య భవ్య పృష్ఠభూమౌ ఆయోజితే సమారోహే భారతీయ చలచిత్ర క్షేత్రస్య ప్రముఖ ప్రతిభాభ్యః చతుర్విశత్యధిక ద్విసహస్రతమస్య వర్షస్య ద్విసప్తతితమ రాష్ట్రీయ చలచిత్ర పురస్కారాన్ ప్రదత్తవతీ. చలచిత్ర జగతః జనాన్ సంబోధయంతీ రాష్ట్రపతిః ముర్ముః ఉక్తవతీ యత్ చలచిత్రం భారతస్య సమృద్ధాం సాంస్కృతిక వైవిధ్యతాం ప్రతిబింబయతి తథా విభిన్న భాషాణాం ప్రాదేశిక పరిప్రేక్ష్యాణాం రాష్ట్రీయాభిలాషాణాం చ మధ్యే సేతు రూపేణ కార్యం కరోతి.
1: यहाँ अनेक भाषाओं एवं विभिन्न क्षेत्रों में बनी फिल्मों से जुड़े लोग उपस्थित है. सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती. भारतीय फिल्मों में हम भारत के लोगों के सपने परंपरा संघर्ष और भविष्य की संभावनाएं भी है. उत्कृष्ट फिल्मों को सम्मानित करने का ये समारोह स्टैचू ऑफ यूनिटी के प्रांगण में वॉल ऑफ यूनिटी के समीप आयोजित हो रहा है. ऐसा लगता है कि भारत की सांस्कृतिक एकता के इस महोत्सव को स्वाधीन भारत की एकता के शिल्पकार लौह पुरुष सरदार वल्लभ भाई पटेल स्वयं आशीर्वाद दे रहे हैं.
0: समारोहे सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णव घोषितवान् यत् राष्ट्रीय चलचित्र पुरस्कार समारोह अधुना देशस्य प्रमुखेषु पर्यटन स्थलेषु आयोजयिष्यन्ते. సహ రాజ్యేభ్యః కేంద్ర శాసిత ప్రదేశేభ్యశ్చ భవిష్యే పురస్కార సమారోహాణాం ఆతిథ్యాయ ప్రముఖ స్థలానాం చయనం కర్తుం ఆహ్వానం కృతవాన్. సమారోహే రాష్ట్రపతి వర్యయా దేశస్య ఆహత్య విభిన్నేభ్యః భాగేభ్యః ఆగతేభ్యః ద్వినవతి పురస్కార విజేతృభ్యః సమ్మాననం ప్రదత్తం. ప్రసిద్ధః కన్నడ అభినేత అనంత నాగః భారతీయ చలచిత్ర క్షేత్రే పంచదశకాధిక కాల పర్యంతం ప్రదత్తస్య ఉత్కృష్ట యోగదానస్య కృతే ప్రతిష్ఠితేన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారేణ సమ్మానితః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః నవదిల్ల్యాం ఉడుపి ఇత్యత్ర శ్రీ పేజావర అధోక్షజ మఠస్య శ్రీ శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామినా అన్యై గణమాన్యై చ సహ మిలితవాన్. అస్మిన్ అవసరే శ్రీమోదినా పద్మ విభూషణ యతికుల చక్రవర్తి శ్రీ విశ్వేశ్వర తీర్థ స్వామినః జన్మ శతాబ్ది సమారోహస్య ప్రతీక చిహ్నస్య అనావరణం కృతం. సామాజిక సంచార పటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ శ్రీ విశ్వేశ్వర తీర్థ స్వామినః భక్త్యా జ్ఞానార్జనేన సేవయా చ పరిపూర్ణం జీవనం అసంఖ్య జనాన్ నిరంతరం ప్రేరయతి. సహ ఉక్తవాన్ యత్ తస్య జన్మ శతాబ్ద్యాః ఉపలక్ష్యే క్రియమాణాః వివిధాః ఉపక్రమాః తస్య మహనీయాదర్శాన్ అగ్రే నేతుం అధికం సాహాయ్యం కరిష్యంతి. భారతర్తు విజ్ఞాన విభాగేన ఆగామిషు ద్విదివసేషు ఛత్తీస్గఢ ఒడిషా తటీయ ఆంధ్రప్రదేశ్ తెలంగాణానాం పృథక్ పృథక్ స్థలేషు ప్రబలాతి ప్రబల వృష్టేః సంభావనాం దృష్ట్వా రక్త వర్ణపర సంచేతనా ప్రసారితా అస్తి ఇతి వార్తాః.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 7 గంటలు. ఈనాటి ప్రసార విశేషాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుంటారు. అనంతరం స్వరార్చన. అనంతరం 7:20 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్ర

స్నానంపై ప్రత్యక్ష ప్రసారం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదనరావు గారు మరియు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబా గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో

ఆల్జీమర్స్ గురించి డాక్టర్ బిందు మీనన్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీతమ్మనం నాగేశ్వరరావు. 9 గంటలకు హలో అభిరుచిలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటలు, 9:30 నిమిషాలకు హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. 10 గంటలకు సేవా సంకల్ప అభియాన్లో భాగంగా భారత స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుంచి వింటారు. అనంతరం ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల రిలే ఉంటుంది విజయవాడ కేంద్రం నుంచి. సాయంత్రం 5 గంటలకు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాల వివరాలు తెలుసుకుంటారు. 5:05 నిమిషాలకు వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో జాగ్రత్తల గురించి తెలుసుకోవడంతో పాటు మహిళలు మెచ్చే సినిమా పాటలు ప్రసారమవుతాయి. 5:30 నిమిషాలకు యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యువత స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటారు, వెల్ఫేర్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటారు. అలాగే యువత మెచ్చే సినిమా పాటలు కూడా ప్రసారమవుతాయి. 6:30 నిమిషాలకు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా సమాచార వేదిక, అనంతరం ఈ తరం అమ్మ అనే కథానిక వింటాము. రచన మరియు సమర్పణ శ్రీమతి భమిడిపాటి విజయలక్ష్మి గారు. అనంతరం జానపద పాటల్ని వింటారు. 7 గంటలకు అలనాటి మధురగీతం ప్రసారమవుతుంది. 7:15 నిమిషాలకు పాడి పంటలు కార్యక్రమంలో వర్మీ కల్చర్ తయారీ, ఈ అంశం గురించి వి సుబ్బారావు గారితో పరిచయం ఉంటుంది. తర్వాత పొలం కబుర్లు, జానపద పాటలు. అనంతరం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు, అలాగే ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. 8:15 నిమిషాలకు హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వింటారు. తర్వాత ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కార్యక్రమాలు, అలాగే 8:40 నిమిషాలకు ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలని విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 నిమిషాలకు ఆకాశవాణి కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇవి ఇవాల్టి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాల వివరాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైభవాన్ని వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు, జాతీయ ఆకాంక్షలు అనుసంధానించే పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్ లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బకర్ వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను పోటీలో పాల్గొంటారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు వడోదరలో పర్యటిస్తారు. మహారాజా సయ్యాజీరావు విశ్వవిద్యాలయ 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు బంగారు పతకాలు అందిస్తారు. ఆ తర్వాత

0: వడోదరలో బ్రహ్మకుమారీస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రీట్రీట్ సెంటర్ రాష్టపతి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పునరుద్దరణ కోసం ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టు ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. గుజరాత్లో ఏక్తానగర్ వేదికగా నిర్వహించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 2024 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, రచయితలకు అవార్డులు అందజేశారు. ఈ సందర్బంగా రాష్టపతి మాట్లాడుతూ భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని కొనియాడారు.
1: సభీ భాషాఓ ఔర్ క్షేత్రో కి ఫిల్మో మే హమారే భారత్ కి ఛబి దిఖాయి దేతి హై. భారతీయ ఫిల్మో మే భారత్ కే లోగోం కే సపనే, పరంపరా, సంఘర్ష ఔర్ భవిష్య కి సంభావనాయే భీ హై. ఫిల్మ్ కళాకార్ బహుత్ లోకప్రియ హోతే హై, ఉన్మే దేశవాసియోం కో విశేషకర్ యువాఓం కో ప్రభావిత కర్నే కి అసీమ్ క్షమతా హోతీ హై.
0: చలనచిత్ర పరిశ్రమలో మరింత సమగ్రత, భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించిన రాష్టపతి అవార్డుల జ్యూరీ, నిర్ణయాత్మక కమిటీల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా సినిమా నిర్మాణంలో వెన్నుముగ్గా నిలిచే, వెనుక రంగంలో పనిచేసే సాంకేతిక నిపుణులు, కార్మికుల శ్రమకు తగిన గౌరవం, సామాజిక భద్రత కల్పించాలని పిలుపునిచ్చారు.
1: आप सब ये ध्यान रखें कि इस इकोनॉमी को योगदान देने वाले मजदूरों, छोटे कलाकारों, सहायकों को और संघर्षरत लोगों को सम्मान मिले और सामाजिक सुरक्षा भी मिले.
0: సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన సినీ ప్రముఖులు తమ సామాజిక బాధ్యత గుర్తించాలని రాష్ట్రపతి సూచించారు. యువతకి ఆదర్శంగా నిలుస్తూ ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించాలని, ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తుల ప్రకటనలో నటించకుండా దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 370 చిత్రానికి మొదటి జాతీయ చలనచిత్ర అవార్డు అందుకోవడంపై నటి యామి గౌతమ్ తన సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ గుర్తింపు ఓ కళాకారుడికి లభించే అత్యున్నత ప్రశంస అన్నారు. తనకు ఎంతో సృజనాత్మక సంతృప్తినిచ్చిన ఈ చిత్రానికి దేశంలో అత్యున్నత చలనచిత్ర పురస్కారం లభించడం వల్ల గత కొన్నేళ్లుగా తన అంకితభావం ఓర్పు సార్థకమయ్యాయని తెలిపారు.
2: For a film like Article 370, which gave me so much as an artist, as an actor, everything that I had been wanting to do as an actor for the longest time, that, you know, kai bar bahut saalon ki mehnat, bahut saalon ki challenges, patience, they trickle down to one moment, and I think for me that was Article 370.
0: చందు ఛాంపియన్ చిత్రానికి గాను తొలి జాతీయ చలనచిత్ర అవార్డు పొందడంపై బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని తన కళ ప్రయాణంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. మరోవైపు దర్శకుడిగా తన తెరకెక్కించిన తొలి చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై నటుడు రణదీప్ హుడా సంతోషం వ్యక్తం చేశారు. వీర సావర్కర్ కథను సాయుధ విప్లవ విశేషాలు వెండి తెరపై తీసుకురావడంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పురస్కారాలు తమకు మరింత బాధ్యతను పెంచాయని నటులు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో ఉడుపి శ్రీ పేజావరు అధోక్షజ మఠానికి చెందిన శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీతో పాటు ఇతర ప్రముఖులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్, శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామీజీ జన్మ శతాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరించారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామి భక్తి, సేవాభావంతో కూడిన జీవితం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జన్మ శతాబ్ది వేడుకల సందర్భంగా చేపడుతున్న ఇతర కార్యక్రమాలు ఉన్నత ఆదర్శాలు మరింత ముందుకు తీసుకెళ్తాయని మోదీ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేరువేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడ్లు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పంద అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్నట్టు వివరించారు. న్యూఢిల్లీలో పరిశ్రమల ప్రోత్సాహకం, అంతర్గత వాణిజ్య విభాగం నిర్వహించిన వర్క్షాప్లో గోయల్తో పాటు కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్హెచ్ఆర్ సమాపేశంలో మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాల హక్కులు పరిరక్షించేందుకున్న కమిషన్లు కలిసి పనిచేయాలని, సమన్వయం కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమ విధానాలు సమీక్షించాలని, వారికి తగిన సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఎన్హెచ్ఆర్సీలో మహిళలు, వెనుకబడ్డ తరగతులు, బాలల హక్కులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, దివ్యాంగుల కమిషన్లు డీమ్డ్ సభ్యులుగా ఉన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకే చోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదికగా నిలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్బంగా తొలిసారిగా ఆయుష్ సర్వీసెస్ సెక్టర్ నివేదిక విడుదల చేయనున్నారు. అలాగే గోక్షుర, చంద్రసర సేఫ్టీ డోస్పియర్లు, చర్మ సంబంధిత వ్యాధులపై స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ ఆవిష్కరించనున్నారు. ఆయుష్ విజన్ 2030 నివేదికతో పాటు సీసీఆర్ఏఎస్ ఏజీఎన్ఐ అసెస్మెంట్ స్కేల్ వెబ్ పోర్టల్ ప్రారంభిస్తారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ పాకిస్తాన్ అధికారులపై ఆరోపణలు చేశారు. నిరసనలు అణిచేసేందుకు పాక్ ప్రభుత్వం బలప్రయోగం, అక్రమ నిర్బంధాలు ఉపయోగిస్తోందని విమర్శించారు. భారత్లో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ యువజన నాయకులతో చర్చలు జరపడమే సరైన మార్గమని, అంతేగాని బలప్రయోగం తగదని భారత్ నిరూపించిందన్నారు. మానవ హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్ భారతదేశాల వైఖరి మధ్యను వ్యత్యాసాన్ని తెలిపారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో విద్యుత్ ధరలు, పాలనపై జూన్ నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు ఉపయోగించి ఈ నిరసనలు అణిచేయడంపై ఐరాస నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బలూచ్ నిరసనకారులపై జరిగిన హింసను ఖండించారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందంపై మధ్యవర్తులు జరిగిన చర్చల్లో స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొన్నట్టు తెలిపారు. ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అదే సమయంలో ఒప్పందం కుదిరితే ఇరాన్ గొప్ప దేశంగా మారుతుందన్నారు. మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ల విజ్ఞప్తి మేరకు మిత్రదేశాలకు డీజిల్ ఎగుమతులు తాత్కాలికంగా నిషేధించే అంశం పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు ట్రంప్. పూర్తిస్థాయి లేదా పాక్షిక నిషేధంపై చర్చిస్తున్నట్టుగా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. రాగల రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్టాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 4వ రోజు పోటీల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, సురిచి సింగ్, ఇషా సింగ్లు బరిలోకి దిగుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను ఈరోజు పోటీల్లో పాల్గొంటారు. పురుషుల సింగిల్స్ సెల్స్ రోయింగ్ ఫైనల్ కు బాలరాజ్ పన్వర్ అర్హత సాధించారు. బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో పురుషుల జట్టు చైనాతో, ఉషు సెమీఫైనల్స్ లో రోషి వినాదేవ్ ఇండోనేషియాతో తలపడనున్నారు. హాకీలో భారత మహిళల జట్టు థాయిలాండ్తో తలపడుతోంది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలను అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈ రోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను పోటీల్లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం, సమయం 7:15. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు సింహపురి సమాచారం తెలుసుకుందాము. గిరిజన మహిళలు తమ సమస్యలను ధైర్యంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సదాభార్గవి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని గిరిజన భవన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, వీటిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని లింగ వివక్షతను ఆపండి, ఆడపిల్లను కాపాడండి పీసీపీఎన్డీటీ చట్టంపై లఘు చిత్రం షార్ట్ ఫిల్మ్ పోటీలను జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లు డిఎంఎన్హెచ్ఓ వి సుజాత ఒక ప్రకటనలో తెలియజేశారు. పోటీలు డీకేడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి గిరి ఆధ్వర్యంలో, ఆ కళాశాల జువాలజీ హెచ్ఓడి డాక్టర్ టి శ్రీరంజని నేతృత్వంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. పొగాకు రైతులు కేవలం ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ జీఎల్కే ప్రసాద్ తెలిపారు. మంగళవారం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో రైతులకు అవగాహన కల్పించారు. వచ్చే ఏడాది డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని బ్యారెన్కు 21 క్వింటాళ్ల ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఇస్తారన్నారు. పిడుగుపాటుతో అత్యధికంగా మరణించిన జిల్లాలు దేశవ్యాప్తంగా 50 ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాటిలో నెల్లూరు జిల్లా కూడా ఒకటి. 2020 నుంచి 2025 వరకు పిడుగుపాటుతో జిల్లాలో 41 మంది మృతి చెందారు. ఈ క్రమంలో కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా భౌతిక రక్షణ, సామాజిక అవగాహన తదితర అంశాలతో పిడుగుపాటు నుంచి రక్షణ వ్యవస్థ అనే పేరుతో సమగ్ర భద్రతా విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఋతుపవనాలకు ముందుగా ఉక్కపోత వాతావరణం ఏర్పడి ఆకాశంలో ఉరుములు మెరుపులు రావడంతో పిడుగులు పడడం జరుగుతుంది. సూపర్ ఎల్నినో కారణంగా ఈ దఫా పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటుందని అంచనా వేశారు. పిడుగు పడితే భారీ శబ్దంతో పాటుగా సుమారు 1 లక్ష నుంచి 2 లక్షల వోల్ట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది కనీసం 50,000 డిగ్రీల ఉష్ణోగ్రతతో సమానం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సిద్దం కావాలని సామాజిక వన విభాగ క్షేత్రాధికారి ఖాజా రహమతుల్లా సూచించారు. సెక్షన్ అధికారిని సుకన్య ఆధ్వర్యంలో కనుపూరు చెరువు ప్రాంతంలో విద్యార్థులతో కలిసి మంగళవారం సీడ్ బాల్స్ విత్తనపు బంతులను చల్లారు.

0: మరికొద్దిసేపట్లో తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష ప్రసారం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ రావు గారు మరియు శ్రీ రామకృష్ణ శేష సాయిబాబా గారు.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేష సాయిబాబు. వినండి చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఉభయ దేవేరులతో ఈ నవరాత్రి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు చివరి రోజు చక్రస్నానాన్ని భక్తుల మధ్య స్వామి జరుపుకుంటూ ఉన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటే స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటువంటి అర్థం కూడా మనం గ్రహించవచ్చు. అందులో మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం తిరిగి మళ్ళీ ధ్వజ అవరోహణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.

సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు శ్రవణ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు చక్ర స్నానం నిర్వహించడం తిరుమల క్షేత్రంలో అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అంటే శ్రవణ నక్షత్రం రోజు చక్ర స్నానం ఆచరించే విధంగా లెక్కగట్టి ముందు 9 రోజులు ముందు ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని అర్చక స్వాములు వైఖానస ఆగమోక్త ప్రకారంగా ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఈ 9 రోజులు కూడా స్వామి అనేకమైనటువంటి వాహనాలని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహించి ఉన్నారు. మొదటి రోజు పెద్దశేష వాహనంతో స్వామి ప్రారంభమై ఈనాడు చక్ర స్నానంతో స్వామివారి యొక్క ఈ సేవలన్నీ కూడా ముగింపు దశకు చేరుకుంటాయి. కాసేపట్లో చక్రతాళ్ వారు ఆ యొక్క పుష్కరిణిలో చక్కగా స్నానం ఆచరించి భక్తుల యొక్క మనోభావాలను మనోభీష్టాలను ఆయన సిద్ధింపజేయిస్తూ ఉన్నారు. అందులో ఈ రోజు ఉదయాన్నే స్వామికి చక్ర స్నానానికి ముందు ఆలయంలో చక్కగా చూర్ణోత్సవం నిర్వహించినారు. ఆ చూర్ణోత్సవంలో దేవతలందరినీ కూడా ఆవాహన చేసినారు. ఆ పసుపు కొమ్మలను ఒక రోడ్డులో వేసి చక్కగా బ్రహ్మ విష్ణు రుద్రులను ఆవాహన చేసి ఆ పసుపు కొమ్ముల పైన లక్ష్మీ అమ్మవారిని కూడా ఆవాహన చేసి చక్కగా పసుపు దంచి అక్కడ మంచి చక్కటి సుగంధ తైలాన్ని స్వీకరించి అందులో విష్ణువును ఆవాహన చేసి ఆ యొక్క చూర్ణమును స్వామివారికి అమ్మవార్లకు చక్రతాళ్ వాళ్లకు మర్దన చేసి అటు పిమ్మట స్వామివారిని తిరుచి వాహనంలో అధిరోహింపజేసి ఇలా మాడి వీధులలో స్వామివారు ఊరేగింపుగా ఇచ్చేసి ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ స్వామి పుష్కరిణి అనేటువంటి దివ్యమైనటువంటి తీర్థంలో స్వామికి చక్కగా తిరుమంజనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ ఆ అచ్చుక స్వామిని కూడా చక్కగా స్వామికి సంకల్పం చెప్పుకున్నారు. అస్య దేవదేవస్య శ్రీ స్వామినః సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే నవమే అహని శ్రీ స్వామినః ఉత్సవ తాపోపశమనార్థం సర్వలోక హితార్థం చూర్ణోత్సవాఖ్యం కర్మకరిష్యేని చక్కగా వారు సంకల్పం కూడా పలికినారు. స్వామికి ఈ 9 రోజులు భక్తులందరినీ కూడా అనుగ్రహించి స్వామి కాస్త అలసట పొంది ఉంటారట. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా ఈ తిరుమల క్షేత్రానికి విచ్చేసి చేతులు 2 ఎత్తి జోడించి నమస్కరించి స్వామిని అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చమని భక్తులంతా కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక్కడే కాదు దేశ విదేశాలలో అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులంతా కూడా ప్రతినిత్యము ప్రతి క్షణము ఏదో ఒక వరాన్ని ఇవ్వమని స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి స్వామి అందరికీ ఆ వరాలను ఇచ్చి అలసి ఉంటారు. ఇలాంటి స్వామికి ఉత్సవ తాప ఉపశమనార్థం కాస్త అలసట పొంది ఉంటారు. స్వామికి కూడా కాస్త బడలిక అనేటువంటిది ఉంటుంది. ఒకరా ఇద్దరా ఈ విధంగా స్వామి అనేక మంది భక్తులతో ఉండడం వల్ల ఆ శమనం కోసము స్వామికి ప్రశాంతత కోసము చక్కగా చక్ర స్నానాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. హరిద్రాచూర్ణే శనివారి ఆవాహయామి అంటారు. ఆ దేవతను కూడా ఆవాహన చేసి సుగంధి తైలే ఆదిదేవం విష్ణుమావాహ్య అష్టోపచారై సంపూజ్యాని చక్కగా ఆ తైలంలోను ఆ చూర్ణంలోను హరిద్ర అంటే పసుపులోను దేవతలను ఆవాహనం చేసి చక్కగా అదుగో చూడండి స్వామికి చక్కగా ఆ మలయప్ప స్వామికి ఉభయ దేవేరులకు చందనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అంతకంటే ముందు చక్కగా ఆవు పాలు ఆవు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామికి చక్కగా అవభృతం నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతం దినేనైవ దివా ఏవ కురియాత్ రాత్రు ఉదకస్య అశుచి భావాత్ అన్నారు. మనం చూస్తూ ఉన్నాము అనాది నుండి కూడా ఎందుకు స్వామికి ఉదయాన్నే చక్ర స్నానం నిర్వహిస్తారు అని ఒక ప్రశ్న రావచ్చు. కొన్ని వైదిక కార్యక్రమాలు ఉదయం పూటే చెయ్యాలని కొన్ని సాయంత్రం పూటే చెయ్యాలని ఆగమశాస్త్రం చెప్తూ ఉన్నది. మనకు మొదటి రోజు చూసినట్లయితే అంకురార్పణ అనేటువంటి కార్యక్రమం సాయంత్రమే నిర్వహిస్తారు. చంద్రుడు ప్రత్యక్షంగా ఉండాలి, ఆయన సమక్షంలోనే అంకురార్పణ నిర్వహిస్తారు. ఆ తర్వాత చక్ర స్నానం అనేటువంటిది ఉదయమే చేయాలి. సూర్యుడు ప్రత్యక్షంగా ఇక్కడ ఆయన వీక్షిస్తూ ఉంటారంట. దివా ఏవ కురియాతు పగటిపూటే చేయాలి, రాత్రిపూట చేసినట్టయితే ఆ జలానికి అశుచి అనేటువంటిది ఉంటుంది, అది గొప్ప దోషంగా భావిస్తూ ఉంటారు. అందుకే ఆ అచ్చక స్వామి వారు కూడా చక్కగా సంకల్పం చేసినారు. స్వామికి నానాలోక నివాసినాం సర్వేషాం భక్తజనానాం సకల పాప నివృత్త్యర్థం

0: విశ్వమేధ ఫల అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం తుష్ట్యర్థం పుష్ట్యర్థం శాంత్యర్థం నవమే దినే ప్రాతకాలే అవభృతోత్సవ కరిష్యేని లోకాలన్నిటికీ కూడా మంగళాలు చేకూరాలని ఆ దేవుణ్ణి చక్కగా ప్రార్థించి వారు ఈ అవభృతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ ప్రాచ్యం అక్షతోదకం నాలుగు కలశాలు అక్కడ స్థాపించి ఉంటారు. ఒక కలశంలో అక్షతోదకాలు, ఇంకొక కలశంలో కుశోదకము, ఇంకొక కలశంలో జప్యోదకం, ఇంకొక కలశంలో రత్నోదకం. ఇలాంటి ద్రవ్యమైనటువంటి పరిమళమైనటువంటి ఆ ద్రవ్యాలతో చక్కగా స్వామికి అవభృత స్నానం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆ పంచామృత తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క విశేషాలను గురించి శ్రీమాన్ అర్చక స్వాములు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతోత్సవం వల్ల ఫలితం ఏముంటుంది అంటే విష్ణోహో అవభృత స్నానాత్ కోటి జన్మార్జితం పాపం తక్షణాదేవ నశ్యతే అంటారు. ఈ అవభృతం యొక్క విశేషాన్ని ఎవరైతే వీక్షిస్తారో, ఎవరైతే ఆ స్వామి యొక్క వైభవాలను చక్కగా వింటారో, వారికి కోటి జన్మలలో చేసినటువంటి సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట. అందుకే ఈ తిరుమల దివ్య క్షేత్రాన్ని ఉత్సవ క్షేత్రం అని కూడా మనం పిలవచ్చు. ప్రతి నిత్యము స్వామికి అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉత్సవాహ అనుష్ఠేయ ఉత్సాహ పరిపూర్తయే. ఎక్కడైతే పరమాత్మకు అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారో ఆ స్వామి ద్విగుణీకృతమైనటువంటి తేజపుంజాలతో మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా ఆ స్వామికి స్నపన తిరుమల నిర్వహిస్తారు. ఆయనతో పాటు చక్రతాళ్ వాళ్ళు కూడా ఉంటారు, వారికి కూడా స్నపనం నిర్వహించి ఆ తర్వాత స్వామి వారికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ చక్రతాళ్ వారును స్వామి పుష్కరిణిలో చక్కగా నిమజ్జనం చేస్తారు. దీనిని అవభృతస్తము అంటూ ఉంటారు. ఈ చక్రము అనాది కాలం నుండి అనేక యుగాల నుండి పరమాత్మకు ఆవరణంగా కూడా కనిపిస్తూ ఉన్నది. సుదర్శన చక్రం ఎందుకు స్వామి ధరించి ఉంటారు? దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మ సంస్థాపనకు స్వామి అనాది కాలం నుండి దానిని స్వామి ఆభరణంగా ధరించి ఉన్నారు. ఆ ఆభరణంగా ధరించినటువంటి ఆ యొక్క ఆయుధమే ఈనాడు మనందరికీ కూడా శరణాగతిని శరణాగతిని ఇస్తూ ఉన్నది. అలాంటి స్వామి వారి యొక్క ఈ చక్రతాళ్ వారి వైభవము అవభృతోత్సవం వైభవాన్ని గురించి శ్రీమాన్ రామకృష్ణ శేష సాయి గారు వారి యొక్క మాటలలో మనం విందాం. ఓం నమో వెంకటేశ్వర
1: వెంకటరమణ గోవింద గోవింద వందే శ్రీ నయనోత్పలస్య శశినం.

కణేత్రోత్సవం వాసిష్ఠై సనకాదిభిర్మునిగణై సంస్తూయమానం సదా భక్తానాం అఖిలార్ధనాయ నమః శ్రీ వెంకటేశం గురుం భక్తానాం అఖిలార్ధనాయ నమః శ్రీ వెంకటేశం గురుం. సప్తగిరి సానువులలో స్వయం వ్యక్తమై ఆవిర్భవించినటువంటి వెంకట రమణుని యొక్క దివ్య వైభవం ఆకాశవాణి ద్వారా మనం చక్కగా వింటూ ఉన్నాం. స్వామివారు 9 రోజుల పాటు వివిధ వాహనాలలో చక్కగా భక్తులను అనుగ్రహించినటువంటి ఆ పరమాత్మ పరమపురుషుడు పురుషోత్తముడు ఈనాడు అవబృధ స్నానం అని మన మధుసూదన శర్మ గారు చెప్పారు. ఈ యజ్ఞము అని అన్నారు. 9 రోజుల పాటు జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి యజ్ఞం, దానికి పరిసమాప్తి. సామాన్యంగా మనం ఈ సనాతనమైన హిందూ ధర్మంలో వేద సంస్కృతిలో యజ్ఞయాగాదులు చేస్తారు లోక కళ్యాణ సిద్ధ్యర్థం. అలాంటి యజ్ఞం ఇది ఈ 9 రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మగారు శుభారంభం చేసి ఏనాడో కలియుగ ఆరంభంలో ఆ దేవదేవునికి ఆలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మాణమైనటువంటి ఆలయంలో స్వామివారు ప్రవేశించిన తదనంతరం బ్రహ్మదేవుడు

ప్రార్థించి లోక కళ్యాణం కోసం, అంటే సమస్త లోకాలు, మనం ఉన్నది భూలోకమే, దీని పైన కొన్ని లోకాలున్నాయి, క్రింద కొన్ని లోకాలున్నాయి, అన్ని లోకాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభం కలగాలి అని ఈ ఉత్సవాన్ని శాస్త్రరీత్యా వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి 9 రోజుల పాటు సార్వకామిక నవాన్హిక బ్రహ్మోత్సవము అని అన్నారు. అంటే సర్వకామ్యములు దీనివల్ల తీరుతాయి అని భక్తాభీష్ట వరప్రదాత ఆయన. అందువల్ల 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవ కైంకర్యాదులలో చివరి ఘట్టం ఇది. ఈ దీనిలో స్వామి యొక్క దక్షిణ హస్తంలో అలంకారంగా ఉండేది కాదు సుమా, ఆ చక్రం చక్రమా అని అన్నవయ్య అద్భుతంగా కీర్తిస్తాడు. సుదర్శనం జయ జయ ప్రతిభట శ్రేణి భీషణ మన గుణ స్తోమ భూషణ ఎని భజస్థాన కారణ కారణ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అని ఆ సుదర్శన భగవాను చక్కగా ఉపాసిస్తారు చాలా మంది మహానుభావు. సాక్షాత్తుగా పరమాత్మే ఆ రూపంలో కూడా ఉన్నారు. ఒక ఐతిహ్యం కూడా ఉన్నది ఈ తిరుమల క్షేత్రంలో. మనం వేద పాఠశాలకు వెళ్ళేటువంటి దారిలో శిలాతోరణం అని ఉన్నది. ఆ శిలాతోరణానికి కొద్ది దూరంలోని చక్రతీర్థం అని ఉన్నది. పద్మనాభుడు అనేటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉంటే రాక్షసులు బాధిస్తారు. అనాదిగా ఈ ధర్మము అధర్మము వీటి ఘర్షణ ఉంటూనే ఉంటోంది. పరమాత్మ ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ పద్మనాభుడు ఆ బాధని తట్టుకోలేక ప్రార్థిస్తే వెంకటేశ్వర స్వామిని ఆ వెంకటరమణుడు ఆ సుదర్శనాన్ని పంపిస్తాడు. ఆ రాక్షస సంహారం చేస్తే అప్పుడు ఆయన అద్భుతంగా స్తుతిస్తాడు అని మనకు పురాణాలు చెబుతాయి. అందువల్లనే ఆ చక్రాన్ని అక్కడ స్థాపించి ఆయన ఉపాసించాడు చక్రతీర్థము అని అన్నారు. కాబట్టి ఆ సుదర్శన భగవానుడు ఆయన ఉపాసన స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే అని విష్ణోన్ముఖోత్థానిల పూరితస్య యస్య ధ్వనిర్దానవ దర్పహంత ఇలాగా స్తోత్రాలు చేస్తారు. మహావిష్ణువు చేతిలో 5 ఆయుధాలు ఉన్నాయి, 5 ఆయుధాలు అని. ఇక్కడ ఎందుకని స్వామికి ప్రతిరూపంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు. స్వామి యొక్క ఈ అవబృధ స్నానంలో తాము కూడా పాలు పంచుకోవాలి అని. మా దైవం, మా ఇష్టదైవం, మా కులదైవం, మా దేవదేవుడు శ్రీనివాసుడు యొక్క దివ్య వైభవ స్ఫూర్తి మాలో పెరగాలి అని ఈ క్షణం కోసం ఆ చక్రతాల్వార్ అని పిలుచుకునేటువంటి ఆ సుదర్శన భగవానుడు ఎప్పుడు 3 మునకలు వేస్తే తాము కూడా స్వామితో మునగాలి, స్వామి మాలో అంతర్యామిగా ఉంటాడు అని భావన చేసేటువంటి కోట్ల కొలది ఆ భక్తాదులంతా కూడా ఈ మాధ్యమాలలో వినేటువంటి ద్వారా, చూసేటువంటి ప్రక్రియల ద్వారా తమ గృహంలోనే స్వామి యొక్క దర్శనం చేస్తూ, ఇందాక వారు చెప్పినట్లుగా స్వామివారికి ఈనాడు వరాహదేవుని యొక్క, వరాహ మహావిష్ణువు యొక్క ఆ దేవాలయంలో పుష్కరిణి తీరంలో స్వామి స్వయంగా వేంచేసి అక్కడ చక్కగా పసుపుతో గంధంతో సుపుణ్య తీర్థ జలాలతో అభిషేకాన్ని అందుకుంటూ ఉన్నాడు. తులసి మాలికలను ధరిస్తూ ఉన్నాడు. నయన మనోహరమైనటువంటి ముగ్ధ మోహన కోమల శ్యామల స్వరూప స్ఫూర్తితో ఉండేటువంటి ఆ పరమాత్మ దివ్య రూపాన్ని దర్శించాలి అని, ఆయన నామాన్ని గానం చేయాలి అని ఈ స్వామివారి యొక్క నామ రూప గుణ లీలా ధామ విశేష వైభవాలను మనోహర దృశ్యాన్ని రమణీయంగా

0: మహానుభావులు వర్ణించారు. ఒక యజ్ఞంలాగా 9 రోజుల పాటు శ్రద్ధగా ఘనంగా వైభవంగా నిర్వహించి 9వ రోజు ఈ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార నక్షత్రం శ్రవణం, అట్టి శ్రవణం ఆ రోజు ప్రధానంగా పెట్టుకొని దానికి ముందు 8 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. చిట్ట చివరిగా యజ్ఞాంతంలో ఆచరించబడే అవబృధ స్నానం అంటారు శ్రౌత ప్రక్రియలు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి చక్ర స్నానం అన్నారు. ఈ అవబృధ స్నానం ఎవరు చేయాలి? యజ్ఞయాగాదులలో యజమాని చేస్తారు. యజమాని అనే పదానికి అర్థం యజ్ఞం చేసేటువంటి వారు, చేసేటువంటి కర్తృత్వాన్ని పొందినవారు, శాస్త్రవిహితం కూడా. అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలలో చివరి అంశంగా చక్రస్నానం జరుగుతోంది. దీన్ని తరిగొండ వెంగమాంబ కూడా వెంకటాచల మహాత్మ్యంలో చక్కగా వర్ణిస్తోంది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు వీటితో తిరుమంజన కైంకర్యాన్ని చేస్తారు. ఇలాగా ఇక్కడ స్వామి సర్వానికి అధిపతి. ఈ స్వామి యొక్క దివ్య జలాలను సహస్రధారాభిషేకం, నక్షత్రహారతులు, ధూప దీపహారతులు, కుంభహారతి ఇలాగా సపల తిరుమంజనం చేస్తూ ఉంటే వేదాధ్యయనం చేసిన మహానుభావులు శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తాలు పఠిస్తారు. వేద పాఠం అయిన తర్వాత ద్రావిడ వేద పాఠం చేస్తారు, నీరాట్నం సమర్పిస్తారు. అభిషేక జలాన్ని అర్చక స్వాములు పూతోభవ అని తమ మీద తల్లుకొని భక్తుల మీద చల్లుతారు. వస్త్రాలంకారం చేసి నివేదన చేస్తారు. చక్రతాళ్వారు మాత్రమే స్వామి పుష్కరణిలో ఆ అవబృధ స్నానం చేస్తారు. ఉత్సవం వెంకటేశ్వర స్వామి అవబృధం ఆయనదైతే ఆయన యజమాని. కానీ సేవకుడైనటువంటి చక్రతాళ్వారు అంటే సుదర్శనమూర్తికి జరుగుతోంది. అందువలనే దీనికి సుదర్శన చక్రం కాబట్టి చక్ర స్నానం అనే పేరు వచ్చేది. చాలా విచిత్రమైనటువంటిది. జపద్భిర్ వైదికాన్ మంత్రాన్ సహితశ్చ ద్విజోత్తమైహి చకార అవబృధ స్నానం భగవాన్ ఆదిపురుషః అని మనకు చెప్పడం జరుగుతోంది. స్వామి పుష్కరిణీ తీర్థే సర్వలోకైక పావనౌ అవతార దినే తస్మిన్ నక్షత్రే శ్రవణే ప్రగే అని పురాణాలు చెబుతాయి. ఆ సమయంలో అర్చకులు, భక్తులు అందరూ పవిత్ర స్వామి పుష్కరణిలో స్నానం చేసి పవిత్రులవుతారు. ఇలాగా ఆ స్వామి యొక్క దివ్య వైభవం ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటిది, శ్రవణ శుభగమైనది. మరికొన్ని విశేషాలు మా మధుసూదన శర్మ గారు అందిస్తారు. చక్కగా శ్రవణం చేద్దాం. జయ గోవింద హరే, జయ గోపాల హరే.
1: ధన్యవాదాలండి. ఈ యుగంలో భక్తులందరికీ కూడా స్వామి ధరించినటువంటి ఆభరణాలుగా ఉన్నాయి సుదర్శన చక్రము, ఇంకో పక్క శంఖము. ఈ యొక్క సుదర్శన చక్రమే ఒకనొక కాలంలో భక్తులందరినీ కూడా రక్షించినటువంటి చక్రము, శిశుపాల వధను చేసినటువంటి చక్రము, సూర్యపిధాన అని పిలువబడేటువంటి చక్రము, 16 రేఖలు కలిగి లక్ష్మీ నరసింహస్వామి ఒకవైపున ఉండగా అత్యంత మనోహరమైనటువంటి ఆయుధంగా స్వామివారు ధరించి ఉన్నారు. మనం గమనించినట్లయితే గజేంద్ర మోక్షం అనేటువంటి ఘట్టంలో స్వామి ఆ వైకుంఠం నుంచి భూమికి విచ్చేసి ఒక క్షణకాలంలో ఆ ముసలి యొక్క శిరస్సును ఛేదించినటువంటి ఆయుధమే ఈనాడు ఈ చక్రతాళ్వార్లు. ఈ విధంగా పరమాత్మ యొక్క మనస్సును తెలుసుకొని ఆయన యొక్క ఆజ్ఞ చేత క్షణకాలంలో ఆ యొక్క ఉనికికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని భక్త రక్షణ చేస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఆయుధాలలో మొదటి ఆయుధంగా చక్రతాళ్వార్ను కూడా కీర్తిస్తూ ఉన్నది మన యొక్క శాస్త్రము. అంతేకాకుండా స్వామివారి యొక్క మహిమ ఎంతో, స్వామివారి చెంతన ఉన్నటువంటి పుష్కరిణి కూడా అంత మహిమ కలిగినటువంటిది. స్వామి పుష్కరిణి స్నానం, సద్గురోహ పాదసేవనం, వెంకటేశ్వర దర్శనం ఏదాని అత్యంత దుర్లభాని అన్నారు. స్వామి యొక్క దర్శనము, ఆ పుష్కరిణిలో స్నానం ఆచరించడము ఇవన్నీ కూడా ఎన్నో జన్మలలో పుణ్యం ఉంటే తప్ప మనం

అవి లభించవు మనకు. స్వామి తీర్థం మహాపుణ్యం, సర్వపాప ప్రణాశనం, యశ్వతీరే జగన్నాథో రమతే రమయా సహా అన్నారు. ఈ స్వామి ఆ అమ్మవార్లతో కలిసి చక్కటి ఆ ఆనంద నిలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మించుకుని అందులో నివసిస్తూ స్వామికి పక్కనే పుష్కరిణిని స్వామి తయారు చేసుకున్నారు. సర్వదోష ప్రశమని మాయీషా పరమేశ్వరి వరిష్ఠ సర్వతీర్థేభ్య స్వామి పుష్కరిణి రూప అన్నారు. అన్ని తీర్థాలు భూమిపైన అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి, దగ్గరదాపు కోటానుకోట్ల తీర్థాలు ఉన్నాయి. అన్ని తీర్థాలకు స్వామి పుష్కరిణి రాజము రాజుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే సకల దేవతలంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామి పుష్కరిణిలో నిత్యము స్నానం ఆచరించి వారంతా తరిస్తూ ఉంటారు. అందుకే ఏ నరాహ ప్రాతృత్తాయ స్వామి పుష్కరిణీతి వై కీర్తయంతి మహాత్మానః తేయాంతి పరమాం గతిం. స్వామి పుష్కరిణి స్వామి పుష్కరిణి అని ఉదయాన్నే లేచి ఎవరైతే భక్తులు చెప్తారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామి పుష్కరిణి స్నానం ఒకటే కాదండి, స్వామి పుష్కరిణి స్మరణ ద్వారా కూడా జన్మలో చేసినటువంటి పాప సమూహమంతా కూడా నశిస్తుందంట. అందుకే తస్యాం స్నాత్వాచ తద్వారి దృష్ట్వాచ మహద్భుతం సర్వపాప వినిర్ముక్తాః సర్వశోక వివర్జితాః అన్నారు. సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ స్వామి పుష్కరిణిని చూస్తేను అని. పృథివ్యాం యాని తీర్థాన్ని బ్రహ్మాండాంతర్గతాన్ని చ తాని సర్వాణి వర్తంతే వెంకటాహ్వయ భూధరే. ఈ పుష్కరిణికి అంత పేరు అంత గొప్ప విశిష్టత రావడానికి కారణం కూడా భూమి పైన ఉన్నటువంటి సకల తీర్థాలన్నీ కూడా స్వామి పుష్కరిణిలో కలుస్తూ ఉంటాయంట. అందుకని ఈ స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పుష్కరిణిలో స్వామివారు చక్కగా నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నారు. అంతేకాదు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇలాంటి ద్రవ్యాలతో అభిషేకం కూడా నిర్వహించినారు. ప్రతి సంవత్సరము కూడా బ్రహ్మోత్సవ సమయంలోనే కాకుండా మిగతా కొన్ని రోజుల్లో కూడా స్వామివారి యొక్క పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహిస్తూ ఉంటారు. అది ప్రధానంగా బ్రహ్మోత్సవము, ఆ తర్వాత రథసప్తమి వేడుకలలోను, అనంత పద్మనాభ చతుర్దశి నందు, వైకుంఠ ఏకాదశి, ఈ విధంగా సంవత్సరంలో 4 పర్యాయాలు స్వామి పుష్కరిణిలో చక్రస్నానం అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. దశాపరాధ తోయేనా అన్నారు. సరే స్వామికి ఇన్ని ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు కదా, ఏ ఏ ద్రవ్యానికి ఎలాంటి ఫలితము ఉంది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. స్వామి ఆ క్షీరంతో స్తపనం చేయించుకుంటే ఆవులు చక్కగా పాలిస్తాయట. అంతేకాదు వర్షాలు బాగా పడి భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి సురిష్టి కలిగి ఆ అందరికీ కూడా ఆహార పానీయాలు లోటు ఉండదు అని చెప్పి చెప్తుంది. శుద్ధోదక దశాపరాధ తోయేనా. అంతేకాదండి స్వామి పుష్కరంలో ఆ నీటితో అభిషేకం వల్ల అనేక వందల కొలది చేసిన పాప సమూహం అంతా కూడా నశిస్తుంది అని చెప్తున్నారు. అలాంటి స్వామికి పాలుతో అదేవిధంగా పెరుగు ఒకటి ఉన్నది, ఆ పెరుగుతో అభిషేకం చేయడం వల్ల దదనా ఆరోగ్య బలం యశ అన్నారు. ప్రజలందరికీ భక్తులందరికీ కూడా ఆరోగ్యము యశస్సు కీర్తి కలుగుతుంది. ఆజ్యన ఐశ్వర్య వృద్ధిశ్చ దుఃఖనాశస్య శర్కర అన్నారు. స్వామికి నెయ్యితో స్నపనం చేస్తే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. తేజో వృద్ధిశ్చ మధున, స్వామికి తేనెతో అభిషేకం చేసినట్లయితే తేజస్సు వృద్ధి కలుగుతుంది. ఇక్షు ధనమిక్షు సారేణ రసేన, అంటే చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే ధనం లభిస్తుంది. సర్వ సంపద సమృద్ధిశ్చ నారికేణ జలేనచ సకల కామ్యములన్నీ కూడా కలిగి పుత్ర సమృద్ధి కలుగుతుంది నారికేళ జలముల చేత. గంధతో ఏన సత్పుత్ర లాభాశ్చ, అంతేకాదు ఎవరికైతే సంతానం లేదో వారికి ఈ స్వామికి జరిగేటువంటి ఆ గంధోత్సవాన్ని దర్శించినట్లయితే మంచి సంతానం కలుగుతుంది. భూలాభ పుష్పతోయేనా, పుష్పతోయంతో స్వామికి అవభృతం చేస్తే భూలాభం కలుగుతుంది. స్వర్ణోదక అభిషేకేన ఘోర దారిద్ర్య నాశనం అన్నారు. ఆ సువర్ణ జలములతో అభిషేకం చేసినట్లయితే దారిద్ర్యం అంతా కూడా పోతుంది. అదిగో చూడండి స్వామికి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. శంఖు చక్రము ధరించినటువంటి ఆ పరమాత్మకు శంఖనిధి పద్మనిధి అనేటువంటి రెండు చక్కటి ఆ పదార్థ ద్రవ్యములు స్వీకరించి వాటితో స్వామికి సహస్ర జలధారలతో అభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదండి స్వామికి ఆ విధంగా చక్ర స్నానం నిర్వహించిన పిమ్మట ఆ చక్రత

0: వారు వెళ్లి పుష్కరంలో చక్కగా భక్తుల మధ్య ఆయన ఆ పుష్కరంలో స్నానం ఆచరిస్తారు. ఆ దాని వల్ల సకల సౌభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అని మనకు ఆ విమాన అర్చన కల్పం అనేటువంటి శాస్త్రంలో చెప్పడం జరిగింది. దివ్య మాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. దివ్యమైనటువంటి ఆభరణాలు దివ్యమైనటువంటి ఆ పుష్పాలన్నీ స్వామి ధరించి ఆ తులసి మాలికలు ధరించినారు. అందులో కూడా ఒక ఆంతర్యం ఉంది. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం అన్నారు. సమస్త వేదాలు సమస్త తీర్థాలు సమస్త దేవతలంతా కూడా నిత్యము ఎల్లప్పుడూ నివసించేటువంటిది ఏదైనా ఉంది అంటే అది తులసి వృక్షము. ఆ తులసి దళాలను స్వామి వాళ్లకు అమ్మవాళ్లకు సమర్పించి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో కూడా వేద మంత్రాలు వారు ఉదాత్త అనుదాత్త స్వరితయుక్తంగా స్పష్టంగా స్వామివారికి వేదాన్ని గానం చేస్తూ ఉన్నారు. దద్యాత్ పురుష సూక్తేన పుష్పాన్ని అపయేవ అచ్యుతం సాత్ జగదిదం అని అన్నట్లుగా ఆ స్వామికి ఎప్పుడైతే పుష్పాలు గాని పాలు గాని లేక నీరు గాని సమర్పించేటప్పుడు పురుష సూక్తాన్ని పఠించినట్లయితే ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త దేవతలందరినీ కూడా ఆరాధన చేసినంత పుణ్యం వారికి లభిస్తుంది. అందులోను ఆరాధనానాం సర్వేషాం విష్ణోః ఆరాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయ ఆరాధనం పరం. సమస్త దేవతలంతా కూడా ఆనందించాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని భక్తిగా మనం సేవిస్తే చాలు, దేవతలంతా కూడా వారు సంతృప్తి పొందుతారంట. అందుకని ఈ బ్రహ్మోత్సవాలలో నవానిక బ్రహ్మోత్సవాలలో ఎవరైతే భక్తిగా ప్రధానంగా ఉండాలి, భక్తే ప్రధాన మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీసి అన్నారు. పరమాత్మ యొక్క మనస్సును మనం పొందాలి, ఆయన అనుగ్రహానికి లోను కావాలి, ఆయన యొక్క కృప అమృత బిందువులు మనపైన ప్రసరించాలి అంటే మన దగ్గర ఉండవలసింది భక్తి. ఆ భక్తి ఎవరి దగ్గరైతే ఉంటుందో స్వామి వారి దగ్గరికే వస్తారంట. అందుకని మనం చూస్తే ప్రహ్లాదుడి కోసం స్వామి సంభవం నుంచే ఉద్భవించినాడు. అలాంటి దయాళువైనటువంటి పరమాత్మ ఎప్పుడూ కూడా భక్తులపైన అపారమైనటువంటి ప్రేమ వాత్సల్యం అన్ని కూడా కలిగి ఉంటాయి. ఏతద్ ఉత్సవేన దేవేశః సుప్రీతః భవేతు అన్నారు. ఈ నవానిక బ్రహ్మోత్సవాలు చేస్తే స్వామి చాలా సంతోషిస్తారంట. అనేనైవ గోబ్రాహ్మణాది చాతువర్ణ్యం సమృద్ధి. గవాది సర్వ జంతువులు బ్రాహ్మణాది సర్వ వర్ణాల వారంతా కూడా సర్వ కోరికలన్నీ కూడా పొందుతారు. సస్య వివర్ధనం పాడి పంటలు పండుతాయి. సర్వ సంపత్కరం అని చెప్పినారు. గ్రామశాంతి దేశశాంతి రాజులంతా కూడా క్షేమంగా ఐశ్వర్యంగా ఉంటారు అని మనకు బ్రహ్మోత్సవ అనుక్రమణిక అనేటువంటి గ్రంథంలో శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా వర్ణించడం జరిగింది.
1: చాలా అద్భుతంగా మనం ఇప్పటిదాకా విన్నాం. సహస్ర ధారలతో స్వామివారికి ఆ స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తూ ఉన్నారు తిరుమల స్వామి సన్నిధానంలో. అలాంటి ఆ వైభవాన్ని మనం ఇప్పటిదాకా విన్నాం శ్రవణపేయంగా శ్రీ ఆకాశవాణి ద్వారా మనం విన్నాం. తిరుపతి కేంద్రంగా తిరుమల క్షేత్ర వైభవాన్ని మనం ఇలాగనే నిరంతరంగా అనేకమైనటువంటి ఉత్సవాదులలో కూడా వినేటువంటి భాగ్యాన్ని కలిగించాలి అని ఈ బ్రహ్మోత్సవాలు సమస్తమైనటువంటి లోకాలకు శాంతిని ఆనందాన్ని సంతోషాన్ని సమన్వయ భావాన్ని ఐకమత్యాన్ని కలిగించాలి అని ఈ బ్రహ్మోత్సవ ఫలాన్ని అశ్వమేధయాగ ఫలితాన్ని ఎంత ఉంటుందో అంతటిదిగా శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విశేషాలన్నీ కూడా మనం విన్నాం. లోకా సమస్త సుఖినో భవంతు శ్రీ

0: మంగళం. వెంకటరమణ గోవింద గోవింద గోవింద.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పటి వరకు తిరుమలలో శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. ఇప్పుడు శుభోదయం సింహపురి.

0: కార్యక్రమంలో నట్టు తాత కథానిక వినబోతూ ఉన్నారు. రచన మరియు సమర్పణ శ్రీ ఇంద్రగంటి మధుసూదన్ రావు గారు. అంతకంటే ముందు మరొక రెండు ముఖ్యమైన సింహపురి సమాచారం తెలుసుకుందామండి. ఆటోనగర్ సబ్స్టేషన్ పరిధి త్యాగరాజ్ నగర్ ఫీడర్లో కొత్త లైన్ ఏర్పాట్లలో భాగంగా బుధవారం ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈ శ్రీధర్ తెలిపారు. జ్యోతినగర్ మొదటి వీధి నుంచి 6వ వీధి వరకు వేదాయపాలెం అయ్యప్పగుడి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని, వినియోగదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలియజేశారు. అలాగే నెల్లూరు నగరంలోని భక్తవత్సల్ నగర్ బీవీ నగర్ ప్రాంతంలోని రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ ఈ నెల 25 నుంచి మూసివేయనున్నారు. అక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పనులు ప్రారంభించారు. ఆర్యుబి నిర్మాణం పూర్తయ్యే వరకు గేటును మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు అక్కడ బ్యానర్ కూడా ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు కథానిక విందాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ ఇంద్రగంటి మధుసూదనరావు గారు మనకు అందించిన కథానిక.
2: నట్టు తాత హాస్య కథ. మా రాజారావు తాత ఈ మధ్య తరచూ కడుపులో బాగలేదని డాక్టర్కు చూపించుకోవాలని అనుకుంటున్నాడురా. ఆయన నెల్లూరులో డాక్టర్కు చూపిద్దామంటే నాకేమో పొలం పనులతో తీరిక ఉండడం లేదు. నేను ఆయన నీ దగ్గరకు పంపిస్తా గాని ఆయన్ని డాక్టర్కు చూపించి పంపించరా. ఎరా ఈ సాయం చేయగలవా అన్నట్టు మా తాతను నువ్వు నా పెళ్లిలో చూశావుగా అంటూ మిత్రుడు ఉమాకాంత్ ఫోన్ చేయడంతో, చూశాలేరా అలాగే పంపించు, ఆయన విషయం నేను చూసుకుంటాలే, భరోసా ఇచ్చాడు పాణి. ఒంగోలు నెల్లూరు బస్సు బస్టాండ్లో వచ్చి ఆగింది. పాణి గబగబా బస్సు దగ్గరకు వెళ్లాడు. బస్సులోని ప్రయాణికులతో పాటు రాజారావు అనే భారీ కాయం కూడా నేలపై పాదం మోపింది. తాతగారు అని కేక పెడుతూ రాజారావు దగ్గరకు వెళ్లి ఆయన చేతిలోని బ్యాగును తన చేతిలోకి తీసుకున్నాడు పాణి. ఓ వచ్చావా త్రిస్సు అంటూ పాణి భుజంపై చెయ్యి వెయ్యగానే 25 కిలోల బియ్యం బస్తా పడ్డట్టు అనిపించింది. తాతేమో లావుగా బలంగా ఉంటే తనేమో పేలగా ఉన్నాడు. నా పేరు త్రిశూలపాణండి, పెద్ద ఆయన మర్చిపోయాడేమోనని గుర్తు చేశాడు. నాకు తెలుసులేవయ్యా, మా ఉమ్మి చెప్పాడు. ఉమ్మి ఎవరండి? ఉమ్మి అంటే నా మనవడు ఉమాకాంత్ గారయ్యా. ఓహో, ఈయన ఎవరిని సరైన పేరుతో పిలవడన్నమాట. ఉమాకాంత్ గారిని ఉమ్మి చేశాడు. ఈయనను నాకు అంటగట్టినందుకు వాడికి అదే సరైన పేరు. అయినా నాకు త్రిశూలపాణి అని సలక్షణమైన పేరు మా నాన్న పెడితే ఈయనేంటి త్రిస్సు త్రిస్సు అంటూ పిలుస్తూ కించిత్ మనసులో నొచ్చుకుంటూనే బస్టాండ్ బయటకు వచ్చి ఆటోలో ఆయనను ఎక్కించి తను ఎక్కి కూర్చున్నాడు. ఇంటికి రాగానే ఈమె నా భార్య త్రిపుర అంటూ భార్యను పరిచయం చేశాడు పాణి. నమస్కారం తాతగారు, నమస్కరించిందామె చల్లగా ఉండు తల్లి అంటూనే, త్రిప్పు కాసిన మంచినీళ్లు తెచ్చిపెట్టమ్మా కుర్చీలో కూర్చుంటూ స్వతంత్రంగా అడిగాడు. ఆమె కోపంగా ఒక్కసారిగా గిరుక్కున వెనక్కు తిరిగి చీరచెంగు విదిలిస్తూ కిచెన్లోకి పెద్ద పెద్ద అంగలు వేస్తూ వెళ్ళింది. పాణికి పరిస్థితి అర్థమైంది. ఈ ముసలోడు నా భార్య దగ్గర నన్ను బతకనిచ్చేట్టు లేడు అనుకుంటుండగానే, ఏమండి లోపల నుంచి పెద్ద గాండ్రింపు. ఒక్క ఉదుటను లోపలికి పరిగెత్తాడు. ఎవరండి ఆయన నన్ను త్రిప్పు తుప్పు అని పిలుస్తున్నాడు. ఆమె ముఖం కందగడ్డలా మారింది. ఆ ఏదోలే పెద్దవాడు, సర్దుకుపో త్రిపురా, నన్ను కూడా త్రిస్సు అంటున్నాడు, 2 రోజులుండి వెళ్ళిపోతాళ్లే అంటూ ఆమె చేతిలోని మంచినీళ్ల గ్లాసు తీసుకుని హాల్లోకి వచ్చి రాజారావుకి ఇచ్చాడు. త్రిస్సు హాస్పిటల్కి ఎప్పుడు పోదామాయ్ అడిగాడు రాజారావు. ఆయన్ని ఉన్న ఫలంగా మింగేయాలన్న తుపాపం వచ్చింది.

0: పాణికి. అయినా తమాయించుకుని రేపు వెళ్దామండి అన్నాడు. సరేనోయ్, రేపు పొద్దున డాక్టర్కు చూపించుకుని సాయంత్రం బస్సుకు ఊరు వెళ్లిపోతా, మహాభాగ్యం మనసులో అనుకున్నాడు పాణి. దేవుడు వరమిచ్చినంత ఆనందం కలిగింది అతనికి. సాయంత్రం 5 గంటలైంది. పాణి కొడుకు రూపేష్ స్కూలు నుంచి ఇంటికొచ్చాడు. ఇంట్లో ఉన్న ఈ కొత్త తాత ఎవరా అని ఆయన వైపు చూస్తూ పుస్తకాలు అర్మారాలో పెడుతుండగానే, ఒరే అబ్బాయ్, నువ్వు త్రిశు కొడుకువా, నీ పేరేంట్రా, ఏం చదువుతున్నావు అడిగాడు రాజారావు. రూపేష్, 6వ తరగతి చెబుతూనే బెడ్రూంలో ఉన్న త్రిపుర దగ్గరకు వెళ్లి, ఎవరమ్మా కొత్త తాత కుతూహలంగా అడిగాడు. ఆ ఏట్లో రంగనాథం చెప్పింది. ఆమెకింకా రాజారావుపై కోపం తగ్గలేదు. ఓహో, రంగనాథం తాత, మనింటికి ఈయన ఎప్పుడూ రాలేదు కదమ్మా. నీ బొంద, ఆయన రంగనాథం తాత కాదు, బొంగునాథం మోతా కాదు, ఆయన పేరు రాజారావట. ఆయన ఎందుకు వచ్చాడమ్మా? ఆ త్రిశ్శును తిప్పును చూసిపోవడానికి. ఆ చెప్పడంలో మూతి 30 వంకరలు పోయింది ఆమెకి. అవేంటమ్మా? అవేమీ జంతువుల పేర్లు వస్తువుల పేర్లు కాదు నాన్న, అవి మేమే. త్రిశ్శు అంటే మీ నాన్న, త్రిప్పు అంటే నేను. అదేంటమ్మా, నాన్న పేరు త్రిశూలపాణి, నీ పేరు త్రిపురా కదా అమ్మా. అది నువ్వు ఈరోజు బడికి వెళ్లక ముందు పేర్లు నాన్న. నువ్వు బడికి పోగానే అడుగో హాల్లో కూర్చుని ఉన్నాడే రౌండ్గా గుమ్మటంలో ఉన్న పెద్ద ఆయన, మాకు తాత నీకు ముత్తాత అయిన పరమపూజ్యులు శ్రీ రాజారావు గారు. వారు మాకు కొత్తగా నామకరణ మహోత్సవం చేశారులే, దాని ప్రకారం నేను త్రిప్పు, మీ నాన్న త్రిస్సు. కసిగా అంది. ఒరే రూపాయ్, ఇటొచ్చి ఏమైనా కబుర్లు చెప్పరా హాల్లోంచి రాజారావు గొంతు. ఒక్క క్షణం త్రిపురకు ఎవరిని పిలుస్తున్నాడో అర్థం కాలేదు. అర్థమయ్యాక ఒళ్ళు మండిపోయింది. అమ్మా, తాత ఎవరినో పిలుస్తున్నాడే అమాయకంగా అన్నాడు. ఎవరినో కాదు నాన్న, నిన్నే, ఇప్పుడే ఈ శుభముహూర్తానే. నీకు కూడా విజయవంతంగా నామకరణ మహోత్సవం పూర్తి చేశాడు బాబు. ఇక నుండి నీ పేరు రూపేష్ కాదు, రూపాయ్. రాజారావుపై అక్కసనంతా వ్యంగ్యంగా వెళ్లగక్కింది. దాంతో కోపంతో ఉడుక్కున్న రూపేష్, రూపాయ్, అర్ధ రూపాయ్ అంటే నేను రాను తాత, గట్టిగా అరిచి నాన్నేడమ్మా అడిగాడు. ఆ నూతన నామకరణాలు అలవోకగా చేయగల ఉద్దండ పురోహితులు శ్రీమాన్ రాజారావు గారికి రేపు విందు భోజనం పెట్టాలట, అందుకని సరుకులు దేవడానికి వెళ్లారు అంది బుస కొడుతున్న నాగులాగా. ఇంతలో బయట నుండి పాణి పాణి అని ఎవరో పిలుస్తుండటంతో హాల్లోకి వచ్చిన త్రిపుర, రండన్నయ్య గారు, ఆయన ఇంట్లో లేరు, కూర్చోండి వచ్చేస్తారు అంటూ అక్కడే నిలబడింది. నీకేమన్నా పనుంటే చూసుకోమ్మా, ఈయంతో నేను మాట్లాడుతుంటాలే అని రాజారావు అనడంతో వెంటనే ఏదో పని ఉన్నట్టు లోపలికి వెళ్ళింది. నీ పేరేమిటబ్బాయ్? మా త్రిశ్శు నీకెట్లా తెలుసు? నా పేరు సతీష్ అండి. ఇంతకు మీరు చెప్పే త్రిశ్శు సందిగ్ధంలో ఉండగానే, అదేనయ్యా త్రిశూల పాణి, మీరంతా పాణి అని పిలుస్తారనుకుంటాను. కిసుక్కున నవ్విన సతీష్, ఓహో అలాగా.
1: శుభోదయం, సింహపురి వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.
2: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మే ప్రియంకా అరోడా. मुख्य समाचार. विदेश मंत्री डॉ एस जयशंकर ने संघर्षों, व्यापार दबावों और जलवायु चुनौतियों के बीच विकासशील और अल्प विकसित देशों के बीच सहयोग मजबूत करने पर बल दिया. उन्होंने लैटिन अमेरिका और कैरिबियाई देशों के साथ संबंध और मजबूत करने का आह्वान किया. अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने भारत पश्चिम एशिया यूरोप आर्थिक गलियारे का समर्थन किया. ऊर्जा से जुड़ी बुनियादी व्यवस्था को ईरान की चौकियों से दूर स्थानांतरित करने की आवश्यकता पर बल दिया. 11वां आयुर्वेद दिवस आज देश भर में मनाया जाएगा. छत्तीसगढ़, तटीय आंध्र प्रदेश, उड़ीसा और तेलंगाना में आज मूसलाधार वर्षा का अनुमान. और जापान एशियाई खेलों में भारतीय रोवर्स ने पुरुष सिंगल्स और डबल्स का स्पर्धा के फाइनल में जगह बनाई. अब समाचार विस्तार से. విదేశ మంత్రి

0: third in the qualification round. However, the trio of Manu, Suruchi Singh and Isha Singh failed to qualify in the team event. Indian swimmer Beniston Benediction has qualified for the final of the men's 100-meter butterfly event. He finished ninth overall in the heats to secure his place in the final, which will be held at 1:38 p.m. today. In rowing at the Asian Games, Balraj Pawar has qualified for the final of the men's single sculls event. He finished third in his heat with a timing of 6 minutes 52.84 seconds and was fourth overall across the two heats. The final will be held tomorrow. India have also secured final berth in the men's double sculls event. Satnam Singh and Salman Khan finished second in their heat, clocking 6 minutes 15.63 seconds. They finished fourth overall across the two heats and advanced to the final. In canoeing, the Indian men's kayak 4 team has qualified for the final A. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Anuja. Hindustan Times refers to the President's speech at the 72nd National Film Awards ceremony near the Statue of Unity in Gujarat. Quoting President Murmu's message to the film actors, the paper writes, "Do not endorse harmful products." India joins a new international platform, P4M, for multilateralism amidst growing global tensions, cites the Pioneer. PM Modi announces Project Rhino, hails Assam's conservation success on World Rhino Day, is the headline in the Statesman. Financial Express cites a report by World Economic Forum saying 98% chief economists see India having strongest growth outlook. Toiletries must now reveal origin of ingredients with distinct symbols for vegetarian and non-vegetarian ingredients, says a headline in the Pioneer. And finally, all the dailies have covered the news of Indian women cricketers clinching first gold in Japan Asiad in an emphatic fashion. And with that, it's back to you, Anuja.
0: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. External Affairs Minister Dr. S. Jayashankar calls for Global South cooperation amid conflicts, trade pressures and climate challenges. Also stresses for stronger ties with Latin American, Caribbean states as trade crosses $50 billion. U.S. President Donald Trump backs India, Middle East, Europe economic corridor, stresses on shifting energy infrastructure away from Iranian checkpoints. 11th Ayurveda Day being observed across the country today. Forecast of heavy to very heavy rain in Chhattisgarh, coastal Andhra Pradesh, Odisha and Telangana today. And at Asian Games in Japan, Indian rowers qualify for finals of men's singles and doubles sculls event. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అన్నమయ్య జిల్లా సమాచార లేఖ వింటారు.
3: జిల్లాలో మంత్రుల పర్యటనలో కరువు నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లాలో తాగునీటి సమస్యకు పరిష్కారం వంటి అంశాలతో కూడిన అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చేరువ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. జిల్లా అధికారులతో కలిసి రాయచోటి నియోజకవర్గ సమస్యపై చర్చించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద బీసీలకు కూడా సోలార్ కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ తెలిపారు. జిల్లాలో 700 కోట్ల రూపాయలతో పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం, ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం అమలవుతోందని అన్నారు. విద్యుత్ రంగం బలోపేతానికి ఇప్పటి వరకు 6,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 46 అభివృద్ది పనులకు 4 కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న 46 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో 20 గ్రామాల్లో సీఎస్ఆర్ నిధుల సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పీలేరు నియోజకవర్గంలో 18 ఆలయాల అభివృద్దికి దేవాదాయశాఖ నుంచి 13 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా శ్రీవాణి ట్రస్ట్ నుంచి 11 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. వీటి ద్వారా నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉన్న పురాతన దేవాలయాలను అభివృద్ది చేయనున్నారు.

0: జల్జీవన్ మిషన్ ద్వారా రాయచోటు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు కూడా తాగునీటి సౌకర్యం కలగబోతోంది. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి 851 గ్రామాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2027 అక్టోబర్ నాటికి ఈ పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఇందుకోసం 400 కోట్ల రూపాయలతో పైప్ లైన్ వర్కులు, కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మదనపల్లిలో చేపట్టిన రహదారి విస్తరణ పనుల్లో నాణ్యత పాటించాలని శాసనసభ్యులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. పట్టణంలోని నీరుగట్టువారి పల్లె నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. మదనపల్లి జిల్లా కేంద్రం కావడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, రోడ్ల విస్తరణ ద్వారా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతోందని అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్లో అభ్యంతరాలను గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మ్యాపింగ్ కాని ప్రతి ఓటరుకు నోటీసులిచ్చి పూర్తిగా విచారించిన తర్వాతనే ఆ ఓటును తొలగించాలని ఆయన అధికారులకు సూచించారు. తరగతి గదిలో పాఠ్యాంశాల బోధన విద్యార్థుల్లో ఆసక్తి రేకెత్తించేలా ఉండాలని జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ కోఆర్డినేటర్ అనురాధ తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఉపాధ్యాయులు వినూత్న రీతిలో విద్యార్థులకు పాఠాలు బోధించినప్పుడే ఆ అంశాలు వారికి బాగా అర్థమవుతాయని అన్నారు. పీలేరి నియోజకవర్గంలో సాగునీటి కోసం 200 కోట్ల రూపాయలు మంజూరైనట్లు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హంద్రి నివానీటి కోసం రెండవ దశలో 472 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఇందుకోసం 200 కోట్లతో పీలేరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఏడాదిలోగా 80,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశముందని, రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు వేయాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళి సూచించారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ పెట్టుబడయ్యే వేరుశనగ, కంది, రాగి, సజ్జ, జొన్న మొదలైన పంటలను సాగు చేసుకోవాలని కోరారు. బిందు సేద్యం విధానాన్ని పాటించడం ద్వారా తక్కువ నీటి వసతితో ఎక్కువ భూమిని సాగు చేయవచ్చునని ఆయన రైతులకు సూచించారు. తమ్మళ్లపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా టమాటా శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ డిఆర్డీఎం ప్రాజెక్టు డైరెక్టర్ పిడి నాగేశ్వరరావు వెల్లడించారు. రైతులతో పాటు మహిళలకు ఉపయోగపడేలా టమాటో శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించామని అన్నారు. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎన్ సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 8:35. ఇప్పుడు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా ఆల్జీమర్స్ గురించి డాక్టర్ బిందు మీనన్ గారితో పరిచయం విందాము. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం ఈరోజు మనతో డాక్టర్ బిందుమీనన్ గారు ఉన్నారు. డాక్టర్ బిందుమీనన్ గారు ఇండియన్ ఎపిలెప్సీ అసోసియేషన్ సెక్రటరీ జనరల్గా, స్ట్రోక్ సొసైటీ, వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ బోర్డు సభ్యురాలిగా, వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ కమిటీ కో చైర్గా, ఐసీఎంఆర్ అడ్జెక్ట్ ఫ్యాకల్టీగా, అలాగే పలు జాతీయ అంతర్జాతీయ వైద్య సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ బిందుమీనన్ గారు, ముందుగా ఈ డిమెన్షియా అంటే ఏంటి, అలాగే సాధారణంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే మతి మరుపుకు డిమెన్షియాకు మధ్య తేడా ఏంటి మా శ్రోతలకు వివరించగలరా?
3: మామూలుగా మన అందరు అనుకోవడము, ఒక వయసు అయిపోయినాక ఎవరికైనా ఏదో ఒకటి మర్చిపోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడైతే వయసు అయినప్పుడు మాత్రం కాదు, చిన్న వయసు వాళ్ళకి కూడా అది కనిపిస్తుంది. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అలాగా మారిపోయింది. మనం ఫోన్లో ఎక్కువ డిపెండ్ అవుతున్నాను. ఫోన్ నంబర్స్ కానీ పేర్లు కానీ ఏదైనా చేయాలంటే అది రాసుకోవడం, అది మర్చిపోవడం మనం మతి మార్పు వ్యాధిగా అనుకోను. అప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మనం ఎక్కడన్నా తాళాలు పెట్టి మర్చిపోవడం అంటే ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత మనకు గుర్తొచ్చేస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఒక పర్సన్ ఎవరైనా వచ్చాక మనకి ఇమీడియట్ గా వాళ్ళ పేరు గుర్తురాదు. అంటే ఎప్పుడు

0: ఒక్కసారి చూసేది, కానీ ఇమీడియట్ గా గుర్తొచ్చేసింది. కానీ మనం ఎవరు అది కూడా గుర్తుంటుంది, పేరు సడన్ గా గుర్తుండదు. రూమ్కి వెళ్తాను, మనం రూమ్కి వెళ్ళి ఎందుకు వచ్చాను సడన్ గా మనకు గుర్తుండదు, బయట వచ్చేటప్పటికి మనకి గుర్తొచ్చేసింది. ఇదన్నీ మతిమరపు కాదు, ఒక గుర్తు లేకపోవడం కాదు, అంటే అది ఒక వ్యాధి కాదు. కానీ మనకు మతిమరపు వ్యాధి ఎలా అనుకోవాలంటే, మనం తాళాలు పెట్టి మర్చిపోయి మనకు గుర్తే ఉండదు. తర్వాత ఆ తాళాలు పెట్టేది కూడా ప్లేస్ ఎక్కడో ఉంటుంది, లైక్ కొన్నిసార్లు అది ఫ్రిడ్జ్ లో పెట్టడం జరుగుతుంది, ఏదో ఒకటి చోట్లో పెట్టడం జరుగుతుంది. మనుషులను వ్యక్తులను చూశాక వాళ్ళ పేరు గుర్తు రాకడం మాత్రం కాదు, అంటే ఆ వ్యక్తిది రిలేషన్ ఏంటి, వాళ్ళ ఫ్రెండా, ఎప్పుడు చూసారా, గుర్తుందా ఆ వ్యక్తిన, గుర్తుందా ఆ వ్యక్తినే గుర్తులేదు. దారి మర్చిపోవడం, ఒక్కొక్కసారి రూమ్ నుంచి వేరే రూమ్కి కూడా మర్చిపోతారు, బాత్రూమ్ ఎక్కడ ఉంది కూడా మర్చిపోతారు, ఎప్పుడు పోయే ఆఫీసు లేదంటే ఎక్కడైనా వెళ్ళేది ఆ దారి ఉంటుందో అది కూడా మర్చిపోతారు. సడన్ గా పర్సన్ ఇంట్లో నుంచి బయట వెళ్తారు, తర్వాత తిరిగి రావడం కుదరదు, ఎవరో ఒకరు కనుక్కొని ఆ వ్యక్తి మీ డాడీ అక్కడ ఉన్నారో, వీళ్ళు పర్సన్ అక్కడ ఉన్నారో కనుక్కొని వాళ్ళు చెప్తారు, అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది. జడ్జ్మెంట్ అంటే ఇంతకుముందు ఇప్పుడు వాళ్ళ బిహేవియర్ లో మార్పు రావడం. ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, మామూలుగా ఎట్లా ఉంటుంది మనకి ఇండియన్ కస్టమ్, కానీ ఎక్కడైనా కస్టమ్లో హాయ్ హలో చెప్పడం అక్కడే ఉండేది. కానీ ఈ వ్యక్తిలో కొన్న బిహేవియర్ లో మార్పు, సడన్ గా లేచి వెళ్ళిపోతారు లేదంటే ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోతారు. ఆ విధంగా సడన్ గా మార్పు కనిపించడం, స్లో స్లోగా, సడన్ కాదు స్లోగా మార్పు కనిపించడం కూడా ఉంటుంది. జడ్జ్మెంట్, మనీ ట్రాన్సాక్షన్ చేసే పని, ఎప్పుడు చేసే పని, ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉండేది, వాళ్ళు వంట చేసేది, వంట చేసేటప్పుడు ఏదో ఒకటి ఇబ్బంది కనిపించడం, అంటే ఇప్పుడు రెండు కర్రీస్ పెట్టాలంటే ఒక కర్రీలో ఇబ్బంది పెట్టడం, అంటే టేస్ట్ మారిపోవడం, ప్లేట్స్ పెట్టేటప్పుడు అది ఇబ్బందిగా, అంటే ఇవన్నీ స్వాభావికంగా కాదు. మన తాళాలు మర్చిపోవడం, ఎప్పుడో ఒకటి చూసేది గుర్తు రాకపోవడం, మళ్ళీ గుర్తొచ్చేది, అది ఈ రెండిట్లో మనకు మార్పు ఉంటుంది. అది కాకుండా ముఖ్యంగా ఉండేది మనకి డిమెన్షియా అనే వ్యాధిలో ఉండేది. ఏ వ్యక్తికి కూడా మతిమరపు, గుర్తు లేకపోవడం అనేది జరిగేటప్పుడు దాంతోపాటు వాళ్ళు ఇండిపెండెన్స్, అంటే వాళ్ళు తనే పని, వాళ్ళు డే టు డే లైఫ్ చేయడం అది కూడా పోతుంది. అంటే ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్ మీదే స్లోగా చిన్నగా డిపెండెన్సీ పెరుగుతుంది. అంటే అది గుర్తు చేయి, మీకు మా ఏదైనా ఉంటే మాకు చెప్పండి, ఫ్యామిలీ మెంబర్ గుర్తు చేయాల్సి వచ్చింది. సో ఈ డిఫరెన్సెస్ మనం కనుక్కుంటే మనకి ఈజీగా వ్యాధియా, అలా మామూలుగా ఉండే మతి మార్పు కాదు మర్చిపోవడమా మనకు తెలిసిపోతుంది.
1: డాక్టర్ గారు, డిమెన్షియా లేదా అల్జీమర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఇది ప్రారంభ దశలో గుర్తించేటువంటి అవకాశం ఉందా, కుటుంబ సభ్యులు ఎలాంటి లక్షణాలు గమనించారంటారు?
0: సో ఫస్ట్ లో మనం వ్యక్తిలో చూసేది ఏంటంటే మర్చిపోవడం జరిగేది. ఎక్కువగా ఎక్కువగా ఒకే ప్రశ్నలు, అంటే ఏదో ఒకటి జరిగినాక మళ్ళా మళ్ళా అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఒక కన్వర్జేషన్ జరిగిందనుకో, మనం ఒక ప్లానింగ్ చేశాననుకో, ప్లానింగ్ చేశాక ఇప్పుడు నిన్న, ఓకే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, మనం రేపు మాల్కి వెళ్తాను, మాల్కి వెళ్ళి ఇది ఇది సామాన్లు కొనుక్కుంటాను, అలాగ మనం డిస్కస్ చేశాననుకో ఆ ఫ్యామిలీలో ఆ పర్సన్, ఆ వ్యక్తి మళ్ళీ రేపు వీళ్ళందరూ ఇప్పుడు మాల్కి వెళ్తానంటే, ఎప్పుడు చెప్పాను మనం మాల్కి వెళ్ళాలి, అంటే ఇది స్వాభావికం కాదు. ఒక్కసారైనా అట్లా అయినాక కూడా మనం కొంత కేర్ఫుల్ గా ఉండాలి. అంటే ఇది ఒక పెద్ద ఒక డిస్కషన్, పెద్ద డిస్కషన్ అయినాక నెక్స్ట్ డే మనకు అది గుర్తు లేదంటే ఇది ఒక ఒక మనం మనసులో పెట్టుకోవాలి, ఈ వ్యక్తికి కొంత ఇబ్బంది ఉంది.
1: ముందు రోజు చెప్తారు, రెండో రోజు మర్చిపోతారు.
0: పెద్ద ఈవెంట్, చిన్నదైతే మనకి, అంటే మనం ఒక ప్లానింగ్ డిస్కషన్, అందరు వెళ్తాను 4 o'clock వెళ్తాను, అందరు వెళ్ళి అక్కడ ఇదేది కొంటాను, బట్టలు కొంటాను, అంత పెద్ద ప్లానింగ్. చిన్నది కాదు, ఇట్లా మనం జస్ట్ ఫోన్ లో రేపు అక్కడ వెళ్తాను అట్ట కాదు, అంటే ఒక ప్లానింగ్ చేసేది మనం మర్చిపోడు, ఆ వ్యక్తి మర్చిపోతే అంటే అది ఒక మతిమరపు వ్యాధిగా ఉండొచ్చు. బిగినింగ్ సైన్స్, అంటే తర్వాత అయితే మనకు తెలిసిపోయేది బిగినింగ్ సైన్స్ లో. అది కాకుండా 10 సార్లు ఒకటే ప్రశ్నలు అడగడం, అంటే ఇప్పుడు భోజనం చేశారా, భోజనం అయిందా, భోజనం చేసేసారా, అప్పుడు వీళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్తారా భోజనం తయారైంది ఇస్తాను, కొన్నిసార్లు మళ్ళీ భోజనం తయారైందా, భోజనం తయారైందా, అంటే ఒకసారి జవాబు ఇచ్చాక కూడా మల్టిపుల్ క్వశ్చనింగ్స్ ఫస్ట్ ఫస్ట్ లో స్టార్ట్ అయితే మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. చేశాక కూడా మనం చేశానా, ఇప్పుడే కదా చేసేది, అలాగ మళ్ళీ గుర్తు చేయాలి, మేము ఇప్పుడే కదా మీరు టీ తాగారు, మళ్ళీ టీ తాగడం అడుగుతున్నారు. ఇదన్నీ మామూలుగా జరిగేది కాదు. సామాన్లు ఎక్కడక్కడ పెట్టి మర్చిపోవడం ఇట్స్ వెరీ కామన్. అంటే అయినా కూడా మనం దాంతో పాటు ఇటువంటి ఏమైనా ఉంటాయి, ఆఫీస్కి వెళ్తారు, సడన్ గా బైక్ లో వెళ్ళేటప్పుడు ఆగిపోయి ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ వచ్చేది. ఒక్కసారి కూడా అట్లా కన్ఫ్యూజన్ స్టేట్ వచ్చిందంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పేది.

0: మనం ఓవర్ డయాగ్నోస్ కూడా చేయకూడదు. దాదాపు ఏమవుతుందండి, అందరికి ఇప్పుడు మతిమరుపు, అందరికి ఇప్పుడు అవేర్నెస్ వచ్చేది, మతిమరుపు ఉంటే మాకు అల్జైమర్ వచ్చిందా అనే భయం మనం వదిలేకూడదు, కానీ ఓవర్ డయాగ్నోస్ కూడా మనం చేయకూడదు. ఇటువంటి అన్ని మనం గుర్తు చేసుకుని ఎన్నిసార్లు జరిగింది ఒక ఫోన్లోనే రాసి పెట్టేసి డాక్టర్ దగ్గరకు వచ్చేటప్పుడు మనకి ఫార్మేటివ్ టెస్ట్లు ఉంటుంది, అప్పుడు దాంట్లో మనం కనుక్కోగలుగుతాను ఏదైనా ఇబ్బందులు ఉందా లేదా.
1: అసలు ఎందుకు వస్తుంది మేడం ఈ మతిమరుపు కానీ అల్జీమర్స్ అనేది?
0: దాదాపు అల్జైమర్ డిజీజ్ వయసు అయినప్పుడే వచ్చేది. మనకి బాడీ బ్రెయిన్ లో రెండు అబ్నార్మల్ ప్రొడక్ట్స్ చేరిపోతుంది, ఒకటి ఒక ఎమలాయిడ్, ఒకటి అంటే తౌ అంటే ఈ రెండు ప్రొడక్ట్స్ ఉంది. దీన్నే మనం బయాలజికల్ ప్రాసెస్ చెప్పేది. మామూలుగా అయితే రెండు బ్యాడ్ ప్రొడక్ట్స్ బాడీ నుంచి వెళ్ళిపోవాలి, అంటే కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల బయాలజికల్ ప్రాసెసెస్ వల్ల ఆ బాడీలో ఆ అంటే ఇప్పుడు మనం కొంత వూల్స్ తీసుకొని థ్రెడ్స్ తీసుకొని అట్లా టాంగిల్స్ టాంగిల్స్ అయిపోతుంది, అంటే అట్లా ప్లాక్స్ గా చెరిపోతుంది. అంటే ఇంకా కామన్ మ్యాన్ కి తెలుసుకోవాలంటే మనం పళ్ళులో కొన్నిసార్లు ప్లాక్స్ చెరిపోతే డెంటల్ వచ్చి తీసుకుంటారు కదా, ఆ విధంగా తావు ఆ అబ్నార్మల్ ఎమలాయిడ్ అన్ని ఫామ్ అయిపోయి ఆ ప్లాక్స్ లాగా అట్లా గట్టి గట్టిగా ఫామ్ అయిపోతుంది. ఫామ్ అయినప్పుడు మనకి ఆ ఏరియాస్ కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ మెమరీలో ఉంటుంది, హిప్పోకాంపస్, టెంపోరల్ లోబ్, సింగులేట్ గైరస్, ఇటువంటి అన్ని ఏరియాస్ లోనే అది ఫామ్ అయినప్పుడు మన థింకింగ్ ఎబిలిటీ, ప్రాసెసింగ్ ఎబిలిటీ, మనం అటెన్షన్, మనం ఎక్కడ ఉన్నారో అది మాట్లాడినప్పుడు అది క్యాచ్ చేయడము, ఇదన్నీ కూడా మర్చిపోయే అవకాశాలు ఉంటుంది. ఇంత ముందుండే సవాళ్ళు ఇంకా ఒక ఇంపార్టెంట్ ఉంది, డిమెన్షియా మతిమరుపు అల్జైమర్ డిమెన్షియాలో ముఖ్యంగా మనకి దగ్గర జరిగేదే మర్చిపోతారు, పాతదన్నీ గుర్తుంటుంది, స్కూలు, కాలేజు, ఆఫీసు, ఫ్రెండ్స్ అందరు గుర్తుంటారు, కానీ 2 డేస్ ముందు, 1 వీక్ ముందు ఉండేదే మర్చిపోవడం జరుగుతుంది. దాన్ని మనం రీసెంట్ మెమరీ లాస్ చెప్పేది.
1: డిమెన్షియాను వర్గీకరిస్తే ఎన్ని రకాలు ఉండొచ్చు మేడం?
0: యాక్చువల్లీ అయితే డిమెన్షియా ఒకటైతే మనకి డీజెనరేటివ్, డీజెనరేటివ్ అంటే దానికి బ్రెయిన్ సెల్స్ ఏ చిన్నగా అయిపోయి ఇలాగా అబ్నార్మల్ ప్రొడక్ట్స్ ఫామ్ అయిపోతే కొన్ని ఏరియాస్ మామూలుగా ఏజ్ లో బ్రెయిన్ ష్రింక్ అవుతుంది, కానీ కొన్ని ఏరియాస్ ఫాస్ట్ గా ష్రింక్ అయిపోతుంది, ఆ విధంగా ఉండేది డీజెనరేటివ్ డిమెన్షియా. ఇంకా ఒకటి మనం చెప్పేది రివర్సిబుల్ డిమెన్షియా. రివర్సిబుల్ అంటే మనం దాన్ని కనుక్కోగలిగితే ఆ మతిమరుపు వ్యాధిని మనం బాగా చేయగలుగుతాను.
1: అంటే మీరు వయసు పెరిగే కొద్దీ అని చెప్పారు, సో వయసు పెరిగే కొద్దీ వస్తుందా అల్జీమర్స్? చిన్నపిల్లలు కూడా వస్తుందా? చిన్నపిల్లలు వస్తే ఎందువల్ల వస్తుంది?
0: చిన్నపిల్లల్లో అల్జైమర్ డిమెన్షియా రాదు, ఇది వయసు పెరిగినప్పుడే. ఎందుకంటే ఆ తావు, ఎమలాయిడ్ అదన్నీ డిపాజిట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇన్ఫాక్ట్ అల్జైమర్ డిమెన్షియా డయాగ్నోస్ అయినప్పటికే పేషెంట్ స్టేజ్4 లో ఉంటారు. కాబట్టి
1: ఏ వయసులో వస్తుంది పర్టికులర్ గా?
0: 60-65 అండ్ అబవ్ లో స్టార్ట్ అవుతుంది. ఇట్ స్టార్ట్స్ దానికి ఎంసీఐ అనే మినిమల్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ కూడా ఉంది. నేను ఇప్పుడు ఇంత ముందు కొన్ని చెప్పాను కదా సింప్టమ్స్, యాక్చువల్లీ అక్కడ మనం కనుక్కోగలిగితే దాన్ని మినిమల్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ ఎంసీఐ చెప్పేది. మళ్ళీ పేషెంట్ యూజువలీ డయాగ్నోస్ అయ్యి హాస్పిటల్ మన క్లినిక్ లో వచ్చేటప్పటికి ఇట్ ఇస్ 4 and 5 stages. అప్పటికి పేషెంట్ కి ఫుల్ బ్లోన్, మతిమరుపు స్టార్ట్ అయ్యి చేరిపోయే పరిస్థితిలో వస్తారు.
1: సో త్వరగా గుర్తిస్తే మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటారు.
0: ఈ సమస్యంది థీమ్ కూడా అదే విధంగా ఉంది, ఎంత త్వరగా మీరు కనుక్కుంటే అంత వేగంగా మనం ఏదో ఒకటి చేయగలుగుతాను, ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతానని మనం ఆ ఫాల్స్ హోప్ ఇవ్వనండి. ఎందుకంటే ఇప్పుడు ఉండే ట్రీట్మెంట్ కి కూడా అల్జైమర్ డిమెన్షియాను మనం బాగా చేయలేను, ప్రోగ్రెషన్ స్లో చేయగలుగుతాను. అంటే ఇప్పుడు ఫాస్ట్ గా ఒక్క సంవత్సరానికైనా పేషెంట్ పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయి బెడ్ రిడన్ అయ్యే పరిస్థితి ఉంటే మనం స్లోగా కొంత పేషెంట్ ది ప్రోగ్రెస్ కొంత స్లో చేసుకోగలుగుతాను. త్వరగా డయాగ్నోస్ చేస్తే ఇంకా పేషెంట్ కి మాత్రం కాదు, మనం ఏం అర్థం చేయాలంటే మతిమరుపు వ్యాధిలో పేషెంట్, అల్జైమర్ డిమెన్షియా వ్యాధిలో పేషెంట్ కి యాక్చువల్లీ వాళ్ళకి తెలియదు వాళ్ళకి మతిమరుపు వచ్చిందని, ఇన్సైట్ ఉండదు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు.
1: మీరు అన్నట్టు డాక్టర్ బిందువనందర్ ప్రారంభ లక్షణాలు గుర్తించాం అనుకుందాం, సో గుర్తించిన తర్వాత వైద్యుల దగ్గరకు వచ్చిన తర్వాత వైద్యులు ఎలాంటి పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారిస్తారు?
0: అదే ఇప్పుడు ఒక న్యూ నావెల్ మనకి న్యూరాలజీలో వచ్చేది, ఒక బెంచ్ మార్క్ అని అనుకోండి. ఇంతకుముందు అల్జైమర్ డిజీజ్ వ్యాధికి ట్రీట్మెంట్ చేసే ముందు మనకి ఓన్లీ వాళ్ళ సింప్టమ్స్, ఏమేం వాళ్ళకి సమస్యలు ఉన్నాయో కనుక్కొని మనం అల్జైమర్ డిమెన్షియా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకి రక్తంలో బయోమార్కర్స్, దే ఆర్ నోన్ యాజ్ బ్లడ్ బయోమార్కర్స్, ఇప్పుడు రెడీగా అవైలబుల్ అవుతుంది.

0: అన్ని చోట్ల ఇప్పుడు అవైలబుల్ లేదు, కానీ మనకి రెడీ అవుతుంది. దాన్ని ఫాస్ఫోరైలేటెడ్ తౌ చెప్పేది. ఎలా మీకు చెప్పాలంటే, ఇప్పుడు షుగర్ మనం ఎలా డయాగ్నోస్ చేసేది, బ్లడ్ లో అంతే కదా. ఆ విధంగా ఇప్పుడు అల్జైమర్ డిమెన్షియా కూడా మనకి బ్లడ్ లో, బ్లడ్ బయోమార్కర్స్ లో డిమెన్షియాలో డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. కానీ ఓన్లీ ఇక్కడ ల్యాబ్ లో పోయి మనం బయోమార్కర్ డయాగ్నోస్ చేయడం కుదరదు. వాళ్ళ సింప్టమ్స్ ఏదైనా ఉందో దాన్ని మ్యాచ్ అవుతుందో చూసుకుని డిమెన్షియా క్లినిక్స్ లో మాత్రం ఇది జరిగేది.
1: సో డిమెన్షియా క్లినిక్ వెళ్తే వాళ్ళు వ్యాధి నిర్ధారణ అనేది చేస్తారు.
0: ఎస్, అప్పుడు మనం కనుక్కోగలితే. ఇండియాలో కూడా ఇప్పుడు ఆ ఇంజెక్షన్స్ వచ్చాయి. దే ఆర్ నోన్ యాజ్ అమెలాయిడ్ మోడిఫైయింగ్ థెరపీస్. వెరీ ఎక్స్పెన్సివ్, కానీ యాజ్ ఐ ఫీల్ దట్ కొంతకాలం తర్వాత దాని కాస్ట్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది. దాన్ ఈ ఇంజెక్షన్స్ రూపంలో ఉంటుంది. అది పర్ 2 వీక్స్, 1 మంత్ అలాగే ఇవ్వాల్సి వస్తుంది. కానీ అగైన్ అది ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో మినిమల్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ చెప్పాను కదా, అప్పుడప్పుడు మర్చిపోవడము, ఎప్పుడో ఒకసారి ఇలాగా ఇబ్బంది ఉండడం. అప్పుడు మనం ఒక స్కేల్స్ పేషెంట్ హాస్పిటల్కి వచ్చాక చేసి ఆ బ్లడ్ బయోమార్కర్స్ టెస్ట్ చేసేసి దాంట్లో మనకు పాజిటివ్ రిజల్ట్ వచ్చాక దాని తర్వాత మనం MRI చేసేసి ఆ భాగంలో ఏమైనా ష్రింకేజ్ ఉందో చూసుకొని పేషెంట్ ఫ్యామిలీ రిలేటివ్స్ తో మాట్లాడి అప్పుడు మనం ఆ ఇంజెక్షన్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో దెర్ ఇస్ ఎ హోప్. ఈ హోప్ ఉంటే రేపటికి మనకి అడ్వాన్స్ డిమెన్షియాలకి కూడా కొంత హోప్ ఉండొచ్చు.
1: అంటే ఒకసారి మీరు అన్నట్టు మందులు తీసుకున్న తర్వాత ఎంత కాలంలో నయమయ్యేటువంటి అవకాశం ఉందంటారు?
0: నయమయ్యేది లేదు. ఇప్పుడు డిమెన్షియా, ఒక వ్యక్తికి అల్జైమర్ డిమెన్షియా వచ్చాక ఆ వ్యాధి ప్రోగ్రెస్ అవుతుంది.
1: అంటే మీరు ఇంజెక్షన్లు ఇస్తున్నామని చెప్తున్నారు కదా?
0: అబ్సల్యూట్లీ, ఇంజెక్షన్ ఇచ్చేది ప్రోగ్రెషన్ స్లో చేయడానికి. సో ఇప్పుడు అల్జైమర్ డిమెన్షియా వ్యక్తి 1 సంవత్సరంలో పూర్తిగా బెడ్ రిడెన్ అయ్యే పరిస్థితి ఉంటే మేబీ ఆ మనం డిమెన్షియాన ఇంకా స్లో చేసేసి ఇంకా మిగతా కూడా ట్రీట్మెంట్ ఉంటుంది, రీహాబిలిటేషన్ ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు మనం అది 3 to 4 ఇయర్స్ దాకా ఆ డిమెన్షియాన స్లో చేయొచ్చు.
1: అంటే మీరు అన్నట్టు ఒకవేళ ఈ అల్జీమర్స్ ని నిర్లక్ష్యం చేసామనుకుందాం, అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది?
0: అసలే అల్జైమర్ డిమెన్షియాకి ట్రీట్మెంట్ లేదు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ మినిమల్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ లో ఇంజెక్షన్ ఇచ్చాక మనం ఆ స్టేజ్ న కొంత స్లో చేయొచ్చు. మనం ఏమీ చేయకపోతే పేషెంట్ కంప్లీట్ బెడ్ రిడెన్, కంప్లీట్ డిపెండెంట్, మోషన్, యూరిన్, తినేది, రైల్స్ ట్యూబ్ అటువంటి అన్నిటికీ డిపెండెంట్ అయిపోతారు.
1: సో మీరు జీవన శైలి గురించి కూడా ఇందాక చెప్పారు. సో లైఫ్ స్టైల్ లో తీసుకుంటే, ఎలాంటి చేంజెస్ తీసుకుంటే బెటర్ లైఫ్ ని లీడ్ చేయొచ్చు?
0: ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇప్పుడు ఉండే కాలంలో జనాలు సమయానికి నిద్రపోవట్లేదు. సమయం వరకు నిద్రపోవట్లేదు. 7 అవర్స్ ఆఫ్ స్లీప్, 7 గంటల నిద్ర ఉండాలి, కరెక్ట్ టైంలో నిద్ర ఉండాలి. వై దిస్ ఇస్ ఇంపార్టెంట్ అంటే, ఇంతకుముందు నేను అమెలాయిడ్ ప్రోటీన్స్ మనకి బాడీలో చేరిపోయేది, బ్రెయిన్ లో చేరిపోయేది అంటే మనం ఎలా అనుకోవాలంటే, బ్రెయిన్ నిద్రపోయేటప్పుడు బ్రెయిన్ ది సెల్స్, చిన్న చిన్న సెల్స్ ష్రింక్ అవుతుంది. ష్రింక్ అయినప్పుడు పక్కన ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని గ్లింఫాటిక్ సిస్టమ్ చెప్పేది. నిద్రపోయేటప్పుడు కరెక్ట్ టైంలో డీప్ స్లీప్ కి వెళ్తే ఆ బ్రెయిన్ సెల్స్ ష్రింకేజ్ అయితే పక్కన ఉండే డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఆ అమెలాయిడ్, తౌ అదన్నీ డ్రైనేజ్ సిస్టమ్ లాగా బ్రెయిన్ నుంచి తీసేసే క్లియర్ అయిపోతుంది. మీరు అనుకోండి, ఇప్పుడు 16-17 ఇయర్స్ ఉండే పిల్లలు కూడా సరిగా నిద్రపోవట్లేదు.
1: మొబైల్స్ వచ్చాక, యాప్స్ వచ్చాక, కంప్యూటర్స్ వచ్చాక వీటి మీద పడిపోతున్నారు. సో మీరు అన్నట్టు ఈ రీల్స్, ఇవన్నీ సోషల్ మీడియా ప్రభావం వల్ల సరైన నిద్ర దొరకట్లేదు ఎవరు.
0: అప్పుడు వాళ్ళ నిద్ర ఆ 17 ఇయర్స్ నుంచే నిద్ర సరిగా లేకపోతే వాళ్ళు నిద్రపోయేది 1:32. మాకు పిల్లలు వస్తారు కదా ఓపీడీలో, వాళ్ళ మమ్మీ డాడీ చెప్తారు 1:32 దాకా. అప్పుడు 2 కి నిద్రపోయి వాళ్ళు 5:36 కి లేయాలి కదా, బికాస్ వాళ్ళకి స్కూల్ కాలేజెస్ అయితే ఉంది, దాట్ దే కెనాట్ సాక్రిఫైస్. అప్పుడు 5 అవర్స్ స్లీప్ వెళ్లేటప్పుడు వాళ్ళు డీప్ స్లీప్ కి వెళ్ళకపోతే ఆ గ్లింఫాటిక్ సిస్టమ్ సరిగా పనిచేయదు. సో గ్రాడ్యువలీ ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ బ్రెయిన్ లో చేరుతానే ఉంటుంది. సో యూ విల్ సీ దాట్ వాళ్ళకి అల్జైమర్ డిమెన్షియా ఉండాలి అవసరం లేదు, వాళ్ళకి డిజిటల్ డిమెన్షియా చెప్పేది మనం. ఈ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేశాక అన్నెసెసరీ అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ లో చెప్పాక పెట్టి దాంట్లో ఈ గ్లింఫాటిక్ సిస్టమ్ ఓపెన్ చేయకుండా ఉంటే అది. సెకండ్ ఇస్ ఎక్సర్సైజ్. బాడీలో ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంత మనం ఎక్సర్సైజెస్, ఏరోబిక్ యాక్టివిటీ బాడీలో చేస్తున్నానో ఈ బ్రెయిన్ సెల్స్ లో ఇంకా మనకి ఒక వృక్షం అనుకోండి, ఒక ట్రీ,

0: దాంట్లో బ్రాంచెస్ ఎట్లా ఉంటుందో ఆ బ్రాంచెస్ ఇంకా ఎక్కువ ఫామ్ అవుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్, స్ట్రెస్ ఉండే పదార్థాలు తగ్గిపోతుంది. బ్రాంచెస్ ఎక్కువ ఫామ్ అయితే ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఫాస్ట్ ప్రాసెసింగ్ ఉంటుంది, రైట్? ఇప్పుడు నేను ఏదైనా ఒకటి చెప్పాక ఇంకా 2-3 ఐటమ్స్ మీకు చెప్పాను అనుకో, ఈ మతిమురుపు ఉండే వ్యక్తులు ఫాస్ట్ ప్రాసెస్ చేయలేరు. వాళ్ళకు ఒక్క అదే మనం ట్రైనింగ్ కూడా చేసేది కేర్ గివర్స్ కి, లోడింగ్ ఇవ్వబాకండి వాళ్ళకి, ఇది చేయి అది చేయి అది చేయి. కానీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఎక్సర్సైజెస్, స్లీప్, బ్రెయిన్ యాక్టివ్ గా ఉంచుకుంటే కొత్త కొత్త యాక్టివిటీ నేర్చుకోవడం, కొత్త మ్యూజిక్ ఉండొచ్చు, ఇన్స్ట్రుమెంట్ ఉండొచ్చు, సోషలైజింగ్, సోషల్ కమ్యూనికేషన్స్, కనెక్టివిటీ, మాట్లాడడం, నవ్వడం, సంతోషంగా ఉండడం, ఇదన్నీ చేసుకుంటే ఆ ఫైబర్స్ ఎక్కువగా ఉంటే ఒక ఏరియా కొంత డల్ అయినాక కూడా వేరే ఏరియా నుంచి, అంటే ఎట్లా చెప్పాలంటే లోన్, యా, సో బ్రెయిన్ క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది. సో యూ కెన్ టేక్ లోన్ ఫ్రమ్ ద అదర్ ఏరియాస్. సింపుల్ ఏనండి, ఇంతకుముందు మనం ఎవరికి చెప్పాలి అవసరం లేదు, కానీ ఇప్పుడు అందరికీ చెప్పాలి చూస్తుంది, నిద్ర సరిగా పోండి, సమయానికి నిద్రపోండి, ఎక్సర్సైజ్ చేయండి. కానీ ఇప్పుడు మనకి వీ నో ద సైంటిఫిక్ లాజిక్ బిహైండ్ ఇట్,
1: రైట్ మేడం? అలాగే రక్తపోటు, మధుమేహం, స్ట్రోక్స్ వంటి సమస్యలకు డిమెన్షియాతో ఎలాంటి సంబంధం ఉంటుంది?
0: మామూలుగా మనం స్ట్రోక్ వచ్చేటప్పుడు చేయికాలు పడిపోవడం, మాట పడిపోవడం, అర్థం చేసుకోవడం పడిపోవడం, అంటే బ్రెయిన్ లెఫ్ట్ రైట్ లో డివైడ్ గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ లో పక్షవాతం వస్తే రైట్ సైడ్ కుడి చేయి కుడికాలు వీక్ అయిపోయినప్పుడు అది లెఫ్ట్ సైడ్ బ్రెయినే మనకి మాట అర్థం చేసుకోవడం భాగంలో ఉంటుంది. అప్పుడు పేషెంట్ చూస్తే మతిమరుపు లాగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మన మాట అర్థం చేసుకోరు. అదొకటి. స్ట్రాటజిక్ డిమెన్షియా ఏరియాస్ ఉంటుంది, అంటే బ్రెయిన్ లో చిన్న భాగం కూడా స్ట్రోక్ వచ్చేస్తే చేయికాలకి వీక్నెస్ ఏమి ఉండదు, కానీ ఆ ఏరియా నుంచి మనకు ఒక సర్కిట్ ఉంటుంది బ్రెయిన్ లో మతిమరుపుకి. ఆ సర్కిట్ లో ఎక్కడన్నా లైట్స్ లైక్ లైట్ సర్కిట్ ఎక్కడన్నా అది డ్యామేజ్ అయిపోతే అది మతిమరుపు లాగా చేరిపోతుంది. అది కాకుండా బ్లడ్ ప్రెషర్ సరిగా కంట్రోల్ చేయకపోతే బ్రెయిన్ లో చిన్న చిన్న డాట్స్ పడతానే ఉంటుంది పేషెంట్స్ కి. ఆ డాట్స్ పడేటప్పుడు పేషెంట్ కి స్లోగా డల్నెస్, అంటే కొంతమంది పేషెంట్స్ ఫ్యామిలీస్ వచ్చి చెప్తారు చాలా డల్ గా ఉంది, అడిగినప్పుడు స్లోగా నిదానంగా ఆన్సర్ ఇస్తారు, నడిచేటప్పుడు బాగా స్లోగా నడుస్తారు, ఒక్కొక్కసారి పడిపోతారు, యూరిన్ కంట్రోల్ ఉండదు, ఒక్కొక్కసారి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు యూరిన్ పాస్ చేసేస్తారు, ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు. దాన్ని మనం బిన్స్వాంగర్ డిసీజ్ చెప్పేది, బీపీ కంట్రోల్ లేనప్పుడు స్ట్రోక్ సంబంధే, కానీ ఒక విధంగా ఇది స్ట్రోక్ అయితే సడన్ గా వచ్చేది, కానీ ఇది స్లోగా జరిగేది కూడా ఉంటుంది. ఇటువంటి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళాలి. స్లోగా అయిపోవడం, స్లో మాట్లాడడం, అర్థం చేసుకోవడం స్లో అయిపోవడం, మతిమరుపు పెద్దగా లేకపోతే కూడా చిన్న చిన్న మర్చిపోవడం, నడిచేది స్లో అయిపోవడం, యూరిన్ లో కంట్రోల్ లేకపోవడం, బిహేవియర్ మార్పు ఏదైనా ఉంటే మనకి స్కాన్ చేస్తే తెలిసిపోతే ఇంకా పెరగకుండా చేయొచ్చు. ఇది మనం దాదాపు క్లియర్ కూడా చేయొచ్చు.
1: రైట్ మేడం, ఇంకా చివరిగా చికిత్స విధానం తీసుకుంటే, మీరు అన్నారు ఇంజెక్షన్స్ అని, ఇవి కాకుండా ఏమైనా చికిత్స విధానం ఉంటుందా? ఎలాంటి చికిత్స విధానం ప్రస్తుతం, అంటే ఆధునిక చికిత్స విధానం అందుబాటులో ఉంది?
0: మామూలుగా కూడా మనం చెప్పేది దీంట్లో రివర్సిబుల్ డిమెన్షియాస్ కూడా ఉంటుంది. పేషెంట్ మతిమరుపుగా వచ్చేటప్పుడు ఫస్ట్ డాక్టర్ మనం, యాజ్ ఎ డాక్టర్ వాట్ ఐ సీ ఇస్ దాట్ మనం దీన్ని బాగా చేసేది కొన్ని కారణాలు ఏమైనా ఉన్నాయా, దాంట్లో చాలా ఉంటుంది. విటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల ఉండొచ్చు, థైరాయిడ్ ఎక్కువ అయిన వల్ల ఉండొచ్చు, పేషెంట్ కి మనం చెప్పే ప్రకారంగా బిన్స్వాంగర్ డిజీజ్ ఉంటే ఉండొచ్చు, పేషెంట్ కి సోడియం తగ్గిపోతే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ ఉంటూ ఉండొచ్చు, నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్ అనే ఒక వ్యాధి ఉంటుంది, దాంట్లో బ్రెయిన్ లో వాటర్ చేరిపోతే, వాటర్ మనం నీరుతో బాగా తీసేసి, నీరు తీసేసి మనం పేషెంట్ మళ్ళా నడిచేది, మతిమరుపు, యూరిన్ అన్ని కంట్రోల్ చేసుకోవడం, మళ్ళా షంట్ పెట్టేసి కంట్రోల్ చేసుకోవడం ఉండొచ్చు. ఇటువంటి ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే ఇదన్నీ మనం రివర్సిబుల్ కాసెస్ చాలా, ఆల్మోస్ట్ ఒక 30-40% ఉండొచ్చు కొన్నిసార్లు పేషెంట్స్ లో. ఆ ఫస్ట్ మనం అది కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మనకి యాసిటైల్ కొలినేస్ ఇన్హిబిటర్స్ డ్రగ్స్ ఉంటుంది, మైల్డ్ టు మోడరేట్ అల్జైమర్ డిమెన్షియాకి మనం పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని ట్రైనింగ్ టిప్స్ మనం కేర్ గివర్, పేషెంట్, ఫ్యామిలీ మెంబర్స్ కి మనం చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ లో ఎంగేజ్ చేసుకోవడానికి కూడా మనం పేషెంట్ బ్రెయిన్ ఎంత యూస్ఫుల్ గా చేయాలి, అది కాకుండా వాళ్ళకి డే టు డే లైఫ్ లో యాక్టివిటీస్ లో వాళ్ళు ఎలాగా మోడిఫై చేయాలి పేషెంట్ అండ్ ఫ్యామిలీకి చెప్పేది. ఇంజెక్షన్ మనం చెప్పే ప్రకారంగా అమైలాయిడ్ డ్రగ్స్ ఉండేది, అది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డిమెన్షియా. ఇదైతే మనం ఓవర్ ద కౌంటర్ ఇప్పుడు ఫాస్ట్ గా యూజ్ చేయడం అయితే జరగలేదు, కానీ అది జరుగుతుంది మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ పేషెంట్స్ కి, సో దట్ ప్రోగ్రెషన్ మనం దాదాపు స్లో చేయొచ్చు.
1: అలాగే మేడం, చివరిగా ఇటువంటి పేషెంట్స్ తో ఉండేటప్పుడు కుటుంబ సభ్యుల వ్యవహార శైలి ఎలా ఉండాలి, వాళ్ళు వీళ్ళని ఏ విధంగా చూసుకోవాలి?
0: ఫస్ట్ లో అయితే కేర్ గివర్స్ మనం

0: సెల్యూట్ చేయాల్సి వస్తుందండి. వాళ్ళు చాలా బాధపడతారు. మన పేషెంట్స్ మన హాస్పిటల్లో వచ్చేటప్పుడు కూడా మనం చూస్తున్నాను. వాళ్ళకు ఒక అడ్వైస్ ఎప్పుడు మనం ఇవ్వడం ఏంటంటే, వాళ్ళు వాళ్ళ లైఫ్ను మర్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు హెల్దీగా ఉంటే మాత్రమే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చూడగలుగుతారు. వాళ్ళకి మనం ఒక రూటీన్ ఆఫ్ లైఫ్ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద డిజీజ్ కూడా ఎక్కువ ఉండకూడదు. అంటే వాళ్ళు అర్థం చేయాలి, అల్జైమర్ డిమెన్షియా వచ్చాక పూర్తిగా నయమయ్యేది ఉండదు, దాదాపు మనం కొంత మార్పు చేయగలుగుతాను. అప్పుడు కొంత ప్రాబ్లమ్స్తో వాళ్ళు అడ్జస్ట్ అయ్యి కూడా అవకాశం ఉంది. చేయకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయినప్పుడు మనకి డిప్రెషన్ ఎక్కువ అవుతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఏమేమి మనం బాగా చేయగలుగుతాను, మిగతా ఉండేది బీపీ షుగర్ ఇటువంటి కూడా చాలా ఉంటుంది, అది కూడా కంట్రోల్లో పెట్టకుండా ఏది బాగా అవ్వదు కదా అట్లా ఉండుకోవడం కాదు. ఇదన్నీ కంట్రోల్ అయితే కూడా ఒక 20-30% డైట్, ఎంత డైట్ ఇవ్వాలి చూస్తుంది, ప్రోటీన్ డైట్ ఎక్కువ ఇవ్వాలి చూస్తుంది, మసిల్ మాస్ తగ్గుతుంది, పేషెంట్ గడిగడి పడిపోతారు. అలాగా పేషెంట్ ఎప్పుడు రూమ్ లో కూర్చోబెట్టకూడదు, బయట తీసుకెళ్ళండి, ఎప్పుడు హెల్త్లో ఉండాలి చూస్తుంది, అప్పుడు కన్ఫ్యూషన్ స్టేట్ తగ్గిపోతుంది. అన్వాంటెడ్ గెస్ట్ ఇంట్లో అనవసరంగా రాకూడదు, ఎందుకంటే పేషెంట్ కోపపడతారు. ఎప్పుడు ఉండే వ్యక్తులతో ఎక్కువ ఎంగేజ్ అవ్వండి. వాళ్ళకి ఇష్టం ఉండేది ఇంతకుముందు ఏది యాక్టివిటీ చేసేది దాన్ని మళ్ళీ ఎంకరేజ్ చేయండి. యూ విల్ నాట్ బిలీవ్ ఇట్, మనం ఈ విధంగా చేస్తే కూడా మనకి చాలా పేషెంట్స్ ఉన్నారు, ఏడీ అల్జైమర్ డిమెన్షియా పేషెంట్స్. వాళ్ళ మతిమరుపు మనం బాగా చేయలేదు, కానీ ఫ్యామిలీ ఇస్ హ్యాపీ అండ్ బ్యాక్ టు వర్క్.
1: అంటే మీరు డైట్ గురించి కూడా చెప్పారు, సో మంచి డైట్, అటువంటి వాళ్ళకి ఎలాంటి డైట్ ఉంటే బాగుంటుంది సలహా ఇవ్వగలరా?
0: మనం చెప్పేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అల్జైమర్ డిమెన్షియా పేషెంట్ తినడానికి ఇష్టపడదు, అంటే వాళ్ళ డైట్ ఆకలి పూర్తిగా తగ్గిపోతుంది. సో ఒకేసారి ఎక్కువగా ఇవ్వకుండా మనం పీస్ మీల్స్ లో ఇవ్వాలనే ఒకటి చెప్పేది. ప్రోటీన్స్ పెంచుకోవాలి చూస్తుంది, అన్లెస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కిడ్నీ డాక్టర్తో అడిగేసి పెట్టాలి, అదర్వైజ్ ప్రోటీన్స్ ఇవ్వాలి చూస్తుంది. వాళ్ళు నాన్ వెజిటేరియన్ డైట్ అయితే వాళ్ళు ఎగ్ వైట్ ఇవ్వాలి, ఎందుకంటే మసిల్ మాస్ తొడ దగ్గర ఇదన్నీ తగ్గిపోతే నిలబడితేనే వాళ్ళ కింద పడిపోతారు. డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి, ఎందుకంటే వి నో దట్ యాంటీ ఆక్సిడెంట్స్ దాంట్లో ఉంటుంది. ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఫ్రెష్గా వాళ్ళకి కొద్ది కొద్దిగా ఇస్తానే ఉండాలి. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళకి కాన్స్టిపేషన్ మోషన్ సరిగా రాదు, మోషన్ సరిగా రాకపోతే సింపుల్ గా ఆ చిన్న ప్రాబ్లమ్ కి కన్ఫ్యూషన్ పెరిగిపోతుంది, పేషెంట్ ఇరిటేట్ అవుతారు, గొడవ చేస్తారు, కొడతారు, తిట్టారు, ఇట్టన్నీ జరుగుతుంది. సో ఈ యూజువల్ మనం ఏమైనా ఒక ఫార్ములా డైట్ అయితే ఉండదు, కానీ పౌష్టికంగా ఉండేలో ప్రోటీన్స్ మిస్ అవ్వకూడదు. ఆల్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవ్వాలి, కానీ అది మిస్ అవుతుంది ఎందుకంటే పేషెంట్ తక్కువే తీసుకుంటారు. తక్కువే తీసుకున్నాక కూడా ఇవ్వండి. సప్లిమెంట్స్ ఏమన్నా డాక్టర్ చెప్తే, ఎందుకంటే వెజిటేరియన్ డైట్ వాళ్ళు కొంతమంది ఉంటారు, యాజ్ ఐ సెడ్ బీ12 డెఫిషియన్సీ వల్ల వచ్చే అవకాశాలు ఉంటుంది బికాస్ వెజిటేరియన్ డైట్ లో ఉండదు. సో కంపల్సరీ సప్లిమెంట్ ఇస్తే మంచిది. బీ12 తక్కువ ఉంటే బీ12 షాట్స్ అంటే బీ12 ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటే బెటర్.
1: రైట్ మేడం, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ బిందు మీనన్ గారు.
0: థ్యాంక్ యూ సో మచ్.
2: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిందు మీనన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నాము. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు.

0: మీరెక్కడి నుంచే నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: సమయం 9 గంటలు దాటేసింది కాబట్టి హలో అభిరుచి కార్యక్రమానికి వెల్కమ్ అండి. మీరు కూడా హలో అభిరుచిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే 0861233100 నెంబర్కి కానీ 0861233102 నెంబర్కి కానీ కాల్ చేయండి. ముందుగా అయితే

0: ఎస్వి కృష్ణారెడ్డి గారి మార్క్ కనిపిస్తుంది కదండి, ఐ మీన్ వినిపిస్తుంది కదండి పాటలో. 102.7 మెగా హెడ్స్ మీద ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో అభిరుచులు, కాలర్తో మాట్లాడతాం. హలో,
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు?
1: రాపూర్ మాది.
0: ఓకే, చెప్పండి, ఏ సినిమాలో పాట విందాం?
1: యువసేన. యువసేన మేడం.
0: ఓకే అండి, వినిద్దామా?
1: దాంట్లో వినేద్దాం మేడం.
0: ఓకే.

0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో అభిరుచిలో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హాయ్, హలో, గుడ్ మార్నింగ్ కవిశ్రీ మేడం.
0: గుడ్ మార్నింగ్ సుప్రియ. ఫైన్, థ్యాంక్ యూ. చెప్పేసి ఏ సినిమాలో పాట విందాం?
1: ఎముడికి మొగుడునండి వానగళ్ళు కోలుకోలు వయసులో కోలుకోలు సాంగ్ విందామా?
0: విందాం.
1: కోరుకుంటున్న లెగనస్ సిద్ధేశ్వర గారు, సుప్రియ గారు, కవిశ్రీ మేడం కోసం.
0: థ్యాంక్ యూ సో మచ్.

0: నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ మేడం. గౌరవనీయులైన డైరెక్టర్ సమలం నాగేశ్వరరావు గారికి, మా కావేశ్వరి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం.
0: ఓకే అండి, చెప్పేసే
1: ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే సోమవారం వస్తే ఈ సంగతి మీకు తెలుసా, మీరు ఏం చెప్తారని చెప్పి ఎన్ని పనులున్నా ఆపేసి ఆ ప్రోగ్రాం వింటాను మేడం ఖచ్చితంగా.
0: థ్యాంక్ యూ అండి,
1: అంత బాగుంటది మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ. మరి ఇప్పుడైతే
1: ఈ రోజు శుభలగ్నంలో
0: ఓకే
1: ఎదురింటి మంగళ గౌరి వేసుకున్న గోల్చూడు ఒక నాలుగు పేర్లు చెప్తాను మేడం, శ్రోతలది ఏమనుకోబాకండి.
0: త్వరగా.
1: ఆళ్లగడ్డ పోలయ్య గారు, ఉమ్మన్ సాయి గారు, మహోబల వెంకటేశ్వర్లు, గోపినాథు, తపల మస్తాను, సర్దార్ భాయ్, ఇనుమడుగు మొహమ్మద్ రఫీ.
0: థ్యాంక్ యూ. శుభలగ్నం సినిమాలోని పాట ఇప్పుడు వినేద్దాం.

0: ఎన్ని రోజులైనా కూడా ఫేడ్ అవ్వని పాట ఏదైనా ఉంది అంటే ఈ పాట అని చెప్పొచ్చండి. ఎప్పుడు విన్నా, ఎప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పాలనుకున్నా కూడా బాగా యూజ్ అయ్యే లాంటి పాట. ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి.
1: కావలడవల గ్రామం నుంచి అహోబిళం వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు, గౌరవనీయులైన కావ్యశ్రీ మేడం గారికి నమస్కారములు.
0: ఓకే.
1: వారం రోజులు మోగబోయింది మేడం అభిరుచి ప్రోగ్రామం.
0: అవునండి,
1: తండ్రే లేకుండా పోయింది.
0: చెప్పండి.
1: ఎందుకంటే శ్రోత అంతా కూడా ఖాళీగా ఉన్నారు అప్పుడు దాకా, ఫోన్ దొరికే పోకుండా.
0: ఏ సినిమాలో పాట విందాం?
1: వారం పాటు అందరికి.
0: ఏ సినిమాలో పాట విందాం?
1: ఈరోజు బుధవారం కాబట్టి అయ్యప్ప స్వామి పాట పోతాం మేడం.
0: ఓకే.
1: ఇరుముడి సినిమాలో అయ్యప్ప స్వామి పాట ఉంది మేడం, ఫస్ట్ పాట. అదేం మేడం, దయచేసి మన కోట శ్రోత వచ్చి సోమనాథ జనరావు, తుమ్మరశెల గోపినాథు, జాకిర్ బాష, పాటం పోలయ్య, మసీదు నుంచి ఇస్మాయిల్ అన్న.
0: ఓకే అండి, డన్, వినేద్దాం.

వీరమణి గంటనే విల్లాలి వీరనే వీరమణి గంటనే ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు.

0: ఇప్పటి వరకు హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా, ఫోన్ ద్వారా కాలర్స్ అడిగినటువంటి పాటల్ని విన్నాము. ఇప్పుడు వాట్సాప్ ద్వారా కాలర్స్ అడిగేటువంటి పాటల్ని వినేద్దాము. అంతకంటే ముందు
1: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
2: తెలీదు.
1: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
2: తెలీదు.
1: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
2: తెలీదు.
1: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
2: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
3: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
1: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
3: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
4: ఏంటి బామ్మగారు, ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు.
5: ఎక్కడికి లేదురా అబ్బాయ్.
4: మరెక్కడికో ప్రయాణం లాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
5: అదే మన సింహపురి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
4: హా, అయితే
5: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
4: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
5: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
6: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: హలో అభిరుచిలో, ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి పాటల్ని వినేద్దాము. నెల్లూరు ఎఫ్ఎం అభిరుచికి గుడ్ మార్నింగ్ అండి అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. ప్రేమించుకుందాంరా సినిమాలోని పాట కావాలి అని దస్తగిరి సంధ్య, యాష్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కోరుతున్నారు. ఓకే, వినేద్దాం.

మాకు చాలా ఇష్టం, ప్రేమించుకుందాం రా సినిమా అంటున్నారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల. ఓకే అండి, ఎంజాయ్ చేశారు సాంగ్ అనుకుంటున్నా. నెక్స్ట్ శుభోదయం మేడం, మాకోసం శత్రువు సినిమాలోని పాట కావాలి అంటున్నారు మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ నుంచి. వినేద్దాం.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
1: ఆర్బీఐ అంటుంది.
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: మెసేజ్. శుభోదయం ఆకాశవాణి వారికి అంటున్నారు. శుభోదయం అండి. ఎస్వి కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో వచ్చినటువంటి రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలోని పాట కావాలి అని వనస్థలిపురం హైదరాబాద్ నుంచి దోర్నాల బాలాజీ, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప కోరుతూ ఉన్నారు. ఓకే అండి, తప్పకుండా వినేద్దాం.

నెక్స్ట్ మెసేజ్ అండి. ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో అభిరుచులు, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వింటూ ఉన్నాము. యా, మీరు వింటూ ఉన్నారు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో. అర్థమైందండి, ఎనీ తెలుగు సాంగ్ అంటూ ఉన్నారు జార్ఖండ్ నుంచి. శివగోప్, ప్రేమ్ గోప్, కపిల్ గోప్, శివాన్ష్, సంగీత, లిపి గోప్, దిలీప్, దీపాలి గోప్. ఓకే, ఇంకా చాలా మెసేజ్లు వచ్చినాయి, మళ్ళీ చూద్దాం. ఫస్ట్ అయితే బిగ్ బాస్ సినిమాలోని పాట అంటూ ఉన్నారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మొరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ అలాగే కుటుంబ సభ్యులు. వర్షం పడుతుంది కాబట్టి చాలా మంది వాన పాటలే అడుగుతా ఉన్నారండి. ఓకే, ఇప్పుడైతే మనం బిగ్ బాస్ సినిమాలో పాట విని

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మాకోసం ఈడియట్ సినిమాలో పాట వినిపించండి అని హలో అభిరుచులు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ కుటుంబ సభ్యులు. ఓకే అండి, మన కోసం ఇంకా చాలా మెసేజెస్ వచ్చాయి, ఒకసారి చూద్దాం. తిమ్మాపురం ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి శుభాభివందనాలు. ఓకే, తిమ్మాపురం నుంచి రాస్తున్నారా? దసరా బుల్లోడు సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు. నవనంది గ్రామం నుంచి శ్రీరామ హనుమానులు, వసంత, హరీష్ అలాగే కుటుంబ సభ్యులు. ఓకే, పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు కోరుతున్నారు. రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రంలోని పాట, ఇది కూడా చిటాపట పాటే. అంటే వాతావరణం వర్షాలు పడుతున్నాయి కొన్ని ప్లేసెస్లో, అండ్ చల్లచల్లగా కూడా ఉంది పడేలాగా. సో అందరూ మంచిగా వర్షం పాటలు అడుగుతూ ఉన్నారు. హలో అభిరుచికి శుభోదయం అండి. సప్తపది సినిమాలో పాట అడుగుతూ ఉన్నారు కోట హర్ష. అల్లరి బుల్లోడు సినిమాలో పాట అంటున్నారు హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ. ఓకే, హనుమాన్ జంక్షన్ సినిమాలో పాట అడుగుతూ ఉన్నారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, శ్రీనివాస్, శేఖర్. ఓకే, గుడిగంటలు చిత్రంలోని పాట అడుగుతూ ఉన్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు. థ్యాంక్ యూ అంటున్నారు. ఓకే అండి, హాయ్ సింహపురి ఎఫ్ఎం, గుడ్ మార్నింగ్. వందే మాతరం సినిమాలోని పాట కోరుతూ ఉన్నారు వీరయ్య, సురేష్ కుమార్, లక్ష్మీ ప్రసన్న, రిత్విక్, మనశ్విని అలాగే అందరి ఫ్యామిలీ మెంబర్స్ కోసం. అతడు సినిమాలో పాట అడుగుతున్నారు మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, రోజా, శిరీష, ఓంకార్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్. 16 సినిమాలోని పాట కోరుతూ ఉన్నారు నల్లమ్మ పాపిన్యపాలెం నుంచి. ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన చిరునవ్వుల కావ్యశ్రీ మేడం గారికి స్వాగతం. థ్యాంక్ యూ అండి, మాకోసం మంచి పాట అడుగుతూ ఉన్నారు రాజశేఖర్ రాజు గారు. ఓకే అండి, ఓకే థ్యాంక్స్ మేడం అంటున్నారు సాంగ్ ప్లే చేసినందుకు. శుభోదయం ఆకాశవాణి అంటున్నారు, శుభోదయం అండి మీకు కూడా.

పుట్టపాక నుంచి భవానీ వెంకట్ మాస్టర్ మిథున్ సాంగ్. ఓకే, పేర్లు చదవండి అంటున్నారా? ఓకే అండి. హాయ్ నమస్తే, గుడ్ మార్నింగ్ అంటున్నారు. పెళ్లి చేసుకుందాం సినిమాలో పాట కోరుతూ ఉన్నారు సోమనాథం జనార్దన్ రాబు వనజమ్మ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. పెద్ది సినిమాలో పాట కోరుతూ ఉన్నారు లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం. ప్లీజ్ ప్లే నిన్ను కోరి సినిమాలో పాట అంటూ ఉన్నారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్ గారు. ఓకే, ఇరుముడి చిత్రంలో పాట కోరుతూ ఉన్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. అభిదా ఆయేషా ప్రత్యేక అభినందనలు. మల్లెపూల పల్లకి సాంగ్ ఆల్రెడీ ఇందాకే ప్లే అయిందండి. వైకుంఠపురంలో అలా వైకుంఠపురంలో సాంగ్ కోరుతూ ఉన్నారు కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుంచి రాజేష్, చిన్న, అనిత, సునీత అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఆలయ శిఖరం సినిమాలో పాట కోరుతూ ఉన్నారు నారాయణరెడ్డిపేట నుంచి రామకృష్ణ సంగీత. హాయ్ గుడ్ మార్నింగ్ ఎఫ్ఎంకి. ధనలక్ష్మీపురం నుంచి వంశీ జాకీర్ కోరుతూ ఉన్నారు ప్రేమికుడు మూవీలోని సాంగ్ని. సర్లేరు నీకెవ్వరు సినిమాలో పాట కావాలని తుమ్మల్చెర్ల గోపీనాథ్, యశ్వంత్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోరుతూ ఉన్నారు. అలాగే యమదొంగ సినిమాలో పాట కోరుతూ ఉన్నారు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత మేడం గారు. ఓకే, గద్వాల జిల్లా ఎర్రవల్లి నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి ఫ్యామిలీ మెంబర్స్ బొంబాయి ప్రియుడు సినిమాలో పాట కోరుతున్నారు. గుడ్ మార్నింగ్ సింహపురి పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య, ఆండాలు, మాధవి, మమత పండంటి జీవితం సినిమాలో పాట కావాలని విష్ చేస్తూ ఉన్నారు. ఓకే, మై డియర్ నెల్లూర్ ఎఫ్ఎం నమస్కారం. నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెంపోలయ్య ఈరోజు రవితేజ నటించిన సినిమాలో పాట అంటూ ఉన్నారు. గుడ్ మార్నింగ్, మా కోసం రౌడీ అల్లుడు సినిమాలో పాట కావాలి అని సంజయ్, స్వాతి, భరత్ అండ్ ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి కోరుతున్నారు. గుడ్ మార్నింగ్, కార్యక్రమాలు వింటున్నాం, మా కోసం సమరసింహారెడ్డి సినిమాలో పాట కావాలని జయలక్ష్మి బెంగళూరు నుంచి కోరుతున్నారు. నమస్తే, మా కోసం బంగారు బుల్లోడు సినిమాలో పాట కావాలి అని సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కోరుతున్నారు. లక్ష్మమ్మ కిషోర్ గనగల్లు విలేజ్ నుంచి కోరుతూ ఉన్నారు ప్రేమ యుద్ధం సినిమాలోని సాంగ్ కోసం. హాయ్ గుడ్ మార్నింగ్ కావ్యశ్రీ గారు ధనలక్ష్మీపురం నుంచి కోరుతూ ఉన్నారు. ఏదైనా మంచి పాట. ఓకే, పలనాటి బ్రహ్మం నాయుడు ఈ సినిమాలో పాట కావాలి అని వెంకటేష్, సత్యవతి కోరుతున్నారు మహబూబ్ నగర్ నుంచి. ఓకే అండి, మరి మ్యాక్సిమం కవర్ చేసాం మెసేజెస్. నమస్తే, శుభోదయం అండి అంటూ ఉన్నారు. ఇరుముడి సినిమాలో పాట ఎవరు? పూర్ణచంద్రేశ్వి చిన్నరాజు. కర్ణాటక రాజ్యం అలగాపుర గ్రామం నుంచి కోరుతూ ఉన్నారు. ఈరోజు మీ షో బాగుంది, థ్యాంక్ యూ అండి నరేష్ గారు. కృష్ణారెడ్డి గారి సూపర్ హిట్ సాంగ్స్ ప్లే చేసినందుకు ధన్యవాదాలు. ఓకే అండి, మరి ఇప్పుడైతే మనం ఈడియట్ సినిమాలోని పాట వినేద్దాం.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్దిసేపట్లో 10 గంటలకు సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా కార్యక్రమాన్ని ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం సమర్పణలో వింటారు. అనంతరం ఆకాశవాణి వివిధ భారతీయ కార్యక్రమాలు కూడా రిలే వింటారు.

0: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: ప్రపంచం నేడు భారతదేశాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా పరిగణిస్తోంది. అనేక కంపెనీలు భారతదేశంలో వ్యాపారాలను ప్రారంభించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య సౌలభ్యం పెంపు దిశగా ప్రగతిశీల మార్పులతో కూడిన పరిపాలన సహా ఆర్థిక సంస్కరణల అమలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుండటంపై విశేషమైన ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే వ్యాపారానికి సౌలభ్యమైన ప్రదేశంగా భారత్ను మలచడానికి గత 11 సంవత్సరాలలో ప్రభుత్వం అనేకమైన మార్పులు, చేర్పులు, సంస్కరణలు తీసుకురావడంతోనే ఇది సాధ్యమైంది. దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణల భారాన్ని సమూలంగా మార్చివేసింది. ఎందుకంటే 21వ శతాబ్దం తొలి దశకంలో భారత్లో వ్యాపారం అంటే అనేక అడ్డంకులు, అవరోధాలు, కఠినమైన నిబంధనలు, ఇవన్నీ కలిసి వ్యాపారాలకి ప్రోత్సాహం అందించకపోగా ఓ మేర నిరుత్సాహపరిచేలా ఉండేవి. ఒక సాధారణ నిర్మాణం చేపట్టడానికే అనేక రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఒక అనుమతి పొందాలంటే దాదాపు 6 నెలలు వేచి చూడాల్సి వచ్చేది. అలాంటి నియంత్రణల భారం వలనే తొలి దశకంలో వ్యాపార సౌలభ్యం అంతగా సాధ్యపడలేదు. ఇదంతా యాదృచ్ఛికంగా జరగలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. దశాబ్దాల నియంత్రణలు, వలసకాల చట్టాల వారసత్వం, వ్యాపారంపై లోతుగా పాతుకుపోయిన అపనమ్మకం, ఇవన్నీ కలిసి భారత్లో వ్యాపారాల ఏర్పాటుకు సంబంధించి కొంతమేర వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. ఇలాంటి అవరోధాలన్నింటిపైన ప్రభుత్వం దృష్టి సారించి అనవసర నియంత్రణలను తొలగించి సంస్కరణలను తీసుకువచ్చి గత 11 ఏళ్లలో భారతదేశంలో వ్యాపార సౌలభ్యాన్ని ఒక అలవాటుగా మార్చింది ప్రభుత్వం. ఎప్పటినుంచో పేరుకుపోయిన నియంత్రణ భారాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ స్థిరంగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు కొనసాగాయి. ఈ ప్రయాణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 2025 మాత్రం మిగతా సంవత్సరాల కంటే భిన్నం. ఎందుకంటే 2025లో భారత్ వ్యాపార సౌలభ్యం నుంచి వ్యాపారానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించే దశకు చేరుకుంది. 1991లో భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఉదారవాద సంస్కరణలతో వ్యాపారాలకు ప్రాణం పోసినట్లయితే 2025 మాత్రం ఆ ప్రాణానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అందుకే 2025 మాత్రం భవిష్యత్తులో నియంత్రణల తొలగింపు సంవత్సరంగా గుర్తుండిపోతుంది. ఇక దశాబ్దాలుగా భారతీయ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా చిన్నగానే ఉండేవి. విస్తృతమైన ఆశయం లేక కాదు. వ్యాపార సంస్థలను విస్తరించాలన్నా, వృద్ధి చేసుకోవాలన్నా

అనేక అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితి ఉండేది. ఒక సంస్థలో 10వ ఉద్యోగిని నియమిస్తే ఒక నియమం, 20వ ఉద్యోగిని నియమిస్తే మరో తనిఖీ, 100వ ఉద్యోగి అంటే కేసులు, నోటీసులు, ఇలా అనేక అడ్డంకులు. అలాగే

0: ప్రోత్సాహం లభించింది. వీటికి అనుగుణంగానే 29 సంక్లిష్ట కార్మిక చట్టాలను సరళీకృతం చేసి కార్మికుల సంక్షేమం దృష్ట్యా 4 లేబర్ కోడ్స్గా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నూతన 4 కార్మిక చట్టాలు అటు కార్మికులతో పాటు వ్యాపార సంస్థలకు కూడా అనుకూలంగా ఉంటూ తమ తమ వ్యాపార సౌలభ్యాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ నూతన కార్మిక చట్టాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సందర్భంలో ఈ విధంగా మాట్లాడారు.
1: Well-articulated modern labor codes, which will help Indian industry and the MSME sector particularly, which will ensure our workers get a better deal, which will ensure that our contractual workers, non-formal workers also get social security. It's a continuous process towards transforming our processes and procedures to encourage greater trade, industry, manufacturing and business.
0: ఇక భారతదేశంలో తయారీ రంగం ఎదుగుదలకి ప్రధాన అవరోధం నైపుణ్యం లేకపోవడం కాదు, నియంత్రణల అధిక భారం. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన నాణ్యతా నియంత్రణ ఉత్తర్వులు, క్యూసీఓలు, ఇవి ప్రారంభంలో మంచి ఉద్దేశం కోసమే ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కాలక్రమేణా పూర్తి స్థాయి ఉత్పత్తుల నుంచి కీలక ముడి సరుకుల వరకు తప్పనిసరి ధృవీకరణల జాలంగా మారిపోయాయి. దీని ఫలితం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్దేశానికి విరుద్ధంగా మారాయి. మేక్ ఇన్ ఇండియాకి ప్రోత్సహిస్తూనే తయారీదారులు ఖరీదైన, ఆలస్యమైన క్యూసీఓ అనుగుణ దిగుమతులపై ఆధారపడవలసి వచ్చింది. దీనిని గుర్తించిన ప్రభుత్వం క్యూసీఓలపై సమగ్ర సమీక్ష చేపట్టింది. 76 ఉత్పత్తి విభాగాలకు తప్పనిసరి అనుగుణ్యతను తొలగించింది. మరో 200 పైగా విభాగాలను నియంత్రణల తొలగింపుకు గుర్తించింది. తయారీ భారత్లోనే జరగాలి, కాగితాలపై మాత్రమే కాదనే మరో స్పష్టమైన సందేశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఎగుమతుల ప్రోత్సాహక మిషన్, ఈపీఎంను ప్రవేశపెట్టింది. 6 సంవత్సరాల కాలపరిమితితో ఈపీఎం కోసం ప్రభుత్వం 25,060 కోట్ల రూపాయల కేటాయింపులను చేసింది. ఇందులో ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఈల కోసం 20,000 కోట్ల రూపాయల ఎగుమతి క్రెడిట్ హామీలు కూడా ఉన్నాయి. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్, ఈపీఎం గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక సందర్భంలో ఇలా వివరిస్తూ,
2: తో ఆజ్ యే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ స్టార్ట్ కియా గయా హై, 25,060 కరోడ్ రూపాయ కా ఇస్కా అవుట్లే హై, 6 సాల్ కీ ఇస్కీ అవధి హై, ఔర్ ఇస్మే బహుత్ హీ కాంప్రిహెన్సివ్ తరీకే సే పూరే కంప్లీట్ ఎక్స్పోర్ట్ కే ఈకోసిస్టమ్ కో సపోర్ట్ కర్నే కా ఇస్మే డిసిజన్ లియా. ప్రయారిటీ ఉన్ సెక్టర్స్ కో దీ జాయేగీ జిన్కే ఉపర్ అభి ఏక్ అడ్వర్స్ ఇంపాక్ట్ హై, జైసే టెక్స్టైల్ హై, లెదర్ హై, జెమ్స్, జ్యువెలరీ హై, ఇంజనీరింగ్ గుడ్స్ ఆర్ మెరీన్ ప్రొడక్ట్స్ హై. దో ఇస్కే పిల్లర్స్ హై. ఫస్ట్ పిల్లర్ ఇస్ నిర్యాత్ ప్రోత్సాహన్ అండ్ సెకండ్ వన్ ఇస్ నిర్యాత్ దిశా. నిర్యాత్ ప్రోత్సాహన్ ఇస్ ఫోకస్డ్ మోర్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్ and reducing the cost of capital. Sabse pehla iska element hai, wo hai interest subvention for pre and post shipment credit. Second pillar of this entire mission is Niryat Disha. Niryat Disha ka sara focus hai, jo non-tariff barriers duniya mein kahi deshon ne bana ke rakhe huye, unko counter karna.
0: ఇక ప్రపంచ దేశాలతో వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ఎఫ్టీఏలతో గ్లోబల్ మార్కెట్లకు ద్వారాలు తెరిచింది. ఎందుకంటే వ్యాపార సౌలభ్యం సాధించాలంటే మార్కెట్లు తప్పనిసరి. ఈ దిశగా ఆలోచించిన ప్రభుత్వం ఒక్క 2025లోనే 3 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. యునైటెడ్ కింగ్డమ్, యూకే, ఒమన్, న్యూజిలాండ్ దేశాలతో ఇప్పటికే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. ఇంకా మరికొన్ని దేశాలతో ఎఫ్టీఏలపై సానుకూల దిశగా చర్చలు సాగుతున్నాయి. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా భారత్ గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశ ఖర్చును తగ్గించింది. ఉదాహరణకు ఒమన్ దేశంతో కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో టియర్డ్ రూల్స్ ఆఫ్ ఒరిజిన్ అనే ఒక ప్రత్యేక నిబంధన ఉంది. ఇది ధృవీకరణను సులభతరం చేసి భారత పెట్రోలియం ఉత్పత్తులు, ఆభరణాలకు తక్షణ 0 డ్యూటీ ప్రవేశాన్ని కల్పించింది. అలాగే న్యూజిలాండ్తో కుదిరిన ఒప్పందంలో భారత ఎగుమతులకు 0 సుంకం మార్కెట్ ప్రాప్తి లభించింది. ఇవన్నీ వెలసి భారత్ ప్రపంచ వ్యాప్తంగా ఒక నమ్మదగిన భాగస్వామిగా అవతరించిందని, పెట్టుబడులకు భవిష్యత్ గమ్యస్థానంగా భారత్ నిలిచిందని పీయూష్ గోయల్ ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పారు.
1: ఇండియా హాస్ ఎమర్జ్డ్ యాస్ ద వరల్డ్స్ ట్రస్టెడ్ పార్ట్నర్ త్రూ కన్సిస్టెంట్ అండ్ ప్రిన్సిపల్ ఎంగేజ్మెంట్. ఆర్ ట్రస్ట్ బేస్డ్ డిప్లొమసీ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆర్ ever expanding free trade agreements. We have recently signed free trade agreements with the United Kingdom. We have operationalized free trade agreements with the four nation EFTA bloc, Switzerland, Norway, Liechtenstein and Iceland. The world trusts India.

0: Because we offer predictability through regulatory reforms, transparency through digital governance, and reliability in honoring commitments. We have removed more than 42,000 compliances and abolished 1,500 obsolete laws. Our next generation GST reforms will further ensure ease of doing business and rapidly expand consumer spending.
1: 2023లో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానానికి ప్రాధాన్యతనివ్వడంతో పాటు గత దశాబ్ద కాలంగా తీసుకువచ్చిన సంస్కరణలు ప్రపంచంలో భారత్ ను భవిష్యత్తులో చోదక శక్తిగా మారుస్తాయని చెప్పారు.
2: భారత్ ఆజ్ విశ్వ కి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ హై. జల్ద్ హీ భారత్ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ బన్ జాయేగా. ఇస్ బాత్ మే కోయి సందేహ నహీ కి ఆనే వాలే వర్షో మే భారత్ విశ్వ కా గ్రోత్ ఇంజిన్ హోగా. యే ఇస్లియే హై క్యోంకి భారత్ నే ఆపదా ఆర్ ముష్కిలో కే సమయ కో ఆర్థిక సుధార్ కే అవసర్ మే పరివర్తిత్ కియా. పిచ్లే కుచ్ వర్షో మే హమ్నే మిషన్ మోడ్ మే జో రిఫార్మ్స్ కియే హై ఉన్సే భారత్ మే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మే లగాతార్ బఢోత్తరీ హుయీ హై. హమ్నే కంప్లయన్స్ బర్డన్ కో కమ్ కియా హై. రెడ్ టేప్ కో హటాకర్ రెడ్ కార్పెట్ బిఛా రహే హై. జీఎస్టీ ఆర్ ఇన్సాల్వెన్సీ అండ్ బేసిక్ కోడ్ కే లాగూ హోనే సే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ బఢా హై. రక్షా ఆర్ అంతరిక్ష జైసే క్షేత్ర జిన్కో ప్రతిబంధిత్ మానా జాతా థా ఆజ్ ప్రైవేట్ సెక్టర్ కే లియే ఖోల్ దియే గయే హై.
1: ఇక వ్యాపారంలో కీలకమైన సముద్ర రవాణాకు సంబంధించి 2013-14 సమయాల్లో నౌకాశ్రయాల జాప్యం తీవ్రంగా ఉండేది. ముఖ్యంగా మూలధనం నిలిచిపోవడం, వాణిజ్య ఆలస్యం, పోటీ సామర్థ్యం తగ్గడం ఇలాంటి కారణాలతో భారత నౌకాశ్రయాలో నౌకలు సగటున 4 రోజులు నిలిచిపోయేవి. 2025 వచ్చేసరికి ఈ సమయం 1 రోజు కంటే తక్కువకు తగ్గింది. ఎందుకంటే 1908-1925 నాటి వలస కాలపు చట్టాల స్థానంలో పార్లమెంటు 5 ఆధునిక సముద్ర చట్టాలను తీసుకొచ్చింది. ఇవన్నీ బిల్ ఆఫ్ ల్యాండింగ్ నుంచి పోర్టు పరిపాలన వరకు సమగ్రంగా అన్ని సేవలను సులభతరం చేశాయి. దీంతో లాజిస్టిక్ ఖర్చులు తగ్గి బ్లూ ఎకానమీని భారత్ పూర్తి స్థాయిలో వినియోగించుకునే స్థితికి చేరింది. ఇలా కాలం చెల్లిన అనేక చట్టాలను, పలు నిబంధనలను ప్రభుత్వం తొలగించి తప్పుదోవ పట్టించడం, వల్లమాలిన జాప్యం వంటి జాడ్యాల స్థానంలో 2014 నుంచి ఎర్రతివాచి పరిచే విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు పెట్టుబడులకు వెనుకాడిన వారికి ప్రభుత్వం ఎన్నడూ అవరోధం కాకుండా సముచిత రీతిన చేయూతనిచ్చింది. అందుకే దేశంలో నేడు వాణిజ్య సౌలభ్యం, ఆటంకాలను తొలగించే వాతావరణంతో పాటు ఫిర్యాదులను సత్వరం పరిష్కరించే ప్రభుత్వం కొనసాగడంపై పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెనుక తేదీ నుంచి పన్ను విధింపు, ఏంజల్ ట్యాక్స్ రద్దు, కార్పొరేట్ పన్ను తగ్గింపు వంటి కీలక నిర్ణయాల ద్వారా ఈ వినూత్న మార్పు సాధ్యమైంది. నేడు జాతీయ ఏకగవాక్ష వ్యవస్థ ఒకే వేదిక ద్వారా అన్ని ఆమోదాల సౌలభ్యం కల్పిస్తోంది. మరోవైపు 1500కు పైగా కాలం చెల్లిన చట్టాలు, వేలాది నిబంధనల రద్దుతో ప్రభుత్వం అనవసర భారాన్ని తగ్గించింది. దీంతో భారతీయ సంస్థలకు అన్ని రకాల అనవసర వ్యయం, అవరోధాలు కూడా పూర్తిగా తొలగిపోయాయి. ఇవన్నీ వెలసి 2047 నాటికి భారత్ $35 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా పరిణమిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
0: వి గ్రో ఫ్రమ్ అ $4 ట్రిలియన్ ఎకానమీ టుడే టు అ 30-35 ట్రిలియన్ ఎకానమీ ఓవర్ ద నెక్స్ట్ 22 ఇయర్స్ బై 2047 వెన్ వి సెలబ్రేట్ 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఫ్రెండ్స్, డిస్పైట్ ఆల్ ద గ్లోబల్ హెడ్వెండ్స్, ఇండియా అండ్ ఆర్ ఎకానమీ has demonstrated tremendous ability to withstand headwinds, shock, challenges. From a fragile 5 economy barely 11 years ago, we are today amongst the top 5 economies, soon to become the world's third largest GDP. We have navigated the pandemic, we have navigated geopolitical tensions, supply shocks, and are recognized the world over today as a beacon of hope, as an engine of economic growth.
1: ప్రభుత్వం గత 11 ఏళ్లలో సంస్కరణలపై దృష్టి సారించడంతో అంతర్జాతీయ స్థాయిలో భారత స్థానం మరింత పదిలమైంది. గతంలోలా కాకుండా వ్యవస్థాపకులను, సంపద సృష్టికర్తలుగాను, జాతీయ ప్రగతిలో భాగస్వాములుగాను ప్రభుత్వం పరిగణిస్తోంది. వాణిజ్య సౌలభ్యం దిశగా సమిష్టి కృషి సంపద సృష్టికర్తల సంఖ్య చారిత్రక

0: విస్తరణకు దోహదం చేస్తోంది. ఇది దేశంపై విస్తృత ప్రభావం చూపింది. ముఖ్యంగా ఉద్యోగ సృష్టికి, దేశంలో అధిక ఆదాయార్జనకు వీలు కల్పించింది. ఈ ప్రయాణం దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణ భారాన్ని తగ్గించిన ఒక వ్యవస్థాపక మార్పు కదా. ఇక వ్యాపార సౌలభ్యం భారత్ను వెంబడించే ఒక సూచిక కాదు, అది 2025 వచ్చేసరికి ఒక వ్యవస్థగా ప్రతిరోజు అనుసరించే అలవాటులా మారిపోయింది.
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛా వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ మొదటిసారిగా ఏ సంవత్సరంలో నిర్వహించారని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. మూసపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా, ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్ అంటూ మెసేజ్ పంపించారు. 2012 అన్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా ఆచార్యపేట విలేజ్, వీరమ్మ, వరలక్ష్మి, శ్రీదేవి, సువర్ణ, దేవాంశిక, రిషిధర్ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కడప నుండి వినయ్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఆదిత్య, సమత అంటూ. ఇంకా అలాగే నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుండి దామల్ల చిన్నమస్తానరావు, దామల్ల పెద్దమస్తానరావు, గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు. ఆన్సర్ అయితే పంపలేదు. ఇంకా కొనకండ్ల రామన్నారావు, కవిత, జోష్నవి, మోహిత్రావు బెంగళూరు నుండి సెప్టెంబర్ 23 అన్నారు, కానీ ఇయర్ ఏ సంవత్సరంలో అని చెప్పి అడిగాను. ఇంకా చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్ పంపిస్తారు. అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు, రాణి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ మెసేజ్ పంపించారు, చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి, అమలాపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. రాజశేఖర రెడ్డి, ఆదోని మండలం నుండి డేట్ అయితే పంపించారు, ఇయర్ అయితే పంపించలేదు. ఇంకా రంగాచార్యులు, టీచర్స్ కాలనీ నుండి అంటూ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి అంటూ మెసేజ్ పంపించారు. 2021 అంటూ, 2021 కాదు. ఇంకా ఐఎం శ్రీనివాసరావు, గుడివాడ నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మధుసూదన్ రెడ్డి, పాపినే పాలెం నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గుండు శివుడు అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గేట్వే విలేజ్ అంటూ మెసేజ్ పంపించారు అన్నమాట, గేట్వే విలేజ్ నుండి. ఇంకా నారాయణపేట జిల్లా నుండి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్, శృతి అంటూ 2023 అని పెట్టారు, 2023 కూడా కాదు. ఇంకా కాదరాబాద్ విలేజ్ నుండి ప్రొద్దుటూరు అంటూ వడ్డే రంగా మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి చాలా మంది అయితే రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, కొంతమంది ఇంకా ఓన్లీ ఈ డే ఒకటే చెప్పారనమాట, 23 సెప్టెంబర్ అని చెప్పి. మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే 2018 అనమాట, ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ మొదటిసారిగా 2018 నిర్వహించారు. సో మరి హరివిల్లులో ఇంకొన్ని క్వశ్చన్స్ మీకోసం నేనైతే రెడీగా పెట్టేశాను. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉంది. పిన్ కోడ్, పోస్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కోడ్ వ్యవస్థ భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో మరి పిన్ కోడ్ వ్యవస్థ భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ చేశారు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662438144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది చలో మూవీ నుండి, చూసి చూడంగానే అనే పాట అయితే వస్తుంది. అనురాగ్ కులకర్ణి, సాగర్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ మహతి స్వర సాగర్, లిరిక్స్ భాస్కర్ భట్ల, రవికుమార్. ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ పక్క క్లిక్లోనైనా. వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నెక్స్ట్ క్వశ్చన్, ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. పిన్ కోడ్ వ్యవస్థ భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ చేశారని చెప్పి అడిగాను. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ ఎవరెవరు పంపించారు అంటే, సత్యనారాయణ దేవేంద్ర గారు విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రంగాచార్యులు గారు హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. వేటపాలెం రామ్నగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ 1989 అని మెసేజ్ పంపించారు. 1989 కాదు. ఇంకా అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మార్కాపురం నుండి శివాజీ నగర్ టైలర్ మస్తాన్ అంటూ మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కనకారావు పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. శ్రీనివాస్ గన్నవరం మెసేజ్ పంపించారు తిరుపతి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా బొడ్డు తులసిదాస్ నవీన్ పేట్ మండలం నిజామాబాద్ జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అంటూ పి శ్రీనివాసరావు గుడివాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ 2015 అని చెప్పారు. 2015 కాదు, ఆగస్టు 15 2015 కాదు. సో ఇయర్ అయితే తప్పు చెప్పారు. ఇంకా శ్రీరామ్ బికాజీ వేలంకర్ కృషి వలన పిన్ కోడ్ ఏర్పాటు చేశారని చెప్పి వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే వెంకట నారాయణ అండ్ ఝాన్సీ ఖమ్మం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ధను శ్రీకాకుళం సోంపేట మండలం నుండి కూడా మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కొనకండ్ల రమణారావు బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. పోలవరం నుండి భాస్కర్ రావు రాణి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా జల్లా జయరాం జిల్లా సరస్వతి మెసేజ్ పంపించారు. పదిపుట్ట బయలు పాకాల మండలం నుండి అంటూ మరి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా భాస్కర్ మెసేజ్ పంపించారు, చెరుకుపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గద్వాల జిల్లా ఎర్రమల్లి మండలం నుండి పెద నరసింహ పద్మబాయి శ్రీవాణి జగదీష్ శివరాణి మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ 78 పంపించారు, 78 కాదు. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావలి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ సార్ అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి చాలా మంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు. కొంతమంది కొంచెం తడబడినట్టున్నారు హియర్ కరెక్టా కాదా అని చెప్పి. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి 1972 అనమాట. 1972 లో స్టార్ట్ చేశారు. పిన్ కోడ్ వ్యవస్థ భారతదేశంలో 1972లో స్టార్ట్ చేశారు. మరి ఇది రైట్ ఆన్సర్. మరి చాలా మంది రైట్ ఆన్సర్ పంపించినందుకు అందరికి కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. సరుకు పంపిణీ కేంద్రం నుంచి చివరి వినియోగదారుడి వరకు చేరే చివరి దశ. సో మరి సరుకు పంపిణీ కేంద్రం నుంచి చివరి వినియోగదారుడి వరకు చేరే చివరి దశ, దాన్ని ఏమంటారు, దాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488141 వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ పంపించేసేయండి. క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సరుకు మనం సపోజ్ మనం ఓడల్లో కానీ ఓడరేవుల్లో కానీ అలాగే సముద్రపు నుంచి కూడా మనం సరుకు తెప్పించుకుంటూ ఉంటారు కదా. సో మరి సరుకు పంపిణీ కేంద్రం నుంచి చివరి వినియోగదారుడి వరకు చేరే చివరి దశ పేరేంటి? సో మరి దాని పేరు తెలిస్తే కనుక 8662488141 వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ పంపించేసేయండి. సో మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ పోలీసోడు మూవీ నుండి కన్నులో ఉన్నావా అనే పాట అయితే వస్తుంది. ఈ పాట అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూస్తే 10:49 అయితే అయిపోయింది. నేను మీ అజయ్ రావు, కింగ్ మధుతో మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, సరుకు పంపిణీ కేంద్రం నుంచి చివరి వినియోగదారుడి వరకు చేరే చివరి దశ ఏంటి అని చెప్పి అడిగాను. మరి దాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పి కూడా అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. ఖైరాబాద్ విలేజ్ ప్రొద్దుటూరు వడ్డే రంగ అంటూ మెసేజ్ పంపించారు. ఇందాక ఆల్రెడీ మెసేజ్ పంపించేశారు. సో శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ ఇందాక అడిగిన క్వశ్చన్ మెసేజ్ పంపించారు. ఇంకా మల్లికార్జున్, అభిరామ్, కేశవ్ నగర్, ధర్మవరం నుండి సప్లై అంటూ మెసేజ్ పంపించారు. సప్లై కాదు, దాన్ని ఇంకో పేరుంది. ఆన్సర్ ఇస్ పంపిణీ చేయటం లేదా రిటైల్ బిజినెస్ అంటూ సత్యనారాయణ దేవినగర్ విజయం నుండి మెసేజ్ పంపించారు. సో అది కూడా కాదు. ఇంకా లాజిస్టిక్స్ అంటూ సుమని పెడన నుండి మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. ఇంకా రామ్నగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం కూడా సరఫరా గొలుసు అని చెప్పి సప్లై చేయను అంటూ తెలుగులో పంపించారు. ఇంకా మార్కపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా జవాబు వచ్చేసరికి డైరెక్ట్ టు కన్సూమర్ అంటూ మెసేజ్ పంపించారు, డైరెక్ట్ టు కన్సూమర్ కాదు. ఇంకా దేవసేన తిరుపతి నుండి మీ ద్వారా తెలుసుకోబోతున్నాం అంటూ మెసేజ్ పంపించారు. తప్పకుండా చెప్తాను నేను ఆన్సర్ అయితే. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. జాన్సన్ విజయవాడ నుండి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అంటూ మెసేజ్ పంపించారు, కాదు. ఇంకా రవాణా అని పిలవచ్చు అంటూ మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుండి మెసేజ్ పంపించారు, కాదు. ఇంకా తిరుపతి నుండి సాయి శిరీష మెసేజ్ పంపించారు, ఆన్సర్ తెలియదు అంటూ. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవనపేట గ్రామం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావలి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. శశిప్రియారెడ్డి నెల్లూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే లత ఫ్రమ్ ఉయ్యూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా సరుకు వినియోగదారునికి చేరే ప్రక్రియను డిస్ట్రిబ్యూషన్ అంటారు అంటూ వెంకటనారాయణ ఎన్ జాన్స్కి ఖమ్మం నుండి మెసేజ్ పంపించారు, చూద్దాం. అది కూడా కాదు. కొనకండ్ల రమణారావు బెంగళూరు నుండి అల్టిమేట్ కన్సైన్ అని చెప్పి మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. పోలవరం నుండి భాస్కర్ రావు రాణి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. నమస్తే అజయమధు అంటూ ఎర్రమిల్లి సీతామలక్ష్మి అమలాపురం నుండి పాయింట్ ఆఫ్ కన్జంప్షన్ అంటూ మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. బొడ్డు తులసిదాస్ నవీన్పేట నిజామాబాద్ జిల్లా నుండి దిగుమతి అంటూ మెసేజ్ పంపించారు, కాదు. ఇంకా మువ్వల కోటేశ్వరరావు పోలవరం నుండి డెలివరీ అంటూ సింపుల్ గా మెసేజ్ పంపించేశారు, అది కూడా కాదు. సూర్యకుమారి పాలకొల్లు నుండి రవాణా అంటూ మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. పెడన జోగనంద్రరావు కాలనీ అప్పలరాజు గారు సప్లై చేయనంటూ మెసేజ్ పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా మెసేజ్ పంపించారనమాట. సో మరి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా సో మరి నేనైతే ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. సో మరి సరుకు పంపిణీ కేంద్రం నుంచి చివరి వినియోగదారుడి వరకు చేరే చివరి దశను ఏమంటారు అని చెప్పి అడిగాను. సో మరి లాస్ట్ మైల్ డెలివరీ అనమాట, లాస్ట్ మైల్ డెలివరీ అని పిలుస్తారనమాట. లాస్ట్ మైల్ డెలివరీ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి చాలా మంది అయితే ట్రై చేశారు, కొంతమంది రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ ఇది ఇవాళ హర్విల్లు, మరి చాలా బాగా ఎంజాయ్ చేశారు కదా. సో మరి నేనైతే టాటా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మరి నెక్స్ట్ ఆర్జీ కూడా రెడీగా ఉన్నారు మిమ్మల్ని అలరించడానికి. సో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. జనతా గ్యారేజ్ మూవీ నుండి నేను పక్కా లోకల్ అంటూ సాంగ్ అయితే వస్తుంది. గీతా మాధురి సాగర్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, లిరిక్స్ రామజోగ శాస్త్రి. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: Bacalocal.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
4: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3
2: సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట సచివాలయంలో ఈ రోజు కేబినెట్ సమావేశమవుతుంది. ఈ భేటీలో పలు అంశాలకు ఆమోదం తెలపడంతో పాటు ఎల్నినో ప్రభావం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఎల్నినోను సమర్థంగా ఎదుర్కొని ఇప్పటి వరకు రైతులు సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమీక్షా కమిటీ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. పార్థసారథి మాట్లాడుతూ తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై ఈపీడీసీఎల్ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ రోజు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల వేళ విద్యుత్ శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తితే యుద్ద ప్రాతిపదికన పునరుద్దరించాలని సూచించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా ముందుకు కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ అవగా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండడంతో నదీ పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఏలూరు జిల్లాలో ఆహార భద్రతా చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు, కమిటీ సభ్యులు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాల్లో ఆయన అధ్యక్షతన జిల్లా ఫుడ్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రేషన్ పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో అందుతున్న ఆహార నాణ్యతను నిరంతరం పరిశీలించాలన్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత పవిత్రమైన ఘట్టం చక్రస్నానం ఈ రోజు ఘనంగా జరిగింది. మాదక ద్రవ్య రహిత భారత్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్టాలు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతుల సదస్సును ఆయన నిన్న ప్రారంభించారు. సమగ్రమైన వైద్య చికిత్స పద్దతిగా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఈ రోజు ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2016లో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. నివారణ ప్రధానమైన ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేద వైద్య చికిత్స పద్దతి ఒక కీలక పాత్రను పోషిస్తోంది. ఆయుర్వేద వైద్య విధానంపై పలు కార్యక్రమాల ద్వారా ఈ రోజు అవగాహన కల్పిస్తారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: కల్ట్ క్లాసిక్ మెలో డ్రామా,
1: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు,
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జే సమత. ఎస్, మరి సమయం చూస్తే 11:05 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఏ టాపిక్ గురించి, అంటే ఏ సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం అనేటువంటి విషయాన్ని గురించి అయితే తెలుసుకుందాం. సో అదేంటో తెలుసుకునే ముందు మీకైతే ఒక చిన్న క్లూగా ఒక సాంగ్ అయితే ప్లే చేస్తుంది అనమాట. సో మరి సాంగ్ వింటూ వేటి గురించి మాట్లాడుకోబోతున్నాం అనేది గెస్ చేస్తూ ఉండండి. మరి

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ మరి ఈ రోజు మనం అయితే మాట్లాడుకుందాం కొన్ని తెలుగు సినిమాల గురించి అనమాట. అవి కూడా ఏంటి అంటే, మనం మామూలుగా మనిషికి మనిషికి మధ్య స్నేహం గురించి ఎన్నో సినిమాలను చూసాం, కానీ మాటలో మాట్లాడలేని ఒక జంతువు మనిషి మనసును అర్థం చేసుకుని అతనికి తోడుగా నిలబడితే మరి ఆ అనుబంధం ప్రత్యేకంగా అనిపిస్తుంది కదా. మరి తెలుగు సినిమాల్లో కూడా ఇలా మనిషి జంతువు మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని, ప్రేమని, విశ్వాసాన్ని ఎంతో అందంగా చూపించినటువంటి సినిమాల గురించి అయితే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో.

ఇలాంటి సినిమాల గురించి చెప్పుకోవాలంటే ముందుగా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు అనమాట. సో లాటరీలో చాలా మందికి డబ్బు వస్తుంది, బంగారం వస్తుంది, కానీ ఒక ఏనుగు బహుమతిగా వస్తే ఎలా ఉంటుంది? సో ఇదే ఒక మొదటి సమస్య అనిపించినా క్రమంగా వారిద్దరి మధ్య ఉండేటువంటి అద్భుతమైనటువంటి అనుబంధం అయితే ఏర్పడుతుందనమాట. సో అలా కామెడీతో ప్రారంభమైనటువంటి వారి ప్రయాణం చివరికి ఒక ఎమోషనల్ ఫ్రెండ్షిప్ గా మారుతుందనమాట. సో ప్రేమ చూపిస్తే జంతువులు కూడా మన కుటుంబంలో ఒకరిగా మారిపోతాయి అని చెప్పేటువంటి సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు. మరి ఆ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కవర్ల ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. సో మరి ఇప్పుడు మీరు విన్నటువంటి పాట కొండవీటి దొంగ. సో ఈ చిత్రం నుంచి విన్నారు కదా, మరి ఈ పాట వినగానే మనకి ఏం గుర్తొస్తుందంటే అలా చిరంజీవి గారు ఒక కౌబాయ్ డ్రెస్ లో గుర్రం మీద వస్తున్నట్టు కనిపిస్తుంటది కదా. సో ఇక్కడ గుర్రం ఒకటే కాదండి, సినిమాలో గుర్రం ఒకటే కాదు, హీరో పెంచుకున్నటువంటి కుక్క కూడా చాలా తెలివిగా ఉంటుంది. సో ఇవి రెండు కూడా విలన్లు హీరో గుర్రాన్ని చంపాలని చూస్తే కుక్క సమయస్ఫూర్తితో వ్యవహరించి తన స్నేహితుడైనటువంటి గుర్రాన్ని కాపాడుతుంది ఒకవైపు, అలాగే పోలీసులు విలన్లు తప్పుదోవ పట్టించడానికి ఈ తెలివైన కుక్క కొండవేటి దొంగ ముసుగు వేసుకుని అలా గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్తుందనమాట. సో ఇలా రెండు కలిసి హీరో కోసం ఎంతో పెద్ద ప్లాన్ చేయడం, అండ్ ఈ సినిమా కట్ చూస్తున్నప్పుడు ఏంటంటే మనకి నిజంగా భలే గూజ్ బంప్స్ వస్తాయనమాట. అండ్ అప్పట్లో ఒక సంచలనం అని కూడా చెప్పచ్చు ఈ సినిమా అయితే. అండ్ అలాగే మరి ఇంకొక సినిమా అంటే ఇలా ఒక గుర్రం ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి సినిమా గురించి చెప్పాలి అంటే ఇంకా కొన్ని రికార్డులు సృష్టించినటువంటి మగధీర సినిమా గురించి ఖచ్చితంగా గుర్తొస్తుంది. సో ఇందులో కాలభైరవుడి గుర్ర గుర్తుందా, బాద్షా. సో విలన్ అలా రణదీప్ బిల్లాతో ఎడారిలో జరిగేటువంటి ఆ గుర్రపు పందెం సీన్ లో భైరవ గెలుస్తాడు అనేటువంటి బ్యాక్గ్రౌండ్ లో కీరవాణి గారు మ్యూజిక్ వస్తుంటే ఆ గుర్రం అప్పట్లో అలా స్పీడ్ గా పరిగెడుతూ అండ్ మధ్యలో ఒక చోట రామ్ చరణ్ అలా ఇసుక దిమ్ముల్లో అలా కూరుకుపోతున్నప్పుడు ఎయిరా బాద్షా అనగానే వెంటనే ఆ గుర్రం వచ్చేసేసి తనకి ఒక తాడు ఇవ్వడం, హెల్ప్ చేయడం. సో ఇవన్నీ కూడా చాలా చక్కగా చూపించారు కదా ఈ సినిమాలో.

మరి ఇలా సినిమాల్లో ఎక్కడైతే మనకి మనిషికి జంతువులకి మధ్య స్నేహం గురించి చెప్పినటువంటి కొన్ని అద్భుతమైన సినిమాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఆ సినిమాల గురించి మరి మరిన్ని సినిమాలు ఉన్నాయి. సో వాటన్నిటి గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. ఎప్పుడైతే మీ అందరి కోసం మగధీర ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి మన తెలుగు సినిమాల్లో మనుషులకి జంతువులకి మధ్య ఉన్నటువంటి ప్రేమని విశ్వాసాన్ని స్నేహాన్ని ఎంతో అందంగా చూపించినటువంటి కొన్ని సినిమాల గురించి, మరి ఈ సినిమాలో ఇంకొక సినిమా గురించి అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో ఇప్పటివరకు మనం గుర్రం స్నేహితుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో అలా వచ్చినటువంటి సినిమానే నాగార్జున గారు అలాగే కె దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చినటువంటి జట్కా బండి నడిపేటువంటి యువకుడుగా కనిపిస్తాడు నాగార్జున గారు ఘరానా బుల్లుడు చిత్రంలో. సో ఈ సినిమాలో హీరోకి అతని జట్కా బండి గుర్రానికి ఉన్నటువంటి బంధం కేవలం ఒక యజమాని జంతువు లాంటిది కాదు, ప్రాణ స్నేహితులు లాంటిది అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమాలో విలన్స్ ని ఎదిరించేటప్పుడు అలాగే బ్రహ్మానందం ఆమెని రమ్యకృష్ణంతో వచ్చేటువంటి కొన్ని కామెడీ సీన్స్ లో కూడా ఈ గుర్రం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది అని చెప్పొచ్చు. అలాగే ఒక ఫైట్ లో కూడా విలన్ల నుంచి హీరోని హీరోయిన్లను కాపాడడం కోసం ఈ గుర్రం చేసేటువంటి సాహసాలు సినిమాని చాలా అలా ఒక సినిమాలో ఒక రేస్ జరుగుతుందా అన్నట్టుగా మనకి అనిపిస్తుంటుంది అనమాట. అండ్ మరి ఈ సినిమాలో బ్యాక్ డ్రాప్ కు వచ్చేటువంటి మ్యూజికే కానివ్వండి అండ్ గుర్రం క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి మరొక సినిమానే రాణా దగ్గుబాటి నటించినటువంటి అరణ్య సినిమా అనమాట. సో మరి ఈ సినిమాలో కూడా మనిషి జంతువు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని మరో కోణంలో మనకి చూపిస్తున్నారు. ఇక్కడ జంతువుల్ని పెంపుడు జంతువులా కాకుండా ఈ భూమి పైన మనతో పాటు జీవించేటువంటి మరొక ప్రాణిగా చూడాలని ఈ సినిమా మనకి గుర్తు చేస్తుంది అనమాట. అండ్ మనిషి అభివృద్ధి పేరుతో ప్రకృతిని ఆక్రమించినప్పుడు జంతువులకు ఎదురయ్యేటువంటి సమస్యల గురించి కూడా ఈ చిత్రం ప్రస్తావిస్తుంది అని చెప్పుకోవచ్చు.

నైన్టీస్ లో ఈ టైంలో వచ్చిన సినిమాలే కాదండి, 1960లో వచ్చినటువంటి కొన్ని అంటే బ్యాక్ ఉన్నటువంటి సినిమాల్లో కూడా ఇలాంటి ఒక చక్కటి సినిమా ఉందన్నమాట. అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగే సావిత్రి గారు నటించినటువంటి నమ్మిన బండు. సో ఈ సినిమా కూడా ఎన్నిసార్లు చూసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రాముడు భీముడు అనేటువంటి రెండు ఎడ్లనైతే చూపిస్తారు, చాలా బాగా చూపిస్తారు. అవి కేవలం ఏంటంటే పొలాన్ని దున్నేటువంటి పశువులుగా కాకుండా ఆ హీరో కి చాలా దగ్గర స్నేహితులాగా మనకి చూపిస్తారు అనమాట. సో ఈ సినిమాలో పల్లెటూళ్లలో రైతులకి వాళ్ల పశువులకి ఉండేటువంటి ఒక పవిత్రమైన బంధాన్ని దర్శకుడు పి పుల్లయ్య గారు కళ్ళకు కట్టినట్టు చూపించారని చెప్పొచ్చు. అండ్ హీరో యాడ్లతో మాట్లాడతాడు, ఆయనకి మాటలకి సమాధానంగా అవి తలలు ఊపుతాయి. అండ్ వాటి ఆకలిని తెలుసుకుని హీరో ఎలా చూసుకుంటారు, అలాగే పొలం పనిలో అలసిపోతే తనే దగ్గరుండి చూసుకోవడం. సో ఇలా బట్ ఏంటంటే ఎండింగ్ లో ఆ ఎద్దులకి విషం పెట్టమని చెప్పి విలన్స్ ప్లాన్ చేస్తారనమాట. సో అలా ఆ ఎడ్లు తన కళ్ళ ముందే విలువిల్లాడుతుంటే హీరో పడేటువంటి వేదన, అలాగే ఆ మూగ జీవాల కళ్ళలో కనిపించేటువంటి బాధ చూస్తే ఆ మనకి నిజంగా కంటతడి మనకి కలిగిస్తారనమాట. సో ఇలాంటి ఒక మంచి ఎమోషనల్ బాండ్ గురించి చెప్పినటువంటి సినిమా నమ్మిన బండు. మరి ఇలాంటి మరెన్నో సినిమాలు కూడా ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొకసారి పాట అయితే విన్న తర్వాత. ఫ్రమ్ ద మూవీ ఘరానా బుల్లుడు అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. మరి వింటూ ఉండండి వివేక్ భారతి ఎఫ్ఎం.

అండ్ ఇంకా ఒక కుక్కతో మనిషికి ఉండేటువంటి అనుబంధాన్ని ఎంతో మన హృదయానికి హత్తుకునేలాగా చూపించినటువంటి సినిమా 777 చార్లీ అనమాట. సో యాక్చువల్ గా ఇది తెలుగు మూవీ అయితే కాదు, బట్ డబ్బుడ్ మూవీ అయినా కూడా ఈ సినిమా మనందరికీ కూడా గుర్తుండిపోతుందని చెప్పుకోవచ్చు. సో మొదట చార్లీ అనేటువంటి కుక్కల్ని దూరంగా పెట్టాలని చూసేటువంటి ధర్మ అనేటువంటి యువకుడు కొద్ది కొద్దిగా దాంతో అలా విడదీయరాని బంధాన్ని ఎలా ఏర్పరచుకున్నాడు అనేటువంటి చక్కటి కథాంశాన్ని అయితే చూపించారు 777 చార్లీ మూవీలో. అలాగే గోదావరి ఈ సినిమాలో కూడా, ఈ సినిమాలో ఎక్కడున్నాయబ్బా అనుకుంటున్నారా, కోటిగడ్ అనేటువంటి చిన్న కుక్క పిల్ల ఉంటుంది, గుర్తొచ్చిందా? సో అదనమాట. సో ఇలా ఒక చిన్న కుక్క పిల్ల ఆ ప్రయాణం కూడా చాలా చక్కగా చూపించారు శేఖర్ కొమ్మల గారు అని చెప్పొచ్చు. మిగతా కుక్కలతో కలవలేక సరిగ్గా మొరగడం కూడా రాని ఆ కుక్క కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ అలా ప్రయాణం మొదలు పెట్టింది. సో మరి ఆ ప్రయాణంలో ఒక బాబుతో తనకి అనుబంధం ఏర్పడుతుందన్నమాట. ఇక్కడ జంతువుకు కూడా ధైర్యం, భయం, అనుబంధం ఇవన్నీ కూడా ఉంటాయని చాలా చక్కగా చూపించారు మన దర్శకుడు శేఖర్ కమల గారు. చాలా సరదాగా కూడా చూపించారనమాట. సో స్నేహానికి భాష లేదు, ప్రేమకు జాతి లేదు అని ఈ సినిమాలన్నీ కూడా మనకైతే చక్కగా తెలియజేస్తున్నాయి కదా. మరి ఇప్పుడు మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది, వింటూ ఉండండి వివిధ్ భారతి FM పై.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ మంత్రులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించి ఆపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వాయుగుండం ప్రభావంతో రాష్టంలో కురుస్తున్న వర్షాలపై అధికారులను మంత్రి నారాయణ అప్రమత్తం చేశారు. విజయవాడలో కొండ ప్రాంత ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అమరావతి నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్టంలో కురుస్తున్న వర్షాలపై అధికారులను మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆర్టీసీ రవాణా సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలకు సిద్దంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఏలూరు జిల్లాలో ఈ రోజు ఉదయం వరకు పలు మండలాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 799 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మండలాల సగటు వర్షపాతం 28.5 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఎగువ ప్రాంతాలు కురిసిన వర్షాలతో ఏలూరు జిల్లాలో వాతావరణం చల్లబడగా పలు ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వర్షాలు అనుకూలంగా మారాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ డివిజన్లలో వర్షపాతం అధికంగా నమోదవడంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడ, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, గుడ్లవల్లేరు తదితర ప్రాంతాల్లోనూ వర్షం కొనసాగుతోంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తుల సౌకర్యార్థం కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదాన్ని ఇకపై ఏటీఎం తరహా యంత్రం ద్వారా కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా భక్తులకు 24 గంటలు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉడాన్ పథకం కింద వచ్చే 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా 100 విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. నిన్న ఢిల్లీలో ఉడాన్ నూతన దశ అమలుపై 21 రాష్ట్రాలతో ఎంఓయూ కుదుర్చుకున్న సందర్బంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. సాంకేతికతతో ప్రజలకు పోలీసు సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. గుంటూరు పోలీసు కార్యాలయంలో పోలీసు శాఖ రాష్టంలో తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చిన సేఫ్ స్టే యాప్ను, ఏఐ ఆధారిత సెంట్రల్ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్ను డీజీపీ నిన్న ప్రారంభించారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ

ఎస్టేషన్స్ వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు మీకు తెలుసాలో మనం ఎక్కడికి వెళ్లబోతున్నాం. అసలే వర్షాలు పడుతున్నాయి, క్లైమేట్ అంత బాగాలేదు కాబట్టి ఎక్కడికెక్కడికో వెళ్లే బదులు మన ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేసేటువంటి ప్లేస్ అయితే మనం సృష్టించుకోవచ్చు అనమాట. ఏంటది అనుకుంటున్నారు కదా, సో చెప్తాను. చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఉయ్యాలు ఊగారా? ఎస్, అసలు ఉయ్యాలు ఊగని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. కాకపోతే కొంతమందికి కాస్త భయంగా ఉంటుంది, కొంతమందికి ఇష్టంగా ఉంటుంది, కొంతమంది బాగా ఎత్తుగా అలా ఊగాలనుకుంటుంటారు, కొంతమంది ఏదో అలా జస్ట్ ఈ చెక్కబల్ల ఉయ్యాలు ఉంటాయి కదా, అలాంటి ఒక ఉయ్యాల్లో హ్యాపీగా పడుకోవాలని అనిపిస్తుంటుంది కదా, ఇలా చాలా అనిపిస్తుంటుంది. సో చిన్నప్పుడు అట్లా ఉయ్యాలు కనిపిస్తే చాలు వెంటనే వెళ్లి కూర్చొని ఊగాలనిపిస్తుంది కదా. అయితే ఈ ఉయ్యాలలు స్లైడ్స్, రోప్ గేమ్స్, సైక్లింగ్, అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా పిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా ఒక మంచి రిలాక్సేషన్ అయితే ఇస్తాయన్నమాట. అలా సరదాగా ఎక్కువగా కనిపించేటువంటి ప్రదేశాల గురించి అయితే ఈ రోజు మనం తెలుసుకుందాం మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి దానికంటే ముందు మరి వాతావరణం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. ఎస్, మరి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం మునుపెన్నడూ లేని విధంగా అల్లకల్లోలంగా మారిందని చెప్పొచ్చు. భారత వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం మరి ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల వైపు వేగంగా దూసుకొస్తుంది. సో మరి దీని ప్రభావంతో రాబోయే 24 గంటల నుండి 48 గంటల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే వాతావరణ విపత్తు నేపథ్యంలో ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. సో మరి ఈ వర్షాల దృష్ట్యా విపత్తు నిర్వహణ శాఖ కోస్తా తీర జిల్లాలను అప్రమత్తం చేసింది. మరి ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది అండ్ మత్స్యకారులకు ఇచ్చేటువంటి హెచ్చరిక ఏంటి అనేటువంటి విషయాలైతే మనం తెలుసుకుందాం. మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఎస్, అలా ఉయ్యాల అనగానే మనం చిన్నతనంలోకి వెళ్ళిపోయాం కదా. సో ఎంత సరదాగా అనిపిస్తుందో అలా ఉయ్య వేగుతుంటే. అయితే అగాధాల అంచున కొండల పైన మేఘాలను తాకేలా మరి అదే ఉయ్యలు ఉంటే గుండె జారి గల్లంతవ్వడం గ్యారంటీ కదండి. సో మరి ఈ రోజు మనం అయితే మాట్లాడుకుందాం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను చాలా అట్రాక్ట్ చేస్తున్నటువంటి జైంట్ స్వింగ్స్, అంటే బిగ్ స్వింగ్స్, పెద్ద పెద్ద ఉయ్యాలలు ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల గురించి. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఫస్ట్ బాలి స్వింగ్ అనమాట. సో ఇండోనేషియాలో ఉంది. సో ఇది ద ఫేమస్ బాలి స్వింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ట్రెండ్ ను ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ చేసింది బాలినే అని చెప్పుకోవచ్చు. దట్టమైన అడవులు, లోయలు, ఇలా కొబ్బరి చెట్ల మధ్య 100 అడుగుల ఎత్తులో ఉయ్యాలుంటే ఆహా ఎలా ఉంటుంది చెప్పండి. సో ఇలా ఊయలు ఊగుతుంటే కింద పచ్చటి లోయలు కనిపిస్తాయి. అండ్ సోషల్ మీడియాలో మీరు చాలా మంది చూసే ఉంటారు, ఆల్మోస్ట్ చాలా మంది కూడా ఇక్కడ కలర్ఫుల్ ఫొటోస్ దిగి అప్లోడ్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అలా లాంగ్ ఫ్రాక్స్ వేసుకొని అలా గాల్లో తేలుతూ అలా దిగుతుంటారు కదా. సో అలా ఊగుతున్నప్పుడు మనకి నిజంగానే ప్రపంచం అంచు దాకా వెళ్ళిపోయాం అనిపిస్తుంటుంది మరి ఈ ఉయ్యల ఊగినప్పుడు. మరి ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి ఉయ్యాలను గురించి మనం అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి ఈ వర్షం మరి ఇలాంటి సిచ్యుయేషన్స్ లో కూడా అలా బయట మీ కనుక ఒక చిన్న కారిడార్ గానీ లేకపోతే సిట్అవుట్ గానీ బాల్కనీ గానీ ఉంటే చక్కగా ఒక చిన్న ఉయ్యాల అయితే ఏర్పాటు చేయండి. అట్లీస్ట్ మనం ఊగడానికి కుదరకపోయినా పిల్లలైనా సరే అలా ఉయ్యలు ఊగుతూ ఈ వర్షాన్ని ఈ వెదర్ ని ఎంజాయ్ చేయడానికి చాలా పర్ఫెక్ట్ స్పాట్ ఇది అని చెప్పుకోవచ్చు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నా?
1: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: అఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది సేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్త ప్రసారం వింటారు.
1: 12:30 ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్ లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఇక వార్తల వివరంగా, రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గుజరాత్ లో వడోదరాలో పర్యటిస్తున్నారు. మహారాజా సాయిజీరావు విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో రాష్టపతి విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేస్తారు. డిగ్రీ పీజీ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు స్వర్ణ పతకాలు అందిస్తారు. అనంతరం వడోదరాలో బ్రహ్మకుమారి సంస్థకు చెందిన గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ రాష్టపతి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రపంచ నవీకరణ కోసం ఆధ్యాత్మిక మేల్కొలుపు ప్రాజెక్టు ప్రారంభిస్తారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం అనేది కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలికి ఒక బలమైన మార్గమని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతరత్వంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకచోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదికగా నిలుస్తాయని మంత్రిత్వశాఖ తెలిపింది. రాష్టీయ కవి రామ్ధారి సింగ్ ధింకర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ఆయనకు నివాళులర్పించారు. ప్రజల్లో జాగృతి నింపే ధింకర్ ఉద్వేగభరిత కవితలు నేటికీ దేశ ప్రజల హృదయాల్లో వీరత్వాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మగౌరవాన్ని నింపుతూనే ఉన్నాయని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఆయన రచనలు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా మాతృభూమిపై భక్తిభావాన్ని కూడా పెంపొందిస్తున్నాయని తెలిపారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రామ్ధారి సింగ్ ధింకర్ కు నివాళులర్పించారు. హిందీ సాహిత్య గగనంలో ధింకర్ స్థానం కేవలం ఒక గొప్ప కవిగా మాత్రమే కాదని, జాతి చైతన్యాన్ని, ప్రజాభావాలను, సామాజిక స్పృహను తన కళంతో అక్షరరూపించిన సాహిత్యవేత్త అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని తెలిపారు. సరఫరా వ్యవస్థలో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలు సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు.
1: We can see that in conflicts and geopolitical tensions, in the disruption of supply chains, in increasing trade barriers, fragmented investment flows, climate shocks, and the fact that international law and rules are under great pressure.
0: ఈ సమావేశంలో భాగంగా జరిగిన ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన జయశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో భారత్కున్న ఆర్థిక అభివృద్ది భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం 50 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కు దాటిందని వెల్లడించారు.
2: India has emerged as one of the major world economies. Our GDP has more than doubled, growth has remained robust, and India today combines a large and increasingly skilled human resource base with increasing capabilities, growing market, a strong digital infrastructure, and expanding technology capabilities.
0: భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పేస్లెస్ అసెస్మెంట్, ప్రీఫిల్ ఐటీ రిటర్న్స్, రియల్ టైం ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తించాయని తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే మూడు అంశాలపై దృష్టి సారించిందని వివరించారు.
3: technology, the use of data and digital infrastructure to make tax administration more precise, more accessible, and less dependent on the discretionary powers of individuals. Administration, the governance structures, the shared standards, and the practical tools that give a cooperation like ours a durable institutional shape.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకం చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థ బలోపేతం చేయడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసర్స్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడలు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పందాల అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్నట్టు వివరించారు. భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్బంగా గల్ఫ్ సహకార మండలి అరబ్ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్దం తీవ్రమై దాడులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రాచ్య ఇంధన మౌలిక వస్తులు ఇరాన్ చెక్ పాయింట్లు అలాగే నియంత్రణ తప్పించాల్సిన అవసరం ఉందని ట్రంప్ ఉద్ఘాటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు వేగంగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఒడిశాలో పలు దక్షిణ తీర ప్రాంత జిల్లాల్లో ఈ ఉదయం నుంచి ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరం దాటే సమయంలో వరదలు, కొండచెట్లు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ఒడిశా ప్రభుత్వం ముందస్తు విపత్తు నిర్వహణ చర్యలు తీవ్రతరం చేస్తుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిశా రాష్టాల్లో ఈ రోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహే, కొంకణ్, గోవా, మహారాష్ట, పశ్చిమ బెంగాల్ రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, రాయలసీమ ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ ఈవెంట్లో మహేశ్వరి సింగ్, పరిణత్ ధాలివాల్, రైజా థిల్లాన్ త్రయం కాంస్య పథకం సాధించింది. పురుషుల సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో భారత క్రీడాకారుడు జయమీనా కాంస్య పథకం సాధించారు. ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో జయమీనా 2-4 తేడాతో జపాన్కు చెందిన టకుయా కురోసాకా చేతిలో ఓటమిపాలే కాంస్యంతో సరిపెట్టుకున్నారు. పథకాలు సాధించిన క్రీడాకారులందరికీ రాష్టపతి ద్రౌపది ముర్ము, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మరోవైపు రోయింగ్లో బాలరాజ్ పన్వర్, సత్నాం సింగ్, సల్మాన్ ఖాన్ జోడి ఫైనల్స్ చేరుకున్నారు. బాక్సింగ్లో జాదుమణి సింగ్, సాక్షి చౌదరి ప్రీ క్వార్టర్స్ ప్రవేశించారు. పురుషుల బ్యాడ్మింటన్ సెమీఫైనల్, మహిళల ఉషు హాకీ మ్యాచ్లు ఈ రోజు జరగనున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయేజీరావు విశ్వవిద్యాలయంలో ఈ రోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత, వ్యక్తిగత విధానాల నుంచి డేటా, డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మీకు తెలుసాలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి పెద్ద పెద్ద ఉయ్యాలలు ఉన్నటువంటి ప్లేసెస్ ఏంటి అని. సో ది స్వింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు ఈక్వెడార్ లో ఉన్నటువంటి ఈ ఉయ్యాలను చూసిన తర్వాత. సో ఈక్వెడార్ దేశంలోని బనోస్ అనేటువంటి ప్రాంతంలో ఒక కొండ అంచున ఉన్నటువంటి చెట్టు, అంటే ఒక ట్రీ హౌస్ కి కట్టినటువంటి ఊయలగా ఇది ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అన్నమాట. సో దీన్ని ప్రపంచపు అంచున ఉన్న ఉయ్యాల అంటారు, ఎందుకంటే దీన్ని ఊగుతున్నప్పుడు మీ కాళ్ల కింద ఏమీ ఉండదన్నమాట. అంటే 2600 మీటర్ల లోతైనటువంటి అగాధం పైన ఉన్నటువంటి ఉయ్యాల. అండ్ దీనికి తోడు సరిగ్గా ఎదురుగా తుంగ్ రహువ అనేటువంటి యాక్టివ్ అగ్ని పర్వతం కూడా కనిపిస్తుంది. సో గుండెలో బోల్డ్ అంత ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉయ్యాల్ని ఊగగలరనమాట. అలాగే న్యూజిలాండ్ లో ఉన్నటువంటి నెవిస్ స్వింగ్ ఉయ్యాల కూడా చాలా ఫేమస్. సో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వేగవంతమైనటువంటి ఆర్చ్ స్వింగ్స్ లో ఒకటి అనమాట. సో అడ్వెంచర్ గేమ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి న్యూజిలాండ్ లో నెవిస్ స్వింగ్ తో పాటు ఇక్కడ ఏకంగా 160 మీటర్ల ఎత్తు నుండి మరి ఈ ఉయ్యాలనైతే మిమ్మల్ని ఊపుతారనమాట. సో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో అలా మీరు లోయలోకి దూసుకు వెళ్లిపోతున్నట్టు ఉంటుంది. మరి భయం అంటే ఏంటో లైవ్ లో చూపించేటువంటి ఉయ్యాల ఇది అని చెప్పుకోవచ్చు. అలాగే మరి మన భారతదేశంలో కూడా రిషికేష్, మనాలి, సో ఈ ప్లేసెస్ లో ఉన్నాయన్నమాట ఉయ్యాలు. ఇలాంటి పెద్ద పెద్ద ఉయ్యాలు అయితే అరేంజ్ చేశారు. గంగా నది లోయల పైన, హిమాలయాల అంచుల పైన జైంట్ స్వింగ్స్ అయితే ఏర్పాటు చేశారు. సో విదేశాల దాకా వెళ్లి మరి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉయ్యాలు చూడలేము అనుకునే వాళ్ళు మరి మన దేశంలో రిషికేష్ అయితే వెళితే సరిపోతుందన్నమాట. రిషికేష్ అంటే ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి రిషికేష్ కానీ, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి మనాలి కానీ ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. అండ్ గంగమ్మ తల్లి ప్రవహించేటువంటి లోయల పైన అలా గాల్లో తేలుతూ అడ్వెంచర్ చేసేయచ్చు. మరి ఇంకా ఇలాంటి ప్లేసెస్ ఎక్కడున్నాయన్నటువంటి విషయాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి సాంగ్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎత్తైన పెద్ద ఊయలల గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ అలాగే చైనాలో ఉన్నటువంటి లాంగ్ గ్యాంగ్ క్లిఫ్ స్పింగ్ కూడా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కొండ ఉన్నటువంటి ఊయల అన్నమాట. సో దీని ఎత్తు దాదాపు 100 మీటర్లు, అంటే 30 అంతస్తుల భవనం అంత ఎత్తు అన్నమాట. చైనా వాళ్ళు ఏది చేసినా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. సో మరి ఈ ఊయలు కూడా ఇనుప విల్లు ఆకారంలో ఉంటుందన్నమాట. అంటే మిమ్మల్ని ఏకంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో 700 మీటర్ల లోతైన అగాధంలోకి విసిరేసినట్లు ఉంటుంది ఈ ఉయ్యాల. సో ఈ ఉయ్యాల ఊగుతూ కనుక మీరు కిందకి చూస్తే అలా ప్రాణాలు గాల్లో కలిసిపోవడం మాత్రం ఖాయం అన్నమాట. కానీ వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందట. అండ్ అలాగే ఆమ్స్టర్డామ్ లో ఉన్నటువంటి ఓవర్ ద ఎడ్జ్, సో ఈ ఊయల కూడా చాలా ఫేమస్. ఇది యూరప్ లోనే అత్యంత ఎత్తైన ఊయల అన్నమాట. అండ్ ఇవి కొండల్లోనే కాకుండా సిటీలోని స్కై క్రేపర్, అంటే సిటీలో ఉన్నటువంటి చాలా ఎత్తైన బిల్డింగ్స్ ఉంటాయి కదా, సో వాటిపైన ఉంటాయన్నమాట. సో ప్రకృతి మధ్యలోనే కాదు నగరాల మధ్యలో కూడా ఇలా ఊయలు ఉన్నాయన్నమాట. సో ఈ ఆమ్స్టర్డామ్ లో ఉన్నటువంటి ఈ ఊయల 22వ అంతస్తు పైన, అంటే 100 మీటర్ల ఎత్తులో బిల్డింగ్ అంచు దాకా బయటకు ఊగిలా దీన్ని డిజైన్ చేశారు. కాబట్టి మీరు కనుక ఈ ఊయలు ఊగుతుంటే అలా మీ కాళ్ల కింద మొత్తం ఆమ్స్టర్డామ్ నగరం, అందమైన నౌకాశ్రయం కనిపిస్తాయి. సో సిటీ వ్యూని ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. అలాగే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి బిగ్ రష్ బిగ్ స్వింగ్, సో ఈ ఉయ్యాల గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం స్వింగ్ అన్నమాట. సో క్రికెట్, ఫుట్బాల్ మ్యాచ్లు ఇలా జరిగేటువంటి ఒక ఇంటర్నేషనల్ స్టేడియం మధ్యలో ఊయల ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. అద్భుతంగా చక్కగా ఊయాలు ఊక్కుంటూ ఈ మ్యాచెస్ అయితే చూడొచ్చు కదా. సో మరి ఈ స్టేడియం పైన ఉండేటువంటి భారీ ఆర్చ్ నుండి 100 మీటర్ల ఎత్తు నుండి కిందకు ఉన్నటువంటి పీచ్ పైప్, అంటే

ఫ్రీ ఫాల్ గాల్లోకి వదిలేస్తారనమాట. సో స్పోర్ట్స్ లవర్స్ ఖచ్చితంగా ట్రై చేయాల్సినటువంటి అడ్వెంచర్ ఊయల ఇది అనమాట. అలాగే యునైటెడ్ కింగ్డమ్ లో స్కై వైర్ స్వింగ్ అని ఉంది, అండ్ ఇది కూడా ఏంటంటే ఒక హై స్పీడ్ జెయింట్ స్వింగ్ అనమాట. లండన్ అయి మన అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు లండన్ చుట్టుపక్కల ఉండేటువంటి అడ్వెంచర్ పార్కుల్లో ఈ జెయింట్ స్వింగ్స్ అయితే చాలా బాగా ఫేమస్ అవుతున్నాయన్నమాట. ఇందులో ఒకళ్ళు కాదు, ఒకేసారి ఇద్దరు ముగ్గురు కూర్చొని అలా గాల్లోకి తూసుకెళ్లిపోతాయన్నమాట ఈ ఉయ్యాలు. సో మరి ఇది మరి సంగతి అయితే మరి సౌత్ ఆఫ్రికా, చైనా, సో ఇలా ప్రపంచాన్ని ఊపేస్తున్నటువంటి ఊయల ముచ్చట్లయితే ఇవన్నమాట. మరి ఈ ఊయలన్నిటిలోకి మీరు మరి వెళ్ళాలి, ఊగాలి అని కుదిరినా కుదరకపోయినా కూడా చక్కగా కుదిరితే మీ ఇంటి దగ్గర ఏ చెట్టుకో, లేదంటే మీ ఇంట్లో బాల్కనీ ఉంటే బాల్కనీ కానివ్వండి, లేదంటే సో ఈ కాకపోతే జాగ్రత్తలు అయితే తీసుకోండి. పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఊయల కట్టి ఊపే ముందు కూడా 1-4 సార్లు 10 సార్లు చెక్ చేసి కాస్త జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మరి ఈ ఊయల్ని అయితే మీరు కూడా ఇంట్లో పెట్టేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. సో మరి ఇది వాళ్ళ మనం మీకు తెలుసా.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. తుఫాను ప్రభావంతో రాష్టంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో సీఎస్జీ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు ఆయా శాఖల అధికారులు, మంత్రులు పాల్గొన్నారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురం నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. మార్కాపురం జిల్లాలో ఎయిడ్స్పై అవగాహన కల్పిస్తూ 5K మారథాన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత కోర్టు సెంటర్ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెచ్ఐవీపై ఉన్న అపోహలను తొలగించి నివారణ చర్యలపై చైతన్యం కల్పించాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నాగావళి నదీ ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ దినకర్ జగన్నాథ్ సూచించారు. వర్షాల కారణంగా నదిలో నీటిమట్టం పెరిగే ప్రమాదం ఉన్నందున స్నానాలకు గాని ఇతర కార్యకలాపాల కోసం నదిలోకి దిగవద్దని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ప్రసిద్ద పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ లడ్డూ ప్రసాదాన్ని భక్తులు సులభంగా పొందేందుకు ఏటీఎం మెషిన్లను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ రోజు ఉదయం లడ్డూ ఏటీఎంను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ప్రజలందరూ తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షపు నీరు నిల్వ ఉండే చోట దోమలు వృద్ది చెంది డెంగ్యూ, మలేరియా వంటి తీవ్ర జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో సహాయం కోసం 0892223647, పార్వతీపురం మన్యం జిల్లాలో 0896345347 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఆసియా గేమ్స్ 2026లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. నేడు భారత్ ఖాతాలో మరో 2 కాంస్య పతకాలు చేరాయి. పురుషుల స్కేట్ టీం విభాగంలో అనంత్జీత్ సింగ్ నరూకా, మైరాజ్ అహ్మద్ ఖాన్, భవతేజ్ సింగ్ గిల్తో కూడిన భారత జట్టు కాంస్య పతకం సాధించింది. వివిద్ భారతి ఫిల్మ్ న్యూస్ తెలియజేస్తున్నాం. 3 గంటలకు వింటారు.

చేసి ఉంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో మనం ఒక చక్కటి విషయం అయితే తెలుసుకోబోతున్నాం. ట్రూడీ ఎడర్లీ ఈవిడ కేవలం అలల్ని మాత్రమే కాదు అవ

అవమానాలను కూడా జయించి నిలిచినటువంటి మహిళ. ఇది నీ వల్ల కాదు, ఇంత కష్టమైన పని ఒక మహిళ చేయగలదా? ఇలాంటి మాటలు మనం కూడా జీవితంలో ఎన్నోసార్లు వింటూనే ఉంటాం. కానీ కొంతమంది మాత్రం ఆ మాటలను మాటలతో సమాధానం చెప్పరు, తాము సాధించినటువంటి విజయంతో చెప్తారు. అలాంటి ఒక అసాధారణ మహిళ కథే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మన ధీర ప్రోగ్రామ్ లో. ట్రూరీ ఎడర్లీ, ఈవిడ 1905 అక్టోబర్ 23న అమెరికాలోని న్యూయార్క్ లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జర్మనీ నుంచి అమెరికాకు వలస వచ్చినటువంటి కుటుంబానికి చెందినవారు. చిన్నప్పటి నుంచి ట్రూడీకి నీళ్లంటే చాలా ఇష్టం. సమ్మర్స్ లో న్యూజెర్సీ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఆమె తండ్రి ఆమెకు ఈత నేర్పించారు. అలా ఆ చిన్నారి నీటిలో దిగితే బయటకు రావాలనిపించేది కాదట. అలా మొదలైన ఈతపై ప్రేమ కొద్ది కాలంలోనే ఈత పోటీగా మారింది. 1924లో జరిగినటువంటి ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో అమెరికా తరపున ట్రూడీ పాల్గొంది. 400 మీటర్లు, 100 మీటర్లు ఫ్రీ స్టైల్లో బంగారు, అలాగే 2 కాంస్య పతకాలను కూడా గెలుచుకుంది. మరి ఆ గెలుపు అక్కడితో ఆగిపోయిందా? మరి ఏం సాధించింది ట్రూడీ ఎడర్లీ అనేటువంటి విషయం గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత. ప్రతి మీ అందరి కోసం ఒంగోలు గీత ఈ చిత్రం నుంచి జీవి ప్రకాష్ గారి వాయిస్ లో మనమాలి గారు లిరిక్స్ అందించినటువంటి చక్కటి పాటైతే వినేద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమాపేశం కొనసాగుతోంది. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఇక వివరాలు. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈ రోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెల్లడించింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్ర సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
1: ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారాం రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయి.
0: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ కార్యదర్శి, డీజీపీ, మంత్రులు, వివిధ శాఖల అధికారులతో రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా వాగులు, వంకలు, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అధికారులకు సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, మందులు అందుబాటులో ఉంచాలని, పశువులకు మేత, నీటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను మంత్రులు పి నారాయణ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా అదనపు సిబ్బందితో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉన్నందున మున్సిపల్, పారిశుద్ధ్య, ఆర్టీసీ, రవాణా సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలకు సిద్దంగా ఉండాలని మంత్రులు ఆదేశించారు. విజయవాడలో కొండ ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి నారాయణ ఆదేశించారు. వర్షాల పరిస్థితిని అమరావతి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు మంత్రులు సూచించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. వర్షాల దృష్ట్యా ఈపీడీసీఎల్ అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే త్వరితగతిన పునరుద్దరణ చర్యలు చేపట్టాలని సూచించారు. సిబ్బందిని అందుబాటులో ఉంచి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో 60కి పైగా అజెండా అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఈ సమావేశంలో పెట్టుబడులు, పరిశ్రమలు, అమరావతి అభివృద్దికి సంబంధించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పరిశ్రమల ఏర్పాటుకు భూ కేటాయింపులపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశముందని అధికారులు తెలిపారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత కోసం చేపట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలోని అనేక జిల్లాల ఆర్థిక వ్యవస్థల్లో స్థానిక ప్రత్యేకతలకు తగిన గుర్తింపు, మార్కెట్ అందుబాటు గతంలో పరిమితంగానే ఉండేది. స్థానిక ఉత్పత్తులకు సరైన ఆదాయాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండేవి కావు. ఈ పరిస్థితిని మార్చేందుకు దేశంలోని జిల్లాల ప్రత్యేకతలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద ధర్మవరం చీరలు, ఏటికొప్పాక బొమ్మలు, నరసాపురం అల్లిక లేసులు వంటి ప్రత్యేక ఉత్పత్తులను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి ద్వారా ప్రతి జిల్లా తన సొంత ప్రాంతంలో ప్రత్యేకంగా తయారు చేసే ఒక ఉత్పత్తికి అభివృద్ది, బ్రాండింగ్, మార్కెట్కు అవకాశం కలుగుతుందని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
1: వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఏక్ పూరీ హోలిస్టిక్ ఈకోసిస్టమ్ పైదా కర్తా హై. ఇస్ యోజనా కే మాధ్యమ్ సే స్థానీయ స్తర్ పర్ స్కిల్ డెవలప్మెంట్, ప్రొడక్ట్ కి మార్కెటింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్ ఉస్కే కార్య భీ బహుత్ ఏక్ ఆసానీ సే కియే జా సకే.
0: సమగ్రమైన వైద్య చికిత్స పద్దతిగా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఈరోజు ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2016లో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ప్రతి ఏటా సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటారు. నివారణ, ప్రధానమైన ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేద వైద్య చికిత్స పద్దతి ఒక కీలక పాత్రను పోషిస్తోంది. ఆయుర్వేద వైద్య విధానంపై పలు కార్యక్రమాల ద్వారా ఈరోజు అవగాహన కల్పిస్తారు. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 6 జిల్లాల్లో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణం, పరికరాల కొనుగోలుకు 27 కోట్ల రూపాయలు ఆమోదించినట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ది కమిటీ సమావేశంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలని, తాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్వా రంగంపై ప్రభావాన్ని అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వైఎస్సార్సీపీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విశాఖపట్నానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం మహానగరపాలక సంస్థ జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై జగన్మోహన్ రెడ్డి చర్చించారు. కాగా విజయవాడలోని లోక్భవన్లో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో ఈరోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం నుంచి ప్రత్యేక రైలు నడపనున్నట్లు కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నరసాపురం, చెర్లపల్లి, నరసాపురం, తిరువన్నామలై మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుందని చెప్పారు. ఇందులో భాగంగా 07062 నెంబర్ కలిగిన నరసాపురం చెర్లపల్లి ప్రత్యేక రైలు, 07291 నెంబర్ కలిగిన నరసాపురం తిరువన్నామలై రైళ్లు అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం నడుస్తాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు.
1: భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం అండ్ ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మహిళలు శారీరకంగా బలహీనులు అనేటువంటి అపోహను పటాపంచలు చేసి ఈత ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించినటువంటి అమెరికన్ యువతి అయినటువంటి ఇంగ్లీష్ ఛానల్ ను ఈ దిన ప్రపంచపు మొట్టమొదటి మహిళగా రికార్డు సాధించిన ట్రూడీ అడర్లీ, సో ఆవిడ గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం కదా. అండ్ సో అలాగే ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్ దేశాల మధ్య ఉండేటువంటి ఇంగ్లీష్ ఛానల్, ఇది ఒక సముద్ర మార్గం అన్నమాట. సో ఈ ఇంగ్లీష్ ఛానల్ ను దాటడం అనేది అప్పట్లో ఈతగాళ్లకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంతో సమానమని చెప్పుకోవచ్చు. వాతావరణం చాలా చల్లగా ఉండటం, బలమైన అలలు, అలాగే జెల్లీ ఫిష్ ల ప్రమాదం వల్ల మహిళలు దీన్ని సాధించలేరని ప్రపంచం భావించింది. కానీ ట్రూడీ ఆగలేదు. తొలి ప్రయత్నంలో అల తీవ్రత వల్ల ఆమె కోచ్ ఆమెని నీటిలో నుండి బయటకు లాగేయడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. కానీ ఆగస్టు 6, 1926 20 ఏళ్ల ట్రూడీ తన ఒంటికి షీప్ గ్రీస్ రాసుకుని, అంటే ఇది చలిని తట్టుకోవడానికి అనమాట, తానే స్వయంగా డిజైన్ చేసుకున్నటువంటి 2-పీస్ స్విమ్ సూట్ ని ధరించి ఫ్రాన్స్ తీరం నుండి సముద్రంలోకి దూకారు. భయంకరమైనటువంటి తుఫాను గాలులు, శీతల జలాలు, జెల్లీ ఫిష్ ల కాటలను తట్టుకుంటూ 14 గంటల 31 నిమిషాలలో 35 మైళ్ల దూరాన్ని ఈది ఇంగ్లాండ్ తీరానికి చేరుకున్నారు. అంతకు ముందు పురుషులు నెలకొల్పినటువంటి రికార్డు సమయం కంటే కూడా ఇది 1:59 వేగవంతమైంది. సో దీంతో ఆవిడ అంటే ఏంటి అనే విషయాన్ని ట్రూడీ ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మరి మరిన్ని విషయాలు వివరాలైతే మనం తెలుసుకుందాం ట్రూడీ అడర్లీ గురించి. మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే మాట్లాడుకుంటున్నాం ట్రూడీ అడర్లీ గురించి అనమాట. ఇంగ్లీష్ ఛానల్లో ఎదిగినటువంటి ప్రపంచపు మొట్టమొదటి మహిళగా ఆవిడైతే ప్రపంచ రికార్డ్ సృష్టించారు. సో అలా ఆవిడ చేరుకున్నటువంటి క్రాస్ చేసినటువంటి ఈ ఇంగ్లీష్ ఛానల్ తర్వాత ఆమె సాధించినటువంటి విజయానికి అమెరికా మురిసిపోయిందనమాట. సో ఆవిడ తిరిగి న్యూయార్క్ వచ్చినప్పుడు 20 లక్షల మందితో, అంటే 20 లక్షల మంది ప్రజలతో భారీ టిక్కర్ టేప్ పరేడ్ అనేటువంటి పరేడ్ ను నిర్వహించారు. అండ్ అంతేకాకుండా పత్రికలు ఆమెను క్వీన్ ఆఫ్ ది వేవ్స్ గా పిలిచాయి. కానీ ఇంగ్లీష్ ఛానల్ చలినీటిలో అంతసేపు ఉండటం వల్ల ఆమె వినికిడి లోపం అలాగే ఎక్కువైపోయి కాలక్రమేణా ఆమె పూర్తిగా డెఫ్ అయిపోయారనమాట. ఆ తర్వాత 1933లో జరిగినటువంటి ఒక ప్రమాదంలో ఆమె వెన్నుముకకు తీవ్ర గాయమైంది. అయినప్పటికీ ఆవిడ ధైర్యం కోల్పోకుండా ఆమె జీవితాంతం, ఎవరైతే పిల్లలు డెఫ్ పిల్లలు ఉంటారు కదా, సో వాళ్లకి ఈత నేర్పించడంలో తన జీవితాన్ని గడిపారు. అలాగే జెరూడ్ అడర్లే వివాహం చేసుకోకుండా పిల్లల సేవలోనే గడిపారు. నవంబర్ 30, 2003న తన 98వ ఏట ట్రూడీ అడర్లీ మరణించారు. సో ఇటీవల అంటే 2024లో ఆమె జీవిత కథ ఆధారంగా యంగ్ ఉమెన్ అండ్ ద సీ అనేటువంటి అద్భుతమైన బయోపిక్ సినిమాను కూడా నిర్మించింది అమెరికా. సో మహిళా సాధికారత పట్టుదలకు ట్రూడీ అడర్లీ జీవితం ఒక గొప్ప నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మహిళలు శారీరకంగా బలహీనలు అనేటువంటి అపోహను పటాపంచలు చేసి ఈత ప్రపంచంలో సరికొత్త రికార్డును సృష్టించిన అమెరికన్ ఈతగాడు ట్రూడీ అడర్లీ. అంతేకాకుండా ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన ప్రపంచపు మొట్టమొదటి మహిళగా ఆమె రికార్డు సాధించారు. అయితే కేవలం మహిళల్లో మొదటి స్థానమే కాదు, అప్పటి వరకు పురుషులు నెలకొల్పినటువంటి రికార్డును కూడా 2 గంటల తేడాతో బద్దలు కొట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినటువంటి ట్రూడీ అడర్లీ యొక్క జీవితం నిజంగా మనందరికీ కూడా ఆదర్శవంతమైంది. సో ఇది మరి మన ధీరా ప్రోగ్రామ్ అయితే, అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాటతో వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ గంగోత్రి. వింటూ ఉండండి వివిధ భారతి FM పై.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ విద్ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం రతియో రాజే సమత అండ్ మరి మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో. మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. సో మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజెస్ తో పాటు చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు లిసనర్స్. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మరి మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజెస్ తో పాటు మరి ఇప్పుడు నేను అడగబోయేటువంటి క్వశ్చన్ కి కూడా మీ ఆన్సర్ అయితే జత చేసి మరి నాకైతే వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ చూసేద్దాం మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో. యక్ష ప్రశ్నలు ఎవరు ఎవరిని అడిగారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. యక్ష ప్రశ్నలు ఎవరు ఎవరిని అడిగారు? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మీరు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ తెలుసు కదా, 0866 24 888 14. సో మరి ఈ నెంబర్ కి అయితే వాట్సాప్ చేస్తూ ఉండండి అండ్ అలాగే వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

దేశమున్న రోహమున్న జబర్దస్తి గబ్బర్ నిర్ర రౌడీలైన కేడీలైన సాహో అంటూ సలాం కొట్టే సర్దార్ నిర్ర అరే యముడికి నే మొగుడిని.

తులుకు చూడు, నా నడక చూడు, నా తరువు చూడరా. అదే యముడికి నేను గుడిని రా మనసు కల్ల మనిషిని రా అభయమిదే. అబ్బబ్బా శివుడి వల్లే తాండవమే ఆడగల నటుడిని రా అడుగులివే.

నేనుంటే భయం ఇంకా ఏమి ఎటవనుగా మరి చింత పంత చింత హరే మూతి మీద మీసం ఉన్న రోసం ఉన్న జబర్దస్తి రబ్బర్ హరే రౌడీలైనా కెడిలైనా సాహు అంటూ సలాం కొట్టే సర్దార్ నిరా అరే రే అముడికి నే మొగుడి నిరా మన

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు.
3: హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హై

0: ఎస్ మరి చూసేద్దాం. మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు అనేటువంటి విషయాన్ని అయితే, సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజెస్ అయితే పంపిస్తున్నారు అనమాట మన లిజనర్స్. సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు పంపించారు. అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కార్యక్రమ సమర్పకులకు సహ శ్రోతలకు నమస్తే అంటూ జరిపోతుల బుచ్చయ్య గారు పంపించారు తరాలపల్లి నుంచి. అండ్ ఇంకా మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవ్జీ, సక్కువయ్య గారు బాగున్నారా అంటున్నారు. ఎస్ బాగున్నానండి. అలాగే శ్యామ్ గారు కల్లు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోల్ నుంచి జయన్ నగర్ పంపించారు కానీ కాదండి ఆన్సర్. ఓకే ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే ఎవరిని అడిగారండి. ఓకే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే దామర్ల పెద్ద మస్తానరావు గారు, చిన్న మస్తానరావు గారు మంగళగిరి నుండి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు గంజి శ్రీను గారు నందలూరు నుంచి. అలాగే రాము వావిలాల పాలకుర్తి జనగాం నుంచి పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మోరంపూడి నుంచి తుమ్మకూరి సుబ్బారావు రాజలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సుబని గారు పెడన నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే షూర్ అండి తప్పకుండా మీరు చెప్పినటువంటి విషయాలైతే నేను తెలియజేస్తాను. అండ్ అలాగే ఎస్ పాట కూడా క్లూ కరెక్ట్ గెస్ట్ చేశారు. ఓకే అండ్ ఇంకా బ్రహ్మాయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు అనమాట. ఓకే ఇప్పుడు యక్ష ప్రశ్నలు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటున్నారా. ఓకే అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే వివి రెడ్డి గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అప్పుడు ఆ రోజుల్లో ఆయన అడిగారు, ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతున్నారు అంటూ పంపిస్తున్నారు. ఓకే అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు కుసుమ గారు అంబటి నగర్ నుంచి, భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సో గుడ్ ఆఫ్టర్నూన్ పాటలు చాలా బాగున్నాయి అండ్ కార్యక్రమాన్ని అస్సలు మిస్ కాము, మాకు నచ్చినటువంటి పాటలు ఇలాంటివే, ఇంకా మంచి పాటలు వేస్తారని కోరుకుంటున్నాను అంటూ డి బాలాజీ గారు వనస్థలిపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. ష్యూర్ తప్పకుండా. అలాగే నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందని, అవినాష్, శ్రీయాన్, శృత్విక కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మునమ్మ గారు పెద్దపరిమ నుంచి తిరుపతి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, ఇంకా ఉన్నాయన్నమాట ఆన్సర్స్ అయితే చూసేద్దాం. మరి మన లిజినెస్ పంపించినటువంటివి మలన్బీ గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్, రాజశేఖర్ రెడ్డి గారు ఆదర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా సూపర్ కరెక్ట్ ఆన్సర్ తో పాటు అండ్ ఎందుకు ఎక్కడ ఎలాంటి సందర్భంలో అడిగారు అని కూడా పంపించారు గౌతమ్ చౌడేపల్లి నుంచి. అండ్ ఇంకా గురుస్వామి నాయుడు గారు ధనలక్ష్మి రొంపచర్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే జమలయ్య గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా శేష సాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. అండ్ ఇంకా ఎస్, మంచి పాటతో మాలో మంచి ఉత్సాహం తీసుకొచ్చారు అంటున్నారు అప్పల్ రాజు గారు పెడ నుంచి. అండ్ ఉత్సాహం కాదండి, యాక్చువల్ నేను ఆ క్వశ్చన్ కి ఒక క్లూ లాగా కూడా ఆ సాంగ్ అయితే ప్లే చేశానమాట. ఎనీవేస్, అండ్ ఇంకా సో కొంతమంది లిజనర్స్ ఏంటంటే ఒకటే నెంబర్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు పెట్టి పంపిస్తానండి, దయచేసి ప్లీజ్ అలా మెసేజెస్ పంపించకండి. అండ్ ఇంకా కానూ నుంచి తాతారావు గారు సో క్వశ్చన్ వినలేదంటున్నారు, నో ప్రాబ్లం, ఇప్పుడైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా రివీల్ చేస్తాను. అండ్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి, ఓకే రేవతి రాజశేఖర్ గారు నెల్లూరు వడియంపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి చూసేద్దాం అండ్ తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో.

0: ఎస్, యక్ష ప్రశ్నలు. యక్షుడు అంటే ధర్మదేవతగా వచ్చినటువంటి యమధర్మరాజు అడిగారన్నమాట. ఎవరిని అడిగారు అంటే ధర్మరాజుని అడిగారు. సో ఎందుకు అడిగారు అంటే సిచ్యుయేషన్ యాక్చువల్ గా వీళ్ళు అంటే పాండవులు వనవాసం చేసే టైంలో ఒక చోట బాగా వాటర్ అవుతున్నాయని చెప్పనేసేసి ఒక చిన్న సరస్సు లాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాటర్ తాగడానికి రెడీ అవుతారనమాట. సో ఈలోపు ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది, నేను అడిగేటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పకుండా నువ్వు వాటర్ తాగద్దు అనేసి. సో వీళ్ళు మిగతా నలుగురు ఏం చేస్తారంటే ధర్మరాజు కాక మిగతా నలుగురు కూడా ఆ వాయిస్ ని ఇగ్నోర్ చేసి వాటర్ తాగేస్తారనమాట. సో తాగిన తర్వాత వాళ్ళు అలా పడిపోతారు. సో అప్పుడు పెద్దవాడైనటువంటి ధర్మరాజు సరైన సమాధానాలు ఇస్తారనమాట. సో అతను క్వశ్చన్స్ అడుగుతాడు, ఎవరు నువ్వు అంటే యక్షుడు ప్రత్యక్షమై, అంటే ఆయన కూడా యమధర్మరాజు అనమాట, యక్షుని రూపంలో వచ్చి ధర్మరాజును క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఇలా ఈ క్వశ్చన్స్ తో పాటు ఏంటంటే ఇలా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పి ధర్మరాజు తన వివేకంతో తన తమ్ముళ్ళ ప్రాణాలను కాపాడుకుంటారనమాట. సో అది మరి సంగతి. మరి యక్షుడు అడిగినటువంటి ప్రశ్నల్లో ఫస్ట్ క్వశ్చన్ అయినటువంటి క్వశ్చన్ కూడా నేనైతే మీకు ఈరోజు రెడీగా ఉందనమాట మిమ్మల్ని కూడా అడగడానికి. అండ్ మరి తెలుసుకుందాం ఆ క్వశ్చన్ ఏంటో. భూమి కంటే గొప్పది ఏది, ఆకాశం కంటే ఎత్తైన వాడు ఎవరు? ఈ క్వశ్చన్స్ సో యక్షుడు అడిగారనమాట ధర్మరాజుని, భూమి కంటే గొప్పది ఏది, ఆకాశం కంటే ఎత్తైన వాడు ఎవరు? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు కూడా ఆన్సర్ తెలిస్తే మరి వాట్సాప్ చేస్తూ ఉండండి 0866244888 ఈ వాట్సాప్ నెంబర్ కి. అండ్ మీకు క్లూగా ఒక సాంగ్ కూడా నేనైతే మీకు ప్లే చేస్తాను, సో వింటూ ఉండండి విత్ భారతి ఎఫ్ఎం.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈ రోజు రాత్రికి ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరంలోని విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్టంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున చెట్లు హోర్డింగ్స్ వద్ద ప్రజలు నిలబడవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కృష్ణా జిల్లాతో పాటు కోస్తాంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు తక్షణ సహాయం సమాచారం అందించేందుకు మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసే జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. మరోవైపు తీవ్ర వాయుగుండ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ 24 గంటలు పనిచేసే 1102 1802 1800 4250 01 కంట్రోల్ రూమ్ నెంబర్లను ఏర్పాటు చేసింది. రాష్టానికి తీవ్ర వాయుగుండ ముప్పు పొంచి ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీతో పాటు మంత్రులు వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలకు అవకాశం ఉందని కలెక్టర్లు క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు తీవ్ర వాయుగుండం ప్రభావంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రజల ప్రాణాలు ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు వడోదరాలో జరిగే మహారాజా సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ వార్షిక స్నాతకోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో కేంద్ర ప్రభుత్వ పూర్వోదయ పథకం కింద సుమారు 40,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు కానున్న రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును 2వ తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, సందడి సందులో నేను అడిగినటువంటి నెక్స్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అయితే చూసేద్దాం. భూమి కంటే గొప్పది, ఆకాశం కంటే ఎత్తైన వారు ఎవరు అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం, శ్యామ్ గారు కల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నెల్లూరు జిల్లా నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్, దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, పెడనార్ జోగనంద్రావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, కేదారి వీరేష్ గారు రాజుల నుంచి రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనెగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్, మూసాపేట మహబూబ్ నగర్ నుంచి పంపించారు నరేష్ గారు అండ్ రోజా కాదండి ఆన్సర్ అయితే అది కాదు. అండ్ సుందరి గారు పెనంబ్లూరు నుంచి, రాజుల నుంచి జయన్న గారు, దస్తగిరి సంధ్య కడప నుంచి, నూనె నుండి శోభారాణి గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాయి శిరీష గారు తిరుపతి నుంచి, ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, సో ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి, అలాగే శ్రీనాథ రామపురం సూర్యాపేట నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా గుంటూరు నుండి ఉమా మహేశ్వరరావు గారు రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన్ నుంచి, అండ్ దామర్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు మంగళగిరి నుండి, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారండి. అండ్ ఇంకా పడవల శివాజీ గారు పోరంకి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నరసింహారావు గారు దేవరఘట్ల కొత్తగూడెం నుంచి, అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు, లలిత మురళి భాను కామకూరు తిరుపతి నుంచి, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మునమ్మ గారు తిరుపతి నుంచి, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ గుడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటున్నారు. అండ్ ఇంకా కిషోర్ గారు నంద్యాల నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, గౌతమ్ చౌడేపల్లి నుంచి, అలాగే బావున్నారా అంటూ దుబాయ్ భాష గారు రామళ్ళకోట నుంచి, సో కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారండి వీరందరూ కూడా. అండ్ ఇంకా సులోచన గారు కరీంనగర్ నుంచి, అంజన్ గారు దేశిరెడ్డిపల్లి నుంచి, అలాగే లత గారు ఉయ్యూరు నుంచి, కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీముడిపాడు నుంచి, అండ్ ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, మలన్వి కర్నూలు బాలాజీ నగర్ నుంచి, సూపర్, ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో ఆన్సర్స్ తో క్లూ ఇచ్చి అలా చెప్పిచ్చేస్తున్నారు అంటున్నారు. ఓకే థ్యాంక్ యూ అండి. రామకృష్ణ గారు, సునీత గారు రాజోల్ నుంచి, అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదర్ నుంచి, నాగార్జున లక్ష్మి వరియంపేట నుంచి సూపర్ సాంగ్స్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి, అండ్ ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి, అరుణ మోహన్జీ దివ్య బాయ్ అజయ్ శృతి గారు, సో పంపించిన ఆన్సర్ కాదండి. అండ్ ఇంకా రేవతి రాజశేఖర్ నెల్లూరు వేడియంపాలెం నుంచి, అండ్ అలాగే జాన్సన్ గారు విజయవాడ నుంచి, అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ సో మీరు రెండు పాటలు క్లూగా ఇచ్చారు, రెండు సూపర్ సాంగ్స్ అంటున్నారు అప్పలరాజు గారు పెడ నుంచి, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కృష్ణా జిల్లా కాజా నుంచి తిరువిధ వెంకట సుబ్బారావు శ్రీదేవి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ తులసి మౌనిక జయంత్ నంది కొట్టుకోర్ నుంచి, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ దస్తగిరి సంధ్య పొదులూరు కడప నుంచి, సో థ్యాంక్స్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ ఇంకా ఎస్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు, చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి, సో

పంపించారనమాట. ఓకే, సో మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా ఏంటో తెలుసుకుందాం. ఎస్, యక్ష ప్రశ్నల్లో మొదటి ప్రశ్న అయినటువంటి ప్రశ్న అనమాట, భూమి కంటే గొప్పది ఏది, అలాగే ఆకాశం కంటే ఎత్తైన వాడు ఎవరు క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కి అందరూ కూడా లిజనర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎస్ తల్లి తండ్రి అనమాట. అండ్ అలాగే ఈ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ ఇచ్చారు అంటే, భూమి కంటే గొప్పది తల్లి, ఆకాశం కంటే ఎత్తైన వాడు తండ్రి. సో ఈ పరమ సత్యాన్ని వినాయకుడు కూడా, మరి మనం చూస్తున్నాం కదా రోజు, వినాయకుడు కూడా ఆయన జీవితంలో ఒక ప్రసిద్ధ ఘట్టం ద్వారా అన్వయిస్తూ మనకు తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనకు చెప్పారనమాట. ఎలా అంటే, సో ఒక సిచ్యుయేషన్ అయితే వస్తుంది కదా వినాయకుడికి కుమారస్వామికి, వీళ్ళిద్దరి మధ్య ఎవరు గొప్ప అనేటువంటి ఒక పోటీ వస్తుంది. అప్పుడు ముల్లోకాలను అంటే సమస్త భూమండలాన్ని బ్రహ్మాండాన్ని ఎవరు 3 సార్లు ముందుగా ప్రదక్షిణ చేస్తారో వారే గొప్ప అని శివపార్వతులు షరతు పెడతారు కదా. కుమారస్వామి వెంటనే తన వాహనమైనటువంటి నెమలిని ఎక్కి శరవేగంగా లోకాలను చుట్టి రావడానికి బయలుదేరతాడు. కానీ వినాయకుడు తన బుద్ధి బలంతో తన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. సో గణేశుని దృష్టిలో ఎలా అంటే, ఈ సమస్త భూమి సృష్టి ప్రకృతి అంతా కూడా జగన్మాత అయిన పార్వతీదేవి స్వరూపమే కదా. కోట్లాది మైళ్ల విస్తీర్ణం ఉన్న భూమండలం కంటే ఆ భూమికి సృష్టికర్త అయినటువంటి తల్లి హృదయమే అత్యంత గొప్పది, పవిత్రమైంది. అందుకే తల్లి పాదాల చెంతే సమస్త భూమి సర్వస్వం దాగి ఉందని వినాయకుడు నిరూపించాడు. అలాగే వినాయకుడు తండ్రి అయిన పరమశివుడు విశ్వానికి అధిపతి, దిగంబరుడు, ఆకాశమే వస్త్రంగా కలవాడు, అలాగే ఆకాశమే జుట్టుగా కలవాడు, వ్యోమకేశుడు అంటారు కదా. సో ఆకాశం కంటే ఎత్తైన జ్ఞానాన్ని రక్షణను ఇచ్చేవాడు తండ్రి. తండ్రిని మించిన ఉన్నతమైన స్థానం విశ్వంలో మరెక్కడా లేదు. అందుకే శివపార్వతులకు ప్రదక్షిణ చేయడం ద్వారా వినాయకుడు సమస్త విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొందాడు. సో ఇలా ఈ లౌకిక ప్రపంచంలో భూమి ఆకాశం కంటే పెద్దవి ఏవీ లేవు. కానీ ఆధ్యాత్మికంగా నైతికంగా చూసుకుంటే తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు, వారిని మించిన సృష్టి మరొకటి లేదు అని వినాయకుడి కథ మనకు వివరిస్తుంది. సో అదనమాట సంగతి. అండ్ మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం మన సందడి సందడిలో.

సో ఇప్పుడైతే నేను మీకు ఒక ఆడియో ట్రాక్ వినిపించబోతున్నాను. మరి ఆ ఆడియో ట్రాక్ అయితే విని సాంగ్ ఏంటి అనేది గెస్ చేయడానికి రెడీగా ఉన్నారా? మరి సో రెడీగా ఉండండి, మీ అందరి కోసం ఆ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

ఎస్, మరి ఆడియో ట్రాక్ అయితే విన్నారు కదా, మరి ఈ ట్రాక్ ఏ సినిమాలోది? అట్లీస్ట్ సాంగ్ అయినా మరి మీకు కనుక గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేసి వాట్సాప్ చేస్తూ ఉండండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక చక్కటి పాట అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ లాహిరి లాహిరి లాహిరిలో.

ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org లో తెలుసుకోగలరు.

0: నాకు అర్థమైందండి. సో నేను రెగ్యులర్ గా అడిగేటువంటి క్వశ్చన్స్ కంటే ఇలా ఆడియో ట్రాక్ ప్లే చేసి క్వశ్చన్స్ అడిగిన దానికి డబుల్ ద రెస్పాన్స్ అయితే వచ్చేసింది అనమాట. సో హాఫ్ సెంచరీ దాటిపోయింది మన లిజనర్స్ పంపించినటువంటి మెసేజెస్. సో చూసేద్దాం, పడన జోగానంద ద్రోకాళీ నుండి అప్పల్ రాజ్ గారు, కరెక్ట్ ఆన్సర్ శ్యామ్ గారు కల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకా కేదార్ వీరేష్ గారు, మురళి గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు, శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు, మూసాపేట నుంచి నరేష్, కాదండి ఆన్సర్ అయితే అది కాదు బట్ మిగతా వారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మలాన్బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే రామకృష్ణ సునీత గారు రాజా నుంచి, కృష్ణా జిల్లా కాజా నుంచి తిరువిధుల వెంకట సుబ్బారావు గారు, భాస్కర్ గారు పెడన్ నుంచి, సుమని గారు పెడన్ నుంచి, జాన్సన్ గారు విజయవాడ నుంచి, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి, అండ్ దస్తగిరి సంధ్య కడప నుంచి, పొదుటూరు కడప నుంచి, అండ్ మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోజంపల్లి నుంచి, అక్కరపక్క నుంచి రమా, సుధాకర్ రాజన్ నుంచి, జయన్న గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. కర్నూలు కోనెగొండ నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, అండ్ కరెక్ట్ ఆన్సర్ అండి రామన్నగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, సో థ్యాంక్ యూ అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్. అండ్ సుభాష్ని నెల్లూరు నుంచి, సో అలాగే మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి, అండ్ లలిత, మురళి, భాను కామకూర్ తిరుపతి నుంచి, మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి, సువరేందర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఈ రోజు విందు భోజనం చేసినట్లుగా అనిపిస్తుందండి అంటున్నారు. ఆల్రెడీ గణపతి మండపం దగ్గర భోజనం చేసి వచ్చాం అండ్ సో ఇప్పుడు కంటిన్యూ అంటున్నారా. ఓకే, బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, అండ్ ఇంకా వెంకటేష్ గారు నందిపేట నుంచి, అలాగే గౌతమి చోడేపల్లి నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. జరిపోతుల బుచ్చే గారు తరాలపల్లి నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, అండ్ ఇంకా మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు గారు, కమలతి శంకర్ రాజుల నుంచి, కౌస్తుభ ఆత్మకు నంద్యాల నుంచి, నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, కానూరు నుంచి తాతారావు గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా పడవల శివాజీ గారు పోరంకి కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి, గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు గారు, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, అండ్ గంజి శ్రీను గారు, సో కాదండి దానికి ముందు ఇంకొక సాంగ్ అయితే వినిపించాను, అండ్ భాస్కర్ గారు చెరుకుపల్లి నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ శ్రీదుర్గ గారు చెన్నై నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, అండ్ అలాగే మన్వీష్ బెంగళూరు నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. అలాగే ప్రతి ఒక్కరికి క్వశ్చన్ కి ఆన్సర్ అర్థం అయ్యేట్లుగా చక్కగా వివరిస్తున్నారు అంటూ పంపించారు. రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ అలాగే సూపర్ సాంగ్స్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, మునెమ్మ గారు పెద్దపరిమే విలేజ్ నుంచి, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్. కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, లత గారు ఉయ్యూరు నుంచి, మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్, అండ్ సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఇంకా ఉన్నాయన్నమాట మెసేజెస్, అవన్నీ కూడా చూసేద్దాం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.
5: అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి స్పందనగర్ అండ్ కృష్ణ సంతోష్, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మురహరి యశోద, జానకిరాజ్ గారు రైట్ ఆన్సర్. శివదాసు రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు దాసరిపాలెం నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే పాలెం పోలయ్య గారు వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి, గోవర్ధన్ రావు గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. యనుగొండ నాగేంద్ర గారు గుంటూరు నుంచి హాయ్ అంటున్నారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మహమ్మద్ జయంతిని స్నేహ భాను గారు, సులోచన గారు కరీంనగర్ నుంచి, అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఇంకా నరేష్ రోజా మూసాపేట మహబూబ్ నగర్ నుంచి, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం, తెలుసుకుందాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. ఎస్, మరి ఇందాక నేను వినిపించినటువంటి ట్రాక్ అయితే శుభాకాంక్షలు ఈ చిత్రం నుంచి సాంగ్ అన్నమాట. గుండె నిండా కొడి గంటలు గుబల జంటలు అంటూ మరి ఆ పాట అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. అండ్ ఆ సాంగ్ అయితే వినే ముందు మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం.

ముళ్ళు అనగానే ముందు మీకు గుర్తొచ్చేది ఏంటి? నాకు తెలిసి గులాబీ మొక్కకి ముళ్ళుంటుంది కదా, సో అది గుచ్చుకుంటుంది కాబట్టి అలా గుర్తొస్తుంది కదా. కానీ ఈ ముళ్ళు అనేటువంటి పదాన్ని ఇంకా రెండు మూడు చోట్ల కూడా మనం వింటుంటాం అన్నమాట. మరి మీరింకా ఎక్కడైనా ఆ ముళ్ళు అనేటువంటి పదాన్ని విన్నారా? వింటే ఏంటది? మరి ఈ క్వశ్చన్ కి కూడా మీరు బాగా ఆలోచించి వాట్సాప్ చేసేయండి 0866 24 888 14. సో గులాబీ మొక్కకి కాకుండా అంటే మరి ఇంకో వేరే మొక్కకు ఉండేటువంటి ముళ్ళ గురించి చెప్పకండి, వేరే పరికరాలకు ఉంటాయన్నమాట. సో ముళ్ళు అనేటువంటిది యూజ్ చేస్తారు. మరి ఎక్కడ వింటాం మనం ఈ ముళ్ళు అనేటువంటి పదాన్ని? మరి వాట్సాప్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం శుభాకాంక్షలు. ఈ చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ లో, రేణుక గారి వాయిస్ లో, సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి ఈ చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

0: ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సో సూపర్ గా ఉందన్నమాట రెస్పాన్స్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ మెసేజెస్ అండ్ మరి నేను ఇందాక అడిగినటువంటి క్వశ్చన్ కి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారండి. నరేష్ అండ్ రోజా మూసాపేట మహబూబ్ నగర్ నుంచి పంపించారు. ఓకే అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు ఎస్ ఓకే. అలాగే ఎందుకంటే నాగేంద్ర గారు ఎస్ కరెక్ట్ గా పంపించారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అలాగే మలాన్బి కర్నూలు నుంచి ఓకే. అండ్ రాజుల నుంచి జయన్న గారు ఎస్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా గారు పంపించారు. ఓకే కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి పంపించారు. డిఫరెంట్ గా పంపించారనమాట కొండారెడ్డి గారు సూపర్. అండ్ ఇంకా కేదారి వీరేష్ గారు రాజోల నుంచి. సో ముళ్ళు అంటే నేను మామూలుగా ముళ్ళు పంపిస్తే కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి మాత్రం మూడు ముళ్ళు అంటూ పంపించారు. ఓకే అండ్ ఇంకా కేదారి వీరేష్ గారు రాజోల నుంచి పంపించారు. ఓకే అలాగే మహాత్మా గారు పంపించారు సూపర్. మీరు కూడా డిఫరెంట్ గా ఆలోచించి పంపించారు రాజోల నుంచి. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ కి అంటూ పంపించారు కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. ఓకే సూపర్ అండి. అండ్ ఎస్ రమేష్ జొంతి గారు అనంతపురం నుంచి ఎస్ డిఫరెంట్ గా ఆలోచించి పంపించారు సూపర్. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ గారు కూడా ఓకే ఆన్సర్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఓకే పలానా సామెతలో ముళ్ళు అంటున్నారు గంజి శ్రీను గారు నందలూరు నుండి. అండ్ ఇంకా ఓకే నిజామాబాద్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు కరెక్ట్ గానే గెస్ట్ చేశారు. పడవల శివాజీ గారు పోరంకి కృష్ణ నుంచి పంపించారు. భాస్కర్ గారు పాండిచ్చేరి నుంచి పంపించారు. అలాగే సుమని గారు పెడన నుంచి పంపించారు. అలాగే పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్లు గారు పంపించారు. ఓకే మంగళగిరి నుండి జయలక్ష్మి గారు సూపర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కూడా డిఫరెంట్ గా ఆలోచించి పంపించారనమాట సూపర్. నేను రివీల్ చేసేస్తాను ఎవరెవరు డిఫరెంట్ గా పంపించారండి. అండ్ ఇంకా రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సో పంపించారు ఆన్సర్. అలాగే ఈ రోజు వాతావరణానికి తగ్గట్లుగా సూపర్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే పొదురూరు కడప నుంచి దస్తగిరి సంధ్య గారు ఓకే. అలాగే వేణు గారు జయంపు గ్రామం నుండి పంపించారు ఓకే. అలాగే బివి సుబ్బారావు గారు మార్కాపురం నుంచి సూపర్ సాంగ్స్ అంటూ కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి ఓకే రైట్ గా గెస్ట్ చేశారు. అలాగే రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు ఓకే అండి. కనకారావు గారు పెడ నుంచి. సో చాలా మంది లిజనర్స్ ఎక్కువగా థింక్ చేసింది ఏంటంటే మనకి గడియారంలో ముళ్ళు కనిపిస్తాయి కదా, సో ఆ ముళ్ళని చెప్పారనమాట. దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు కూడా అది చెప్పారు. అలాగే ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్ శ్యామల గారు అలాగే చెప్పారు. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఓకే డిఫరెంట్ గా ఆలోచించి పంపించారు. అండ్ అలాగే మా పెడనలో నిన్న రాత్రి నుంచి వర్షం ఆగకుండానే పడుతుంది అంటున్నారు భాస్కర్ గారు పెడ నుంచి. సో జాగ్రత్తగా ఉండండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. అండ్ అలాగే పవర్ ఉన్నప్పుడే చక్కగా మీ ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైతే ఉన్నాయో మొబైల్ ఫోన్స్ కానివ్వండి లేకపోతే లైట్స్ కానీ ఏమన్నా ఉంటే వాటికి జాగ్రత్తగా చార్జ్ చేసుకోండి ఓకేనా. స్టే సేఫ్ అండి భాస్కర్ గారు. అండ్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి ఓకే అలాగే పంపించారు. అండ్ అలాగే సాయి కుమార్ గారు గూడూరు నెల్లూరు నుంచి ఓకే. అండ్ కౌస్తభ గారు ఆత్మకూరు నుండి నంద్యాల నుంచి పంపించారు ఓకే అండి. అలాగే రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు సో ఓకే అండి. అలాగే ఎస్ డిఫరెంట్ గా పంపించారు మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుండి పంపించారు ఓకే సూపర్. ఈయన కూడా డిఫరెంట్ గా ఆలోచించారండి. నరసింహారావు గారు కొత్తగూడెం నుంచి డిఫరెంట్ గా ఆలోచించి పంపించారు సూపర్. అండ్ ఇంకా సామెత పంపించారు అనమాట మునమ్మ గారు పెద్ద పరిమాణం నుంచి. అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా చూసేద్దాం.
1: నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధభారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: ఎస్ ఇన్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు, ఓకే అండి, డిఫరెంట్ గా థింక్ చేసి పంపించారు. అండ్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, సో డిఫరెంట్ గా థింక్ చేసి పంపించారు. అలాగే శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి, ఎస్ ఓకే, డిఫరెంట్ గా పంపించారు. అలాగే కానూరు నుంచి తాతారావు గారు పంపించారు. అండ్ జమలయ్య గారు బెంగళూరు నుండి, ఓకే. అలాగే గౌరీ గారు తిరుపతి నుంచి. అండ్ ఇంకా మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు, ఓకే. అనంతపురం నుంచి అనురాధ గారు, సో ఓకే అండి, కరెక్ట్ గానే పంపించారు. అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి, ఎస్ డిఫరెంట్ గా థింక్ చేశారు. అలాగే విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి, ఎస్ కరెక్ట్ గా థింక్ చేశారు. అలాగే మంచి పాటలు వేస్తున్నారు, అలాగే మంచి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు అంటున్నారు. అండ్ ఓకే, బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, ఎస్ కరెక్ట్ గా పంపించారు. అలాగే హర్షిత హేమశ్రీ అండ్ తహస్విని ఉండవల్లి జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. అలాగే ఓకే, డిఫరెంట్ గా పంపించారు. లత గారు ఉయ్యూరు నుంచి, సామెత అయితే పంపించారు, ఓకే అండి. అలాగే రఘువీర్ సింగ్ సుగుణబాయ్ గారు ఏలూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ దాసరిపాలెం నుండి శివదాసరెడ్డి తిరుపతమ్మ గారు సూపర్ సాంగ్స్ వినిపించారు, సందడి సందడి సూపర్ అంటున్నారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మన్ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు. అండ్ అలాగే గౌస్ గారు అనంతపురం నుంచి, నో ప్రాబ్లం అండి, నేను ఇప్పుడు ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తాను. మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి, ఎస్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు. మలాన్బి గారు కర్నూలు నుంచి గెస్ట్ చేశారు. అలాగే పొదులూరు కడప నుంచి దస్తగిరి సంధ్య గారు, ఖాజా గారు కంచికిచర్ల నుంచి, అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు వడియంపాలెం నుంచి. అండ్ అలాగే సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి. అండ్ పెడన జోగనంద్ర కాలనీ నుండి, ఎస్ చేపల కూరలో ముళ్ళు, చేపలు ముళ్ళు అంటున్నారు, ఓకే. అలాగే గురుస్వామి నాయుడు గారు రొంపుచెర్ల నుంచి, అలాగే జరపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి నుంచి, ఓకే అండి. అండ్ ఇంకా నందిపేట నుంచి వెంకటేష్ గారు, జాన్సన్ గారు విజయవాడ నుంచి, మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షో బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా మురళి గారు, ఓకే, పంపించారు ఆన్సర్. అండ్ అలాగే లతా గారు ఉయ్యూరు నుంచి, ఎస్ డిఫరెంట్ గా పంపించారు, ఓకే. అండ్ అలాగే ఇమాన్ మడుగు నుంచి పంపించారు అనమాట, ఓకే. సో మరి చూసేద్దాం, తెలుసుకుందాం ఆన్సర్స్ ఏంటో.

ఎస్, ముళ్ళు అనే పదాన్ని మనం ఎక్కడ రేర్ గా అంటే ఎక్కువ వింటుంటామంటే, ఫస్ట్ థింగ్ గడియారంలో ముళ్ళు వింటాము. అండ్ తర్వాత మనం వేయింగ్ మిషన్ లో త్రాసు ఉంటుంది కదా, ఈ త్రాసుల మధ్యలో ఆ ముళ్ళు మనం వింటుంటాము. అండ్ ఆ తర్వాత ఈ పువ్వులకి వీటికి ఉండేటువంటి ముళ్ళు గురించి మనం వింటుంటాం కదా. అలాగే చేపలలో ఉండేటువంటి ముళ్ళు, చేపల్ని పట్టడానికి వేసే గాలానికి ఉండేటువంటి ముళ్ళు, ఇవి కాకుండా సో కొంతమంది లిజనర్స్ చాలా డిఫరెంట్ గా పంపించారు అనమాట. మనకి మామూలుగా స్పీడోమీటర్ ఉంటుంది కదా, మన వెహికల్ ఎంత స్పీడ్ గా వెళ్తుందని చూపించేది. సో ఆ వెహికల్ లో ఉండేటువంటి స్పీడోమీటర్ లో ముళ్ళు అని కొంతమంది పంపించారు, అలాగే మూడు ముళ్ళు అని కొంతమంది పంపించారు. అండ్ ఇంకా పైనాపిల్ కి ఉంటాయి కదా, సో పైన ముళ్ళు, సో అది అంటూ డిఫరెంట్ గా పంపించారు అనమాట. అండ్ ఇంకా అలాగే ఇంకా చాలా పంపించారు అనమాట, అరిటాకు ముళ్ళు, సో సామెతల్లో కూడా పంపించారు. వీటితో పాటు ఇంకా చెప్పాలి అంటే గడియారంలో ముళ్ళు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే మరి మన లిజినెస్ అందరూ కూడా పంపించారనమాట. సూపర్బ్. మరి ఇది ఇవాళ మన సందడే సందడి. సో రేగుముళ్ళు, ముళ్ళకర్ర, సో ఇలాగా డిఫరెంట్ గా పంపించారు. అండ్ సో అదనమాట మరి సంగతి అయితే. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ సాంగ్ తో మరి మన సందడి సందడి ప్రోగ్రామ్ అయితే ఎండ్ చేసేద్దాం. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈ రోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ కేంద్ర సంచాలకులు కె నాగరత్నం వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో విజయనగరం జిల్లా వేపాడ మండలంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షపాత వివరాలను ప్రతి గంటకు ఒకసారి క్రమం తప్పకుండా నమోదు చేసి సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా ఏర్పాటు చేసిన సంతబొమ్మాలి మండలం మలగం పంచాయతీ పరిధిలోని కారిపేట మూలపేట పోర్టు పునరావాస కాలనీలను ఉమ్మెల్లాడ గ్రామ పంచాయతీతో పాటు పొలాకి మండలం దండులక్ష్మీపురం పునరావాస కేంద్రాలను అందులోని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుణ్కర్ ఈరోజు క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి రావివలస రైలు ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గల కారణాలను రైల్వే అధికారులు రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బదిరుల మానవ హక్కుల ప్రకటన ఇతివృత్తంతో ఈ ఏడాది అంతర్జాతీయ సంకేత భాష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 21వ తేదీన ప్రారంభమైన అంతర్జాతీయ బదిరుల వారోత్సవాలు ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ జన్యు నిర్ధారణ కేంద్రాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ రోజు ప్రారంభించారు. గుంటూరు డీజీపీ కార్యాలయంలో సెంట్రలైజ్డ్ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్ ను సేఫ్ స్టే ఏ యాప్ ను రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 135 సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కాని స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 25వ తేదీలోగా పంపవచ్చు. జపాన్లోని నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో శ్రీలంక మహిళా జట్టుపై 147 పరుగుల భారీ తేడాతో భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించి తొలి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన మహిళల క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వివిధ కేటగిరీలో 590 పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల 14. వివరాలకు వెబ్సైట్ ఆర్ఆర్బీ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ జీఓవీ డాట్ ని చూడవచ్చు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

భారతి ఎఫ్ఎం 101.3. ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. 4:06 అయితే అయిపోయింది మన స్టూడియోస్లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో వన్ సింగర్ సాంగ్స్ అయితే మనం అయితే వినబోతున్నాం అనమాట. ఇంతకీ ఎవరు ఆ సింగర్ అంటే కల్పన గారు. సో కల్పన గారి వాయిస్ లో వచ్చినటువంటి అద్భుతమైన పాటలన్నీ మరి మనమైతే ఇప్పుడు వినేద్దాం. సో మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా తగుళ్ళు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: అఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: అబ్బాబా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను. శివ శివమూర్తి విగణనాథ,
2: శివ శివమూర్తి విగణనాథ,
1: శివుని కుమారుడవు గణనాథ,
2: శివుని కుమారుడవు గణనాథ,
1: చల్ సిరికి హరికి మను వంట,
2: సిరికి హరికి మను వంట,
1: కై బళరే అనరాజనమంత,
2: బళరే అనరాజనమంత,
1: కల్కల్

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడు వరకైతే మనం విన్నాం వివిధ ప్రోగ్రామ్ లో కల్పన గారు పాడినటువంటి అద్భుతమైనటువంటి పాటలన్నీ. సో బ్యాక్ టు బ్యాక్ అయితే వినేశాం కదా. అండ్ మరి సమయం చూసుకుంటే 4:49 అయితే అయిపోయిందనమాట. సో ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసి టైం అయితే వచ్చేసింది. అండ్ అలాగే మరి మరి కాసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వివిధ. అండ్ అలాగే దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ, అలాగే ఈ వర్షాలకి స్టే సేఫ్ అని కూడా చెప్పేస్తూ మరి నేనైతే ఇంకా బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది కదా. సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. పేదరికం అనేది ఓ నిర్దిష్ట జీవన ప్రమాణాలకు అవసరమైన ఆర్థిక వనరులు మరియు అవసరాలు లేని స్థితి. పేదరికం విభిన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు, ప్రభావాలను కలిగి ఉంటుంది. గణాంకాలు లేదా ఆర్థిక శాస్త్రంలో పేదరికాన్ని అంచనా వేసేటప్పుడు రెండు ప్రధాన చర్యలున్నాయి. సంపూర్ణ పేదరికం అనేది ఆహారం, దుస్తులు, నివాసం వంటి ప్రాథమిక వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి అవసరమైన మొత్తంలో ఆదాయాన్ని పోలుస్తుంది. ఒక వ్యక్తి కనీస స్థాయి జీవన ప్రమాణాలను అందుకోలేనప్పుడు సాపేక్ష పేదరికం కొలుస్తుంది. అదే సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇతరులతో పోల్చబడింది. సాపేక్ష పేదరికం యొక్క నిర్వచనం ఒక దేశం నుండి మరో దేశానికి లేదా ఒక సమాజం నుండి మరొక దేశానికి మారుతూ ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ పేదరికంలో జీవించే వ్యక్తులు లేదా పేదరికంతో పోరాడే వ్యక్తులు ప్రతిభావంతులైనప్పటికీ వారు తమ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోలేరు. అభివృద్ధి దిశగా ప్రపంచం నడుస్తుంటే మన దేశంలో పేదరికం కనబడుతుందని అంటారు. మన దేశ సమస్యల్లో ఇదొక సమస్య. దీన్ని తొలగించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా పూర్తిగా ఈ సమస్య నుండి దేశం బయటపడుతున్నట్టుగా చెప్పడం గమనార్హం. పేదరికం అంటే తినడానికి సరైన ఆహారం సముపార్జించుకోలేని స్థితిలో జీవనం సాగించే వారు కూడా ఉండడం. అయితే దేశంలో తిండి కోసం యాచన చేసేవారు ఉండడం జరుగుతుంది. ఇంకా సంపాదన కూడా చాలక అప్పుల బాధలో ఉండే కుటుంబాలు కూడా మనకు అనేకంగా ఉంటాయి. ఇలాంటి దేశంలో పేదరిక నిర్మూలన చేయడానికి రకరకాల చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ముందుగా ఉపాధి కల్పన, చేతి వృత్తుల ప్రోత్సాహం, చిన్న వ్యాపారులకు చేయూత. చిన్న చిన్న వ్యాపారస్తులకు ఆర్థికమైన కష్టాలుంటాయి. వారు తాము నిర్వహిస్తున్న వ్యాపారంలో ఎక్కువ నష్టం వాటిల్లితే వారు వ్యాపారం కొనసాగించలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారికి చేయూతనిచ్చే విధంగా ఉండాలి. చేతి వృత్తులు చేసేవారు మనకు అధికంగా ఉంటారు. అలా చేతి వృత్తులను ప్రోత్సహించే విధంగా తగు చర్యలుండాలి. కష్టం చేసుకుని జీవించే వారికి ఒక రోజు పని ఉండి 4 రోజులు పని లేకపోతే వారి సంపాదన వారి కుటుంబ పోషణకు కూడా సరిపోకపోవచ్చు. అలాంటి వారు పేదరికంలోనే ఉన్నట్టు. కాబట్టి కష్టం చేసుకునే వారికి ప్రతిరోజు పని ఉండే విధంగా తగు చర్యలుండాలి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 0951522730. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: చదువుకున్న వారికి వారి అర్హతకు తగ్గట్టు ఉపాధి లభించాలి. అప్పుడే చదువు పూర్తి చేసుకున్న వారు తమ కుటుంబ సభ్యుల సంపాదనపై ఆధారపడకుండా తాము కూడా సంపాదిస్తూ కుటుంబ అవసరాలు ఆర్థికంగా సహాయపడగలరు. మహిళలకు ఇంటి నుండి పనిచేసుకునే ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇంట్లో ఉండే మహిళలు కూడా తీరిక సమయాల్లో పనులు చేసి ధనం కూడబెట్టడం వల్ల కుటుంబానికి ఆర్థిక భారం తగ్గుతుంది. అన్ని కుటుంబాలు కూడా ఆర్థికంగా బాగుంటే వారు చెల్లించే పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుంది. కావున కుటుంబాలకు ఆర్థిక భారం పెరగకుండా దేశంలో అందరికీ ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలుండాలి. చాలా మందికి ఉపాధి అవకాశాల గురించి అవగాహన లేకుండా ఉంటారు. కొందరు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కొరకే వేచి చూస్తూ ఉంటారు. అలా కాకుండా అందరికీ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల గురించి సమాచారం తెలిసేలాగా ఉండాలి. ప్రజలలో చిన్న చిన్న పెట్టుబడులతో వ్యాపార అవకాశాల గురించి అవగాహన పెంచాలి. బ్యాంకుల్లో లభించే లోన్ల గురించి అవగాహన కల్పించాలి. ఉపాధి కోసం వేచి చూడడం కన్నా ఉపాధి అందించే ఒక ఆలోచన చేయడం గొప్ప అనే ప్రేరణ వీడియోలు ప్రచారం చేయాలి. కేవలం తన ఇష్టమైన ఉద్యోగం కోసం కాకుండా అందివచ్చిన అవకాశం పట్టుకుని ఆర్థికంగా స్థిరపడడం ప్రధానమనే అంశం గురించి మరింత అవగాహన యువతలో పెంచాలి.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: ఒక వ్యక్తి సంపాదన కన్నా వ్యక్తుల సంపాదన వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుంటున్నట్టుగానే కుటుంబాల ఆర్థిక వృద్ధి వల్ల దేశాభివృద్ధి ఎలా అవుతుందో అవగాహన యువతలో పెంచాలి. ఉత్పత్తి చేసే వ్యవస్థలు, సేవా సంస్థలు, సమాచార సంస్థలు, ఇలా వివిధ వ్యవస్థలు, వాటి వల్ల ఉపయోగాలు అవగాహన యువతలో పెంచాలి. ముఖ్యంగా వ్యక్తికి గాని కుటుంబానికి గాని ఆర్థిక క్రమశిక్షణ ఎంత అవసరమో యువతలో అవగాహన కల్పించాలి. ఉపాధి కోసం చూడటం కాదు, ఉపాధి అందించే వ్యవస్థనే స్థాపించిన గొప్ప వ్యక్తుల గురించి యువతలో అవగాహన కల్పించాలి. యువతకు అవగాహన, పిల్లలకు చదువు, కుటుంబ పోషకాల ఉపాధి వంటి చర్యల వల్ల భవిష్యత్తులో పేదరికం అంతరించడానికి సహాయపడుతుందంటారు. మీరు పేదవారిగా పుట్టినట్లయితే అది మీ తప్పు కాదు. అయితే మీరు పేదవారిగా చనిపోతే ఖచ్చితంగా అది మీ తప్పు. ఎంత మోటివేషనల్ కోట్ కదండి. పేదవారిగా ఎలా పుడతారో మనకు తెలియదు, ఒక్కోసారి పరిస్థితుల ప్రభావం వల్ల. కానీ ఒక్కోసారి ఈ భూమి మీద పుట్టాక మనం అన్ని తెలుసుకున్నాక మన శక్తిని ఉపయోగించి మనం అనుకున్న గమ్యం వరకు చేరుకోవాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత లభిస్తుంది. విత్ దిస్ మోటివేషన్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. I'll get back to you with more such insightful and motivation in our next program of Vennela. Bye for now.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఐదు గంటలు ముందుగా ఇప్పుడు విందాం ఈ సాయంకాలం పూట అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం

ముందుగా ఈ సాయంకాలం పూట ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు ఇలా ఉంది. ఈ సాయంత్రం పూట 5:05 వనితవాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వింటూ కొన్ని సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మరియు యూత్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వింటూ కొన్ని సినీ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం గీతరం అమ్మ కథానిక ప్రసారమవుతుంది. కథానిక రచన మరియు సమర్పణ శ్రీమతి భమిడిపాటి విజయలక్ష్మి గారు. అనంతరం జానపద గీతాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడిపంటలు కార్యక్రమంలో వర్మీకల్చర్ తయారీ, ఈ అంశం గురించి శ్రీవి సుబ్బారావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 8:15 హలో అభిరుచి కార్యక్రమంలో భాగంగా వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో ఈ సాయంకాలం పూట ప్రసారాలు సమాప్తమవుతుంది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు విందాం రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ, 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాల వివరాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 విహారీ కార్యక్రమం వింటారు. కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 సముద్ర తీర కథలు శీర్షికన కథానిక వింటారు. కథానిక సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం ఫోనిన్ లైఫ్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు హలో అభిరుచి కార్యక్రమంలో వింటారు. 9:30 వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా

ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు ప్రసారమవుతుంది. సాయంత్రం 5 గంటలకు సాయంకాల ప్రసార విశేషాల వివరాలు, 5:05 వనితావాణి కార్యక్రమంలో ఫోనిన్ లైఫ్ ద్వారా ఆకాశవాణి మహిళా శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో రేపటి ప్రసారాలు సమాప్తమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారి ఈ సాయంకాలం పూట అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు విన్నారు. సమయం 5 గంటల 5 నిమిషాలు. ఇప్పుడు విందాం వనితావాణి కార్యక్రమం.

హాయ్ హలో, వెల్కమ్ టు వనితావాణి కార్యక్రమం. ప్రతిరోజు కూడా వనితావాణి కార్యక్రమంలో ఎన్నో ఆసక్తికరమైనటువంటి అంశాలను మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. అండ్ అలాగే ఈనాటి వనితావాణి కార్యక్రమంలో కూడా మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో అయితే కార్యక్రమం సిద్దంగా ఉంది. ఏంటంటే, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. పిల్లల పెంపకం అనేది మనందరికీ తెలిసిందే ఎంతో సమర్థవంతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి బాధ్యత. నైపుణ్యం అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాను అని అనుకుంటున్నారా? ఎస్. ఒకానొక కాలంలో అయితే పిల్లల్ని పెంచడానికి ఎలాంటి నైపుణ్యం అవసరం లేదు. ఎందుకంటే కాలమే పిల్లల్ని పెంచేది, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులే పిల్లల్ని అర్థం చేసుకుంటూ పిల్లలు కూడా కాలానికి అనుగుణంగా మారిపోతూ వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడున్నటువంటి రోజులు అలా లేవు. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎదురవుతున్నటువంటి దృశ్యాలు, అలాగే ఈ సోషల్ మీడియా విస్తృతమైనటువంటి వృద్ధి, ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా పిల్లల మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. పిల్లల మీద ప్రభావం చూపించినప్పుడు పిల్లలు ఒకటి విపరీతమైనటువంటి మంచి ప్రవర్తన కలిగిన పిల్లలుగా మారిపోవచ్చు, లేదా దానికి వ్యతిరేకంగా కూడా మారిపోవచ్చు. కాబట్టి పిల్లలు ఏ రీతిగా పెరగాలి, ఎలా ఉండాలి అనేటువంటిది డిజైన్ చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగింది కేవలం తల్లిదండ్రులు మాత్రమే. తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లల్ని తమకు నచ్చిన రీతిలో చిన్న వయసు నుంచి కూడా మలుచుకోవచ్చు. మనందరికీ తెలిసిన సామెత, మొక్కై వంగనిది మానే వంగున. నిజమే కదా. చిన్న వయసులోనే మనం మొక్కని మనకు ఏ షేప్లో కావాలో అలా వంచితే పెద్దయిన తర్వాత కూడా ఆ మొక్క పెద్ద మానుగా ఎదిగి అలా

వంటి షేప్లోనే మనకు కనిపిస్తుంది. పిల్లలు కూడా అంతే. మనం ఏ రీతిగా పిల్లలు ఎదగాలి అని ఆలోచించి డిజైన్ చేసి పిల్లల్ని పెంచడం మొదలు పెడతామో చిన్న వయసు నుంచి, రేపు పెరిగి పెద్దయిన తర్వాత కూడా పిల్లలు అదే ప్రవర్తనతోనే వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటారు. కాకపోతే నైపుణ్యం అనేటువంటి పదాన్ని వాడాను కదా, ఆ నైపుణ్యానికి సంబంధించి ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, అసలు ఏంటి, పిల్లల పెంపకంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం లవ్ బర్డ్స్ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ నుంచి మీరు ఇంతవరకు విన్నారు. అండ్ మనం వింటున్నాం వనితవాణి కార్యక్రమంలో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. పిల్లలు పెద్దవారుతున్న కొద్దీ పిల్లల్ని పెంచేటువంటి విధానంలో కూడా తల్లిదండ్రులుగా మనం కొన్ని కొన్ని మార్పులు తీసుకురావడం చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలు టీనేజ్ వయసుకు వచ్చినప్పుడు కూడా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చిన్నపిల్లల్లాగానే చూస్తూ ఉంటారు. టీనేజ్ వరకు ఎందుకు, రేపు వారు పెరిగి పెద్దవారై పెళ్లుళ్ళై వాళ్లకు పిల్లలు పుట్టినా అప్పటికీ తమ పిల్లలు ఎప్పుడూ కూడా చంటి పిల్లలు అనేటువంటి భావన ప్రతి తల్లికి ప్రతి తండ్రికి. ఇది మనమందరం చూస్తున్నటువంటి ఒక సర్వసాధారణమైనటువంటి కోణం తల్లిదండ్రుల్లో. అఫ్కోర్స్ మన ఆలోచన మన ప్రేమ అలాంటిది, కానీ సమాజానికి అనుగుణంగా పిల్లలు కూడా పెద్దవారయ్యారుక. మరి పిల్లలు పెద్దవారైనప్పుడు వాళ్లకు అనుగుణంగా వాళ్లకు కొన్ని ఆలోచనలుంటాయి, వాళ్లలో కూడా కొంత ఆత్మవిశ్వాసం అనేది బలపడుతూ ఉంటుంది. మరి అలాంటి విషయాల్లో కూడా మనం సపోర్టివ్గా ఉండాలంటే మనం పెంచేటువంటి విధానంలో కూడా చిన్న చిన్న మార్పులు అనేది తథ్యం. ఎందుకు ఈ చిన్ని మార్పులు అంటే, టీనేజ్కి వచ్చినప్పుడు కూడా మనం చిన్నపిల్లలాగానే చూస్తే పిల్లల్లో ఆత్మవిశ్వాసం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలతో నమ్మకం, మంచి అనుబంధం పొందాలంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా నేను చెప్పేటువంటి ఈ 5 అలవాట్లను కనుక దూరం పెడితే చాలా బాగుంటుంది. చదువు, కెరియర్ లేదా స్నేహితుల ఎంపిక విషయంలో తల్లిదండ్రులుగా మన అభిప్రాయాన్ని చెప్పడం వేరు, పిల్లలపై మన నిర్ణయాన్ని రుద్దడం వేరు. మనం వాళ్ళకి సజెస్ట్ చేయడానికి, మన ఆలోచనల్ని పిల్లలపైన రుద్దడానికి చాలా వ్యత్యాసం ఉంది కదా. సో ఇలాంటి పని మనం ఎప్పుడూ చేయకూడదు. పిల్లలకి మంచి మెంటర్గా ఉండాలే, కానీ తుది నిర్ణయాన్ని పిల్లలకే వదిలేయాలి. ఒకవేళ ఆ నిర్ణయం పొరపాటైనా దాని నుంచి పాఠాలు నేర్చుకునేటువంటి అవకాశం పిల్లలకిస్తే ఖచ్చితంగా లైఫ్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు అన్నటువంటి విషయంపైన క్లారిటీ వస్తుంది పిల్లలకి. ఇది చాలా చక్కటి పరిణామం పిల్లల ఆలోచన వైఖరిలో. ఇక ప్రతి తప్పును మనం వైఫల్యంగా చూడకూడదు. అంటే టీనేజ్ యవ్వనంలో తప్పులు చేయడం అనేది ఎవరికైనా సర్వసాధారణం. మనం టీనేజ్లో ఉన్నప్పుడు మనం

భవనంలో ఉండేటప్పుడు మనం కూడా తెలిసి తెలియకో ఎన్ని పొరపాట్లు చేస్తుంటామో. మన తల్లిదండ్రులు ఆ పొరపాట్లకు ఎంత ఇబ్బంది పడుంటారో మనకు తెలియదు కదా. కాబట్టి మనం తప్పు చేయలేదు, మన పిల్లలు కూడా ఎలాంటి తప్పు చేయకూడదు అనేటువంటి నిర్ధారితమైనటువంటి ఆలోచనలు పిల్లల విషయంలో మనకు ఎప్పుడు ఉండకూడదు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు పిల్లలపైన అరవడం లేదా వారిని తక్కువ చేసి మాట్లాడడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. దానికి బదులు ఈసారి దీని నుండి నువ్వేం నేర్చుకున్నావు, నెక్స్ట్ టైం ఎలా ప్లాన్ చేయబోతున్నావు అని పాజిటివ్గా క్వశ్చన్స్ వేశామనుకోండి, వారికి తాము చేసినటువంటి పొరపాట్లు అర్థమవుతుంది, బాధ్యత తెలుస్తుంది. అంతేకాని నెగిటివ్గా పిల్లల్ని మనం అరవడం, కోప్పడడం, వాళ్ళని ఇబ్బందికరమైనటువంటి మాటలతో బాధ పెట్టామనుకోండి, మనం ఆశించినటువంటి పాజిటివ్ కాస్త నెగిటివ్ అయ్యేటువంటి ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఇలా ఇంకా కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి, విందాం. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం, ఇంద్రుడు చిత్ర నుంచి

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలున్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితవని కార్యక్రమంలో. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు. ఇకపోతే ఇంతకు ముందు వరకు మనం ఒక 3 టిప్స్ అయితే విన్నాం, ఇంకొక 2 టిప్స్ అయితే ఉన్నాయి, వినేద్దాం. పిల్లల ఫోన్ కాల్స్, మెసేజ్లు నిరంతరం చెక్ చేయడం, ప్రతి చిన్న విషయాన్ని అనుమానించడం, ఈ రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉంది. పిల్లల ఫోన్ కాల్స్, మెసేజెస్ మనం నిరంతరం చెక్ చేయడం అనేది పిల్లల విషయంలో మనం తీసుకునేటువంటి సేఫ్టీ ప్రికాషన్స్. కానీ ప్రతి చిన్న విషయాన్ని అనుమానించడం అనేది పిల్లల పట్ల మనకున్నటువంటి అభద్రతా భావం. ఈ అభద్రతా భావం అనేది సొసైటీ నుంచి వస్తుందా లేకపోతే పిల్లల వైఖరిలో ఉందా అనేది పక్కన పెడితే, ప్రతి చిన్న విషయాన్ని ఇలా అనుమానించడం అనేది మాత్రం చాలా చాలా డేంజరస్ థింగ్స్ అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే పిల్లల మీద నమ్మకాన్ని పెంచుకోవాల్సింది ముందు తల్లిదండ్రులే, వాళ్ల తర్వాతే ఇంకెవరైనా. ఒకవేళ పిల్లలు తప్పు చేస్తున్నట్లు మీ దృష్టికి వచ్చినట్లయితే దాన్ని ఎలా మనం సాఫీగా పరిష్కరించాలి అనేటువంటి విషయం గురించి ఆలోచించాలి తప్ప, పిల్లలతో మనం ఇలా అనుమానిస్తున్నాం అనేటువంటి ధోరణిలో మాట్లాడామనుకోండి, పిల్లల మీద ఉన్నటువంటి ఆ నమ్మకం మనం కోల్పోవడం కాకుండా పిల్లలు కూడా మనపైన ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోతారు. బదులుగా వారితో ఓపెన్ గా మాట్లాడేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. అనుమానంతో కాకుండా ప్రేమతో, భద్రతా కోణంలో వారి హద్దుల్ని గౌరవిస్తూ వారికి మనం చెప్పేటువంటి విషయాన్ని సున్నితంగా చెప్తే గనక ఖచ్చితంగా పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా వింటారు మనం ఏం చెప్పినా. అలాగే పక్కింటి అబ్బాయిని చూడు, మీ అన్నయ్య ఇలా ఉండు, ఆ అమ్మాయి చూడు ఎన్ని మార్కులు తెచ్చుకుందో, ఇలా బంధువుల పిల్లలతో, ఇతరులతో మన పిల్లల్ని పోల్చి మాట్లాడడం వల్ల పిల్లల్లో తీవ్రమైనటువంటి భావోద్వేగమైన ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులతో కాకుండా గతంతో పోలిస్తే మీ పిల్లలు ఎంత అభివృద్ధి చెందారో గమనించి ఆ ప్రయాణాన్ని అభినందించండి. పిల్లలు ఇంకా

ఎంతూజియాస్టిక్గా అడుగులు ముందుకు వేయడానికి ఆలోచిస్తారు. అది వాళ్ళ వేసేటువంటి ప్రతి అడుగుకి కూడా ఎంతో బూస్టింగ్గా ఉంటుంది. అలాగే మా మాట వినకపోతే మేము చాలా బాధపడతాం, మా ఆశలన్నీ అడియాసలు చేసావు అని పిల్లని మనం ఎమోషనల్గా ఎప్పుడూ కూడా ప్రెషర్ తెచ్చేటువంటి మాటలు మాట్లాడడానికి ప్రయత్నించకూడదు. బదులుగా పిల్లల ఆలోచనలకు, ఇష్టాయిష్టాలకు విలువనిస్తూ భావాలు బంధం తెగిపోకుండా ప్రేమగా మాట్లాడితే పిల్లలు ఖచ్చితంగా, ఒకవేళ పొరపాట్లు చేస్తున్నా కానీ లేదా బలం సరిపోకపోతున్నా కానీ, మన మీద డిపెండ్ అవుతూ మనం చెప్పేటువంటి విషయాన్ని వింటూ జాగ్రత్తగా వెళ్ళడానికి ఇష్టం చూపిస్తారన్నమాట. ఇది ఈనాటి మన వనిత వాణి కార్యక్రమంలో పిల్లల పెంపకంలో మనం మార్చుకోవాల్సినటువంటి చిన్ని చిన్ని అలవాట్లు. వీలైతే మీరు కూడా మీ పిల్లల పట్ల ఈ టిప్స్ ని ట్రై చేసి చూడండి. డెఫినెట్గా రిజల్ట్స్ మీరే అనుభవిస్తారు, ఎంజాయ్ చేస్తారు కూడా. ఇది ఈనాటి వనిత వాణి కార్యక్రమం. ఇంతటితో ఈనాటి వనిత వాణి కార్యక్రమం సమాప్తం.

యువతరంగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా యువతరంగం కార్యక్రమంలో మన ఆకాశవాణి యువత కోసం బోల్డ్ అన్ని విద్యా ఉద్యోగ సమాచారాన్ని అందిస్తూ ఉంది. అండ్ అలాగే ఈనాటి యువతరంగం కార్యక్రమం కూడా మీకోసం ఎన్నో విద్యా ఉద్యోగ సమాచారాలతో సిద్దంగా ఉంది. మరి కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. కార్యక్రమంలో మొదటి ఉద్యోగ సమాచారం అయితే విందాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ వివిధ కేటగిరీల్లో పారామెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 590. పోస్టుల వివరాలు చూస్తే నర్సింగ్ సూపరింటెండెంట్ విభాగంలో 365, డయాలసిస్ టెక్నీషియన్ 1, హెల్త్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 విభాగం కింద 43, ఆడియాలజిస్ట్ స్పీచ్ థెరపిస్ట్ అలాగే ఫార్మసిస్ట్ విభాగంలో 118, రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ విభాగంలో 25, ఈసీజీ టెక్నీషియన్ విభాగంలో 4, ఆప్టోమెట్రిస్ట్ విభాగంలో 2, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 విభాగంలో 31 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా లేదా బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం లేదా బీఫార్మసీ, డిఫార్మసీ, రేడియోలాజికల్ టెక్నాలజీ ఇలా మొదలైనవి పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 1/1/2027 నాటికి, పోస్టును బట్టి 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. వేతనం నెలకు పోస్టును అనుసరించి 21,700 రూపాయల నుంచి 44,900 రూపాయల వరకు లభిస్తుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికేట్ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక విధానం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 14

10/10/2026. దరఖాస్తు సవరణకు గల తేదీలు 17/10/2026 నుంచి 26/10/2026. మరింత సమాచారం కోసం మీరు సంప్రదించాల్సిన అధికారిక వెబ్సైట్ www.rrbapply.gov.in. వెబ్సైట్ మరొకసారి www.rrbapply.gov.in. యువతరంగం కార్యక్రమంలో మరొక విద్యా ఉద్యోగ సమాచారం వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. గోవింద్ వసంత సంగీతం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం, ప్రదీప్ కుమార్ ఆలపించిన గీతం.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్, కేవలం డబ్బు పంపడానికేనా?
1: ఆర్బీఐ అంటుంది.
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమంలో ఆకాశవాణి యువతకు ఉపయోగపడేటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. కార్యక్రమంలో ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం అయితే విందాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు, డీఈఓలు, ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్, స్టేట్ ఆడిట్ సర్వీస్ తదితర ఏపీ సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 163. పోస్టుల వివరాలకెళ్తే డిప్యూటీ కలెక్టర్లు 11, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ విభాగంలో 14, డీఎస్సీ సివిల్ విభాగంలో డీఎస్పీ సివిల్ విభాగంలో 36, డీఎస్పీ కమ్యూనికేషన్ విభాగంలో 3, డీఏఓ విభాగం కింద 14, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ విభాగం కింద 3, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ విభాగంలో 1, డిప్యూటీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సర్వీస్ విభాగంలో 15, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 విభాగంలో 12, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్ విభాగం కింద 2, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ విభాగం కింద 3, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ విభాగం కింద 14, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పంచాయతీరాజ్ విభాగం కింద 35 ఖాళీలను గుర్తించారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులయ్యుండాలి అర్హతగా. అలాగే డిఎస్సికి కమ్యూనికేషన్స్ కు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా రేడియో ఇంజనీరింగ్ లో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. నెలకు డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్, డీఎస్పీ, డీఈఓ పోస్టులకు 61,960 రూపాయల నుంచి 151,370 రూపాయలు, అలాగే ఆర్టీఓ, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులకైతే 57,100 రూపాయల నుంచి 147,760 రూపాయలు, ఇక డీఎస్పీ పోస్టులకు 61,960 రూపాయల నుంచి 151,370 రూపాయలు, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్కు 65,360 రూపాయల నుంచి 154,980 రూపాయలు, ఇక ఇతర పోస్టులకు 54,060 రూపాయల నుంచి 140,540 రూపాయల వరకు వేతనాన్ని ప్రకటించడం జరిగింది. ఎంపిక విధానం రాత పరీక్షలో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్స్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 6/10/2026. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 27/10/2026. మరింత సమాచారం కోసం మీరు సంప్రదించాల్సిన అధికారిక వెబ్సైట్ apsc.ap.gov.in. యువతరంగం కార్యక్రమంలో మరొక విద్యా ఉద్యోగ సమాచారం వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ నైతే వినేద్దాం. మస్కా చిత్ర నుంచి

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: చక్రి అలాగే కౌశల్య ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ ని మీరు ఇంతవరకు విన్నారు. అండ్ యువతరంగం కార్యక్రమంలో మరొక ఉద్యోగ సమాచారం అయితే వినేద్దాం. ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య అయితే 8. ఇక పోస్టుల వివరాలు డిప్యూటీ మేనేజర్ గ్రేడ్ స్కేల్ JM1 విభాగంలో 6, మేనేజర్ గ్రేడ్ స్కేల్ AM2 విభాగంలో 2గా ఉంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీలో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. నెలకు డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయలు వేతనంగా ఇస్తారు. అలాగే మేనేజర్ పోస్టులకైతే 64,820 రూపాయల నుంచి 93,960 రూపాయల వరకు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 10/10/2026. రాత పరీక్ష తేదీ నవంబర్ 2026లో జరుగుతుంది. మరింత సమాచారం కోసం మీరు సంప్రదించాల్సిన అధికారిక వెబ్సైట్ www.eximbankindia.in. వెబ్సైట్ మరొకసారి www.eximbankindia.in. యువతరంగం కార్యక్రమంలో మరొక విద్యా ఉద్యోగ సమాచారం వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ నీతి వినేద్దాం. నా పేరు రాజా చిత్రం నుంచి ఎల్విన్ జాషువా సంగీతాన్ని అందించగా శ్రీమణి సాహిత్యం, సంజిత్ హెగ్డే అలాగే లిప్సిక ఆలపించిన యుగల గీతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి యువతరంగం కార్యక్రమంలో చివరి ఉద్యోగ సమాచారాన్ని విందాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి వరంగల్ తాత్కాలిక ప్రాతిపదికన ఎస్ఎంఎస్టీ రీసెర్చ్ ప్రాజెక్టులో పనిచేసేందుకు జూనియర్ రీసెర్చ్ ఫెలోల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య కేవలం ఒక పోస్ట్. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంటెక్లో మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లేదా ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెటీరియల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఎంఎస్సీలో అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, నానో సైన్స్ అండ్ నానో టెక్నాలజీలో ఉత్తీర్ణులై ఉండాలి. వేతనం నెలకు పోస్టును బట్టి 37,000 నుంచి 42,000 వరకు ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 28/9/2026. మరింత సమాచారం కోసం మీరు సంప్రదించాల్సిన అధికారిక వెబ్సైట్ nitw.ac.in. వెబ్సైట్ మరొకసారి nitw.ac.in. ఇది ఈనాటి యువతరంగం కార్యక్రమంలో మనం విన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: మన సింహాపూరి ఎఫ్ఎం లో విహారి కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారనమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: నాలెడ్జ్ ఎకానమీ, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధికి అమరావతి కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. టెక్కల సమీపంలో ఈరోజు జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివరాలు: శరవేగంగా నిర్మితమవుతున్న రాజధాని అమరావతికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థ రావడం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తుళ్లూరు మండలం అబ్రాజుపాలెం వద్ద ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఈరోజు భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మొత్తం 12 ఎకరాల్లో ఏటా 3 లక్షల మందికి చికిత్స అందించేలా ఈ సంస్థ ఏర్పాటవుతోందని తెలియజేశారు. కంటి చికిత్సలకే పరిమితం కాకుండా పరిశోధన, శిక్షణ వంటి కార్యక్రమాలు కూడా అందించేలా ఇక్కడ నిర్మాణం చేపట్టడం ఎంతో సంతోషదాయకమన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ నేత్ర వైద్య పరిశోధన సంస్థగా అమరావతిలోని కేంద్రాన్ని నిలపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నాలెడ్జ్ ఎకానమీకి, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధి కేంద్రంగా అమరావతి తయారవుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఎల్వి ప్రసాద్ ల్యాబ్ ఇన్స్టిట్యూట్ మన అమరావతికి రావడం మనందరికీ గర్వ కారణం. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ పెట్టారు. సంవత్సరానికి 3 లక్షల మందికి సేవలు అందిస్తామని ముందుకొచ్చారు. ట్రీట్మెంటే కాదు, రీసెర్చ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, రీహాబిలిటేషన్, అదే మరి కమ్యూనిటీ ఐ హెల్త్, ఇవన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు.
0: ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను రాజమహేంద్రవరంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని ఆ శాఖాధికారులతో మంత్రి ఈరోజు కీలక సమావేశం నిర్వహించి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ది, భవిష్యత్ ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 27న పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయాలని, రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పర్యాటక శాఖ తరపున చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించాలన్నారు. రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల సౌందర్యాన్ని తెలిసేలా దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లోనూ రోడ్ షోలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలం రావివలస సమీపంలో ఈరోజు రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రాజారాణి ఎక్స్ప్రెస్ రైలు 5 ఢీకొట్టిన ఘటనలో 4 మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే ట్రాక్ పై నడిచి వెళుతుండగా వారిని రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు. వాయువ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తాంధ్రలో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. గంటకు 50-60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కాగా పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో వేగంగా కదులుతోన్న తీవ్ర వాయుగుండం ఈ రోజు రాత్రికి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో ఈరోజు అధికారులతో సమీక్ష చేపట్టారు. వాయుగుండం తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 85 కిలోమీటర్ల వరకు ఉండవచ్చునని వివరించిన అధికారులు, పార్వతీపురం, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. రేపు ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

0: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆకస్మిక వరదలు, భారీ వర్షాలకు అవకాశం ఉండే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలు అందిస్తోంది. అందులో భాగంగా వోకల్ ఫర్ లోకల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో తయారయ్యే స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ స్వయం సమృద్ది సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్ కు పిలుపునిచ్చింది. ప్రజల్లో ఆత్మ నిర్భర్త స్ఫూర్తిని ప్రోత్సహించి వారిని సుస్థిర వృద్ధి శ్రేయస్సు వైపు నడిపించేందుకు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇది. స్థానికంగా ఉన్న చేతి వృత్తుల వారు, చిన్న వ్యాపారస్తులు, తయారీదారులను ప్రోత్సహించడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు గిరాకీ పెరిగి గ్రామీణ కుటీర పరిశ్రమలు అభివృద్ది చెంది తద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అలాగే విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వోకల్ ఫర్ లోకల్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ కార్యక్రమం కింద దేశంలో వస్తువుల ఉత్పత్తితో పాటు స్థానిక బ్రాండ్లు, తయారీ, సరఫరా గొలుసును ప్రోత్సహించాలని ప్రభుత్వం పేర్కొంది. జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్థానిక కుటీర పరిశ్రమదారులు, చేతి వృత్తులు, హస్తకళాకారులను బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వోకల్ ఫర్ లోకల్ ని ప్రోత్సహించాలని ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: వోకల్ ఫర్ లోకల్ కే మంత్ర కో మజబూత్ కర్నే కా సంకల్ప లే, వికసిత్ భారత్ బనానే కే లియే హమే లోకల్ ఎకానమీ కో బఢావా దేనా హీ హోగా. హమే యాద్ రఖనా హై, జబ్ హమ్ స్థానీయ ఉత్పాద్ ఖరీదతే హై తో హమే ఏక్ పరివార్, ఏక్ ఛోటే ఉద్యమ్ ఔర్ స్థానీయ సప్లై చైన్ కో సీధే సశక్త బనాతే హై. ఇసీ సే ఆత్మ నిర్భర్ భారత్ కా రాస్తా భీ తయార్ హోతా హై.
0: వికసిత్ భారత్ నిర్మాణంలో మహిళలు, భావి భారత పౌరుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు అన్నారు. జాతీయ పోషణ్ మాసోత్సవాలను పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్ ను ఈరోజు ఆయన సందర్శించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఈ 2 సమాచార అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.
2: సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నరేంద్ర మోడీ గారి యొక్క 70 నుండి 76 వచ్చిన సందర్భంలో అనేక కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరిగింది. పిల్లలకి కాంపిటీషన్స్, డ్రాయింగ్ పోటీలు గాని, రక్తదాన శిబిరాలు గాని, మొక్కలు నాటే కార్యక్రమం గాని, ఈవేళ పోషణ అభియాన్ గాని, ఇలాంటి 13 కార్యక్రమాలని డిజైన్ చేయడం, ఇవి ప్రజల దగ్గర తీసుకెళ్లే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
0: గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమగ్ర పోషణ, ఆరోగ్యం, పౌష్టికాహారంపై అవగాహన కలిగజేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర తెలియజేస్తూ,
3: దేశవ్యాప్తంగా జరుగుతున్న పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా రాజమండ్రిలో 2 చిత్ర ప్రదర్శన పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ICDS ఆధ్వర్యంలో స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్టాల్ లో వివిధ రకాల తృణధాన్యాలు, ధాన్యాలు ప్రదర్శనలో పెట్టడం ద్వారా పిల్లలకి కొత్త తృణధాన్యాలు కానివ్వండి, ధాన్యాలు కానివ్వండి కూడా పరిచయం అవుతున్నాయి.
0: అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సేవలను వివరిస్తూ రూపొందించిన సేవా సంకల్ప్ అభియాన్ ప్రచురణలను సోము వీర్రాజు సందర్శించారు. గతంలో ఎవరూ చేయని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ది చేశామని మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దినట్టు తెలియజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ విశాఖ వైసీపీ నేతలతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. నాలెడ్జ్ ఎకానమీ, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్దికి అమరావతి కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. టెక్కల సమీపంలో ఈరోజు జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి.

మండల పరిధిలోని ఆరూరు మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ మాసోత్సవాలను నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు వండిన వేడి పోషకాహారాన్ని అందించడంతో పాటు బాలికా వికాసం కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయని సూపర్వైజర్ కవిత పేర్కొన్నారు. ఈ సందర్బంగా గ్రామంలో తల్లులు, పసిపిల్లలు, గర్భిణీలు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన పోషకాల గురించి వివరించారు. మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య పరిరక్షణ, చిన్నారుల పెరుగుదలలో మంచి పురోగతి ఉంటుందన్నారు. ముఖ్యంగా గర్భిణీలు సమతుల్య ఆహారం తీసుకోవడంతో తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ కవిత, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ముత్తుకూరు 3 సచివాలయానికి చెందిన గ్రామాల్లో పనిచేయడానికి ఆశా కార్యకర్తను నియమించనున్నట్లు వైద్యాధికారి దేవీకృప మంగళవారం తెలిపారు. ఆశా కార్యకర్త పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణత విద్యార్హతగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 25 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగి ఆయా గ్రామాలకు చెందిన వివాహితులు, వితంతువులు, విడిగా ఉంటున్న మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారాలు ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా లభిస్తాయని, పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ సాయంత్రంలోగా ముత్తుకూరు పీహెచ్సీలోని ఆశా నోడల్ ఆఫీసర్ ఉషకు అందజేయాలని వైద్యాధికారి సూచించారు.

0: జిల్లా యువజనోత్సవాలను అక్టోబర్ 6వ తేదీన నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో నిర్వహించనున్నట్లుగా సెట్నర్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. 15 నుంచి 29 ఏళ్లలోపు యువత పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. జానపద నృత్యం, జానపద గీతం, వీధి నాటకం, చిత్రలేఖనం, కవితా రచన విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించిన వారు రాష్ట స్థాయి పోటీలకు, అక్కడ విజేతలు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు. ఆసక్తి ఉన్న యువత అక్టోబర్ 2వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9440784755. నెంబర్ మరొకసారి 9440784755. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక విన్నారు. ఇంతటితో ఈనాటి సమాచార వేదిక సమాప్తం. గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఈ తరం అమ్మ కథానిక. కథానిక రచన మరియు సమర్పణ శ్రీమతి భమిడిపాటి విజయలక్ష్మి గారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రీమతి బి విజయలక్ష్మి గారు మనకు అందించిన కథానిక ఈతరం అమ్మ. కథలో హీరో అరవింద్ పేరుకు తగ్గట్టుగా చాలా అందంగా ఉంటాడు. అతని భార్య అతనికి ఏమాత్రం తగ్గనంత అందంగా ఉంటుంది. ఆమె పేరు అక్షయ. ఆ రోజు ఉదయం 7 గంటలకి అక్షయ తమలపాకు కషాయంతో వచ్చింది సోఫాలో కూర్చున్న అరవింద్ దగ్గరికి. అక్షయ తెచ్చిన కషాయాన్ని అరవింద్ కాఫీలా భావిస్తూ తాగుతూ ఉండగా, ఇవాళ మీకు సన్మానం ఉంది కదా, మీ అమ్మగారు గెస్ట్ చేసుంటారా అని అడిగింది. ఏమో మరి, అమ్మని అడగాలి అని కప్ కింద పెట్టి బెడ్రూంలోకి వెళ్లి ఫోన్ తీసుకున్నాడు అరవింద్. ఇక ఆ రోజు సాయంత్రం కాకినాడ సూర్యకళామందిర్ చాలా కోలాహలంగా కలర్ఫుల్ గా ఉంది. ఆ రోజు ఉగాది. ప్రతి సంవత్సరం

ఉగాది రోజున ఆ ఊర్లో ఉండే నారాయణరావు గారి జ్ఞాపకార్థం ఆయన పిల్లలు మురళీధర్, రవివర్మ కొంతమందిని సన్మానిస్తూ ఉంటారు. చదువుల్లో, ఆటల్లో, సంగీతంలో ఇలా 5 విభాగాల్లో సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు కార్యక్రమానికి యాంకర్ మిత్ర హైదరాబాద్ నుంచి వచ్చాడు. మిత్ర తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో సభలో ఉన్న వాళ్ళందరినీ నవ్విస్తూ ఉన్నాడు. ముందుగా చదువుకు సంబంధించిన వారి సన్మాన కార్యక్రమం ముగిశాక మిత్ర మైక్ సెట్ చేసుకుంటూ, మనందరికీ మెటల్ డిటెక్టర్ గురించి తెలుసు, కానీ క్యాన్సర్ డిటెక్టర్ అనే అద్భుతమైన పరికరాన్ని కనిపెట్టారు మిస్టర్ అరవింద్. ఈ మిషన్ ఎలా పనిచేస్తుందంటే, దీని కింద నిలబడగానే మన శరీరంలో ఏ భాగంలో క్యాన్సర్ ఉంటే ఆ భాగంలో రెడ్ లైట్ వెలుగుతుంది. క్యాన్సర్ ప్రారంభ దశలో ఉంటే ఎల్లో కలర్, ఏమీ లేకపోతే గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది. క్యాన్సర్ ని ఇంత సులభంగా కనిపెట్టే అద్భుతమైన పరికరాన్ని కనిపెట్టిన అరవింద్ గారికి చప్పట్లతో స్వాగతం పలుకుదాం అని గట్టిగా అరిచినట్టుగా మంచి హుషారుగా చెప్పాడు యాంకర్ మిత్ర. అందరూ నుంచుని చప్పట్లు కొడుతూ ఉండగా స్టేజ్ మీదకి వచ్చాడు అరవింద్. సార్, మిమ్మల్ని చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ మిషన్ కూడా తెచ్చుంటే సగం టెస్ట్లు ఇక్కడే అయిపోయేవి అని తను ఏదో పెద్ద జోక్ చేసినట్టు నవ్వేస్తూ ఆడియన్స్ వైపు చూశాడు మిత్ర. వాళ్లు కూడా కెమెరా ఫోకస్ వాళ్ల మీద పడగానే నవ్వి అంతేగా అంతేగా అన్నట్టు మొహం పెట్టారు. ఓకే సార్, మీకు ఈ మిషన్ కనిపెట్టాలి అని ఎందుకనిపించింది? దీని వెనుక ఎవరి సహకారం ఉంది? మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అని గ్యాప్ లేకుండా అడుగుతున్న మిత్రావంక కొంచెం గ్యాప్ ఇస్తే అన్నట్టుగా అరవింద్ చేత్తో సైగ్ చేసి చెప్పాడు. దాంతో మిత్ర చిన్నగా నవ్వి మైక్ ని అరవింద్కిచ్చాడు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటే, మా అమ్మ అని సింపుల్ గా చెప్పేశాడు అరవింద్. కానీ మిత్ర ఊరుకోడు కదా. సార్, మీ అమ్మగారు అంటూ ఆడియన్స్ వైపు వెతుకుతూ చూసి, ఆవిడిక్కడికి వచ్చారా అడిగాడు మిత్ర ఎంతో కుతూహలంగా. లేదు, ఆవిడ చనిపోయి 20 ఏళ్లయింది. అయినా ఎప్పుడు మా అమ్మ నాతోనే ఉంటుంది. నా ప్రతి సమస్యకు పరిష్కారం చెబుతుంది, నాకెప్పుడు సలహాలు ఇస్తూ ఉంటుంది అని వాళ్ల అమ్మని గుర్తు చేస్తున్న కన్నీళ్లని రెప్పలతో అదిమి వెనక్కి పంపించేశాడు అరవింద్. ఏంటి, మీ అమ్మగారు చనిపోయి 20 ఏళ్లవుతుందా, అయినా ఆవిడ మీకు సలహాలిస్తుందా? ఆవిడ మీతో మాట్లాడడానికి ముందు మీరు అబ్బరకా దబ్బరకా ఆవాహ్యామి లాంటి మంత్రాలేమైనా చదువుతారా అన్న మిత్ర మాటలకి చిన్నగా నవ్వి, అదేం లేదు అన్నాడు అరవింద్. సార్, మీ మిషన్ గురించి తర్వాత, ముందు మీ అమ్మగారి గురించి చెప్పండి అంటున్న మిత్ర కుతూహలం చూసి అరవింద్, నాది అన్ని దరిద్రాలు అనుభవించిన అదృష్టవంతుడి కథ. అదృష్టవంతుడిని అని ఎందుకన్నానంటే, అమ్మ ఉన్న ప్రతి వ్యక్తి అదృష్టవంతుడే. ఇక మా అమ్మా నాన్నల గురించి చెప్పాలంటే, వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం. నాన్న వాళ్ళు చాలా గొప్ప ధనవంతులు, అమ్మ వాళ్ళు పేదవాళ్లు. నాన్న వాళ్ల తరపు వాళ్ళు ఎవరో నాకు ఇంతవరకు తెలియదు. నాన్న ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు. వచ్చే కొద్ది జీతంతోనే మేం చాలా హ్యాపీగా ఉండేవాళ్లం. నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు నాన్న ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటినుంచి మా అమ్మ ఇంటి దగ్గరే ఉండి అప్పడాలు, పొడులు, పచ్చళ్లు చేస్తుండేది. వాటిని మా పక్కింట్లో ఉండే రాము మావయ్య షాపులకు వేస్తూ ఉండేవాడు. రాము మావయ్య ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు గాని, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా పక్కింట్లోనే ఉన్న మా ఫ్యామిలీలో ఒకరిగా ఉండేవాడు. అలా మా అమ్మ కష్టార్జితంతో నేను బీటెక్ 3rd ఇయర్ హైదరాబాద్ లో చదువుతూ ఉండగా ఒకరోజు మా మావయ్య నుంచి ఫోన్ వచ్చింది, వెంటనే బయలుదేరి రమ్మని. అప్పటికి అమ్మని చూసి 6 నెలలవుతుంది. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయ్యాక వద్దామంటే అమ్మ దారి ఖర్చులకు డబ్బులు లేవు అని, సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అయ్యాక రమ్మని చెప్పడంతో మధ్యలో హాలిడేస్ వచ్చినా అమ్మని చూడటానికి వెళ్లలేదు. మా ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకుని మా ఊరు బయలుదేరాను. ఇంటి ముందు కొద్దిగా జనం ఉన్నారు. భయం భయంగానే లోపలికి వెళ్లాను. ఎదురుగా తల దగ్గర దీపంతో అమ్మ. అంతే, ఒక్కసారిగా షాక్కి గురయ్యి గోడ కానుకుని ఉండిపోయాను. కన్నీళ్లు టపటప పాదాల మీద పడగానే తేలుకొని మావయ్యనే అడిగాను, అమ్మ చనిపోయేమిటి సడన్ గా, ఏం జరిగింది, ఏమైంది అని ప్రశ్నల వర్షం కురిపించాను. మావయ్య లోపలికి వెళ్లి ఫోన్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. అమ్మకి ఏమైంది అని ప్రశ్నలు అడుగుతుంటే ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాడేంటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాను.

అది కొత్త స్మార్ట్ ఫోన్. అమ్మ వీడియో ఉంది అందులో. ఒక పక్క అమ్మ శవం, ఇంకో పక్క వీడియోలో అమ్మ. ఆ వీడియోలో అమ్మ చాలా వీక్గా ఉంది. బహుశా చనిపోయే ముందు తీసిన వీడియో అనుకుంటా. అమ్మ చెప్తుంది, ఏడవకురా కన్నా, నువ్వు ఊరు వెళ్ళాక ఓసారి దగ్గుతుంటే నోట్లోంచి బ్లడ్ వచ్చింది. బ్లడ్ చూసి భయమేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ టెస్టు ఈ టెస్టులు చేసి ఓ 15 రోజుల తర్వాత నాకు క్యాన్సర్ అని చెప్పాడు డాక్టర్. ఎంతకాలం బ్రతుకుతాను, మందులు వాడితే తగ్గిపోతుందా అని అడిగాను. మందులు వాడినా 6 నెలలే, వాడకపోయినా 6 నెలలే అని అదేదో జలుబుకి చెప్పినట్టు చెప్పాడు. ఓ వారం రోజులు తిండి నిద్ర లేకుండా ఏడుస్తూ గడిపాక ఓ రోజు అందరి అమ్మల్లాగే ఆలోచించాను. నీకిష్టమైనవన్నీ నేను బ్రతుకుండగానే వండి పెట్టేయాలి అని. నీకిష్టమైన పానీపూరి, పావుబాజీ ఇలా ఓ లిస్టు తయారు చేసుకుని ఎలా చేయాలో కనుక్కుందామని ఎదురింటి ప్రసన్న అక్క వాళ్ళింటికి వెళ్లాను. అవన్నీ యూట్యూబ్లో ఉంటాయండి, వంటలే కాక ఇంకా చాలా ఉంటాయి అని చెప్పి ఆ వీడియోలు ఎలా చూడాలో, ఎలా టైప్ చేయాలో చెప్పి ఇంకో ఫోన్లో మాట్లాడుతూ లోనికి వెళ్ళిపోయింది ప్రసన్న. తను వెళ్ళాక నేను చాలా వీడియోలు చూశాను. అందులో నా దృష్టి ఒకచోట ఆగిపోయింది. నాకు ఒక ఆలోచన వచ్చింది. దాన్ని వెంటనే అమలు చేయాలని అనుకుని ఫోన్ ప్రసన్నకి ఇచ్చేసి గబగబా ఇంటికి వెళ్లాను. ఇంటికి వచ్చి బీరువాలోని మంగళసూత్రాలు తీసి మార్వాడి షాప్లో అమ్మేసి ఆ డబ్బుతో నేను మా అవయ్య కలిసి షాప్కి వెళ్లి ఓ స్మార్ట్ ఫోన్, కొన్ని ఖరీదైన చీరలు కొన్నాం. ఎందుకంటే ప్రసన్న వాళ్ళింట్లో వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు ప్రతి వీడియో కింద 1 సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం అని వ్రాసి ఉండటం గమనించాను. అంటే ఎప్పుడో చేసిన వీడియోలు ఇప్పుడు చూస్తున్నావన్నమాట అనుకోగానే నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఒకవేళ 60 ఏళ్ళు బ్రతుకుతాననుకుంటే అప్పటిదాకా నీకు నేను ఏ ఏ విషయాల్లో సలహాలు ఇస్తూ ఉంటాను, అలాగే అందరిలాగే నీకు వచ్చే సమస్యలు, వాటి పరిష్కారాలు, నీ భార్యతో ఎలా ఉండాలి, పిల్లలు, వాళ్ల పెంపకం, డబ్బు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీ వంటికి సరిపడే మందులు, పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలా ఓ లిస్టు రాసుకుని ప్రసన్న సహాయంతో 60 వీడియోలు చేశాను. అన్ని వీడియోలు ఒకేసారి చూడకు. నీకు నా సలహా కావాలి అనిపించినప్పుడు మాత్రమే చూడు. ఉదాహరణకి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని టైప్ చేస్తే దానికి సంబంధించిన వీడియో నీకు కనిపిస్తుంది. అందులో నేను నీకు ఇచ్చే సలహా ఉంటుంది. ప్రసన్న అలా తయారు చేసింది వీడియోలను. ఇక నేను కొన్ని కొత్త చీరలు కొన్నాను కదా, ఎందుకంటే నువ్వు చిన్నప్పుడు అన్నావు ఒకసారి, నేను పెద్దయ్యాక జాబ్ చేసి నీకు మంచి చీరలు కొంటానమ్మా అని నువ్వు నా చీకిపోయిన చీరలు చూసి అన్న మాటలు గుర్తొచ్చాయి. నీకు ఉద్యోగం వచ్చి బాగా డబ్బు సంపాదిస్తున్నప్పుడు అమ్మని మంచి చీరల్లో చూడలేకపోయానే అని నువ్వు బాధపడకూడదని నేను కొన్న కొత్త చీరలు కట్టుకుని వీడియోలు చేశాను. ఈ పని చేశాక కాస్త ఉపశమనంగా అనిపించింది. అంతలోనే నీకు నా మాటలతోడుంటే సరిపోతుందా, ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా నీకు లేకుండా చెయ్యాలి. ఎలా, నా ఆత్మాభిమానాన్ని చంపుకుంటే నీకు ఆ ఇబ్బంది కూడా లేకుండా చేయొచ్చు అనుకుని మావయ్యని తీసుకుని మీ తాతగారి బంగ్లాకి వెళ్లాను. అనుకున్న దానికన్నా ఎక్కువగానే అవమానించారు వాళ్ళు నన్ను. కాని వాళ్ల మాటలు నాకు బాధ అనిపించలేదు. నా లక్ష్యం ముందు నేను కోర్టుకు వెళ్తే ఆస్తి వస్తుంది, కాని అంతవరకు వెళ్లి ఇద్దరు ఇబ్బంది పడాలా అన్నాను మీ తాతగారితో. దానికి ఆయన కొంచెం మెత్తబడి, నా కొడుక్కి వాళ్ళ తాతగారు రాసిచ్చిన పొలం కౌలికి ఇచ్చాం, వాళ్లతో మాట్లాడుకుని సెటిల్ చేసుకోండి అన్నారు. పొలానికి వెళ్లి రైతులతో మాట్లాడాను. వాళ్లు చెప్పిన ధరకి నేను ఒప్పుకోవడంతో పని చాలా సులువుగా అయిపోయింది. 15 రోజుల్లో 60 లక్షలు నా చేతికి వచ్చాయి. దానిలో నుండి ఓ 40 లక్షలు నువ్వు పుట్టి పెరిగిన నీకు ఇష్టమైన ఈ ఇంటిని కొన్నాను. ఇప్పుడు ఈ ఇల్లు నీ సొంతం. మిగిలిన డబ్బులు నీ అకౌంట్లో వేశాను. చాలా రోజుల తర్వాత హాయిగా ఆనందంగా ఈ క్షణం చనిపోయినా పర్వాలేదు అనిపించింది. దేవుడు నాకు ఇచ్చిన ఈ కొద్ది టైంలోనే నా జీవితానికి సరిపడే పనులు చేసేశాను. నాది ఒక కోరిక, క్యాన్సర్ని ఈజీగా కనిపెట్టే మిషన్ని నువ్వు కనిపెట్టాలి. కానీ అది చేయకపోతే నా మీద ఒట్టు లాంటి మాటలు అనను, కానీ ప్రయత్నించు. అందరిలాగే నీ జీవితం కూడా బరువు బాధ్యతలే కాకూడదు. నువ్వు ఈ నేలని విడిచి వెళ్లేటప్పుడు నీదో జ్ఞాపకం ఇక్కడ వదిలి వెళ్ళాలి. ఆ పని నువ్వు చేస్తే నిన్ను ఈ నేల మీద నా జ్ఞాపకంగా వెదరు వెళ్ళినందుకు నేను చాలా సంతోషిస్తాను. చాలే.
కళ్ళు తుడుచుకో, నేను ఎక్కడికి వెళ్ళిపోయానని.

0: నువ్వు బ్రతికున్నంతకాలం నీతోనే ఉంటాను నీ సెల్ఫోన్లో అని వాళ్ళ అమ్మ చనిపోయే ముందు చెప్పిన మాటలు చెప్పి మైక్ని పక్కన పెట్టి అప్రయత్నంగా కర్చీఫ్కై వెతికాడు అరవింద్. అరవిందే కాదు, ఆడిటోరియంలో అందరూ వెతికారు కర్చీఫ్ కోసం. అరవింద్ సెల్ఫోన్ పైకెత్తి అందులో ఉన్న వాళ్ళమ్మ ఫోటో అందరికీ చూపించాడు. అది స్టేజ్ మీద ఉన్న స్క్రీన్ మీద పడగానే అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు మిత్ర చెప్పకుండానే. తర్వాత అరవింద్కు సన్మానం అయ్యాక అరవింద్ స్టేజ్ దిగి వస్తుంటే ఓ పెద్ద ఆయన వచ్చి అరవింద్ని కౌగిలించుకుని నన్ను క్షమించు అని చెప్పి వెళ్ళిపోయాడు. అరవింద్కి ఆ వ్యక్తి పోలికలను బట్టి అర్థమైంది అతను తన తాతగారని. ఇంటికి వచ్చాక అరవింద్ ఆరేళ్ల కూతురు అడిగింది, నాన్న నాకు కూడా నాన్నమ్మను చూపించు అని. అప్పుడు పిల్లలు నన్ను అడిగితే అన్న వీడియో ఓపెన్ చేశాడు అరవింద్. దానిలో వాళ్ళమ్మ హాయ్ నీరు అంటూ అరవింద్ కూతురు నీరజని పలకరించింది. అరవింద్ వాళ్ళమ్మ నీరజ. ఆ వీడియో చూడటం అయ్యాక నాన్న నాన్నమ్మ ఏంటి అంత యంగ్ గా ఉంది, అమ్మమ్మ ఏమో అంత ఓల్డ్ గా ఉంది అని అడిగింది నీరు. నానమ్మ అమృతం తాగింది అందుకే అంత యంగ్ గా ఉంది అంటూ నీరు బుగ్గగిల్లాడు అరవింద్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం గ్రామదర్శిని కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఈ తరం అమ్మ కథానిక విన్నారు. కథానిక రచన మరియు సమర్పణ శ్రీమతి భమిడిపాటి విజయలక్ష్మి గారు. గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని జానపద గీతాలు.

మళ్ళీ మళ్ళీ గుర్తుకుంటే వా.

నిరంతరం లైలాడి వే లాలు కో లాలుక.

తినారాలు రన్నారు లాలుకో లాలుగా నివ్వంతాలైలాడి

0: కోయలాలుగా నువ్వెంతా లైలాడివే లాలు కోయలాలుగా కోసోరలేరన్నాయే లాలు కోయలాలుగా నువ్వెంతా లైలాడివే లాలు కోయలాలుగా శీలన్నీ నాయన్నాయే లాలు కోయలాలుగా నువ్వెంతా లైలాడివే లాలు కోయలాలుగా ఊరు సోరలేరన్నాయే లాలు కోయలాలుగా నువ్వెంతా లైలాడివే లాలు కోయలాలుగా నువ్వెంతా లైలాడివే లాలు కోయలాలుగా నువ్వెంతా లైలాడివే లాలు కోయలాలుగా.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమంలో జానపద గీతాలు. ఇప్పుడు విందాం మరికొన్ని జానపద గీతాలు.

కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం అలనాటి మధుర గీతం. ఈనాటి అలనాటి మధుర గీతం సంచికలో మనం వినబోతున్న ఆపాత మధుర గీతం కోకిలమ్మ చిత్రం నుంచి. ఎంఎస్ విశ్వనాథన్ సంగీత సారథ్యంలో ఆత్రేయ సాహిత్యాన్ని అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు అలనాటి మధుర గీతం శీర్షికన కోకిలమ్మ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ నిత విన్నారు. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసియా క్రీడల్లో చారిత్రాత్మకంగా సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. యువత కృషి వల్ల దేశం 2047 కంటే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. వడోదరాలో మహారాజా షాయోజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ఈరోజు ప్రసంగించారు. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని ఆమె చెప్పారు. ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ పరివర్తన చెందుతుందని, నేడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానం అవసరమని ఆమె పేర్కొన్నారు. వివిధ రంగాల్లో మహిళల పాత్ర పట్ల ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 201 బంగారు పథకాలను 160 మంది విద్యార్థులకు అందించడమే కాక సుమారు 12,600 మంది విద్యార్థులకు పట్టాలు బహుకరించారు.
1: वर्ष 2047 तक विकसित भारत के निर्माण के राष्ट्रीय लक्ष्य को लेकर देशवासी आगे बढ़ रहे हैं. ऐसा भारत जहां गुणवत्तापूर्ण शिक्षा और स्वास्थ्य सुविधाएं सभी तक पहुंचे, ऐसा भारत जहां विज्ञान और प्रौद्योगिकी का उपयोग मानव कल्याण के लिए हो.
0: ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ ఎన్నికల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారికి సూచనలు, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. ఈసీ వెబ్సైట్లతో సహా కమిషన్ డిజిటల్ ప్లాట్ఫామ్లు డేటా భద్రతా ప్రోటోకాల్లతో ఉండడం వల్ల ఎన్నికల సంఘం డేటా సురక్షితమైందని పేర్కొంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్ఛార్జీలను, కో ఇన్ఛార్జీలను బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబ్బిన్ ఈరోజు ప్రకటించారు. హర్యానా, ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జిగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీని నియమించారు. ఏపీకి ఇన్ఛార్జిగా అరవింద్ భదౌరియా, తెలంగాణకు సునీల్ బన్సల్ను నియమించారు. సునీల్ బన్సల్కు సహాయకులుగా అభయ్ పాటిల్, రేఖా శర్మలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. భారత డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో ఈ రోజు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్, SU-M30, MKI విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. ఈ ఆయుధాల ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస వద్ద రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని 4 ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణించారు, 1 గాయపడ్డారు. రైల్వే ట్రాక్పై విద్యార్థులు నడుస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని టెక్కెలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్లతో పాటు కర్ణాటకలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. మొరార్జీ దేశాయ్ జాతీయ

యోగా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మహా 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. వివిధ ఆహార అలవాట్లు, ఆరోగ్యకర ఆహార పద్ధతులు, అవసరమైన ప్రోటీన్ ద్వారా ఆహారం తీసుకోవడం ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ

0: 1% అధికంగా ట్రేడ్ అయి $100 వద్ద నిలిచింది. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను అధిగమించడానికి గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని అన్నారు. సరఫరా వ్యవస్థల్లో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలను సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన డాక్టర్ జయశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో ఉన్న భారత్ ఆర్థిక అభివృద్ది భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్ సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం $50 బిలియన్ మార్కును దాటిందని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని వివిధ కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని నడ్డా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలను వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె ప్రసంగించారు. ఫేస్లెస్ అసెస్మెంట్, ఫ్రీ ఫీల్డ్ ఐటీ రిటర్న్లు, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తిచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే 3 అంశాలపై దృష్టి సారించిందని వివరించారు. ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలోనూ చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పథకాన్ని గెలుచుకున్న జై మీనాక్ కూడా రాష్టపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోడీ తెలిపారు. ఆసియా క్రీడల్లో భాగంగా జపాన్లో జరుగుతున్న పురుషుల బ్యాడ్మింటన్ పోటీల్లో భాగంగా చైనాను 3-1 తేడాతో భారత్ ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 1 బంగారు 5 రజిత, 6 కాంస్య పతకాలతో మొత్తం 12 పతకాలు సాధించింది. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈ రోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. పాడి పంటల కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి పాడి పంటల కార్యక్రమంలో ముందుగా విందాం వర్మీ కల్చర్ తయారీ మరియు ఉపయోగాలు ఈ అంశం గురించి శ్రీవి సుబ్బారావు గారితో జరిపిన పరిచయ కార్యక్రమం.
1: సుబ్బారావు గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: మీరు మక్కపేటలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు కదండి, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి?
2: వ్యవసాయం నాకు దాదాపు 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానమ్మా. నేను 2008 సంవత్సరం నుంచి నేను వర్మీ కంపోస్ట్ యూనిట్ పెట్టుకుని ఉన్నాను. దర్మిలా నాకు వర్మీ కంపోస్ట్ తయారీ విధానాల్లో నాకు తెలుసు.
1: ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తున్నారు అన్నారు, వ్యవసాయంతో పాటు ఈ యూనిట్ కూడా, అంటే వర్మీ కంపోస్ట్ యూనిట్ కూడా పెట్టుకున్నారు వ్యవసాయంతో పాటు.
2: అవును మేడం.
1: మరి ఇప్పుడు వ్యవసాయం చేయాలి అంటే మనకి ఎరువులు

0: వ్యర్థాలతో చేసినటువంటి ఒక కంపోస్ట్ ఎరువుగా మనం తయారు చేసుకుని దాన్ని మనం వేస్తూ ఉన్నాం. అంటే భూమిని సత్వ పెరగాలి అనే ఉద్దేశంతో దీన్ని తయారు చేసుకుని వేస్తూ ఉంటాం కదండి. మరి ఇదే కాకుండా ఇంకా ఏంటండి ఈ వర్మీ కంపోస్ట్ వేయటం వల్ల అసలు ఉపయోగం ఏంటి? అసలు వర్మీ కంపోస్ట్ అంటే ఏంటి?
1: వర్మీ కంపోస్ట్ అంటేనమ్మా మన వ్యవసాయ క్షేత్రాల్లో వచ్చే వ్యర్థాలు, పశువుల నుంచి వచ్చే వ్యర్థాలు, మరి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అంటే చక్కెర కర్మాగారాలు, ఈ పామాయిల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు, ఇటువంటి కొన్ని కొన్ని రకాల ఈ వ్యర్థాలను వానపాములు తిని విసర్జించబడేదే వానపాముల ఎరువు అంటారమ్మా.
0: అంటే వానపాముల నుంచి వచ్చినటువంటి
1: వ్యర్థం అమ్మా
0: వర్మీ కంపోస్ట్.
1: అవునమ్మా.
0: మరి మామూలుగా ఇది వరకు రోజుల్లో మనకి కంపోస్ట్ ఎరువు అని వేస్తూ ఉంటారు కదండి, మరి ఆ కంపోస్ట్ కి దీనికి తేడా ఏంటి?
1: చాలా తేడా ఉందమ్మా. ఇప్పుడు కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఈ చెత్తా చెదారం, ఇటువంటి మన పశువుల పేడ, ఇటువంటి ఎండకు ఎండి వర్షాలకు తడిసి బలం కొంత వేస్ట్ అయిపోతుంటుందమ్మా. అదే ఒక క్రమమైన పద్ధతిలో ఇదే పదార్థాలతో వానపాములు గనక తిని విసర్జించినట్లయితే అనేక రకాలైనటువంటి సర్వసంపూర్ణమైనటువంటి విలువలతో కూడిన ఎరువు మనకు తయారవుతుందమ్మా. దాన్ని మనం ఒక క్రమమైన పద్ధతిలో తయారు చేయాల్సి ఉంటుంది. వర్మీ కంపోస్ట్ వ్యవసాయంలో అసలు ఎందుకు వాడాలి అంటే, ఈ రసాయనిక ఎరువులు వేయటం వలన పొలాలు కొన్ని రకాల పోషకాలే అందుతాయి, కొన్ని రకాల పోషకాలు అందవమ్మా. అప్పుడు మొక్క దృఢంగా పెరగటానికి గాని సర్వసంపూర్ణమైన ఎరువు లేకపోవటం వలన చీడపీడలకు గురయ్యి మళ్ళా వాటికి సస్యరక్షణ చర్యలు, పురుగు మందులు కొట్టడం, దానివల్ల విషపూరితమైనటువంటి ఆహార ఉత్పత్తులు తయారవ్వటం, ఈ విధంగా కొన్ని కొన్ని అనర్థాలు ఉంటాయి. భూమి సత్వ కోల్పోతుంది, వచ్చే పంట కూడా మంచి పంట, ఆరోగ్యకరమైనటువంటి విషరహితమైనటువంటి ఆహార పదార్థాన్ని మనం ఉత్పత్తి చేయలేము. అదే గనక సేంద్రియ ఎరువు వేసి సేంద్రియ పద్ధతిలో గనక పంటలు పండించినట్టయితే మొక్కకు అన్ని వేళల సర్వసంపూర్ణమైనటువంటి ఆహారం మనం అందించిన వాళ్ళం అవుతాం, తద్వారా ఆ పంట కూడా విషరహితమైనటువంటి ఆహారం మనకు లభించుద్ది. మరి ఎక్కువ ఈ వర్మీ కంపోస్ట్ చేసినట్టయితే ఆ యొక్క పైర్లకి పురుగు మందులు సస్యరక్షణగా ఎక్కువ విషపూరితమైనటువంటి మందులు కొట్టాల్సిన పరిస్థితి రాదు, మనం కొంత ఖర్చు కూడా తగ్గుద్దమ్మా.
0: అంటే ఈ రసాయన ఎరువులు మీద పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చు.
1: చాలా తగ్గించుకోవచ్చు అమ్మా.
0: అంటే చీడపీడల బెర తక్కువగా ఉంటుంది.
1: అవునమ్మా. దానివల్ల మనకి ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేసేటువంటి విధానం మనం తెలుసుకోవాలమ్మా. ముఖ్యంగా
0: ఏ విధంగా తయారు చేయాలండి మరి
1: వర్మీ కంపోస్ట్ ను? సహజంగా మన రైతు క్షేత్రాల్లో దొరికే వ్యవసాయ వ్యర్థాలు, ఈ చెట్ల నుంచి వచ్చేటువంటి ఆకులు, ఇటువంటివన్నీ కూడా ఒక కంపోస్ట్ గా ముందు మనం తయారు చేసుకుని మన క్షేత్రాలతోనే తక్కువ ఖర్చుతో తయారు చేసుకుని మన పొలానికి సరిపడా తయారు చేసుకోవచ్చు. అవి వానపాములు కొన్ని రకాలు ఉంటాయమ్మా. వానపాములు ఉండటానికి 2000 రకాలు ఉంటాయి, అవన్నీ మనకు అవసరం లేదు. 2 రకాలు మాత్రమే మనం బొరియలు చేయనివి భూమి పై పొరల్లో ఉండి ఎరువును తయారు చేసేటువంటి వాటిని మనం ఎన్నుకోవాలి.
0: ఇప్పుడు వర్మీ కంపోస్ట్ తయారు చేయాలంటే ముఖ్యంగా వానపాములు కావాలి. వానపాములు 2 రకాలు ఉన్నాయి. ఈ వానపాములు కాకుండా ఇంకా ఏమేం కావాలండి?
1: ముడి పదార్థాలు మనకు వ్యవసాయం నుంచి వచ్చే వ్యర్థాలు అంటే మొక్కజొన్న చొప్ప, కందికట్టె, పెసర పొట్టు, వ్యవసాయం నుంచి వచ్చే ప్రతి వ్యర్థం పనికి వస్తుంది. అట్లాగే వ్యవసాయ అనుబంధమైనటువంటి పాడి పరిశ్రమ నుంచి వచ్చేటువంటి పేడ వగైరా, ఇవన్నీ పనికి వస్తాయమ్మా.
0: వాటన్నిటినీ సిద్ధం చేసుకో.
1: వీటిని సిద్ధం చేసుకుని ఫస్ట్ డీకంపోస్ట్ చేసుకుని దాన్ని 1 నెల తర్వాత మన బెడ్ల మీద వేసుకోవాలి. వర్మీ కంపోస్ట్ బెడ్ల మీద వేసుకుంటే చక్కటి ఎరువు తయారవుద్దమ్మా. ఈ తిని విసర్జించడం వల్ల 1-2 మాసాల్లో చక్కటి ఎరువును మనం తయారు చేసుకోవచ్చు.
0: ఇప్పుడు వానపాముల ఎరువు మనం తయారు చేసుకోవాలంటే ఒక షెడ్డో లేకపోతే ఒక పాక ఏదో ఒకటి మనం ఏర్పాటు చేసుకోవాలి కదండి. అది చేసుకోవాలంటే రైతులు ఎట్లాంటి మెలకువలు పాటించాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: ఇది వానపాముల ఎరువు తయారు చేయడానికి చక్కగా తూర్పు పనవట ఎనుగర్ వచ్చే విధంగా షెడ్ నిర్మాణం చేసుకోవాలమ్మా. అది తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి ముడి పదార్థాలు మనకి తాటి చెట్లు, తాటి కర్ర, తాటి ఆకులు, లేకపోతే సిమెంట్ రేకులను మాత్రమే వాడాలి. వాడి దానికి వనరులు ఎలా ఉండాలంటే

0: చుట్టూ దారి సౌకర్యం ఉండాలి, కరెంటు, నీళ్లు, చుట్టూ ట్రాక్టర్ తిరిగే విధంగా, అంటే వ్యాపార సరళిలో చేయదలుచుకున్నప్పుడు చుట్టూ ట్రాక్టర్ తిరిగి ఎక్కడ అవసరమైతే అక్కడ ఎరువు పోగులను వదులుకోవడానికి స్థలం ఉండేటట్లుగా నిర్మించుకోవాలమ్మా. నిర్మించుకుని దాంట్లో వర్మీ బెడ్లను మనం ఏర్పరచుకోవాలి. వర్మీ బెడ్లు మన షెడ్ బార్ను బట్టి, అక్కడున్న మనకున్న వస్తుని బట్టి 4 అడుగుల వెడల్పుతో 2.5 అడుగుల లోతుతో మనం మన షెడ్ ఉన్నంత బార్న తయారు చేసుకోవాలమ్మా. తయారు చేసుకున్న తర్వాత చక్కగా ఈ అడుగు బాగాన ఎండు చెత్తను 1 అడుగు వేసుకోవాలమ్మా బెడ్లో. ఫస్ట్ వేసుకుని ఇంకా మనకు గనక కొబ్బరి పీచు లభ్యమైతే 4 అంగుళాల మందం కొబ్బరి పీచు కూడా పరుచుకోవచ్చు. లేని పక్షంలో ఎండు చెత్తను వేసుకుని మనం తయారు చేసుకోవాలి బెడ్ చల్లగా నీళ్లు చల్లుకుని చక్కటి వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే ఎక్కడ వేడి ఉండకూడదు. ఆ పరిస్థితుల్లో మనం వేరే చోట నుంచి వానపాములు తీసుకొచ్చుకోవాలి. అవి కూడా గుడ్లు, చిన్న పిల్లలు బాగా సాంద్రత ఉన్న దగ్గర కొనుగోలు చేసుకుని తీసుకొచ్చి చల్లటి వేళల్లో మనం బెడ్ల పైన సమాంతరంగా చల్లుకోవాలి.
1: అంటే ఇందాక 2 రకాల వానపాములు చెప్పారు కదా,
0: అవునమ్మా,
1: వాటిలో ఏ రకమైనటువంటి వానపాములు మనం తెచ్చుకోవాలి?
0: మనకు బొరియలు చేయనివి తెచ్చుకోవాలమ్మా, లేదంటే పైన భూమి పై పొరల్లో ఉండి ఎరువును తయారు చేసేటువంటివి కూడా మనకు పనికొస్తాయి అన్నమాట. ఈ 2 రకాల్లో ఏదైనా పర్వాలేదు, తీసుకొచ్చుకుని చక్కగా సమాంతరంగా చల్లుకుని మనం ఎరువు తయారు చేసుకోవచ్చు. వీటిని కాపాడుకోవటానికి పక్షుల నుంచి మరి తొండలు, బల్లులు, జెర్రులు ఇటువంటి కొంచెం నష్టపరుస్తాయి. ఈ మెత్తగా ఉంటాయి కాబట్టి వీటిని తినటానికి వస్తుంటాయి. వాటి నివారణ కోసం మనం షెడ్ చుట్టూ ఒక నెట్ లాంటిది ఏర్పరచుకోవాలి. తర్వాత ఏదైతే మన పశువుల నుంచి వచ్చే వేస్ట్ ఉందో, మామూలు పశువుల ఎరువు తడి పొడిగా ఉన్నది, అంటే 70:30 అంటే 70% పొడిగా 30% తేమగా ఉన్నది బెడ్ లో 10 సెంటీమీటర్ల ఎత్తున వేసుకోవాలమ్మా.
1: అంటే కొబ్బరి పీచు వేసాక దానిపైన ఇది,
0: దానిపైన ఎండు చెత్త వేసి ఎండు చెత్త మీద ఇది వేయాలన్నమాట. వేసిన తర్వాత ఈ యొక్క వానపాములు చల్లి నీళ్లు చల్లుకుని సమానంగా చల్లుకుని చక్కగా గోని పట్ట పరుచుకోవాలి.
1: అంటే ఒక్కొక్క బెడ్ వచ్చి ఎన్ని వానపాములు అవసరం?
0: ఒక చదరపు మీటర్కి వచ్చేసి మనకు 1,000 నుంచి 2,000 వరకు వేసుకోవచ్చు అమ్మా. అంతకన్నా ఎక్కువ సాంద్రత అయినా కూడా వాటికి ఇబ్బందికరంగానే ఉంటది. మనకు సరిపోతాయి 1,000 నుంచి 2,000 మధ్యలో వేసుకోవచ్చు. ఈ ఎరువు తయారయ్యే లోపల ఈ కొంగలు, కాకులు ఇటువంటి వాటిని కాపాడుకోవటం కోసం మనం ఈ గోనిపట కప్పటం, నెట్ ఏర్పరచుకోవటం చేయాలి. వేసవికాలం అయితే 2 సార్లు నీళ్లు చల్లాలి, ఉదయం సాయంత్రం. అదే వర్షాకాలం, చలికాలం అయితే 1 సారి చల్లితే సరిపోతుంది. ఇట్లా 60 రోజులు మనం చేసినట్లయితే ఇంకా చీమలు గనక ఏదన్నా వచ్చేటట్టయితే బెడ్ అడుగు భాగమున, అంటే బెడ్ వెలపల పక్క అడుగు భాగమున మనం వాడి పారబోసేటువంటి ఆయిల్ ఉంటుంది, మడ్డి ఆయిల్, అది బ్రష్ తో పూసినట్లయితే చీమలు ఆ దరిచారు అనమాట. చీమలు గనక బెడ్ లోకి వచ్చినట్టయితే ఈ కక్కూన్స్ తినేస్తాయి, కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాలి చీమలు రాకుండా.
1: ఇప్పుడు మనకి, ఇప్పుడు మీరు చెప్పారు ఎండాకాలం అయితే 2 సార్లు చల్లుతాము, ఎండాకాలం అయితే కొంచెం తేమ ఎక్కువైనా ఇబ్బంది ఉండదు, ఎండ వేడికి ఆవిరైపోతుంది. అదే వర్షాకాలం, చలికాలం అనుకోండి, ఒక్కోసారి తేమ ఎక్కువ అవుతుంది, అప్పుడేం చేయాలండి?
0: అప్పుడున్న పరిస్థితులను బట్టి మనం తగ్గించుకోవాలమ్మా, తగ్గించుకోవడం కూడా అవసరమే. అదే వానపాముల షెడ్ లో గనక నీళ్లు ఎక్కువ పోసినట్టయితే పొరపాటున పిహెచ్ మారుతుంది, అప్పుడు ఒక విధమైనటువంటి ఎర్రనల్లి లాంటి తయారవుతుంది, దానివల్ల ఈ వానపాములకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఎన్ ఎరోబయాసిస్ అనేది పెరుగుతుంది. దాన్ని మనం ఆ అవకాశం రాకుండా చక్కగా ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటూ జాగ్రత్త తీసుకోవాలి.
1: అంటే నీరు అనేది ఎక్కువ చల్లకుండా ఎంతైతే అవసరమో అంతే
0: చల్లుకుంటూ ఉండాలమ్మా.
1: మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ వానపామును మనం వదులుతాం కదండి, వదిలినప్పుడు మనకి ఎరువు తయారైంది అని ఎట్లా తెలుస్తుంది?
0: ఎరువు పూర్తిగా తయారవడానికి 60 రోజులు పడుతుందమ్మా. ఈ 60 రోజుల తర్వాత వానపాములన్నీ ఆ పైన మనం పరిసిన పట్ట కిందకి చేరుతాయి. ఎరువేమో నల్లగా జీలకర్రలాగా, జీలకర్ర సైజులో గుళికల్లాగా తయారవుతుంది. ఈ వానపాములు ఎప్పుడైతే బెడ్ పైకి చేరినాయో అప్పుడు మనం గమనించి 4 రోజులు నీళ్లు చల్లకుండా ఆపాలి. నీళ్లు చల్లకుండా ఆపినప్పుడు అవి మళ్ళీ

0: తేమను ఎత్తుక్కుంటూ కిందకు పోతాయి. మనం పై ఎరువుని సేకరించుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ కొత్త బెడ్ ప్రతి 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి ఎరువు తీసిన తర్వాత మనం 10 సెంటీమీటర్లో మళ్ళీ కొత్త ఎరువు పోసుకుంటూ ఉండాలి. అప్పుడు వీటికి ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అవి విసర్జించినటువంటి విసర్జితాలని మనం పక్కకి పెట్టుకుని 3 అడుగుల ఎత్తు మించకుండా దాన్ని నిల్వ చేసుకోవాలమ్మ. మళ్ళీ తొలకరిచ్చి మనం ప్రధాన పొలంలో ఉపయోగించుకునే వరకు కూడా దాన్ని 3 అడుగులు ఎత్తు మించకుండా ఒక రాశిలాగా పోసుకుని 15 రోజులకు ఒకసారి నీళ్లు చల్లాలి. నెల 15 రోజులకు ఒకసారి దాన్ని తిరగేసుకుంటూ, వేడి రాకుండా తిరగేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటే మంచి పోషకాలు, నాణ్యమైనటువంటి ఎరువుని మనం పొందగలుగుతాం.
1: ఇప్పుడు మనం ముడి పదార్థాలుగా కొన్ని పదార్థాలు వాడుతూ ఉంటాం కదండి.
0: అవునమ్మా.
1: అంటే పశువుల ఎరువుని పెంటకుప్పగా వేసి ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇప్పుడు పెంటకుప్పగా ఒక చోట వేసినప్పుడు అంటే అక్కడ గాజు ముక్కలు, ఈ ప్లాస్టిక్ అట్లాంటివి ఉంటాయి కదండి, అవి కూడా వస్తూ ఉంటాయి కదా, మరి అప్పుడు ఏం చేయాలి?
0: అవి అసలు ఈ వానపాముల ఎరువులు నిషేధించబడినవి అయ్యమ్మా. ఇనుప ముక్కలు, గాజు ముక్కలు, ఇట్లా ఇంకా ఇతర ఇతర రాళ్ళు, రప్ప ఇటువంటివి కూడా రాకుండా జాగ్రత్త తీసుకోవాలి బెడ్ పోసేటప్పుడు. ఒకవేళ వచ్చినా కూడా 3 mm జల్లెడతో మనం జల్లించి వాటిని వేరు చేస్తాం. వేరు చేసి ప్రధాన పొలంలో వాడుకునేటప్పుడు కూడా 40% తేమ ఉండాలి. షెడ్ మొత్తంగా చూసుకుంటే 26 డిగ్రీల నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వరకు తేమ ఉండేటట్లుగా జాగ్రత్త పడాలి.
1: ఇప్పుడు ఈ వానపాముల ఎరువు తయారైంది అనేది మనకి తెలిసిన తర్వాత తీసి వాటిని నిల్వ చేసుకుంటాం పంట వచ్చేదాకా. మరి ఇది మంచి నాణ్యత ఉన్నదా లేదా అనేది మనం ఎట్లా తెలుసుకుంటాం? ఒకవేళ నాణ్యత లేదనుకుంటే దాన్ని పెంచుకోవాలి, అప్పుడు ఏం చేయాలంటారు?
0: అసలు వానపాముల ఎరువు నాణ్యతగానే తయారవుతుందమ్మా, ఇందులో నాణ్యం లేదనేది ఏం లేదు. ఇంకా నాణ్యం పెంచాలి అంటే మనం అజోస్పెరిలం అని బాక్టీరియా ఉంటుందమ్మా, అది మనకు ల్యాబ్ నుంచి తయారవుద్ది. మనం కొని తీసుకొచ్చుకుని టన్ను గనక 2 కిలోలు వాడి దాన్ని చక్కగా 4 రోజులు బెడ్ ని తేమగా ఉంచి సమాంతరంగా చల్లి తిరగేసుకుని ప్రధాన పొలంలో వాడుకుంటే దీని చర్యలు పెరిగి ఇంకా వ్యవసాయ క్షేత్రాలకు కావలసినటువంటి బాక్టీరియా అభివృద్ధి అయ్యి చాలా మంచిగా పనిచేస్తుంది.
1: ఇప్పుడు ఈ వర్మీ కంపోస్ట్ ని వానపాముల నుంచి తయారు చేస్తారు కదండి, అది కాక ఇంకేం వస్తాయి మనకి?
0: ఇంకా మనకు దీంట్లోనే వర్మీ వాష్ అని వస్తామా. వర్మీ వాష్ అంటే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లతో దాన్ని మనం తయారు చేయాలి. అది వర్మీ కల్చర్ నుంచి ఒక బకెట్ లో మనం కొన్ని రాళ్లు, ఇసుక పోసి దాని పైన కొంచెం చెత్త చెదారం వేసి దాని ఇంకా పైన వానపాములు వదిలి కొంచెం వాటి మేత కోసం కొద్ది పరిమాణంలో పచ్చిపేడ లాంటిది వాడి ఆ పైన ఒక 5-6 లీటర్ల నీళ్లున్నటువంటి, చిల్లులు ఉన్నటువంటి నీళ్లున్న బకెట్ ను గనక కట్టిన మాట అయితే ఆ చినుకులు దీని మీద గుండా పడి ఫిల్టర్ అయి కిందకు వస్తుంది. దాన్ని మనం వర్మీ వాష్ అంటారు. వర్మీ మీల్ అని కూడా అంటారమ్మా. వానపాముల్ని కొన్ని చర్యల ద్వారా ఎండబెట్టి ఆ ఎండినటువంటి ఆ వర్మీ మీల్ ని పశువుల దానాకు వాడతారు. మరి ఇంకా రకరకాల పక్షులకి, జంతువులకి మేతగా కూడా వాడతారు. మంచి ప్రోటీన్స్, మంచి ఖనిజ లవణాలు అయి ఉంటాయి. వర్మీ మీల్ వర్మీ వాష్ ని పైర్లపై పిచికారీ చేస్తారమ్మా. చాలా బలవర్ధకమైనటువంటి పదార్థాలు అందులో ఉంటాయి. పైర్లు చాలా ఏపుగా కూడా పెరుగుతాయి. విషరహితంగా సర్వసంపూర్ణమైనటువంటి విలువలు దాంట్లో ఉంటాయి అన్నమాట.
1: ఇప్పుడు మనకి ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేసిన తర్వాత అండి, అచ్చంగా దాంతో కాకుండా కొన్ని జీవాయన ఎరువులతో కలిపి కూడా ఈ వర్మీ కంపోస్ట్ ని వాడుతూ ఉంటారు కదండి.
0: అవునమ్మా.
1: అది ఏ విధంగా వాడుకుంటారు?
0: మనం కొన్ని రకాలైనటువంటి బాక్టీరియాలను, మనకు రైతుకు ఉపయోగపడేటువంటి బాక్టీరియాలను తీసుకొచ్చుకొని ఒక బెడ్ లాగా పోసుకొని మన అవసరానికి సరిపడా దాంట్లో మనకు కావలసినటువంటి అజోస్పెరిలం, ఫాస్ఫో బాక్టీరియా, ట్రైకోడర్మా విరిడి, సుడోమోనాసు రకరకాల బాక్టీరియాలను మనకు అక్కడ అవసరాన్ని బట్టి తీసుకొచ్చుకుని 1 టన్నుకు 2 కేజీల చొప్పున కలిపి 10 నుంచి 15 రోజులు నిల్వ ఉంచినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. అట్లాగే విల్టు తెగులకైతే ట్రైకోడర్మా విరిడి అనే బాక్టీరియాను గనక 2 కేజీల చొప్పున కలిపి ఉంచినట్టయితే సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. భవేరియా భాసియానా అనేటువంటి ఒక బాక్టీరియా ప్లస్ మెట్రైజం గనక కలిపి చల్లినట్లయితే వేరు పురుగు మరియు చెదలను కూడా మనం నిర్మూలించిన వాళ్ళం అవుతాం. ఇది నిర్మూలించాలి అంటే రైతులు చాలా ప్రయాసపడుతుంటారు. విషగుళికలను తీసుకొచ్చి

0: చేల్లో వేస్తుంటారు, చాలా నష్టపడుతుంటారు. కానీ పొలాలు పాడైపోతాయమ్మా, అట్లా వాడకూడదు. వాయు కాలుష్యం అవుద్ది, జల కాలుష్యం అవుద్ది. ఈ పద్ధతిలో అయితే చాలా బాగుంటది, పూర్తిగా నిర్మూలించగలిగిన వాళ్ళం అవుతాం.
1: ఎట్లాంటి వాతావరణ కాలుష్యం లేకుండా,
0: లేకుండా
1: తక్కువ ఖర్చుతోటి. మరి ఈ వానపాముల ఎరువుని మనం పైర్లకు వేసేటప్పుడు ఎంత మోతాదు వాడుకోవచ్చు అంటారు?
0: మనం ఈ వానపాముల్ని కొన్ని రకాల పైర్లకు కొంత కొంత మోతాదుల్లో వాడవచ్చు. పైరును బట్టి ఉంటుందమ్మా. కొన్ని రకాలైనటువంటి పైర్లు అంటే ఈ వంగ, కంద, చెరుకు, అరటి, పసుపు, మిర్చి, ఉద్యానవన పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎకరానికి 2 టన్నుల చొప్పున వాడుకోవచ్చు. ప్రతి మొక్కజొన్న, వరి, మినుము లాంటి తక్కువ కాల పరిమితి ఉన్నటువంటి పంటలకు 1 టన్ను చొప్పున మనం వాడుకోవచ్చు. దానివల్ల మంచి ఫలితం కూడా పొందవచ్చు.
1: ఇప్పుడు మనం ఈ వానపాముల ఎరువుని మామూలుగా ఈ ప్రధాన పొలంలో ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా,
0: అవునమ్మా,
1: అట్లా వేసేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
0: మనం ప్రధాన పొలంలో సేంద్రీయ ఎరువులు వేసేటప్పుడు కనీసం 40% తేమ ఉండాలి. చలిన వెంటనే పైపాటు చేసుకోవాలి. 1 వారం రోజుల దాకా రసాయనిక ఎరువులు వాడరాదు. గుళికలు చల్లకూడదు, కలుపు మందులు లాంటివి కూడా కొట్టకూడదు.
1: 1 వారం రోజులు
0: ఆ తర్వాత కొన్ని అవసరాలను బట్టి వాడుకోవచ్చు.
1: ఈ జాగ్రత్తలు పాటించాలి మనం పొలంలో వేసిన తర్వాత. మరి ఈ వర్మీ కాంపోస్ట్ వాడటం వల్ల ఇందాక మీరు అన్నారు భూమికి సత్తువు పెరుగుతుంది అని, అది కాకుండా ఇంకా ఏమన్నా ఉపయోగం ఉందండి?
0: వర్మీ కాంపోస్ట్ వాడటం వల్ల భూమి పైపొరలు బాగా బలపడి జీవ ప్రక్రియ జరిగి మేలు చేసే జీవరాశులు పెరిగి తరతరాలు మనం పంటలు పండించడానికి యోగ్యమైన భూమిగా మారుద్ది. చీడపీడలు కూడా తగ్గుతాయమ్మా. ఈ సేంద్రియ కర్బనం ఉండటం వలన వర్షపు నీరు భూమి పట్టి ఉంచుకుంటుంది. దానివల్ల భూమికి నీటి తళ్ళు కూడా తగ్గవచ్చు, ఖర్చు తగ్గుద్ది రైతుకి, నీటికి పెట్టే ఖర్చు కూడా తగ్గుద్ది. భూమి సవుడుబారదు. రసాయనిక ఎరువులు వాడినప్పుడు సవుడుబారుతుంది. ఈ ఎరువు ఎన్ని సంవత్సరాలు ఎన్ని తరాలు వాడినా కూడా భూమి బలపడుతుందే తప్ప సవుడుబారదు. ఒకవేళ సవుడున్న భూములు కూడా సవుడు తగ్గి మంచి పంటలు పండుతాయమ్మా. తద్వారా రైతులకి ఖర్చు తగ్గి, చీడపీడలు తగ్గి, నీటి ఖర్చు తగ్గి, ఈ సస్యరక్షణకై ఏదైతే రసాయనిక మందులు వాడతారో ఆ ఖర్చు కూడా తగ్గుతుంది, స్ప్రేయింగ్ ఖర్చు తగ్గుతుంది. చాలా రైతుకి లాభదాయకంగా ఉంటుందమ్మా.
1: అంటే రైతులకు పెట్టుబడి ఖర్చు అనేది
0: చాలా వరకు తగ్గుతుంది, నాణ్యమైన దిగుబడులు కూడా వస్తాయి.
1: ఈ వానపాముల ఎరువు వాడినప్పుడు ఉంటారు కదా రైతులు, వాళ్ళకి ఈ సేంద్రియ ఉత్పత్తులు అనేది లభిస్తాయి, ఆ లభించటం వల్ల వీళ్ళకి ఎట్లాంటి ఉపయోగం ఉంటుందంటారు?
0: ప్రస్తుతం పరిస్థితుల్లో ఇది అధిక మొత్తంలో రసాయనిక ఎరువులు వాడి రసాయనిక పురుగు మందులు అవశేషాలతో కూడిన ఆహార ఉత్పత్తుల్ని ఆహారంగా తీసుకోవటం వలన భయంకరమైన రోగాలు కూడా వస్తున్నాయి. ఇటు రైతులకి ఖర్చు తగ్గుతుంది, అటు ఆహారం తీసుకునేటువంటి సమాజానికి కూడా రసాయన రహితమైనటువంటి ఆహారోత్పత్తుల్ని సమాజానికి ఇచ్చిన వాళ్ళం అవుతాం, రోగరహితమైనటువంటి సమాజం నిర్మించిన వాళ్ళం అవుతాం. కాబట్టి బహు ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ సేంద్రీయ ఎరువు రైతుకి అన్ని విధాలా ఆమోదయోగ్యమైందని చెప్పవచ్చు.
1: అంటే వీటికి మార్కెట్లో కూడా మంచి రేట్ ఉంటుంది కదండి?
0: ప్రత్యేకమైనటువంటి మార్కెట్లు ఉన్నాయమ్మా. ఆ మార్కెట్లలో గనక రైతులు ఈ ఆహార ఉత్పత్తులు గనక అమ్ముకోగలిగితే రైతుకు మంచి లాభం చేకూరుతున్నాం.
1: మరి ఈ వర్మీ కంపోస్ట్ తో మనం కొన్ని రకాల పంటలను పండిస్తూ ఉంటాం కదండి, మామూలుగా మనం ఈ రసాయన ఎరువులు వేసి మనం పండించినప్పుడు ఆ పంటలు ఇప్పుడు కూరలు తీసుకున్నాం అనుకోండి, అవి తెచ్చి మనం ఇంట్లో పెట్టుకున్నా ఉంటే వెంటనే పాడైపోవటం గానీ కుళ్ళిపోవటం గానీ ఏదో జరుగుతూ ఉంటాయి. మరి ఈ వర్మీ కంపోస్ట్ తో మనం పండించినప్పుడు పంటల్ని ఏంటి లాభం?
0: వర్మీ కంపోస్ట్ తో పండించిన పంటలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయమ్మా. సర్వసంపూర్ణమైన పోషక విలువలతో కూడిన పదార్థాలైన కూరగాయలు, పండ్లు గాని రంగు, రుచి, వాసన ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. సేంద్రియ పదార్థంతో పండించిన ఉత్పత్తులు ఆయా మార్కెట్లో గనక మనం అమ్ముకోగలిగినట్లయితే రైతుకు కూడా ఎక్కువ ఆదాయం వస్తుంది.
1: అంటే ఇందాక మీరు చెప్పినట్లు ప్రత్యేకంగా ఉన్నటువంటి
0: మార్కెట్లలో మాత్రమే అమ్ముకోగలిగితే మంచి రేట్లు వస్తాయి, వ్యవసాయం కూడా లాభసాటిగా మారుద్దాము.
1: ఇంకా ఈ వర్మీ కంపోస్ట్ వల్ల పర్యావరణానికి ఎట్లాంటి మేలు జరుగుతుందంటే,
0: సేంద్రీయ వ్యవసాయం వలన పురుగు మందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు, వాయు కాలుష్యం కాదు, విష గుళికలు వాడవసరం లేదు, కాబట్టి నీటి కాలుష్యం కూడా కాదు. స్ప్రేయింగ్ కి వాడే పెట్రోల్ వాడకం కూడా తగ్గుతుంది. తద్వారా ఓజోన్ పొర నష్టాన్ని కూడా కొంతవరకు తగ్గించడానికి దోహదపడుతుంది.
1: మరి సేంద్రీయ పద్ధతిలో అంటే ఇప్పుడు ఈ వర్మీ కంపోస్ట్ ను ఉపయోగించి మనం సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తుంటాం కదండి, ఆ విధంగా చేసినప్పుడు సమగ్ర వ్యవసాయ పద్ధతులు అనేవి మనం చేస్తూ ఉంటాం, అట్లా చేయడం వల్ల ఈ వర్మీ కంపోస్ట్ ఏమన్నా రైతులకు ఉపయోగం ఉంటుందంటారా?
0: ఉపయోగమే కదమ్మా. మరి మన పూర్వీకులు గత 5-6 దశాబ్దాల క్రితం వరకు సహజంగా ఈ పద్ధతిని ఆచరించారు.
1: అవును.
0: కాకపోతే వర్మీ కంపోస్ట్ తయారు చేయలేదు, కానీ వాళ్ళకు దొరికినటువంటి సహజ పదార్థాలతోనే కంపోస్ట్ తయారు చేసుకుని వాళ్ళు పొలాలకు వేసుకుని పంటలు పండించారు. కానీ వ్యవసాయంలో వచ్చిన మార్పుల్ని గమనించి ఇప్పుడు క్రమమైన పద్ధతిలో ఈ వర్మీ కంపోస్ట్ ను తయారు చేసుకుని కనుక వాడినట్టయితే వ్యయం లేని సాయంగా ఉంటుంది. వ్యవసాయానికి వ్యయం చేయాల్సిన అవసరం లేకుండా పండిందల్లా మనకే సహాయంగా ఉంటుంది. ఈ పద్ధతిలో రైతు కొంత ఆధునికత అంటే యాంత్రీకరణ జోడించి పూర్తి సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసినట్లయితే రైతే రాజు అని మళ్లీ నిరూపించుకోగలుగుతాడు రైతు. ఉదాహరణకు రైతు క్షేత్రాల్లోనే తనకు కావలసిన ఎరువులను పురుగు మందులను తయారు చేసుకుంటాడు. కొన్ని రకాలైన పైర్లను కొన్ని రకాల జంతు ఉత్పత్తులను కూడా పొందగలుగుతాడు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కొన్ని పోయినా కొన్ని ఉంటాయి కాబట్టి రైతు నష్టపడటం అనేది ఎప్పుడూ జరగదమ్మా. అసలు అప్పుడు మాత్రమే రైతు నిలదొక్కుంటాడు, రైతే రాజు అనిపించుకుంటాడు.
1: ఇప్పుడు ఈ వానపాముల ఎరువు వేయటం వల్ల కొన్ని రకాల పోషకాలు పైర్లకు అందుతాయి అన్నారు కదా, ఏ ఏ పోషకాలు అందుతాయి?
0: రసాయనిక ఎరువుల్లో ఉండే ప్రధానమైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాషే కాకుండా జింకు, బోరాను, ఐరన్, మెగ్నీషియం ఇటువంటి పోషకాలు కూడా పూర్తిగా సమగ్రంగా అందుతాయమ్మా.
1: ఈ పోషకాలన్నీ కూడా అందుతాయి. మరి రైతు స్థాయిలో ఈ వర్మీ కంపోస్ట్ ని ఎట్లా వాడుకోవాలి రైతులు?
0: రైతులు సొంతంగానే తయారు చేసుకుని వివిధ రకాల పంటలకు దాని మోతాదును బట్టి ఎంత వేయాలి ఏమిటి అనేది ఆలోచించుకుని కొంచెం ఖరీదైన పంటలు, వ్యాపార పంటలు అయితే ఎక్కువ వాడుకోవాలి, కొంచెం తక్కువ కాల పరిమితిగా తక్కువ రకాలైనటువంటి పంటలు ఉంటాయి వాటికి తక్కువగా వాడుకోవాలి.
1: పంటను బట్టి మోతాదు అనేది ఉంటుంది.
0: అవునమ్మా.
1: దాన్ని బట్టి
0: పూల మొక్కలకైతే, కుండీళ్ళ మొక్కలకైతే 200 గ్రాముల నుంచి 1 కేజీ వరకు వేసుకోవచ్చు. అదే మామిడి మొక్కలు కనుక అయితే 5 కిలోల నుంచి 25 కిలోల వరకు కూడా దాని వయసును బట్టి పంటకు వచ్చేదాన్ని బట్టి వాడుకోవచ్చు. అవునమ్మా, చాలా బాగుంటది. ముఖ్యంగా ఉద్యానవన పంటల్లో ఎక్కువ వాడుకోవాలమ్మా. ఆ రుచి కూడా వేరుగా ఉంటదమ్మా.
1: నేను
0: స్వానుభవంతో చెప్తున్నాను.
1: నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, రుచి కూడా బాగుంటుంది.
0: అవునమ్మా.
1: కాబట్టి సుబ్బారావు గారు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ వర్మీ కంపోస్ట్ ని తయారు చేసుకుని రైతులు వారి స్థాయిలో తయారు చేసుకోవచ్చు అని కూడా చెప్పారు మీరు. వ్యవసాయానికి అనుబంధంగా మీరు అయితే ఎలా తయారు చేసుకుంటున్నారో అలాగే రైతులు కూడా వ్యవసాయం చేస్తూ దానికి అనుబంధంగా ఈ పక్కన చిన్న యూనిట్ లాగా పెట్టుకుని ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేసుకున్నట్లయితే మీరు చెప్పినటువంటి ఉపయోగాలన్నీ అంటే భూమి సారం పెరుగుతుందతో పాటు వాతావరణ కాలుష్యం లేకుండా ఉంటుంది, మంచి నాణ్యమైనటువంటి ఉత్పత్తులను కూడా మనం అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఈ వర్మీ కంపోస్ట్ వల్ల ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా వ్యవసాయంతో పాటు ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుని వాళ్ళ పొలాల్లో దీన్ని కనుక ఉపయోగించుకున్నట్లయితే మంచి నాణ్యమైన పంటను తీసుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా వాళ్ళకి పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయి,
0: పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుంది.
1: నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో వర్మీ కల్చర్ తయారీ ఉపయోగాలు ఈ అంశం గురించి శ్రీవి సుబ్బారావు గారితో జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పాడి పంటలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించి వారికి సరైన విద్యా వనరులను అందించేందుకు ఎన్సీఆర్టీ ప్రవేశపెట్టినటువంటి వినూత్న సాధనమే ప్రశస్త్. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. అయితే మరి అసలు ఈ ప్రశస్త టూల్ అంటే ఏమిటి? ఇది సాధారణ ఉపాధ్యాయులకు, స్పెషల్ ఎడ్యుకేటర్లకు ఎలా ఉపయోగపడుతుంది? సమాజంలో ఉన్నటువంటి దివ్యాంగ పిల్లల విద్యా ప్రయాణాన్ని ఇది ఎలా సులభతరం చేస్తుంది అనే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పెషల్ ఎడ్యుకేటర్ కోట గారు.
1: నమస్కారం సార్.
0: సార్, అసలు ముందుగా మన శ్రోతల కోసం ఒక విషయం చెప్పండి, అసలు ఈ ప్రశస్త టూల్ అంటే ఏంటి, దేనికోసం ఉద్దేశించబడింది టూల్?
1: ఈ ప్రశస్త్ యాప్ గురించి తెలుసుకునే ముందు, భారత ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రారంభించిన ఒక ముఖ్య కార్యక్రమం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల కోసం ఒకే దేశం ఒకే ధ్రువపత్రం నినాదంతో యుడిఐడి యునిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ ని 2021 జూన్ 1 ప్రారంభించడం జరిగింది. మరి దివ్యాంగుల విభజన గురించి తెలుసుకోవాలంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ పిడబ్ల్యూడి యాక్ట్ 1995 7 రకాల వైకల్యాలను గుర్తించడం జరిగింది. మరి అభివృద్ధి చెందిన సాంకేతికత సహాయంతో ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ యాక్ట్ కు సంస్కరణ చేస్తూ ఆర్పిడబ్ల్యూ యాక్ట్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం 21 వైకల్యాలను ధృవీకరణ పత్రాలు ఇవ్వడం కోసం గుర్తించడం జరిగింది. మరి ఈ వైకల్యాలు గల వారిని గుర్తించడం కోసం మొట్టమొదటగా పాఠశాల కళాశాల స్థాయిలో పిల్లలను పరిశీలించడం కోసం భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్యా అక్షరాస్యత శాఖ, జాతీయ విద్యా సాంకేతిక సంస్థ, జాతీయ విద్యా పరిశోధనా సంస్థ వారి సంయుక్త సహకారంతో ప్రశస్త్ అనే యాప్ను రూపొందించడం జరిగింది. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. ఇది ధృవీకరణ కాదు, కేవలం పరిశీలన మాత్రమే. దీనిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ప్రతి విద్యా సంస్థలోని, అది ప్రభుత్వానిది కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ప్రతి విద్యా సంస్థలోని ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుని మరియు ఉపన్యాసకులు 21 వైకల్యాలను ఏ విధంగా గుర్తించగలుగుతారు తమ విద్యార్థుల్లో, వాటికి సంబంధించిన అవగాహనకు సంబంధించి 10 వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలన్నింటినీ వారు ఖచ్చితంగా చూడవలసిన అవసరం ఉంది. ఈ వీడియోలు చూసిన తర్వాత స్క్రీనింగ్ పార్ట్ 1 అనే 2 భాగం వారికి అందుబాటులోకి వస్తుంది. మరి ఈ వీడియోలు ఉపాధ్యాయులకి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఒక పిల్లవాడు పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతాడు, మరియు ఆ పిల్లవాడిని వివిధ సందర్భాలలో పరిశీలించే అవకాశం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, ఉపన్యాసాలకు మాత్రమే ఉంటుంది. కావున వారికి ఉద్దేశించి ఈ వీడియోలను చేయడం జరిగింది.
0: సార్, మరి ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం 21 డిజబిలిటీస్ ఉన్నాయని అంటున్నారు కదా, ఈ 21 డిజబిలిటీస్ ని గుర్తించడంలో ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుంది, అంటే ఎలా చెక్ లిస్ట్ చేస్తారు మీరు?
1: సో ఈ యాప్ లో మొదటగా ఏంటంటే, స్క్రీనింగ్ పార్ట్ 1 లో సంబంధిత ఉపాధ్యాయుడు వారి పిల్లలందరినీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఈ 21 వైకల్యాలకు సంబంధించి, ఒక్కొక్క వైకల్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఆ యాప్ లో రావడం జరుగుతుంది. వాటిలో ఏ లక్షణాలు ఆ పిల్లవాడికి ఉన్నవో వాటిని టిక్ చేయడం ద్వారా ఆ పిల్లవాడికి ఆ సంబంధిత వైకల్యం ఎంత శాతం ఉందో గుర్తించడం జరుగుతుంది.
0: ఇప్పుడు ఈ స్క్రీనింగ్ టూల్ ద్వారా మీరు అసెస్ చేసి ఈ పిల్లవాడికి ఫలాని ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత డాక్టర్ కి చూపిస్తారా, ఓన్లీ మీరే అసెస్మెంట్ ద్వారా యాప్ లో నమోదు చేస్తారు?
1: ఈ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు ఈ స్క్రీనింగ్ పార్ట్ 1 లో విద్యార్థిని పరిశీలించిన తర్వాత వారు ఎవరైతే పిల్లల్ని అనుమానిస్తారో వీళ్లకు వైకల్యం ఉందని చెప్పేసి దానిని స్క్రీనింగ్ పార్ట్ 2 లో ప్రత్యేక ఉపాధ్యాయులు వారి డాటాలో చూసుకొని సంబంధిత విద్యార్థిని వారు కూడా పరిశీలించి వారి దృష్టిలో కూడా ఈ పిల్లవాడికి, ఈ అమ్మాయికి ఈ వైకల్యం ఉందని భావిస్తే వారిని తదుపరి పరిశీలన కోసం సంబంధిత వైద్యుని వద్దకు తీసుకువెళ్లడం జరుగుతుంది.
0: మరి మీరు చెప్పినట్టు దీంట్లో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయని చెప్పారు. పార్ట్ 1 పాత్రలో సాధారణ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేటర్లు ఇద్దరు ఉంటారా? పార్ట్ 1 లో ఉపాధ్యాయులు, పార్ట్ 2 లో స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారా?
1: పార్ట్ 1 లో సాధారణ ఉపాధ్యాయులు మాత్రమే తాము చూసిన 10 వీడియోల అవగాహనతో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2 లో మాత్రం ప్రత్యేక ఉపాధ్యాయులు మాత్రమే స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది.
0: ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ అయిన తర్వాత తదుపరి చర్యలు ఏంటి?
1: పార్ట్ 2 లో కూడా ప్రత్యేక ఉపాధ్యాయులు పిల్లలకు వైకల్యాలు ఉన్నాయని గుర్తించినచో వారిని సంబంధిత వైద్యుల దగ్గరికి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షింపజేసి వారికి సంబంధిత ధృవీకరణ పత్రం ఆ వైకల్యానికి సంబంధించిన శాతం ప్రకారం ఇప్పించడం జరుగుతుంది.
0: సరే, ఇంకొకటి, ఈ కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి

0: టూల్ ఏదైతే ఉందో ఇది కేవలం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లకు కళాశాలకైనా అన్ని స్కూళ్లు కళాశాలలు దీన్ని అమలుపరచాలా?
1: ఇది ప్రభుత్వ మరియు ఎయిడెడ్ ప్రైవేటు అన్ని విద్యా సంస్థల్లో దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం సూచన.
0: మీరు యాప్ ద్వారా గుర్తించిన తర్వాత, అంటే పిల్లల్లో ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించిన తర్వాత, వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించిన తర్వాత వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఆ డిజబిలిటీ నుంచి బయటికి రావడం కోసం లేదా వాళ్ళ ప్రత్యేక అవసరాల కోసం?
1: దీంట్లో ముఖ్యంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇంతకు ముందు ప్రతి రాష్ట్రం తన సొంతంగా సదరం అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేది. అయితే భారత ప్రభుత్వం ఈ దివ్యాంగులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం కోసం ఒకే దేశం ఒకే ధృవపత్రం నినాదంతో యుడిఐడి, యునిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ ని జూన్ 2021 ప్రారంభించడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రభుత్వ వైద్యులు ఆ విద్యార్థులను పరిశీలించిన తర్వాత వారి వైకల్యం యొక్క శాతం ప్రకారం వారికి సంబంధిత సర్టిఫికేట్ ను ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ లోని శాతం ప్రకారం వారికి సంబంధిత సంక్షేమ పథకాలు లభించడం జరుగుతుంది. ఉదాహరణకు స్కాలర్షిప్స్, బస్ పాస్లు, రైల్వే పాస్లు. అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు వారి అభ్యసన వైకల్యాలు, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ, నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సంబంధిత ధృవపత్రం గాని, ఇంటలెక్చువల్ డిజబిలిటీ, ప్రజ్ఞా వైకల్యం ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన ధృవపత్రం గాని ఉంటే వాళ్లకు పరీక్షలలో కొన్ని మినహాయింపులు కూడా లభిస్తాయి. ఉదాహరణకు భాషలలో కొన్ని పేపర్లు రాయవలసిన అవసరం ఉండదు. మిగతా విషయాలలో 10 మార్కులకే పాస్ ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన వారికి సహాయకులను, స్క్రైబ్ ని ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పిల్లలు తమ వైకల్యం ద్వారా తక్కువ విద్యను అభ్యసించినప్పటికీ వాళ్ళు సర్టిఫికేట్ పొందే అవకాశం లభిస్తుంది. మరియు వాళ్ళు తమ సెకండరీ స్థాయి విద్యను పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం కూడా పొందవచ్చు ఈ యుడిఐడి సర్టిఫికేట్ ద్వారా. అదేవిధంగా వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు 5% ఉద్యోగాలలో కూడా వాళ్ళకు రిజర్వేషన్ లభిస్తుంది.
0: మనం మాట్లాడుకున్న దాంట్లో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ లో ఒకే పర్సన్ కి మల్టిపుల్ డిజబిలిటీస్ ఉండొచ్చు, అప్పుడు వాళ్ళకి మల్టిపుల్ ఫెసిలిటీస్, అంటే సంక్షేమ పథకాల్లో డిఫరెంట్ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతారా, అన్ని కలిపి ఒకటే కింద ట్రీట్ చేస్తారా డిజబిలిటీని?
1: వాళ్ళకు మల్టిపుల్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మేజర్ గా ఏదైతే ఉందో దాని కిందనే వాళ్ళకు లబ్ధి ఇవ్వడం జరుగుతుంది.
0: ఇక డిజబిలిటీ అనేది ఎంత శాతం ఉంటే మీరు డిజబిలిటీగా గుర్తిస్తారు?
1: భారత ప్రభుత్వ సూచనల ప్రకారం 40% కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రమే సంబంధిత సంక్షేమ పథకాలు అందుతాయి.
0: ఇంకా మీరు క్లాస్ రూమ్ లో చూసినా కళాశాలలో చూసినా ఇది డిజబిలిటీ అని గుర్తించని కొన్ని ఏమైనా ఉన్నాయి? అంటే సాధారణ ఎడ్యుకేటర్లు గాని, ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలు ఇతనికి డిజబిలిటీ ఇది అనేది గుర్తించని అటువంటి వ్యాధులు ఏమైనా చూసారా మీరు, ప్రాబ్లమ్స్ ఏమైనా చూసారా?
1: సాధారణంగా వైకల్యాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది శారీరక వైకల్యాలు, దృష్టిలోపం, అంటే బాహ్యంగా కనిపించేవే వైకల్యాలని మనం అనుకుంటాం. కానీ ఆర్పిడబ్ల్యూ యాక్ట్ 2016 ప్రకారం భారత ప్రభుత్వం ప్రవర్తన వైకల్యాలు, మానసిక వైకల్యాలను కూడా, కొన్ని ఇతర వైకల్యాలు, ఉదాహరణ యాసిడ్ దాడి బాధితులను కూడా వైకల్యం కింద చూపించడం జరిగింది. అదేవిధంగా కుష్టు వ్యాధి నయమైన వ్యాధిగ్రస్తులను కూడా వైకల్యం గలవారిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా తలసేమియా, ఎర్ర రక్త కణాలు చనిపోవడం, ఈ వ్యాధికి సంబంధించిన వారిని కూడా వైకల్యం గలవారిగా గుర్తించింది. సికిల్ సెల్ వ్యాధి, అదేవిధంగా పార్కిన్సన్స్ వ్యాధి. ముఖ్యంగా మన పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో కనిపించేది SLD, నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ. మామూలుగా ప్రతి పాఠశాలలో, ప్రతి తరగతిలో బాగా చదివే విద్యార్థులు ఉంటారు, వెనుకబడిన విద్యార్థులు ఉంటారు. ఇంతవరకు మనకు ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ గురించి అవగాహన లేనంత మటుకు మనం వెనుకబడిన విద్యార్థులను పట్టించుకోకపోయేది, వాళ్లకు సమస్య ఎక్కడుందనేది గుర్తించలేకపోయాం. ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం గురించి అవగాహన కలిగిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ అబ్బాయి చదువులో ఎందుకు వెనుకబడినానో గుర్తించి సంబంధిత నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అతన్ని కూడా చదువులో ముందుకు తీసుకురాల్సిన అవకాశం ఉంది.
0: సరే, ఇప్పుడు ప్రశస్త టూల్ ద్వారా నిర్దిష్ట వైకల్యాన్ని గుర్తిస్తామంటున్నారు, అలాగే గుర్తించిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ కూడా అందజేస్తామంటున్నారు. అయితే కొన్ని డిసబిలిటీస్ క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా, మన క్యూరింగ్ కోసం, అంటే వాళ్ళ హెల్త్ రికవరీ కోసం మీరేమైనా ప్రయత్నాలు చేస్తారా, లేదు కేవలం గుర్తించడం వరకే మా బాధ్యత అని అంటారా?
1: వైకల్యాలను గుర్తించిన తర్వాత కొన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్ ద్వారా, బిహేవియర్ థెరపీ ద్వారా వాటిని నయం చేయవచ్చు. వాటిని సంబంధిత స్పెషలిస్ట్ కి చూపించి, వాళ్ళకి సంబంధిత థెరపీలు చేయించి వాటిని నివారించే స్థాయికి తీసుకువస్తాం. ఒకవేళ నివారించలేని స్థాయికి ఉంటే వాటికి పర్మనెంట్

0: డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నివారించే స్థాయి ఉన్న వాటికి టెంపరవరీగా 5 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ వైకల్య స్థాయిని బట్టి మళ్ళీ ఆ సర్టిఫికేట్ ని రెన్యువల్ చేయడమా క్యాన్సిల్ చేయడమా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మానసిక రుగ్మతలకు సంబంధించి కొన్ని మందులు వాడడం ద్వారా పిల్లల్లో మానసిక రుగ్మతలు మనం నయం చేయవచ్చు. ఇప్పుడు ప్రవర్తన దోషాలకు సంబంధించి వాళ్లకు ప్రవర్తన చికిత్స చేయడం ద్వారా, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఆ దోషాలను కూడా మనం నివారించవచ్చు.
1: రామకృష్ణ గారు, మరి మీరు నిజామాబాద్ జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేటర్ గా పనిచేస్తున్నారు, మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఈ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి?
0: చాలా మటుకు మేము పిల్లల్ని వైకల్యం గల వారిగా గుర్తించినప్పటికీ తల్లిదండ్రులు వాళ్లకు సర్టిఫై చేయడానికి తీసుకెళ్తామంటే ముందుకు రావడం లేదు. వాళ్ళు తమ పిల్లల వైకల్యాలను దాచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల నష్టపోయేది వారి పిల్లలు, వారి కుటుంబం మాత్రమే. కాబట్టి తమ పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ వైకల్యాలు అనేవి శాశ్వతంగా ఉండేవి కావు, కొన్ని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే నివారించవచ్చు. కాబట్టి నివారించగలిగిన వాటిని నివారించే ప్రయత్నం చేద్దాం, నివారించలేని వాటిని ధృవపత్రాలు ఇప్పించి తద్వారా వారి పిల్లలు లబ్ధి పొందే విధంగా ప్రయత్నం చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా కూడా మారుతారు.
1: అలాగే ఈ విషయంలో మీరు సాధారణ ఉపాధ్యాయులు అంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ కాకుండా చాలా స్కూల్లో సాధారణ ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు?
0: ముఖ్యంగా ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రశస్త్ యాప్ ని, అందులోని వీడియోలను సరిగా చూడగలిగితే ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే పిల్లల్లోని వైకల్యాలను గుర్తించగలరు, మీరు కూడా అలాగే గుర్తించగలుగుతారు. కాబట్టి మన పిల్లలలోని వైకల్యాలను ప్రాథమిక స్థాయిలోనే మనం గుర్తిస్తే, వాటికి నివారణోపాయాలుగా మనం సూచించగలిగితే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వాళ్ళం అవుతాం.
1: విన్నారు కదా రామకృష్ణ గారి మాటల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఈ ప్రశస్త్ టూల్ ఎలా ఉపయోగపడుతుందో. ప్రతి చిన్నారికి నాణ్యమైన చదువు పొందే సమాన హక్కు ఉంది. చిన్న వయసులోనే వారి ప్రత్యేక అవసరాలను గుర్తించి తగిన చేయూతనిస్తే వారు కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు. అందుకు ఈ ప్రశస్త్ టూల్ ఎంతగానో దోహదపడుతుందని చాలా స్పష్టంగా వివరించారు రామకృష్ణ గారు. మన స్టూడియోకు వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని మనతో పంచుకున్నందుకు రామకృష్ణ గారికి శ్రోతల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
0: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం NCERT రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ సాధనం ప్రశస్త్ గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజి కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి శ్రోతలకు గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అంటే 28వ తారీఖున సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: ఆకాశవాణి దార్శనిక భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాలు పంచుకున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: దేశ ఆర్థిక ప్రగతికి వ్యవసాయ రంగానికి మధ్య వారధిగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వ్యవహరిస్తాయి. ఈ పరిశ్రమల ద్వారా ఉద్యోగ కల్పన, సమ్మిళిత అభివృద్ధి, రైతులకు ఆదాయం మరియు

0: ఎగుమతుల పెంపు వంటి ఎన్నో లాభాలను పొందవచ్చు. వ్యవసాయ రంగం మన దేశ ప్రజల జీవన విధానంలో ఒక అంతర్వాహిని అయ్యింది. మన సంస్కృతి సాంప్రదాయాలలో ఒక భాగమయ్యింది. ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు ఏ విధంగా చేయూత అందుతుందో, దేశీయ వంగడాల వల్ల ఉపయోగాలను గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారి మాటల్లో విందాం.
1: ఫార్మర్ బ్రదర్స్, వి ఆల్ నో దట్ ఫార్మర్స్ ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ నేషన్. లాంగ్ బిఫోర్ వి స్పీక్ ఆఫ్ జీడిపి అండ్ గ్రోత్ ఇంజిన్స్, ఇట్ వాస్ ద ఫార్మర్ హూ ఫెడ్ దిస్ సివిలైజేషన్ సీజన్ ఆఫ్టర్ సీజన్, హార్వెస్ట్ ఆఫ్టర్ హార్వెస్ట్. అవర్ ఫెస్టివల్స్, అవర్ క్యాలెండర్స్, అవర్ వెరీ సెన్స్ ఆఫ్ టైమ్ హావ్ బీన్ షేప్డ్ బై ది సైకిల్ ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్. అరౌండ్ జనవరి 14th, ది ఎంటైర్ నేషన్ కమ్స్ టుగెదర్ టు సెలబ్రేట్ ద హార్వెస్ట్ సీజన్, బి ఇట్ మకర సంక్రాంతి ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ ఇన్ నార్త్ ఇండియా, లోహిరి ఇన్ పంజాబ్, పొంగల్ ఇన్ తమిళనాడు, బిహు ఇన్ అస్సాం. సచ్ ఇస్ ది డీప్ అండ్ ఎండ్యూరింగ్ బాండ్ దట్ అగ్రికల్చరల్ క్రియేట్స్ అక్రాస్ అవర్ డైవర్స్ నేషన్, యునైటింగ్ అస్ ఇన్ సెలబ్రేషన్. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అకౌంట్ ఫర్ నియర్లీ 1/5 ఆఫ్ కంట్రీస్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ కరెంట్ ప్రైసెస్. ఇట్ ఎంప్లాయ్స్ అప్రాక్సిమేట్లీ 46.1% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ అండ్ సపోర్ట్స్ క్లోజ్ టు 55% ఆఫ్ ది ఎంటైర్ పాపులేషన్. ఇన్ ది అగ్రికల్చర్ ఇయర్ ఆఫ్ 2024-25, భారత్ హ్యాస్ రికార్డెడ్ ఫుడ్ గ్రైన్ అవుట్పుట్ ఆఫ్ ఓవర్ 350 మిలియన్ మెట్రిక్ టన్స్, మార్కింగ్ అన్ ఇంక్రీస్ ఆఫ్ ఓవర్ 25 మిలియన్ మెట్రిక్ టన్స్ ఓవర్ ది ప్రొసీడింగ్ ఇయర్. ఐ అప్రిషియేట్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఫర్ దేర్ వేరియస్ స్కీమ్స్ ఫర్ సేఫ్ గార్డింగ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్ లైక్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్స్ అండ్ మెనీ అదర్స్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ మిషన్ ఆల్సో ఎన్ష్యూర్స్ సీడ్ సర్టిఫికేషన్, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఫార్మ్ మెకనైజేషన్ అసిస్టెన్స్ అండ్ ఫీల్డ్ డెమాన్స్ట్రేషన్స్ ఫార్ మైస్ ఫార్మర్స్. ఎస్ అ ఫార్మర్ ఫ్రమ్ ది ఫార్మర్స్ కమ్యూనిటీ, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ ద ఫార్మర్స్ ఆర్ ఎంబ్రేసింగ్ ఎ న్యూ ఎరా, ఎన్ ఎరా ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. హ్యాపీనెస్ ఈస్ దట్ అవర్ ఫార్మర్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ దే ఆర్ లీడింగ్ ఇన్ ఇట్. The Union Government's Namo Drone Didi, having an outlay of over ₹1,200 crores for providing drones to women self-help groups, for providing rental services to farmers for the application of fertilizers and pesticides, has yielded significant results all over the country. This is greatly benefiting the women farmers. Every acre cultivated with our indigenous hybrid is an acre that no longer needs an imported alternative. A developed India rests on homegrown innovation, resilient supply chains and workforce ready for the future. I appreciate all of you that you become a great example for the rest of the farming community all over the country. Our honorable Chief Minister Sriman Chandrababu Naidu Garu has consistently demonstrated a visionary approach towards agriculture and the rural development. His pioneering initiatives from establishing Rayat Bazaars to promoting horticulture, natural farming and farmer-centric support system reflect his deep commitment to the welfare and the prosperity of our farmers. Through his work, he has helped to transform agriculture into a more sustainable and profit giving livelihood. I commend Sri Naidu Garu's foresighted leadership and efforts to empower the annadada, our farmers. Our honorable chief minister is taking the initiative of linking all the South Indian rivers from Mahanadi to Kaveri, and I will be at his back all the time. You take it from me, it may take little time, but it is not going to be a dream, but it is going to be reality very soon, and that symptoms is coming up. Today become a seed of a stronger, more self-reliant and more developed India tomorrow.
0: దేశానికి వెన్నెముక వంటి వ్యవసాయ రంగంలో సాంకేతికత అందిపుచ్చుకోవడం ద్వారా ఎల్ నీనో వంటి వాతావరణ విపత్తులను వ్యవసాయ

0: ఏ విధంగా ఎదుర్కోవచ్చో హిస్ ఎక్సలెన్సీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారి మాటల్లో విందాం.
1: Despite the expansion of the industrial and service sectors, the role of agricultural sector in balancing our country's economy remains indispensable. The agriculture sector acts as a stabilizer during the periods of fluctuation in the other sectors. Maize is the third most important food crop in India after rice and wheat, and it is grown across 16.9 million hectares. And our country produces over 43 million tons annually. Globally, the conditions of El Nino are developing rapidly, and this year it is expected to be strongest event in 140 years. When there is a deficit rainfall, agriculture is hit first. The effects then cascade through crops, livestock, household assets, and food security. Despite the looming El Nino, the impact on India's agriculture sector is expected to be limited to the improved early warning systems. There is an urgent need for scientists to develop drought-tolerant varieties of maize and rice that use water efficiently and maintain good yields even when rainfall is low, ensuring food security and giving steady income to farmers despite changing weather conditions.
0: ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల అవకాశాలను, నదుల అనుసంధానం ద్వారా రైతులకు కలుగుతున్న మేలును గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో విందాం.
2: స్వదేశీ విధానంతో మనం అందరం కూడా స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగానే చూడడం లేదు. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా, రైతుల్ని ఒక ఆంటర్ప్రెన్యూర్గా చూడాలనేది మా విధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్వా, అరకు కాఫీ, పామాయిల్, ఇంకో పక్క మీద చూసి కోకో, మిరప, మామిడి, టమోటా, పసుపు, మొక్కజొన్న, మీరు వాణిజ్య పంటలు ఏమి తెలుసుకున్నా ప్రపంచంలో పండించే వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో పండడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దీనికి ప్రాసెస్ చేసి, వాల్యూ యాడ్ చేసి, బ్రాండ్ ప్రమోట్ చేసి అంతర్జాతీయ మార్కెట్లు తీసుకుపోతే దాని విలువ అనేక రెట్లు పెరుగుతుంది. అప్పుడే భారత రైతాంగం రాజుగా ఎదిగే పరిస్థితికి వస్తారు. ఈరోజు చాలా మంది కుటుంబాలు నేను చూస్తున్నాను, ఒకప్పుడైతే మన రాష్ట్రం నుంచి ఎక్కడ నీళ్లుంటే అక్కడికి మన రైతులు, ఆదర్శ రైతులు వెళ్లి వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు నేను పిలిపిస్తున్నాను, ప్రతి ఒక్క రైతు కుటుంబం ఆలోచించాలి. మీరంతా ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వాలి. ఈరోజు మనమంతా కూడా ప్రపంచానికి అక్వా, ప్రాన్స్ గాని, చేపలు గాని, రొయ్యలు గాని ఇవన్నీ ఎగుమతి చేస్తున్నాం, కానీ 10% మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఈ 10% గాని 50, 60, 70 తీసుకెళ్తే ఉపాధి వస్తుంది, వాల్యూ అడిషన్ వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే యువతకు పిలిపిస్తున్నాను, ఆంధ్రానంగానే టెక్నాలజీలో ముందున్నాం. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వ్యవసాయ రంగాన్ని జోడించి ఫుడ్ ప్రాసెసింగ్ వస్తే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు టెక్నాలజీ నాలెడ్జ్ ఉంది, ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా ఉద్దేశం. ఆ పారిశ్రామికవేత్త కూడా ఏదో ఇక్కడ చేయడమే కాదు, లేకపోతే మన ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్ ని గ్లోబల్ ప్రోడక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఆహార అలవాట్లు మారాయి, దానికి అనుగుణంగా పంటలు సాగు కూడా మారాలి. ఒకప్పుడు వరిని పండించేవాళ్ళం, ఇప్పుడు బియ్యం తినే తగ్గించారు. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ గాని ఫ్రూట్ గాని

ఇలాంటి ఫుడ్ కు పోయే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో అక్వాకల్చర్ ని, హార్టికల్చర్ ని, వాణిజ్య పంటల్నే పండిస్తున్నాం. ఒకప్పుడు రాయలసీమ కరువు సీమ, ఇప్పుడు రాయలసీమలో సిరులు పండించే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల్లో 20-30 సంవత్సరాల్లో ఎలాంటి పంటలుండాలి, ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, దేనికి భవిష్యత్తు ఉంటుందో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మాటల్లోనే కాదు యాక్షన్లో కూడా చేయడం కోసం రాయలసీమని ప్రపంచానికే ఒక ఆర్థిక

0: నీళ్ల వల్ల కొంతవరకు కృష్ణా రైతాంగాన్ని కాపాడామంటే అది ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే ఈ 2-3 ఏళ్లలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. అదే మార్గం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. ప్రకృతి సేద్యం ద్వారా ఆల్టర్నేటివ్ క్రాప్లు కూడా పోయే పరిస్థితికి వచ్చాం. పప్పు ధాన్యాలు కాని చిరుధాన్యాలు కాని ప్రోత్సహిస్తున్నాం. ఒక సంక్షోభాన్ని సవాలుగా తీసుకుని రైతాంగాన్ని అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ పంటలే కాకుండా మళ్లీ ప్రతి ఒక్క రైతు కూడా భూమిని ఖాళీగా పెట్టకుండా ఎన్జిఎల్లో గైడ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం రైతులపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం చేయగలిగితే తాత్కాలికంగా మనం సమస్యను ఎదుర్కోవడం, శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కారం చేసి వాటర్ సెక్యూరిటీ తెచ్చుకోగలిగితే సమస్యల పరిష్కారం అవుతాయి. 5 నదుల్ని కలిపే పరిస్థితి ఉంది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, అదే సమయంలో పెన్న, అదే సమయంలో కావేరి. ఈ 5 నదులు కలపగలిగితే 4 రాష్ట్రాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. నీళ్లు తీసుకుపోవడమే కాదు, దీనివల్ల కష్టకాలంలో ఇది ఒక స్టెబిలైజర్గా స్థిరీకరణ చేసే అవకాశం వస్తుంది.
1: ఇన్ని ఉపయోగాలు కలిగిన వ్యవసాయ విలువ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి సాధనకు తోడ్పడుతుందని ఆశిద్దాం. మీరు ఇంతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాలు పంచుకున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8:15 కావస్తుంది. ఇప్పుడు విందాం వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు. మరి కార్యక్రమంలో మొదటి వాట్సాప్ మహబూబ్ నగర్ జిల్లా మూసపేట గ్రామం నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ మరి కుటుంబ సభ్యులు వీరు కోరుకుంటున్నారు. బొంబాయి ప్రియుడు చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో వేటూరి సాహిత్యం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు ప్రతిమారావు ఆలపించిన యుగల గీతం

వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో మరొక వాట్సాప్. నారాయణపేట జిల్లా ఉట్కూరు నుంచి అరుణ, మోహన్జీ, దివ్యాభాయ్, అజయ్ మరియు శృతి వీరు కోరుకుంటున్నారు. మున్నా చిత్రం నుంచి హారిస్ జెరస్ సంగీత సారథ్యం, కన్నికొండ సాహిత్యం, సాధన సర్గం నరేష్ అయ్యర్, క్రిష్ మరియు హరిచరణ్ ఆలపించిన గీతను మాకోసం ప్రసారం చేయండి అంటూ

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమం ముగింపు సమయానికి వచ్చింది. అండ్ ఇవాళ మనకు మెసేజెస్ పంపించిన శ్రోతల పేర్లనైతే ఒకసారి చూసేద్దాం. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అబేద మరియు ఆయేష మనకు మెసేజ్ చేశారు. అండ్ అలాగే వీరితో పాటు కర్ణాటక నుంచి పెత్తనహల్లి నుంచి సుబ్రహ్మణి గారు మనకు మెసేజ్ పంపించారు. అండ్ వీరితో పాటు తాళ్ల రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్ మరియు కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా నుంచి. నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలే గారు మనకు మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు పశ్చిమ సిగ్బం ఛాయ్ భాష జార్ఖండ్ నుంచి శివ్ గోప్, ప్రేమ్ గోప్, కపిల్ గోప్, శివాన్ష్ గోప్ మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అలాగే సాయినగర్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి దోర్నాల రేణు.

వేణుక మరియు బాలాజీ గారు మనకు మెసేజ్ చేశారు. కరీంనగర్ జిల్లా అమణికుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్ మరియు కుటుంబ సభ్యులు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపల్లె నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవని మరియు కుటుంబ సభ్యులు. అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి మరియు కుటుంబ సభ్యులు. కడప నుంచి వినయ్ మరియు శ్రీధర్ గార్లు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ మరియు హన్విత మనకు మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు పుట్టపాకు నుంచి భవాని వెంకట్, మాస్టర్ మిథున్ మరియు కుటుంబ సభ్యులు. అలాగే పుట్టపాకు నుండి మిరియాల తిరుమలయ్య మరియు ఆండాల్ గారు మనకు మెసేజ్ పంపించారు. అండ్ వీరితో పాటు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, యశ్వంత్, ఖాదర్ బాషా, అలాగే తుమ్మల చెల్ల గోపీనాథ్ గారు మనకు మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం రూరల్ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా మరియు కుటుంబ సభ్యులు మనకి మెసేజ్ పంపించారు. అలాగే విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ గారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దనరావు, వనజమ్మ మరియు వెంకట భావన మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అలాగే నెల్లూరు జిల్లా సంఘం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ పంపించారు. అలాగే వీరితో పాటు వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి గ్రామం నుంచి గోవర్ధనరావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి మరియు మోతిబాయి మనకు మెసేజ్ చేశారు. సో చాలా మంది అయితే మనకు మెసేజెస్ పంపించడం జరిగింది. కాకపోతే శ్రోతలు కోరిన పాటలన్నింటినీ ప్రజెంట్ చేయలేనటువంటి పక్షంలో ఇవాళ ప్రజెంట్ చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీరు చక్కగా వినుంటారు అని అనుకుంటున్నాం. అండ్ కార్యక్రమాలు కూడా మీకు నచ్చింటుందని అనుకుంటున్నాం. మరికొన్ని సినిమా పాటలు మీరు కోరిన విధంగా రేపటి వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో ప్రజెంట్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. అండ్ ఇది ఇవాళ మన వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమం. కార్యక్రమాన్ని ముగించే ముందుగా సమరసింహారెడ్డి చిత్రం నుంచి ఒక చిన్న పాట మీకోసం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ది చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆయుర్వేద అనుగుణమైన జీవన శైలి ఆరోగ్య సంరక్షణకు సంపూర్ణమైన విధానమని కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోస్తాంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. వివరాలు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ది చెందిన దేశంగా మారగలదని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్లోని వడోదరలో మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్టపతి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. విద్యను దేశానికి సమాజానికి ఉపయోగించినప్పుడే దానికి అర్థం చేకూరుతుందని తెలిపారు. నేడు ప్రతి రంగంలోనూ సాంకేతిక పరివర్తన జరుగుతోందని, నిత్యం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానమే పరిష్కారమని తెలియజేశారు. విద్యారంగంతో సహా వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం అధికంగా పెరుగుతోందని రాష్ట్రపతి పేర్కొంటూ
1: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధాన దే సక్తా లేకిన్ సహీ ప్రశ్న పూచనా आपका कर्तव्य होना चाहिए. टेक्निक आपको गति दे सकती है लेकिन ये तय करना है, आपका काम है कि आपको इस दिशा में जाना है. डेटा आपको सूचना दे सकता है लेकिन उस सूचना के नैतिक उपयोग कैसे करना है ये निर्णय आपको ही करना है.
0: అలాగే ఈరోజు సాయంత్రం వడోదరలో బ్రహ్మకుమారీస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ను ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత, దేశ నిర్మాణం కోసం అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని రాష్ట్రపతి వర్చువల్గా ప్రారంభించారు. ఆయుర్వేద అనుగుణమైన జీవన శైలి ఆరోగ్య సంరక్షణకు ఒక సంపూర్ణమైన విధానమని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. నాగపూర్లో ఈరోజు జరిగిన 11వ ఆయుర్వేద దినోత్సవ జాతీయ వేడుకలను ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, సమతుల్య ఆహారం, క్రమశిక్షణతో కూడిన దినచర్య, మంచి నిద్ర, యోగా, ప్రకృతితో సామరస్యం వంటి వాటితో కూడిన జీవన శైలి అనేక వ్యాధులను నివారించి ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనేది ఈ ఏడాది ఆయుర్వేద దినోత్సవ ఇతివృత్తమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేవలం మందులు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలే ఆరోగ్యానికి మొదటి పునాదని అన్నారు. మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, వయస్సు సంబంధిత సమస్యలతో సహా జీవనశైలి సంబంధిత ఆరోగ్య సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందన్నారు. గత 12 సంవత్సరాల్లో ఆయుష్ రంగం గణనీయమైన పురోగతిని సాధించినట్లు ప్రతాప్రావు జాదవ్ పేర్కొంటూ,
2: हमारे आयुष मंत्रालय ने जो थीम चुनी है वो है बेहतर कल के लिए आयुर्वेद. यानी कि अगर बुढ़ापे में भी अगर हम अच्छा स्वास्थ्य रखना चाहते हैं, जिंदगी हम वहां पर जीना चाहते हैं, तो अभी से आयुर्वेद और आयुष को, योगा को अपनाइए. और इसका जो आयोजन है हमारा ये 23 सितम्बर का, ये साल हम महाराष्ट्र के नागपुर में इसको हम मना रहे हैं.
0: ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవన శైలికి ఇది ఒక శక్తివంతమైన సాధనమని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఈ గొప్ప వారసత్వాన్ని మరింత దృఢంగా స్వీకరించాలని ప్రజలకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని భారత ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలియజేసింది. సుమారు 40 కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టామని, ప్రత్యేక విస్తృత పునర్విమర్శతో సహా పలు ఎన్నికల సంస్కరణలు చేపట్టామని కమిషన్ తెలియజేసింది. ఏ సంస్థలోనైనా చర్చల సమయంలో అభిప్రాయాలు, పరిశీలనలో భేదాభిప్రాయాలు ఉండడం సాధారణమని, తుది నిర్ణయం తీసుకునే ముందు అది నిర్ణయ ప్రక్రియలో ఒక భాగమని కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవస్థను మెరుగుపరచడానికి కమిషన్కు తమ సూచనలు ఇచ్చేందుకు కమిషన్లోని ప్రతి అధికారికి పూర్తి అధికారం ఉందని పేర్కొంది. ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్లో ప్రధాన ఎన్నికలను, ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని ఎన్నికల సంఘం తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో గత 12 ఏళ్లలో రహదారులు, విమానాశ్రయాలు, రైల్వేలు, నౌకాయానం, జలమార్గాలు, కమ్యూనికేషన్ రంగాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలో ఒక ప్రైవేటు మీడియా సంస్థ ఈరోజు నిర్వహించిన ఐకానిక్ టూరిజం సమ్మిట్ లో మాట్లాడుతూ ప్రజలు అనుభవపూర్వక పర్యాటకానికి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ప్రపంచం సరఫరా గొలుసు అంతరాయాలు, రాజకీయ అస్థిరత, ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మొదటి త్రైమాసికంలో 7.5% పైగా వృద్ధిని నమోదు చేసినట్టు తెలియజేశారు. సేవలు, సాంకేతిక రంగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రభావం గురించి ఉన్న ఆందోళనలు కూడా ఆయన ప్రస్తావించారు. సవాళ్లతో కూడిన ప్రపంచ వాతావరణం ఉన్నప్పటికీ సేవలు, తయారీ ఎగుమతుల్లో భారతదేశం వృద్ధిని నమోదు చేస్తూనే ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం యుఎన్జీఏ 81వ సదస్సు సందర్భంగా భారత్, యుఏఈ, ఫ్రాన్స్ త్రైపాక్షిక సమావేశంలో యుఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయద్ అల్ సహ్యాన్, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోడ్ తో కలిసి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. అంతరిక్షం, ఇంధనం, కృత్రిమ మేధస్సు, సంస్కృతి, వారసత్వంతో సహా పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో త్రైపాక్షిక సహకారంలో పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. అలాగే పశ్చిమాసియాలోని పరిస్థితిపై కూడా ముగ్గురు మంత్రులు చర్చించారు. పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో త్రైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసి విస్తరించాలని, అలాగే భారత్, ఫ్రాన్స్, యుఏఈల మధ్య ఉన్న బలమైన స్నేహపూర్వక సంబంధాలను మరింత పెంపొందించుకోవాలని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో ఈరోజు, రేపు ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిశా,

తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, అంతర్గత కర్ణాటక, కేరళం, మహే, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదేవిధంగా మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. జపాన్లోని ఇచ్చీ నాగియో వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. ఒక స్వర్ణం, 5 రజతాలు, 6 కాంస్యాలతో పతకాల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో మీరాబాయ్ చాను రజత పతకం గెలుచుకోగా, పురుషుల వ్యక్తిగత విభాగంలో ఈరోజు జరిగిన సాఫ్ట్ టెన్నిస్ లో జై మీనా కాంస్య పతకం గెలుచుకున్నారు. మహిళల స్కీ టీమ్ ఈవెంట్లో పరీనాస్ థాలివాల్, రైజా థిల్లాన్, మహేశ్వరి చౌహాన్లు, పురుషుల స్కీ జట్లో అనంత్జీత్ సింగ్ నరుక, భవతేక్ సింగ్ గిల్, మైరాజ్ అహ్మద్ ఖాన్లు కాంస్య పతకం సాధించారు. అలాగే పురుషుల బ్యాడ్మింటన్ జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది. కాగా ఆసియా క్రీడల్లో పలు విభాగాల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. వారి నైపుణ్యం, పట్టుదల, జట్టు స్ఫూర్తి దేశానికి గర్వకారణం అని అన్నారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోనమాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. పన్ను విధానాలు డేటా ఆధారిత డిజిటల్ ప్రక్రియల వైపు మళ్లుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బ్రిక్స్ పన్నుల అధిపతుల సమావేశ ప్రారంభోపన్యాసంలో ఆమె ప్రసంగిస్తూ, రాబోయే కొన్నేళ్లలో బహుపాక్షిక పన్ను చర్చల్లో తీసుకునే నిర్ణయాలు ఒక తరంపాటు సరిహద్దు పన్నుల విధానాన్ని తీర్చిదిద్దుతాయని అన్నారు. బ్రిక్స్ దేశాలు అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలని, ఇవి తక్కువ స్థాయిని నుంచి గణనీయమైన దేశ పన్ను సామర్థ్యాన్ని పెంపొందించుకున్నట్టు పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ది చెందిన దేశంగా మారగలదని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆయుర్వేద అనుగుణమైన జీవన శైలి ఆరోగ్య సంరక్షణకు సంపూర్ణమైన విధానమని కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నట్లు భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

మీరు విన్నారు వివిధ భారతీయ 101.3. దిస్ ఈస్ యువర్ అజయల్ గంద అండ్ మర్మనామ్ డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రామ్ లో. సో ఎస్, బ్యూటిఫుల్ డ్యూయట్స్ అన్ని కూడా వింటూ ఎంజాయ్ చేసినాం కదా. సో ఎస్ ఫ్రెండ్స్, మరి శాలిని పాండే బర్త్డే అని చెప్పాం కదా. సో నటించింది కొన్ని సెలెక్టివ్ ఫిలిమ్స్ అయినప్పటికీ ఆ ఫిలిమ్స్ లో తన రోల్ ఎంతో యునీక్ గా అండ్ ఇట్ షుడ్ ప్లే అ మేజర్ రోల్ అన్నట్టుగా, అంటే ఒక ఇంపాక్ట్ ఉండాలి తన రోల్ కి అన్నట్టుగానే చూస్ చేసుకున్నారు. మరి అలా తను చూస్ చేసుకున్న ఫిలిం 118. సో కళ్యాణ్ రామ్ అండ్ ఇంకా శాలిని పాండే నటించిన ఈ ఫిలిం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనే చెప్పాలి. అండ్ ఫైనలీ సినిమాల్లో, అండ్ సినిమాల్లో ఏముంది లేండి, నిజం లైఫ్ లో కూడా చాలా మంది వైఫ్ ఆర్ వుడ్ బి ఆర్ లవర్ ఎవరైనా కానీ, నేను చిటికేస్తే మా హస్బెండ్ నా కళ్ళ ముందు ఉండాలి, నేను ఏం కోరుకున్నా అది తీర్చేసేయాలి, అప్పుడే నా మీద ప్రేమ ఉన్నట్టు అన్న భావనలో ఉంటారు కదా. బట్ యాక్చువల్లీ నిజం ప్రేమ అంటే, నిజమైన ప్రేమ అంటే అది కాదు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని అన్ని సందర్భాల్లో కూడా ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవడం. మరి అలాంటి ఒక వండర్ఫుల్ రోల్ ప్లే చేశారు శాలిని పాండే 118 ఫిలింలో. సో తను ప్రేమించి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఒక జర్నలిస్ట్ అనమాట. సో అయితే ఆ జర్నలిస్ట్ ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేశారు, ఒక అమ్మాయిని అన్యాయంగా చంపేయడం జరుగుతుంది అండ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఫ్యూ స్కూల్ చిల్డ్రన్, అంటే చాలా మంది చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలకి జరిగిన అన్యాయానికి ఈ అమ్మాయికి సంథింగ్, ఒక మిస్టరీ ఉంది అని చెప్పి ఆ కేసు గురించి సాల్వ్ చేసే ప్రయత్నంలో ఉంటారు. అండ్ అదే టైంలో వీళ్ళ పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే మన శాలిని పాండే, అంటే లైక్ కళ్యాణ్ రామ్ ఉడ్బిగా నటించిన శాలిని పాండే, ఇట్స్ ఓకే, ముందు ఆ కేసు సాల్వ్ చేయి, ఆ అమ్మాయి సిచ్యువేషన్ తలుచుకుంటేనే నాకు అసలు అంటే ఎంత బాధ అనుభవించి తను చనిపోయి ఉంటుందో కదా. సో ముందు ఈ కేసు సాల్వ్ చేశాక ఆ అమ్మాయికి న్యాయం జరిగిన తర్వాతే మనం పెళ్లి చేసుకుందాము అని చెప్పి తనకి సపోర్ట్ గా ఉంటుంది ఈ కేసు సాల్వ్ చేయడంలో. సో నిజమైన ప్రేమ అంటే ఇది కదా, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం, ఒకళ్ళకొకళ్ళు అన్ని సందర్భాల్లో తోడుగా ఉండడం. సో ఎస్, దర్ ఈస్ అబౌట్ ది స్వీటెస్ట్ రోల్ ఆఫ్ శాలిని పాండే ఇన్ ద ఫిలిం 118. మరి ఇప్పుడైతే మీకోసం 118 ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ RJ అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమనం డివైడ్ ప్రోగ్రామ్ లో. సో ఎస్, ఆకాశమే నీ హదుర ఫిల్మ్ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. సో ఎస్, మరి ఇందులో కూడా బేబీ మరి సూర్యకి వైఫ్ గా నటించిన ఆ రోల్ బేబీ. సో అప్స్ అండ్ డౌన్స్ లో హస్బెండ్ కి తోడుగా నిలిచే ఒక లవ్లీ ట్రాక్, లవ్లీ రోల్ మనకి చూస్తాము ఈ ఫిల్మ్ లో కూడా. సో ఇందాక అన్నట్టుగా ఫిల్మీగా కాకుండా ప్రాక్టికల్ గా ఆలోచించి ఒకరి కోసం ఒకరు తోడుంది ఈ లవ్లీ ట్రాక్. అండ్ ఎస్, అర్థం చేసుకునే మనిషి అంటూ మనకి తోడుగా ఉంటే అంతకు మించి లైఫ్ లో ఏం కావాలో చెప్పండి. సో ఎస్ ఫ్రెండ్స్, మరి మీకోసం వినిపించడానికి ఇంకా బ్యూటిఫుల్ డ్యూయట్స్ అయితే సిద్ధంగా ఉంది. మరి ఇప్పుడైతే మీకోసం వినిపించేస్తున్నాను ఛాంపియన్ ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్. స్టూడియో వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

వినారు కదా, ఛాంపియన్ ఫిలం నుంచి జూనియర్ ఛాంపియన్, అదే అండి శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ నటించిన ఫిలం నుంచి ఒక లవ్లీ ట్రాక్. సో ఎస్, మరి ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ తోటి ఈనాటి డ్యూయట్ యువకిరి టాటా బాబాయ్ చెప్పేద్దాం. సో ఎస్, మరి ఇప్పుడైతే మీకోసం ఈగా ఫిలం నుంచి. సో అన్ని భావాలు బయటకు ఎక్స్ప్రెస్ చేయక్కర్లేదు, కొన్ని అవతల వ్యక్తికి చెప్పకపోయినా అర్థమైపోతాయి. సో జస్ట్ లైక్ నాని ఫిలిం ఈగాలో లాగా సమంత బ్లాంక్ మెసేజ్ పంపిస్తే అబ్బా రే మెసేజ్ చేసిందిరా ఇందు అంటాడు అనమాట నాని. సో వాళ్ళ ఫ్రెండ్ అంటే రే ఏంట్రా పంపించింది బ్లాంక్ మెసేజ్ అంటే, అరే నీకు అర్థం అవట్లేదురా, బ్లాంక్ మెసేజ్ అయితే నీకు కావాల్సింది రాసుకో అని అర్థం అని అంటాడు నాని. సో ఎస్, సో నిజంగా ఎవరినైనా గుర్తు చేసుకుంటున్నాము అని చెప్తే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆ మెసేజ్ లో ఐ లవ్ యూ ఐ మిస్ యూ అని చెప్పక్కర్లేదు. అది ఎంప్టీ మెసేజ్ అయినా సరే అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అన్ని అర్థమైపోతాయి. అండ్ యస్ ఫ్రెండ్స్, మరి నాని ఫ్యాన్స్ అందరి కోసం ఐ నో ఈ పాటికే ఆ హల్చల్ స్టార్ట్ అయిపోయింది అండ్ రేపటి కోసం మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో మరి నాని ఫ్యాన్స్ అందరి కోసం ప్లే చేసేస్తున్నాను ఇక ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్షే అల్క్నంద.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. కోస్తాంధ్ర అన్యానంలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉంది. కోస్తాంధ్ర యానంలో అక్కడక్కడ 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం. ఇంకా రెడ్ అలర్ట్ వచ్చి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, ఇంకా విజయనగరం, ఇంకా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఉంది. ఇంకా ఆరెంజ్ అలర్ట్ విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ యానం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందనివల్ల యెల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణా నది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org లో తెలుసుకోగలరు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ జయల్ఘనంద అండ్ స్టూడియోలో సమయం 9:08, విచ్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం మధుర స్వరాలు ప్రోగ్రామ్ లోకి. సో ఎస్, మరి మధుర స్వరాలు ప్రోగ్రామ్ లో ఈ రోజు ఒక ఫేమస్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈ డైరెక్టర్ ఎస్పెషల్లీ మిలీనియల్స్ కి, అంటే మనకే అండి చాలా ఫేవరెట్ డైరెక్టర్ అనే చెప్పాలి. ఇంతకీ ఆయన ఎవరు అండ్ ఎందుకు ఆయన మిలీనియల్స్ కి ఫేవరెట్, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఆర్యా ఫిల్మ్ నుంచి ఫీల్ మై లవ్ అనే ఈ లవ్లీ ట్రాక్ అయితే ముందు వినేసేయండి. ఆ తర్వాత ఆ డైరెక్టర్ ఎవరు, ఏంటి స్పెషల్, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసేస్తాను. స్టూడియో టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు ఉమాభారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ అజయల్ నందా అండ్ మనం ఉన్న మధురస్వరాలు ప్రోగ్రామ్ లో. సో లవ్లీ ట్రాక్ విన్నారు కదా ఫ్రమ్ ద ఫిల్మ్ భారతీయుడు. మిలీనియల్స్ అంటే అదే అండి మనమే. పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళలో మన తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. బికాస్ ఇప్పటికీ మనం పేరెంట్స్ ఏమైనా చెప్తే ఏ మాత్రం ఎదురు చెప్పకుండా ఓకేనా అన్న అని అంటాం కాబట్టి. అండ్ ఎస్, మరి మన మనోభావాలు పేరెంట్స్ కి అయితే మనం చెప్పలేకపోవచ్చు, కానీ మన అందరి మనసులో మాట తన ఫిల్మ్ ద్వారా తెరకెక్కించిన డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ గారు. అండ్ ఎస్, మరి ఈ రోజు డైరెక్టర్ భాస్కర్ తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముందుగా విషింగ్ హిమ్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ ఈ రోజు మధురస్వరాలు కార్యక్రమంలో డైరెక్టర్ భాస్కర్ ఫిల్మ్ జర్నీ గురించి తెలుసుకుందాం. అండ్ ఎస్, ఇప్పుడైతే బొమ్మరిల్లు ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ యాజల్ నంద. మనం అన్నాము మధుర స్వరాలు కార్యక్రమంలో సుయస్ డైరెక్టర్ భాస్కర్ గురించి తెలుసుకుంటున్నాం. వెల్లూరులో పుట్టిన భాస్కర్ నటరాజన్, అదే అండి మన బొమ్మరిల్లు భాస్కర్ గారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తమిళనాడులో ముందుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ పొంది, ఆర్య అండ్ ఇంకా భద్రా ఫిల్మ్స్ కి అసోసియేట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశారు. మరి ఆ తర్వాత 2006 లో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ బొమ్మరిల్లు ద్వారా ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ గా మన ముందుకొచ్చారు. మనకెవరైనా చెడు చేస్తున్నారు అని తెలిస్తే వాళ్లతో వాదించచ్చు, ఎదిరించచ్చు, కానీ మన మంచి కోరుకునే, మన కోసం మనకన్నా ఎక్కువ తప్పించే పేరెంట్స్ ఉంటే అది తప్పెలా అవుతుంది చెప్పండి? మరి అందుకే మనం పేరెంట్స్ ని ఎదిరించలేక మన ఆనందాల్ని చంపుకోలేక ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ఉంటాం కదా. మరి ఆ కన్ఫ్యూజన్ కి సొల్యూషన్ ఏంటి అని మీకు కనుక తెలుసుకోవాలి అని ఉంటే, నాకు తెలిసి బొమ్మరిల్లు ఫిల్మ్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్. దోశ ఎంత ముక్క చేసుకుని ఎంత చట్నీ అద్దుకుని తింటే మన ఒంటికి సహిస్తుంది దగ్గర నుంచి, క్యారమ్స్ లో రెడ్ కాయిన్ కొట్టాలి అంటే మనం ఏ యాంగిల్ చూస్ చేసుకోవాలి అనేంత వరకు కూడా, ఎంత పెద్దగా అయినా సరే నాన్న ఆ బిడ్డని సరిచేస్తూ ఉంటే ఒక్కసారి తన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఊహించుకోండి. సరే ఇవన్నీ వదిలేద్దాం. ఎంతో ఇంపార్టెంట్ విషయమైన లైఫ్ పార్ట్నర్ అండ్ ఇంకా అలానే కెరీర్, ఈ రెండు విషయాల్లో కూడా నాన్న చెప్పినట్టుగానే చేయాలి అనుకుంటే మాత్రం పాపం మన సిద్ధు అస్సలు భరించలేకపోయాడు. మరి అలా తను మొదటిసారి నోరు తెరిచి అడిగితే జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నదే మన బొమ్మరిల్లు ఫిలిం అండ్ ఇది తెరపైన చూపించడంలో. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ సిద్ధు, ఆ క్యారెక్టర్ లో చాలాసార్లు మనం పేరెంట్స్ కి చెప్పుకోలేని అన్ని కూడా బొమ్మరిల్లు భాస్కర్ గారు తెరపైన చూపించారు అని చెప్పాలి. అండ్ ఎస్, అందుకే ఈ ఫిల్మ్ అంత సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే బొమ్మరిల్లు భాస్కర్ గారు ఫస్ట్ అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన ఆర్యా ఫిలిం లోని ఈ లవ్లీ ట్రాక్ వినేద్దాం. ఆ తర్వాత ఇంకా తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నంద.

సేల్స్ ఫ్రెండ్స్, మరి అసోసియేట్ డైరెక్టర్ గా కూడా ఆ ప్రేమ ఉన్న జర్నర్ ని ఎన్నుకున్నారు మన బొమ్మరిల్లు భాస్కర్ గారు. అండ్ ఎస్, కుదిరితే కప్ కాఫీ అంటే వీలైతే నాలుగు పాటలు కుదిరితే కప్ కాఫీ. అమ్మో హాస్ని ఫ్యాన్స్ నన్ను తిట్టుకోరు డైలాగ్ తప్పు చెప్పేస్తే. సో ఎస్, వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ అని అనగానే వెనకాల అనే ఆ బీజియం, సో ఎవరు మర్చిపోతారు చెప్పండి. అండ్ మోర్ దాన్ సిద్ధు, నాకు తెలిసి ఈ ఫిలిం లో అందరికీ గుర్తుండిపోయే రోల్ హాహా హాసిని. సో నిజంగా హాస్ని లాగా చీకు చింత లేకుండా ఈ మూమెంట్ మనం బ్రతికేద్దాం అంటే, లైక్ జస్ట్ లివ్ దిస్ మూమెంట్ అన్న యాటిట్యూడ్ తో ఉంటే అందరూ ఎంత హ్యాపీగా ఉంటామో కదా. బట్ ఉండడం అంత ఈజీ ఏం కాదండి. ఈవెన్ హాస్ని హ్యాడ్ ఎ పాస్ట్ రైట్. సో వాళ్ళ నాన్నగారు తాగుతూ తనని పట్టించుకోరు అని చెప్పి తనని తాను డీవియేట్ చేసుకోవడానికి అలా హ్యాపీగా ఉన్నట్టుగా నటిస్తూ అండ్ హ్యాపీగా ఎప్పుడు అలా టైం ని స్పెండ్ చేస్తూ ఉండేది. సో మొత్తానికైతే రెండు డిఫరెంట్, అంటే ఒక నార్త్ పోల్ ఒక సౌత్ పోల్ ఎలా కలిసి ప్రేమలో పడ్డారు అండ్ ఆ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు అని ఎంతో అందంగా చూపించారు మన బొమ్మరిల్లు భాస్కర్ గారు తన డెబ్యూ ఫిలిం తోటే. అండ్ అందుకే నంది అవార్డు అందుకున్నారు తొలి చిత్రానికే. సో యెస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మీ అందరి ఫేవరెట్ ఫిలిం బొమ్మరిల్లు నుంచి ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ

శ్రేయస్ ఫ్రెండ్స్ విన్నారు కదా, బొమ్మరిలో ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్. మరి బొమ్మరిలో చిత్రం చూపించి మన మిలీనియల్స్ అంతా చూసారా, పిల్లలు చెప్పిన సంబంధం చేసుకుంటే మేము హ్యాపీ మీరు హ్యాపీ అని అనుకుంటుండగా భాస్కర్ గారు తన సెకండ్ ఫిలిం పరుగుతో మన ముందుకు వచ్చారు. బట్ ఇప్పుడు మాత్రం మొత్తం అంతా పిల్లలది తప్పు. లవ్, అట్రాక్షన్, ఇన్ఫాక్చుయేషన్ ఈ మూడిటికి మధ్యన కన్ఫ్యూజ్ అయ్యి పేరెంట్స్ ని ఎదిరించి పెళ్లి చేసుకునే వాళ్ళు పడే ఆ పాటలు, అసలు అది నిజమైన ప్రేమ కాదా, అండ్ ఆ ప్రేమ జీవితాంతం ఉంటుందా లేదా, అలా ఇంట్లో పేరెంట్స్ కి చెప్పకుండా వెళ్ళిపోయి వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు పేరెంట్స్ పడే ఆ తపన, ఇదంతా ఎంతో వండర్ఫుల్ గా పరుగు చిత్రం ద్వారా మనకి తెరపైన చూపించారు డైరెక్టర్ భాస్కర్. అండ్ అందులో అయితే మన అల్లు అర్జున్ రోల్ అసలు అవుట్ అండ్ అవుట్ ఉంటుంది అని చెప్పాలి. బికాస్ అటు కామెడీ, ఇటు సెంటిమెంట్, అండ్ వాళ్ళ మదర్ జయసుధ గారితో ఆ ఎమోషనల్ సీన్స్, అండ్ ఇంకా అలానే లాస్ట్ లో ఒక డైలాగ్, నిజమే పేరెంట్స్ నుంచి అమ్మాయిని తీసుకెళ్లిపోవడం గొప్ప కాదు, పేరెంట్స్ ని ఒప్పించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం గొప్ప అని చెప్పి తను రియలైజ్ అవడం, ఇలా నిజం లైఫ్ కి ఎంతో దగ్గరగా ప్రాక్టికల్ గా ఉంటుంది పరుగు ఫిలిం కూడా. మరి అందుకే అందరూ కూడా భాస్కర్ గారి ఫిలిమ్స్ కి అండ్ భాస్కర్ గారికి ఫ్యాన్స్ అయిపోయారు. బికాజ్ ఎవ్రీబడి కెన్ కనెక్ట్ విత్ హిస్ డైలాగ్స్, ఫిలిమ్స్ అండ్ స్టోరీ. సో యస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మీకోసం పరుగు ఫిలిం నుంచి ఒక లవ్లీ ట్రాక్, ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ టు వివిద్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ రియల్టీ. అండ్ మనం ఉన్నాము మధురస్వరాలు కార్యక్రమంలో. సో డైరెక్టర్ భాస్కర్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. సో యస్, ఫస్ట్ ఏమో బొమ్మరిల్లు, ఆ తర్వాత సో పరుగు ఫిలిం లోతో ఏమో పేరెంట్స్ కి సపోర్ట్ చేస్తూ తన ఫిలిమ్స్ సపోర్ట్ ఇన్ ద సెన్స్ ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది అని మన కళ్ళ ముందు వచ్చారు. మరి మూడో ఫిలిం ఆరెంజ్. సో అయితే ఇది ప్రేమ పెళ్ళైనా లేదా అరేంజ్ మ్యారేజ్ అయినా సరే అసలు ప్రేమ అనేది ఉందా అని చెప్పి ఒక పెద్ద కన్ఫ్యూజన్ నే అందరికీ ఇచ్చేశారు భాస్కర్ ఈ ఆరెంజ్ ఫిలిం ద్వారా. అయితే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫిలిం ఆ కన్ఫ్యూజన్ కి సొల్యూషన్ కూడా ఇచ్చారనుకోండి. సో నిజంగా ట్రూ లవ్ అంటే ఎప్పుడు ఒకలానే ఉండడం అని చెప్పి తను ఎంతో అద్భుతంగా ఆరెంజ్ ఓ రేంజ్ లవ్ స్టోరీ అన్న ట్యాగ్ లైన్ తోటి మూడోసారి ముచ్చడిగా ఒక వండర్ఫుల్ ఫిలిం తో మన ముందుకు వచ్చారు. సో నిజంగానే పెళ్ళైన కొత్తలో ఒకలాగా అంటే ఒక రిలేషన్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయడానికి మంచిగా యాక్ట్ చేసి ఆ తర్వాత ఒరిజినాలిటీని బయట పెట్టడం వల్ల గొడవలు వస్తాయి తప్ప ఫస్ట్ నుంచి మనం మనలా ఉంటే మనల్ని ఇష్టపడే వాళ్ళే మన లైఫ్ లోకి వస్తారు. మరి ఈ చిన్న లాజిక్ మిస్ అవుతారు. సో పెళ్లి చూపులు అప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంది యాక్చువల్ గా. అంటే ఎవరో మనల్ని పెళ్లి చూపులు ఆర్ ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు కొంచెం మనం మర్యాదగా ఆర్ మన ఒరిజినాలిటీ బయటకు పెట్టాం కదా, మరి దాన్ని బట్టి హౌ విల్ దే డిసైడ్ ది హోల్ లైఫ్ అని ఎప్పుడో పెద్ద క్వశ్చన్ మార్క్. మరి నా క్వశ్చన్ మార్క్ ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి భాస్కర్ గారు ఆరెంజ్ ఫిలిం ద్వారా ఏకంగా అసలు ఎందుకు ఇలా జనాలు నటిస్తారు, ఇలా నటిస్తే ఆ ప్రేమ కలకాలం ఉంటుందా ఉండదా అని చెప్పి మనకి పిక్చర్ పర్ఫెక్ట్ అన్నట్టుగా 70mm స్క్రీన్ పైన ఈ ఫిలిం తో మనకి ఒక సొల్యూషన్ అంటే ఒక ఆన్సర్ అనేది ఇచ్చేశారు. సో అందుకే మనం మనలా ఉందాం. ఓకే, సో నిజంగా మన ఒరిజినాలిటీని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా మన లైఫ్ లోకి వస్తారు. అండ్ అలా కాకుండా యాక్ట్ చేసి ఎవరిని ఇంప్రెస్ చేసి మన లైఫ్ లోకి ఆ అబద్దాలతోటి తీసుకురావాల్సిన అవసరం లేనే లేదు అని చెప్పి ఆరెంజ్ ఆరెంజ్ లవ్ స్టోరీతో మనకి క్లారిటీ ఇచ్చేశారు భాస్కర్. సో యస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆరెంజ్ ఫిలిం లోని ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం స్టూడియో ఉంటూ వివిధ భారతీయ FM 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నంద.

సో ఆరెంజ్ ఫిలిం స్టోరీ అంతా కూడా ఈ 4 నిమిషాల పాటలో ఎంతో చక్కగా మనకి అర్థమయ్యేలా రాసేశారు. సో ఫిలిం అంతా చూడక్కర్లేదు, ఈ పాట వింటే అర్థమైపోయేది కదా. సో కడదాకా ఉండే ప్రేమ ఎక్కడా అని వెతుకుతున్నాను అని చెప్పి, సో సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం అండ్ సాంగ్. అండ్ మనమైతే ఈ రోజు మధురస్వరాలు కార్యక్రమంలో మరి డైరెక్టర్ బొమ్మ

0: భాస్కర్ గురించి మాట్లాడుకున్నాం. మరి 3 ఫిల్మ్స్ తర్వాత రామ్ పోతినేని తోటి ఒంగోలు గీత, అఖిల్ అక్కినేని తోటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అండ్ ఇంకా సిధు జోనల్ గడ్డతో జాక్, ఇలా ఫిల్మ్స్ తో మన ముందుకు వచ్చారు. బట్ అన్నిట్లో కామన్ పాయింట్ ప్రేమ అన్న ఎలిమెంట్ ఉండడం. అయితే ఆ తర్వాత అయితే మళ్ళీ భాస్కర్ గారు ఫిలిమ్స్ ఏం రాలేదు. సో అది లవ్ స్టోరీ అయినా, పేరెంట్స్ వైపున్నా, పిల్లల వైపున్నా, ఆర్ అసలు లవ్ అంటే ఏంటి అని ప్రశ్నించిన, వాట్ ఎవర్ ద జానర్ ఈస్, మీరు ప్రేమగా సినిమా తీస్తే అది కూడా ఒక ప్రేమ కథ తీస్తే ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. సో భాస్కర్ గారు, వెయిటింగ్ ఫర్ యువర్ కంబ్యాక్ అండ్ వన్స్ అగైన్ విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ ఫ్రెండ్స్, ఇది మరి ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమం, మన బొమ్మరిల్లు భాస్కర్ గారి గురించి.
1: అంట వచ్చసిందా చలి నీ పైన ఈ ప్రేమ?

భారతి ఎఫ్ఎం 101.3. ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org లో తెలుసుకోగలరు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. అండ్ నేను మీ అల్క్నంద. మరి ఈ రోజు వినిపించని రాగాలే కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలన్నీ కూడా వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను. మరి దాంతోపాటు ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు ఇంకా అలానే దర్శకుడు నిర్మాత అయిన ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆయన ఎవరు అని చెప్పేస్తాను. బట్ అంతకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ ట్రాక్ తోటి ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమం స్టార్ట్ చేసేద్దాం. మరి రోజులు మారాయి చిత్రం నుంచి ఈ ఎవర్ గ్రీన్ ట్రాక్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

రోజున్ మారాయి చిత్రం నుంచి అద్భుతమైన పాట విన్నారు కదా. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్షే అల్నంద. మరి ఈ రోజు వినిపించని రాగాలే కార్యక్రమంలో మరి స్వాతంత్ర సమర యోధులు అలానే దర్శక నిర్మాత అయిన ఒక వ్యక్తి గురించి తెలుసుకుందామని చెప్పాను. మరి ఆయనే కేబి తిలక్. కేబి తిలక్ గా మనందరికీ కూడా ఆయన పరిచయమే. అయితే అసలు కేబి తిలక్ అంటే కొలిపర బాలగంగాధర్.

తిలక్. వారి తండ్రి గారు కూడా ఎంతో ఎన్నో స్వాతంత్రోద్యమాల్లో పాల్గొనడం, అందుకని చెప్పే బాల్ గంగాధర్ తిలక్ అన్న పేరు ఈయనకు పెట్టడం జరిగింది. తిలక్ గారు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో కొల్లిపర వెంకటాద్రి సుబ్బమ్మ దంపతులకి 1926 జనవరి 14 జన్మించారు. ఆయన తండ్రి కొల్లిపర వెంకటాద్రి గారు కూడా స్వాతంత్ర సమరయోధులు. ఇందాక మేము చెప్పినట్టుగా ఎన్నో స్వాతంత్రోద్యమాల్లో పాల్గొనడం జరిగింది. ఏలూరులో ఉన్నప్పుడు తిలక్ గారు చదువుకుంటున్న సమయంలోనే స్వాతంత్రోద్యమాల పట్ల ఆకర్షితులయ్యారు. మరి అలా 16 ఏళ్ల వయసులోనే చదువుని విడిచిపెట్టి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మరి దానికి గాను 1942 ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన ఆ చిన్న వయసులోనే జైలుకి వెళ్లడం జరిగింది.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ అల్క్నంద అండ్ మనమనము వినిపించని రాగానే కార్యక్రమంలో మరి విన్నారు కదా వెలుగు నీడలు చిత్రం నుంచి అద్భుతమైన పాట. మరి ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమంలో దర్శకులు కేబి తిలక్ గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. మరి అలా చిన్న వయసులోనే స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితులై దేశం కోసం ఏమన్నా చేయాలి అన్న ఒక తపన కేబి తిలక్ గారిలో ఉండేది. ముదిగొండ జగన్న శాస్త్రి గారి ప్రోత్సాహంతో ప్రజానాట్య మండలిలో సభ్యునిగా చేరి అనేక నాటకాలని ప్రదర్శించారు. ఇంకా అక్కినేని సంజీవ్ ఇంకా ఎల్వి ప్రసాద్ గారు కేబి తిలక్ గారికి బంధువులవడంతో వాళ్ల ప్రోత్సాహంతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలి అని, అంటే మామూలుగా బంధువులు ఎవరైనా ఉంటే డైరెక్ట్ వచ్చేసి నేను డైరెక్షన్ చేసేస్తాను అంటారు కదా, అట్లా కాకుండా వస్తే అన్నీ తెలుసుకుని పర్ఫెక్ట్ గా మనం డైరెక్షన్ చేయాలి అని చెప్పి మొదట కొన్ని సినిమాలకి ఎడిటర్ గా పనిచేశారు, ఇంకా సహాయ దర్శకులుగా కూడా పనిచేశారు. ఆ తర్వాత అనుపమ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ఆ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారానే అభ్యుదయ భావాలతో అనేక చలన చిత్రాలని నిర్మించారు. ఇంకా అలానే ఆయనే దర్శకత్వం కూడా వహించారు కేబి తిలక్ గారు. మరి ఆయన ఎన్నో ఫిల్మ్స్ కి ఎడిటర్ గా పనిచేశారు అని చెప్పాను. అండ్ ఇంకా సహాయ దర్శకునిగా అంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా జ్యోతి సినిమా, సో అంటే మనకు తెలిసిన జయసుధ గారి జ్యోతి సినిమా కాదు, సో 1954లో రిలీజ్ అయిన జ్యోతి ఈ చిత్రం ద్వారా మొట్టమొదటిగా ఆయన సహాయ దర్శకుడిగా మారడం జరిగింది. సో ఆ తర్వాత ఇందాక చెప్పినట్టుగా అనుపమ చిత్ర నిర్మాణ సంస్థ ఈ బ్యానర్ పైన ఎన్నో వండర్ఫుల్ ఫిల్మ్స్ మనకి అందించారు కేబి తిలక్ గారు. మరి ఇంకా తెలుసుకుందాం, బట్ అంతకన్నా ముందు ఇప్పుడైతే మీ అందరి కోసం ఉయ్యాల జంపాల చిత్రం నుంచి ఈ ఎవర్గ్రీన్ ట్రాక్. నిజంగా ఎన్ని బాధలున్నా లేదా అంటే అమ్మో రేపు అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి ఒక అలాంటి ఒక టెన్షన్ ఉంటుంది కదా, రైట్ నో వినే వాళ్ళకి కూడా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఇప్పుడు అమ్మో రేపు పొద్దున్న ఆ పని చేయాలి, రేపు ఈ వర్క్ ఫినిష్ చేసుకోవాలి అని, కానీ ఈ పాట వింటే అలా ఉన్న టెన్షన్స్ కానీ ఆలోచనలు అన్నీ కూడా పక్కన పెట్టేసి హాయిగా మనసు అంతా ఎంత ప్రశాంతంగా అయిపోతుందో మరి అర్థమయ్యే ఉంటుంది ఏ పాట అని చెప్పి. సో ఉయ్యాల జంపాల చిత్రం నుంచి కొండగాలి తిరిగింది అనే ఈ ఎవర్గ్రీన్ వండర్ఫుల్ ట్రాక్ మీ అందరి కోసం స్టూడియో 2 వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జాలనా అని విన్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. సో ఎస్, మరి వండర్ఫుల్ ట్రాక్ విన్నారు కదా. పాడింది ఘంటసాల పిసిసీల గారు అండ్ ఇంకా రచించింది ఆరుద్ర గారు. మరి ఏ చిత్రంలో ఉంది అయితే నేను వేరే చెప్పనవసరం లేదు. ఈ చిత్రం ఏడు చోడు. మరైతే ఈరోజు వినిపించని రాగాలే కార్యక్రమంలో కేవీ తిలక్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి అలా ఆయన ఆయన సొంత బ్యానర్ అయిన అనుపమ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి మొట్టమొదటిసారిగా నిర్మించిన చిత్రం ముద్దుబిడ్డ. 1956లో రిలీజ్ అయిన ఈ ముద్దుబిడ్డ అనే చిత్రం బిందు గారబ్బాయి నవల ఆధారంగా వచ్చింది. మరి దానిలోని మెయిన్ స్టోరీ ఆధారంగా 2.5 గంటల పాటు ప్రేక్షకులకి ఎలా ఆ నవల్ అంటే నవల్తో పాటు ఇంకా కొంచెం ఈ సినిమాటిక్ సీన్స్ అన్ని కూడా యాడ్ చేసి ఎంతో అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చారు కేవీ తిలక్ గారు. అండ్ ఈ ఫిలిం తెలుగులో సూపర్ డూపర్ హిట్ అవడం వల్ల ఇదే సినిమాని హిందీలో చోటీ బహు పేరుతోటి మళ్లీ తీయడం జరిగింది. సో అలా ముద్దుబిడ్డ చిత్రం తర్వాత 1957లో ఎమ్మెల్యే చిత్రం ద్వారా వచ్చారు. అండ్ ఇంకా ఈ ఎమ్మెల్యే చిత్రం గురించి చెప్పాలి అంటే, సో పేర్లోనే ఉంది, ఒక పొలిటికల్ డ్రామా అని చెప్పి అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అయితే ఈ చిత్రం అప్పటి మన చీఫ్ మినిస్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు, ఇంకా అలానే ఎవరైతే అప్పుడు చెన్నై మనకి సెంటర్ కదా ఫిలిమ్స్ అన్నిటికీ కూడా, అక్కడికి ఎవరైతే రష్యన్స్ వచ్చేవాళ్ళో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా

స్క్రీనింగ్ చేసేవాళ్ళు. అంటే లైక్ మనకి సినిమా రిలీజ్ అయినప్పుడు 100 రోజులు లేదా 175 రోజులు మాత్రమే మనకి థియేటర్స్ లో ఉంటుంది కదా, గానీ ఇట్లా సెలబ్రిటీస్ అండ్ ఇంకా వేరే ఫారినర్స్ ముఖ్యమైన అతిథులందరూ వచ్చినప్పుడు రష్యన్స్ వాళ్ళందరూ కూడా ఈ సినిమాని స్క్రీన్ చేసేవాళ్ళంట. సో దీని బట్టే అర్థమవుతుంది కదా ఇది ఎంత అద్భుతమైన సక్సెస్ సాధించిందో. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే సౌత్ యమెన్ లో ఈ సినిమా అక్కడ వాళ్ళకు కూడా అర్థమవ్వాలి అని చెప్పి మన తెలుగులోని ఈ డైలాగ్స్ అన్ని కూడా శ్రీశ్రీ గారు సబ్ టైటిల్స్ అప్పట్లోనే ఆయన అందించి, అంటే ఇప్పుడేదో మన ఓటీటీలో ఆ ఫిల్మ్స్ లో కింద సబ్ టైటిల్స్ ఉన్నాయి కదా అని వేరే భాషలు చూసి మురిసిపోతూ ఉన్నాం. కానీ మన తెలుగు చిత్రాలు అక్కడ యమెన్ లో కూడా అప్పట్లోనే ప్రదర్శించారు. అంటే ఇంతకు మించి మన తెలుగు సినిమా ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్లిన వారు ఎందరో ఉన్నారు అనడానికి నిదర్శనం ఏమని చెప్పండి. సో ఎస్, మరి ఇంకా తెలుసుకుందాం కేబి తిలక్ గారి గురించి. బట్ అంతకన్నా ముందు మీ అందరి కోసం మరి ఎమ్మెల్యే చిత్రంలోని ఈ అద్భుతమైన పాట వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్ టు వివిద్ భారతి FM 101.3 అండ్ నేను మీ అల్కనంద

ముద్దుపీట చిత్రం నుంచి అద్భుతమైన పాట విన్నారు కదా. మరి కేబీ తిలక్ గారు ఫస్ట్ ఫిలిం అయిన ముద్దుపీట చిత్రం నుంచి ఈ వండర్ఫుల్ ట్రాక్ విన్నారు. మరి మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో ఈరోజు దర్శక నిర్మాత అంటే ఆయన సొంత బ్యానర్లోనే ఎన్నో అద్భుతమైన చిత్రాలకి దర్శకత్వం వహించిన కేబీ తిలక్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఫిలిం కెరీర్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. మరి ముద్దుపీట తర్వాత ఎమ్మెల్యే, ఆ తర్వాత 1958లో అత్తా ఒకింటి కోడలే, ఇంకా 61లో తమిళ్లో ఒక ఫిలిం అండ్ 1962లో చిట్టి తమ్ముడు, 1963లో ఈడు జోడు, 1965లో ఉయ్యాల జంపాల, పంతాలు పట్టింపులు అండ్ ఇందాక చెప్పినట్టుగా హిందీలో కూడా చోటి బహు అండ్ ఇంకా కంగన్, ఇంకా 74లో భూమి కోసం, 76లో కొల్లేటి కాపురం, ఇంకా 1982లో ధర్మవడ్డి, ఇట్లా ఎన్నో వండర్ఫుల్ ఫిలిమ్స్ కి దర్శకత్వం వహించారు కేబీ తిలక్ గారు. అయితే అప్పటి తరం వాళ్ళు అండ్ ఇంకా ఈ సినిమాలు ఇప్పుడు చూసినా అందరికీ అర్థమయ్యే విషయం ఒకటే, ఆయన చిత్రాలు కేవలం అలా 2.5 గంటల పాటు చూసి ఎంటర్టైన్ అయ్యి ఆఖరికి కథ కంచికి మనం ఇంటికి అనుకునే విధంగా ఉండవు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే రకంగా ఆయన కథలన్నీ ఉంటాయి. మరి ఇందాక ఎమ్మెల్యే చిత్రం గురించి తీసుకుంటే, సో పొలిటికల్ డ్రామా అంటే అప్పట్లోనే ఆయన పాలిటిక్స్ గురించి అంత ధైర్యంగా అంటే ఒక సొసైటీ ఎలా ఉండాలి అని చెప్పి, మరి ఆయన స్వాతంత్రోద్యమాల్లో పాల్గొన్నారు కాబట్టి అది ఆయనకి ముందుగానే ఒక అవగాహన అది ఉండుంటుంది. అంటే ఇంత కష్టపడి వచ్చిన ఈ స్వాతంత్రాన్ని పొలిటికల్ గా కూడా మనం ఎలా చూస్తే ఫ్యూచర్ జనరేషన్ బాగుపడతారు అని చెప్పి ఒక ఫోర్త్ సైడ్ తోటి ఎంతో అందంగా ఈ చిత్రాలన్నీ కూడా తీర్చిదిద్దారు అనే చెప్పాలి. ఇంకా దాంతోపాటు సమాజంలో అప్పట్లో ఉన్న ఈ వరకట్నం గాని లేదా ఈ స్టేటస్ అంటే నేను గొప్పవాడిని నువ్వు పేదవాడివి ఇట్లా ఒకళ్ళని ఒకళ్ళు ఆ భేదభావాలు ఇవన్నీ కూడా ప్రశ్నించే విధంగా తిలక్ గారి చిత్రాలుంటాయి. మరి సమాజం కోసం ఇంతగా ఆలోచించి తీసిన చిత్రాలన్నిట్లో కూడా ఒక టేక్ హోమ్ మెసేజ్ అంటారు కదా, అలాంటిది ఒకటి ఉంచి మనకి ఇన్న అద్భుతమైన చిత్రాలు అందించిన తిలక్ గారిని మరొక్కసారి స్మరించుకుందాం. మరి ఆయన వర్ధంతి రోజున ఇప్పుడైతే భూమి కోసం, ఇది కూడా ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రం. మరి ముందుగా అయితే ఈ భూమి కోసం చిత్రంలోని ఈ పాట విందాము.

0: విన్నారు కదా
1: భూమి కోసం చిత్రంలోని అద్భుతమైన పాట. మరి ఈ భావాలన్నీ వింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది రచించింది ఎవరు అని చెప్పి. ఎవరో కాదండి, మన శ్రీశ్రీ గారు. మరి కేబి తిలక్ గారు తీసిన అన్ని చిత్రాలు కూడా మనల్ని ఆలోచింపచేస్తాయి అని చెప్పాను కదా. మరి అందులో భూమి కోసం కూడా ఒకటి. ఒక గ్రామం జమీందారీ దౌర్జన్యం నుంచి విముక్తి పొందాలి అని చేసిన పోరాటమే భూమి కోసం చిత్రం. మరి ఇలా ఎన్నో అద్భుతమైన

ఆయన చిత్రాల్ని మనకి అందించిన కేబీ తిలక్ గారిని మరొక్కసారి ఆయన వర్ధంతి రోజున స్మరించుకుంటూ, మరి ఈ తరం దర్శకులు కూడా కేవలం ఆదాయం కోసం అంటే కమర్షియల్ హిట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా ప్రజల కోసం, సమాజం కోసం అప్పుడప్పుడు, అంటే ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు అయినా కొన్ని చిత్రాలు తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమం. అండ్ ఇంకా మరి మన ఫ్రెండ్స్ కొంతమంది మనతో పాటు ఉంటూ వింటూ మెసేజెస్ పంపించారు. శ్రీనివాస్ గారు, చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి, పద్మప్రియ గారు వైజాగ్ నుంచి, అండ్ ఇంకా ఎవరు అంటే కొన్నుట్ల సునీల్ గారు, వీళ్ళందరూ కూడా. సో మీరందరూ కూడా మా ప్రోగ్రామ్స్ విని ఆనందిస్తున్నందుకు, ఇంకా అలానే వింటున్న శ్రోతలు అందరూ కూడా మంచి మంచి పాటలు విని ఆనందించారు అని కోరుకుంటూ ఇది మరి ఈనాటి వినిపించని రాగాలి కార్యక్రమం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటి 10 సెకండ్లు. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.